ఆకాశవాణి సింహాపూరి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై నేటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శఖయుగం 1948 సంవత్సరం జ్యేష్ఠమాసం 12వ రోజు 2026 సంవత్సరం జూన్ నెల 2వ తారీఖు మంగళవారం మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:55. ఇప్పుడు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఈరోజు జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలేంటో విందాం. భారతీయ స్టేట్ బ్యాంక్ స్థాపించబడింది ఈరోజే. అలాగే యునైటెడ్ కింగ్డమ్కు మహారాణిగా 2వ ఎలిజబెత్ పట్టాభిషేకం జరిగింది కూడా ఇదే రోజునే. అలాగే చార్లెస్ రోల్స్ ఇంగ్లీష్ ఛానల్లో 95 నిమిషాల్లో విమానంపై 2 వైపులా ప్రయాణించిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిన రోజు కూడా ఇదే. ఇక భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ 10 జిల్లాలతో అవతరించింది కూడా ఇదే రోజున. అలాగే 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ, ఆంధ్రప్రదేశ్ను విలీనం అయ్యింది కూడా జిల్లాల్లో ఇదే రోజున. అలాగే కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు విలీనం చేసుకుంది కూడా ఇదే జూన్2వ తారీఖునే. అలాగే ఒడిశాలో రైలు ఢీకొన్న ప్రమాదంలో కనీసం 288 మంది మరణించిన, 1000 మంది గాయపడింది కూడా ఇదే రోజునే. ఇక ఆఖరిగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభించబడింది కూడా ఇదే రోజునే. మరి ఇదే జూన్2వ తారీఖునే జన్మించినటువంటి కొంతమంది ప్రముఖులెవరో ఇప్పుడు తెలుసుకుందాం. గొప్ప నాయకులు, సాహసికులు, వక్త, కవి, గాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్రరత్న అయినటువంటి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించింది ఇదే రోజున. ఆయన నాయకత్వంలో నడిచిన చీరాల పేరాల సమరం ఎంతో సుప్రసిద్ధం. 1919లో బ్రిటిష్ ప్రభుత్వం చీరాల పేరాల మున్సిపాలిటీలను విలీనం చేసినప్పుడు అందుకు వ్యతిరేకంగా జరిగిన సహాయ నిరాకరణోద్యమానికి గోపాలకృష్ణయ్య నాయకుడు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టమని చెప్పాలి. ఆంధ్రదేశమంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేయగా, నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురలో ఉపన్యాసం చేసినందుకు 1 సంవత్సరం పాటు ఆయన జైలు శిక్ష అనుభవించారు. తెలుగునాట జానపద కళారూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇథోధికంగా కృషి చేశారు. సాధన అనే పత్రికను నడిపారు. ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు, తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరడీలు, గొల్ల కలాపం, బుట్టబొమ్మలు, కీలుగుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ముపూర, ఇటువంటివి ఎన్నో సాధనాసురులు, పల్నాటి వీరా విద్యావంతులు వగైరా ఉన్నాయి. ఇక గోపాలకృష్ణయ్య మార్చిన నియమ తత్పరుడు. శ్రీరామదండు అనే ఆధ్యాత్మిక జాతీయత స్వచ్ఛంద సమూహాన్ని ఆయన ఏర్పాటు చేశారు. 1921లో గుంటూరులో ఒక సభలో ఆంధ్రరత్న అన్న బిరుదో ఆయన్ని సత్కరించారు. అలాగే జూన్10వ తారీఖునే 40వ ఏటలోనే ఆయన మరణించారు. మరి ఇదే రోజున ఇంకా కొంతమంది ప్రముఖులు జన్మించారు. చారిత్రక పరిశోధకులు కొత్త బావయ్య, మలయాళ కవి పద్మశ్రీ పురస్కార గ్రహీత విష్ణు నారాయణ్ అమృతి, భారత గాయకులు, సినిమా గీత రచయిత, సంగీత దర్శకులు అయినటువంటి ఇళయరాజా, భారతదేశ సినిమా దర్శకులు మణిరత్నం, ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలమంచిలి సుజనా చౌదరి, ప్రముఖ చలనచిత్ర దర్శకులు గుణశేఖర్, తెలుగు సినిమా హాస్యనటులు రచయిత అయినటువంటి ఉత్తేజ్, ఇంకా భారతీయ సినీ నటి, కాస్ట్యూమ్ డిజైనర్ అయినటువంటి సోనాక్షి సిన్హా, తెలుగు సినిమా పరిశ్రమ నేపథ్య గాయకులు హేమచంద్ర జన్మించింది కూడా ఇదే జూన్2వ తారీఖునే. ఇక ఇదే రోజు మరణించినటువంటి ఇంకొంతమంది ప్రముఖులు ఎవరో చూద్దాం. రాజ్ కుమార్, భారతదేశ హిందీ నటులు, దర్శకులు, నిర్మాత మరణించింది కూడా ఇదే రోజున. మీరు ఇంతవరకు చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నాం కదా. ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:00 కావస్తోంది. ఇప్పుడు ఉషోదయ వేళ ఒక చక్కటి దేశభక్తి గీతం విందాం.

ఉషోదయవేళ దేశభక్తి గీతం విన్నారు కదా. ఆకాశవాణి సీమాపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:10 ప్రసారమయ్యే అర్చన భక్తిగీతల కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:10. నేటి అర్చన భక్తిగీతల కార్యక్రమానికి స్వాగతం.

0: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు సూక్తి సుధా విందాం. ముందుగా
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: దేహమందు జ్యోతి దేదీప్యమానంగా వెలుగుతున్న ఎప్పుడే విఘ్న తెరిగి ప్రాకులాడవలెను పరలోక ప్రాప్తికై ఆరిపోయినాక ఆశలేలా. ఎన్నో జన్మల పుణ్యఫలంతో మనం ఈ జన్మలో మానవ దేహంతో జన్మించినామనేది అక్షర సత్యం. ఇతర ప్రాణులకు మనిషికి కలిగిన ఏకైక తేడా ఆలోచన శక్తి మాత్రమే. మిగిలిన కార్యక్రమాలు జంతువులకు మనకు సర్వసాధారణమే. ఇది జగమెరిగిన నిత్య సత్యం. అంత దుర్లభమైన మానవ జన్మను మనం పొందగలిగి దానిని ఆసరా చేసుకుని పైన ఉదహరించిన రీతిలో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లుగా ఏది మంచో ఏది చెడో, ఏది అవసరమైనదో ఏది అనవసరమైనదో, ఏది ఆవశ్యకమైనదో ఏది విడిచిపెట్టదగినదో, ఏ పని మనల మున్ముందు జన్మలలో దైవ సాన్నిధ్యాన్ని చేరుస్తుందో, ఏది చేర్చలేక మరలా మరలా ఈ జీవన్మరణ చక్రంలో పడవేసి ఈ జీవికి విశ్రాంతి లేకుండా చేస్తుందో తెలివిగా ఆలోచించి ఆ బాటన నడవగలిగితే ఈ జీవితానికి పారమార్థికం లభిస్తుంది. అలా కాక ఇక ఇంతకంటే సుఖం లేదు. ఇప్పుడే ఈ దేహమున్నంతలోనే సర్వసుఖాలు అనుభవించాలి, ఆనందాలలో మునిగి తేలి ఆడాలి. ప్రక్కవారు ఎలా పోతే నాకేమి, ఏమైపోతే నాకేమని విషయవాంఛలలో మునిగిపోయామో నీవు ఆరా తీరా తెలుసుకుని ఏమి పోగొట్టుకున్నామా, దానిని ఎలా సరిచేసుకోవాలా అని వెంపర్లాడే లోపల బొందిలో జీవి వెళ్ళిందనుకో, నీ తాపత్రయమంతా తాటాకుల మంటల తక్షణం ఆరిపోయి తనువు ధరణిలో కూలిపోతుంది. అలా కాకముందే పరమేశ్వర సాన్నిధ్య ప్రాప్తికై పుణ్యం మూటగట్టుకోవాలి. అప్పుడు ఇక నీవు చేసేదేమీ లేదు, చేయగలిగింది ఏమీ లేదు. అంగలార్చడం, అయ్యోని అనడం తప్ప. ఎందుకంటే భగవంతుడు మనకిచ్చిన ఈ దేహం శాశ్వతమైంది కాదు. శతమానం భవతి శతాయుష్ అని నానుడి ఉందిగాని దానిని నమ్మశక్యంగాని కలికాల జీవనంలో మనం యాత్ర సాగిస్తున్నాం. బాల్యమని లేదు, యవ్వనమని లేదు, వృద్ధాప్యమని లేదు, తుదకు అవసానమని లేదు. ఏ క్షణంలోనో ఏ ప్రాంతంలోనో ఏ నెపంతోనో ఈ జీవి ఈ దేహాన్ని వదిలి వెళ్ళికిపోవడం ఖాయం. అలాంటి అస్థిరమై ఇప్పుడో ఇక కాసేపటికో పగిలిపోయే నిగనిగలాడి మురిపించే నిండు సంతోషాన్ని కలిగించే నీటి బుగ్గ లాంటి జీవితాన్ని నమ్ముకుని ఇదే స్థిరము, ఇదే శాశ్వతమని, ఇదే ఖాయమైనదని చేయగలిగిన చేయవలసిన ధర్మకార్యాలను వదిలి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఏ ఘడియలో ఎగిరిపోతామో తెలియని నీకు ముందు జన్మకు సంపాదించుకోవలసిన పారమార్థిక సంపాదన ఎప్పుడు వీలవుతుందో ఆలోచించు. వీలు కానే కాదు. కావున ఊహ తెలిసినప్పటి నుండి ధర్మ మార్గం మీద గుర్తిరిగి అందులో ప్రయాణించడానికి సర్వశక్తులుడ్డి సర్వవేళలా ప్రయత్నిస్తే తప్పక మరలా ఈ జన్మ నీకు దొరకదు, దొరకదు, దొరకదు. కావున నమ్మకం లేని నాటకానికి నమ్మకాన్ని ఆపాదించుకుని నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా వారు, నా ఆస్తి, నా అంతస్తు అని విర్రవేగడం మానేసి దైవ చింతనతో ధర్మ మార్గంలో నడవడం ఎంతో ముదావహం. దానికై అందరం శ్రమిస్తూ ఈ ఇహలోక జీవితాన్ని వెళ్లదీయాలని మనచ వాచ కర్మణ కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.

0: మీరింతవరకు పచ్చా పెంచలయ్య గారి సూక్తి సుధ విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:35. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.

వేసవి కాలంలో చేపల పెంపక చెరువులలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగమైన ఆక్వాకల్చర్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యం ఆర్జనలో కూడా ముందు వరుసలో ఉందని చెప్పుకోవచ్చు. మన రాష్ట్రంలో ఉన్న 6 లక్షలకు పైగా ఉన్న నీటి వనరులలో చేపల పెంపకం సాంప్రదాయ పద్ధతిలో చేపడుతున్నారు. వీటితో పాటు 150,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో చేపల పెంపకం శాస్త్రీయ విధానాలను పాటిస్తూ పాక్షిక సాంద్ర పద్ధతిలో చేపడుతున్నారు. మంచినీటి చేపల పెరుగుదల, వ్యాధులను తట్టుకునే సామర్థ్యం, అవి నివసించే నీటి గుణాలపై ఆధారపడి ఉంటుంది. ఈ నీటి గుణాలు వాతావరణ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. చేపలు శీతల రక్తజీవులు అవటం వలన సహజంగా ఏర్పడే చిన్న చిన్న మార్పులను తట్టుకోగలిగినప్పటికీ ఒక్కసారిగా అనేక మార్పులు చోటు చేసుకున్నప్పుడు చేపలు సమతాస్థితిని కోల్పోవడం జరుగుతుంది. అంటే ఈ వేసవి కాలంలో ముఖ్యంగా పగటి రాత్రి ఉష్ణోగ్రతల్లో మార్పులు ఎక్కువగా వస్తున్నప్పుడు అధిక సంఖ్యలో ఒత్తిడికి గురవటం, ఒక్కొక్కసారి అకస్మాత్తుగా అధిక సంఖ్యలో చేపలు చనిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులలో వేసవి కాలంలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా నష్టాలను తగ్గించుకుని అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల మూలంగా మిగిలిన నీటి గుణాలైన ఉదజని సూచిక, నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్, అల్కలినిటీ, సెలినిటీ ఇలాంటి నీటి గుణాలను ప్రభావితం చేసి చేపలపై ఒత్తిడి ఏర్పడుతుంది. నీటి ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు చేపల పెరుగుదల అధికంగా ఉంటుంది. వేసవి కాలంలో నీటి ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ అయినప్పుడు చేపలలో జీవక్రియ రేటు అధికమయ్యి ఒత్తిడి పెరిగి పెరుగుదల మందగిస్తుంది. ఈ పరిస్థితులలో మేతలు తీసుకోవడం తగ్గి వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దాని వలన వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంది. వేసవి రోజుల్లో చేపల చెరువుల్లో నీరు ఆవిరైపోయి నీటి పరిమాణం తగ్గుతుంది. ఈ లోతు తగ్గడం వలన నీటి మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితులలో పగటిపూట ఆక్సిజన్ లోపం కనబడినప్పటికీ రాత్రిపూట గాని తెల్లవారుజామున గాని ఆక్సిజన్ లోటు ఒక్కసారిగా పెరిగి చేపలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితిని సమ్మర్ ఫిష్ కిల్ అంటారు. దీంతో పాటు పగటిపూట అధికంగా కిరణజన సంయోగక్రియ జరగడం వలన ఉదజన సూచిక సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా ఉండటం, అంటే 8 కన్నా ఎక్కువగా పెరిగిపోతుంది. చేపలు స్వల్పమైన మార్పులను తట్టుకోగలవు గాని ఒక్కసారిగా తేడా వస్తే పిహెచ్ షాక్ కి గురయ్యి చేపలు చనిపోవడం జరుగుతుంది. లోతు తక్కువగా ఉండే చెరువుల్లో నీరు తొందరగా వేడెక్కడం వలన చేపలు ఉష్ణోగ్రత షాకునకు గురయ్యి ఒత్తిడి పెరుగుతుంది. ఈ విధంగా రోజువారీ ఉష్ణోగ్రతల్లో మార్పులు ఏర్పడినప్పుడు మేతలు సరైన పరిమాణంలో తీసుకున్నప్పటికీ కూడా ఈ మార్పులను తట్టుకోవడానికి అధికంగా శక్తిని ఖర్చు చేస్తాయి కనుక పెరుగుదల ఆశించిన మేర ఉండదు. అందుకని ఎఫ్సీఆర్ మేత వినియోగ సామర్థ్యం అధికమై పెంపకానికి అయ్యే ఖర్చు కూడా పెరుగుతుంది. ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, రాత్రి వేళల్లో ఆక్సిజన్ పరిమాణం తగ్గి కార్బన్ డైఆక్సైడ్, అమోనియా, హైడ్రోజన్ సల్ఫైట్ ఇలాంటి విషవాయువుల ప్రభావం ఎక్కువ అవుతుంది. కనుక ఈ పరిస్థితులలో రాత్రి సమయాల్లో ఆక్సిజన్ పరిణామం పెంచుకోవడానికి ఏరేటర్లు వాడటం లేదా చెరువు నీటిని పంపులతో తిరగతోడటం చేయాలి. ఆక్సిజన్ లోటు ప్రభావం ఎక్కువగా ఉంటే అప్పటికప్పుడు చెరువుల్లో నీటి ఆక్సిజన్ పరిమాణం పెరగడానికి కాల్షియం పెరాక్సైడ్ ఎకరానికి 1 కిలో లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎకరానికి 1 లీటర్ చొప్పున అత్యవసర పరిస్థితుల్లో తెల్లారుజామున వాడుకోవాల్సి ఉంటుంది. వేసవిలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే ఒత్తిడి వలన చేపల వ్యాధి నిరోధక శక్తి తగ్గి తాటాకు తెగులు, ఎర్రమచ్చల వ్యాధి, బ్యాక్టీరియల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో నిపుణుల సలహా మేరకు బ్యాక్టీరియల్ లోడ్ తగ్గించడానికి 5% బ్రోమిన్ ద్రావణం ఎకరాకు 1 లీటరు లేదా బీకేసీ అంటే బెంజైల్ కోనియం క్లోరైడ్ ద్రావణం ఎకరాకు 1/2 లీటర్ చొప్పున వాడుకోవాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే నిపుణులు సూచించిన యాంటీబయాటిక్స్ చెరువులలో చేపల మొత్తం బరువు ఆధారంగా చూసుకుని మేతలతో కలిపి ఇవ్వాలి. చెరువులలోని ప్లవకాల సాంద్రతను అనుసరించి మేత యాజమాన్యం చూసుకుంటూ మేతలు వృధా కాకుండా నీరు పాడవకుండా చూసుకోవాలి. వీలైతే ఎరువుల వాడకం ఆపేయాలి. ఆవిరి రూపంలో నీటి పరిమాణం తగ్గడం వలన సెలినిటీ కూడా పెరుగుతుంది.

0: ఈ పరిస్థితులలో నీటి లోతు 5 అడుగులకు తగ్గకుండా 2 PPT సెలినిటీ కన్నా పెరగకుండా ఉండేలాగా మంచినీటిని పెట్టుకోవాలి. మంచినీటిని పెట్టుకునే పరిస్థితులు లేకపోతే చేపలను పాక్షికంగా పట్టుబడి వేసి చెరువుల్లోని చేపలను తగ్గించుకోవాలి. నీటి గుణాలను పరీక్షించుకుంటూ నీటి గుణాలలో ఏర్పడే మార్పులను ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలి. మందులు రసాయనాలను వాడేటప్పుడు తప్పనిసరిగా నిపుణుల సూచనలను పాటించాలి. వేసవిలో కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. వేసవిలో కోళ్ల పెంపకంలో చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది, ఎందుకంటే ప్రతికూలమైన వాతావరణం వల్ల కోళ్లలో ఒత్తిడి కలిగిస్తుంది. దీని కారణంగా ఈ పౌల్ట్రీ పనితీరు తగ్గుతుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వలన బ్రాయిలర్ మరియు ఇంకా గుడ్లు పెట్టే కోళ్లు ఉత్పాదకత మీద ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఈ ఒత్తిడి వలన పెరుగుదల, గుడ్లు ఉత్పత్తి, గుడ్ల నాణ్యత తగ్గటం గమనించడం జరుగుతుంది. కోళ్లలో ఈ ఒత్తిడిని అర్థం చేసుకుని వాటిని నియంత్రించగలిగితే విజయవంతమైన కోళ్ల పెంపకం ఉత్పత్తి సాధించుకోవచ్చు. కోళ్ల పెంపకానికి సాధారణంగా అనువైన ఉష్ణోగ్రత 18 నుంచి 20 సెంటీగ్రేడ్, అంతకు మించి 30 సెంటీగ్రేడ్ దాటగానే వేడి వలన ఒత్తిడి వలన కోళ్లు దెబ్బతినే అవకాశం ఉంటుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వలన శ్వాసక్రియ వేగవంతంగా ఉంటుంది, దీనినే పాంటింగ్ అంటారు. అధిక వేడి వలన, హీట్ స్ట్రోక్ వలన కోళ్లకు నీరసం ఇంకా బరువు తగ్గడం కూడా గమనించవచ్చు. తద్వారా వ్యాధి నిరోధకత కూడా తగ్గుతుంది. గుడ్డు ఉత్పత్తి, గుడ్డు పరిమాణం, గుడ్డు పెంకు నాణ్యత, ఫీడ్ తీసుకోవడం కూడా తగ్గుతుంది. ఇంకా నీరు తీసుకోవడం పెరుగుతుంది. ఎక్కువగా పగిలిన గుడ్డు, తక్కువ సారవంతమైన గుడ్లు ఉండటం వలన పొదిగే సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుంది. ఆహారం కూడా ఎక్కువగా తీసుకోలేవు. బ్రాయిలర్లలో నిర్దిష్ట ఆహార మార్పిడి నిష్పత్తితో లేయర్ నుంచి గుడ్ల సంఖ్య ఇంకా మెరుగైన శరీర బరువు సాధించడానికి కోసం వేసవిలో పౌల్ట్రీ పెంపకంలో వేడి ఒత్తిడిని ఎదుర్కోవడానికి హౌసింగ్ నిర్వహణ, నీటి నిర్వహణ, దాణా నిర్వహణ ఇంకా సాధారణ నిర్వహణ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. హౌసింగ్ నిర్వహణ ఏంటంటే ఎండవేడిని తగ్గించడానికి ఇంకా సూర్యరశ్మి నేరుగా షెడ్ లోకి పడకుండా తూర్పు పడమర దిశలలో కోళ్ల పెంపకం హౌస్ యొక్క పొడవు అక్షం ఉండేలాగా చూసుకోవాలి. వేసవిలో కోళ్ల పెంపకం హౌస్ మంచి పైకప్పు ఇన్సులేషన్ కలిగి ఉండాలి. ఫాగర్లు ఇంకా కూలర్ సిస్టమ్స్ ను ఉపయోగిస్తూ పక్షులపై గాలి కదలికలను పెంచడం ద్వారా విండ్ చిల్ ఎఫెక్ట్ ఏర్పడుతుంది. ఇది ఇంటి ఉష్ణోగ్రత తగ్గకుండా పక్షులను చల్లబరుస్తుంది. వరిగడ్డి లేదా చెరుకు ఆకులతో పైకప్పును కప్పడం వల్ల షెడ్ లోపల ఉష్ణోగ్రత తగ్గుతుంది. పైకప్పు కాంతి ప్రతిబింబించేలాగా తెల్లటి వాష్ లేదా కూల్ పెయింట్ వేయాలి. షెడ్ చుట్టూ ఎత్తైన చెట్లు పెంచినట్లయితే చాలా వరకు వేడి లోపలికి రాకుండా ఉంటుంది. వేసవిలో ఆకులు ఉండి శీతాకాలంలో ఆకులు రాల్చే రకం చెట్లను షెడ్ల చుట్టూ పెంచుకోవాలి. పైకప్పు ఓవర్ హ్యాంగ్లు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇక నీటి నిర్వహణ విషయానికి వస్తే వేసవిలో కోళ్ల నిర్వహణలో నీరు అత్యంత ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. వేసవిలో నీటి వినియోగం సాధారణం కంటే 3-4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా దాణా నీటి నిష్పత్తి 1:2 అయితే ఉష్ణోగ్రత 95 ఫారెన్హీట్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ నిష్పత్తి 1:4 ఇంకా అంతకంటే ఎక్కువగా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలలో కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన అంశాలు ఏమేంటంటే శుభ్రమైన చల్లటి నీరు పుష్కలంగా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి. నీటి ద్వారా వ్యాధుల సంక్రమణ నియంత్రించడానికి నీటిలో అక్వాక్యూర్ శానిటైజర్ను ఉపయోగించుకోవాలి. సూర్యరశ్మి నేరుగా గురికాకుండా ఉండటానికి నీటి ట్యాంకులను తడి గోనె సంచులతో కప్పాలి. నీరు పెట్టే ఫ్రీక్వెన్సీని పెంచాలి. సోడియం కార్బోనేట్ వంటి లవణాలు 0.25% త్రాగునీటి కలవడం వలన నీటి వినియోగం పెరుగుతుంది. త్రాగునీటి ద్వారా వ్యాక్సిన్ అందించినప్పుడు త్రాగునీటిని నిలిపివేయకూడదు. నిపుల్ డ్రింక్ పద్ధతిలో నీరు సరఫరా చేసేటప్పుడు నీటి పైపులు తడి గోనెతో గానీ బట్టలతో గానీ పైపును ఇన్సులేట్ చేయాలి. ఇక మేత నిర్వహణ విషయానికి వస్తే సాధారణంగా వేసవిలో కోళ్లు ఆహారం తీసుకోవడం గణనీయంగా తగ్గుతుంది. ఇది శరీర బరువు, గుడ్లు ఉత్పత్తి ఇంకా గుడ్డు నాణ్యతను కూడా తగ్గిస్తుంది. అందువలన వేసవిలో మేత రోజుకు 2 సార్లు లేదా 3 సార్లు ఇవ్వాలి. పగటి సమయంలో దాణాన్ని ఎక్కువగా అందించకూడదు. చల్లగా ఉండే సమయంలో దాణాన్ని అందించాలి. దాణా తీసుకోవడం తగ్గుతుంది కాబట్టి పోషకాలను భర్తీ చేయడానికి దాణా యొక్క పోషక సాంద్రతను పెంచాలి. దాణాలో అధిక ప్రోటీన్లు సరఫరా చేయడం కోసం మాంసకృతులు ఉన్నటువంటి దినుసులకు బదులుగా ఎక్కువగా లభ్యమయ్యే మిథియోనిన్, లైసిన్, త్రయోనిన్ ఇటువంటి అమైనో ఆమ్లాలను దాణాలో కలపడం వలన ప్రోటీన్లను సరఫరా చేయడం కంటే మెరుగైన ఫలితాలు వస్తాయి. 20 నుంచి 30% అధిక విటమిన్లు ఇంకా ట్రేస్ మినరల్స్ ఆహారంలో ఏర్పాటు చేయాలి. విటమిన్ సి యాంటీ స్ట్రెస్సర్ గా కూడా పనిచేసి వేడి ఒత్తిడికి గురైన పక్షులను కాపాడుతుంది. అంతేకాకుండా విటమిన్ ఇ 125 మిల్లీగ్రాములు కిలోగ్రాంకి ఆహారంలో ఇవ్వడం వలన తీవ్రమైన వేడి పరిస్థితుల్లో కూడా బాయిలర్ కోడి శరీర బరువు, రోగ నిరోధక శక్తి కోల్పోకుండా ఉంటుంది.
1: మీరు ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:00 ప్రసారమయ్యే ప్రసార విశేషాల్లో తిరిగి మిమ్మల్ని కలుసుకుంటాను.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్ట్రంలో సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపట్టి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా నకిరేకల్లు మండలం కండ్లకుంట గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కండ్లకుంట గ్రామంలో తొలి విడతలో ఎంపికైన 120 ఇళ్లలో ఇప్పటికే 60 ఇళ్లకు పీఎం సూర్యఘర్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కాలనీల విద్యుద్దీకరణ కోసం అదనపు విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల ఆధునికీకరణకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలియజేస్తూ
1: సూర్యఘర్ చేయాలి, అందరూ ఇళ్ల మీద పగలపూట వచ్చే వేడి ద్వారా కరెంటు ఉత్పత్తి చేయాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాదాపు రాష్ట్ర మొత్తం మీద 6 లక్షల కనెక్షన్లు వస్తే ఒక్క పల్నాడు జిల్లాలో 21,000 కనెక్షన్లు ఇచ్చాం. దాదాపు 21,000 కనెక్షన్లు పెట్టాలంటే 400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 400 కోట్ల రూపాయలతోటి అన్ని ఇళ్ల మీద కూడా చేయాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట. తప్పకుండా అన్ని కూడా కంప్లీట్ చేపిస్తాం.
0: పెట్టుబడుల కోసం వేగవంతమైన వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహించిన 2026 ఇండియా కాన్ఫరెన్స్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. భారతదేశాన్ని భవిష్యత్తుకు సిద్దం చేయటం ఆంధ్రప్రదేశ్ అనుభవం అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ పురోగతికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయని తెలిపారు. వాణిజ్య విధానాలు, నగరాల నిర్మాణం, ఎకోసిస్టంల అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు లభించాయని మంత్రి లోకేష్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొట్టారి గ్రామ పంచాయతీలోని కొత్తగూడలో గృహ నిర్మాణ శాఖ నిర్మించిన 2వ దశ ఇందిరమ్మ ఇళ్లను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 450,000 ఇళ్ల మంజూరు ప్రక్రియ చేపట్టామని వెల్లడించారు. అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ
2: సంవత్సరం జరిగే లోపల 100,000 ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ మీ గూడెంలో ప్రారంభించుకున్న కార్యక్రమము రాష్ట్రంలో 100,000 మంది పేదోళ్లు ఇంటి యజమానులైన మళ్లీ అదనంగా 2.5 లక్షల నూతన ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాం. ఏ గూడెంలో కూడా గుడిసె ఉండడానికి వీల్లేదు. అన్ని గూడాలల్ల పేదోళ్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. మొట్టమొదటి ప్రాధాన్యతనే వీళ్లకు, ఆదివాసీలకు, తండాలల్లున్న లంబాడీలకు, గుడిసెలల్లు ఉన్న వాళ్ళందరికీ.
0: ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను యోగాంధ్ర 2026 పేరుతో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ ఏడాది యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ నినాదంతో ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 వారాల పాటు యోగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 21న అమరావతిలో కృష్ణానదిపై నిర్మించిన వెస్ట్ బైపాస్ వంతెనపై రాష్టస్థాయి ప్రధాన కార్యక్రమం జరగనుందని ముఖ్యమంత్రి పాల్గొంటారని మంత్రి తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం పాత బొమ్మవాణిపాలెంలో నిర్వహించిన పామాయిల్ సాగు రైతుల అవగాహన సదస్సులో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ సాగు ఉపయోగపడుతుందని చెప్పారు. దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం పొందేందుకు ఆయిల్ పామ్ పంట దోహదపడుతుందని మంత్రి పేర్కొంటూ
3: రైతాంగానికి కొంచెం

0: ప్రోత్సహించి ఆయిల్ పామ్ కల్టివేషన్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా ఆయిల్ పామ్ కల్టివేషన్ రైతాంగం దాదాపు 15% పెంచడానికి కోసం ఇంట్రెస్ట్ చూపించారు. అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్ పెదవేగిలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త విత్తనాలతోటి ఆదాయం పెంచడానికి వాళ్ళు తీసుకుంటున్న చొరవ రైతాంగానికి అర్థమయ్యే విధంగా ఒక మార్పు అనేది తీసుకొస్తా ఉన్నాం. తెనాలి నియోజకవర్గంలో కొలిపర మండలంలో ప్రత్యేకంగా ఒక 34 రైతులు సుమారు 84 ఎకరాలు పంట వేయడానికి వాళ్ళు అంగీకరించారు. హార్టికల్చర్ మూవ్మెంట్ తీసుకొస్తేనే రైతులకి ఆదాయం పెరుగుతుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట ఆవిర్భావ దినోత్సవం వేడుకలను సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఈరోజు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉదయం పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పోలీసు సిబ్బందికి అవార్డులను ప్రదానం చేస్తారు. అలాగే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిర్వహించే వేడుకల్లో రాష్ట మంత్రులు పాల్గొంటారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహాల మరమ్మతుల కోసం 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేటలో నిర్మాణంలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహాల పనులను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థినుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రోత్సాహంగా రాష్ట్రంలో 13 IIT నీట్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ సిరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రచార గోడ పత్రికను ఆమె నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన జరిగే ఈ పోటీల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. పోస్టర్, వ్యాసరచన, వక్తృత్వం, ఫోటోగ్రఫీ, సైన్స్ మోడల్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఈరోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలోనూ ఈరోజు, రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రారంభంతో ప్రాంతీయ రైలు రవాణాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ తెలిపారు. రైల్వే జోన్ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు వివిధ శాఖల ప్రధాన అధికారులతో విశాఖలో ఆయన నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే వ్యవస్థ మ్యాప్ను ఆవిష్కరించారు. అనంతరం సందీప్ మాథుర్ మాట్లాడుతూ కొత్త జోన్ ఏర్పాటు ద్వారా పరిపాలనా సామర్థ్యం పెరుగుతోందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్ట్రంలో సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

సాంబశివరావు గారి వ్యాఖ్యలు వింటారు. అనంతరం మెంతులు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటారు. వీటితో పాటు లలిత గీతాలు కూడా వింటారు. ఇక ఉదయం 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 ఉదయం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక ఉదయం 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. అనంతరం 8:35 మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు వింటారు. ఇక ఉదయం 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు వింటారు. ఇక ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 12:40 తిరిగి ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 2:00 మధ్యాహ్నం వార్తలు 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక మధ్యాహ్నం 2:30 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు నిరంతరాయంగా సాయంత్రం 5:00 రిలే ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం సాయంత్రం 5:00 నేటి ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటారు. ఇక సాయంత్రం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో విద్య ఉద్యోగ సంవత్సరంతో పాటు యువత మెచ్చే సంగీతం వింటారు. ఇక సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. తిరిగి సాయంత్రం 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా సమాచార వేదిక, స్థానిక వార్తలు, సంఘటనలు తెలుసుకుంటారు. అనంతరం కుటీర పరిశ్రమలు, మహిళల సాధికారత ఈ అంశం గురించి శ్రీమతి ధనశ్రీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. వీటితో పాటు జానపద గీతాలు వింటారు. ఇక సాయంత్రం 7:00 అలనాటి మధుర గీతం ఒకటి వింటారు. ఇక సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 7:15 పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ముందుగా పశువుల్లో వచ్చే పొడుగు వాపు వ్యాధులు, నిర్వహణ, చికిత్స గురించి డాక్టర్ రాజశేఖర్ గారితో పరిచయం వింటారు. అనంతరం పొలం కబుర్లు, అనంతరం జానపద గేయాలు వింటారు. ఇక సాయంత్రం 7:45 వరంగల్ వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. ఇక రాత్రి 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకు అన్న పాటలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 8:40 దేశభక్తి గీతాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. అనంతరం 8:40 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 9:15 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. రాత్రి 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించిన ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. అనంతరం రాత్రి 11:45 నేటి మన కార్యక్రమాల ముగింపు. మీరు ఇంతవరకు నేటి ప్రసార విశేషాలు తెలుసుకున్నారు. తెలియజేసింది మీ ప్రణవి. సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాలు తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15 ప్రసారమయ్యే శుభోదయం సింహాపురి కార్యక్రమంలో కథానికతో మీ ముందుకు వస్తాను.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.

0: పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారతదేశపు యాక్టిస్ట్, మహాసాగర్, పొరుగువారికే మొదటి ప్రాధాన్యం విధానాల్లో మ్యాన్మార్ ఒక ముఖ్యమైన భాగస్వామి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాష్ట్రపతి భవన్లో మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ రాష్ట్రపతి ముర్ముతో సమావేశమైన సందర్భంగా ఇరు దేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక, నాగరికత, ఆధ్యాత్మిక సంబంధాలను గుర్తు చేసుకున్నారు. ఆగ్నేయాసియాకు మ్యాన్మార్ భారతదేశపు ప్రవేశ ద్వారం అని, భారత్తో భూ సరిహద్దును పంచుకునే ఏకైక ఆసియాన్ దేశం మ్యాన్మార్ మాత్రమేనని రాష్ట్రపతి అన్నారు. మ్యాన్మార్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినందుకు యు మిన్ ఆంగ్కు అభినందనలు తెలిపారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత్ ఎదురు చూస్తోందని చెప్పారు. మ్యాన్మార్ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వారి ప్రయత్నాలకు మద్దతివ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని రాష్ట్రపతి చెప్పారు. శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఇరువురు నేతలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం, నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్ధిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, సమగ్ర అభివృద్ధిలో ఎంఎస్ఎంఈ రంగానికి ఉన్న కీలక పాత్రను బలోపేతం చేసే అవకాశాలను అన్వేషించాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ నిన్న న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా చిన్న వ్యాపారాల అభివృద్ధి శాఖ మంత్రి స్టెల్లా టెంబిసా నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఇరుపక్షాలు పరస్పర సహకారం ఉన్న రంగాలపై చర్చించినట్టు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సహాయాన్ని పెంచడం, వ్యాపారాలను ప్రోత్సహించడం, డిజిటలైజేషన్ను వేగవంతం చేయడం, అలాగే ఎంఎస్ఎంఈ అభివృద్ధిలో నైపుణ్యాలను బలోపేతం చేయడంపై చర్చించారు. ఇరు దేశాల్లో ఎంఎస్ఎంఈల వృద్ధి, పోటీతత్వానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్, దక్షిణాఫ్రికాలు నిబద్ధత కలిగి ఉన్నట్టు పేర్కొన్నాయి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నిన్న న్యూఢిల్లీలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కోసం స్వచ్ఛగాం సురక్షిత జలవాయు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది 1 ఏప్రిల్ నుండి అమల్లోకి వచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కల్పించడం, ప్రజలను చైతన్యపరచడం ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రచారం ఈ నెల 5న ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంతో ముగుస్తుంది. అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారం సాధించిన విజయాలు, స్వచ్ఛ భారత్ మిషన్ నిబంధనలపై చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, ఆహార ధాన్యాలు, ఎరువులు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి అనుపమ్ మిశ్రా మాట్లాడుతూ, రికార్డు స్థాయి వ్యవసాయ ఉత్పత్తి, నిత్యావసర వస్తువుల నిల్వలు, ఆహార భద్రత పరంగా భారత్ సురక్షితమైన స్థానంలో ఉందన్నారు. దేశంలో పప్పుధాన్యాల నిల్వలు గత 3 ఏళ్లలో అత్యంత గరిష్ట స్థాయిలో ఉన్నాయని చెప్పారు. ఆహార ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి సి శిఖ మాట్లాడుతూ, వచ్చే నెల 1వ తేదీ నాటికి 513 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల నిల్వలు దేశంలో ఉన్నాయని తెలియజేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో సమావేశమయ్యారు. ప్రాంతీయ పరిణామాలు, ఇండో పసిఫిక్ ప్రాంతం, ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై తమ అభిప్రాయాలు పంచుకున్నట్టు జయశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యూ మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ది సహాయం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ పరిస్థితులపై ఇరు నేతలు చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఇరుపక్షాలు ఆసక్తి చూపినట్టు తెలిపారు. మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఇచ్చే మద్దతును నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలకైనా మ్యాన్మార్ భూభాగాన్ని అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ మ్యాన్మార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $2 బిలియన్లకు పైగా ఉందని పేర్కొన్నారు. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట్ర, రాయలసీమ, సౌరాష్ట్ర, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని కూడా ఐఎండి పేర్కొంది. నీట్ యూజీ 2026 పునఃపరీక్షను ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. పరీక్ష రద్దయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో పునఃపరీక్షను సిబిటి మోడ్లో నిర్వహించే ప్రసక్తే లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కలుసుకున్నారు. వినోబా భావే విశ్వవిద్యాలయం నుండి సర్ జేసీ బోస్ విశ్వవిద్యాలయానికి అనుబంధ మార్పుల వల్ల కొడర్మా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ కేంద్ర ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత మద్దతు కొనసాగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఈనాటి శుభోదయం సింహాపురి కార్యక్రమానికి స్వాగతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఈనాటి మన శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా మెంతులు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
3: సహజ ఔషధ వ్యవస్థ అయిన ఆయుర్వేదంలో మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మెంతులు మన ఆరోగ్యానికి మంచి మసాలా దినుసు. వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి మెంతులను ఔషధంలో ఒక భాగంగా వాడతారు. మెంతులు నేరుగా తినడం కంటే నానబెట్టి తినడం శారీరక ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అద్భుతమైన యాంటాసిడ్ గా పనిచేయడం నుండి డయాబెటీస్ నిర్వహణ వరకు నానబెట్టిన మెంతులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఆమ్లత్వానికి ఇది చాలా మంచిది. ఖాళీ కడుపుతో ఉదయం మెంతులు నానబెట్టిన నీరు తాగడం వలన ఆమ్లత్వం తొలగిపోతుంది. డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. డయాబెటీస్ ఒక సాధారణ జీవన శైలి వ్యాధి. ఈ పరిస్థితి శరీరానికి ఇన్సులిన్ వాడకుండా నిరోధిస్తుంది. నానబెట్టిన మెంతులు తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. జీర్ణ సమస్యతో బాధపడేవారు మెంతులు నానబెట్టిన నీరు తాగడం వలన ఈ సమస్య నుంచి బయటపడతారు. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది మరియు శరీరం నుండి హానికరమైన విషాన్ని తొలగిస్తుంది. ఇది పేగు మార్గాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకం, అజీర్ణం, ఇతర సమస్యలతో పోరాడడానికి సహాయపడుతుంది. కాలేయంలోని ఎల్డిఎల్ గ్రాహకాల సంఖ్యను పెంచే సామర్థ్యం మెంతులకు ఉండడం వలన ఇది కణాలలోని చెడు కొవ్వును పరిమాణాన్ని పెంచి వాటిని రక్త ప్రవాహం నుండి బయటకు పంపుతుంది. ఇది కొవ్వు మరియు డ్రైగ్లిజరేట్ల స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరంలోని చెడు కొవ్వులు పెరుగుపోవడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. కాంతివంతమైన చర్మం కోసం నానబెట్టిన మెంతుల నీళ్లు తాగడం వలన శరీరం నుండి విషం తొలగిపోయి నల్లటి మచ్చలు, వలయాలు తొలగించడానికి ఇది సహాయపడుతుంది. మెంతులు చాలా ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ తినే ముందు మీకు ఎలర్జీలు, ఇతర సమస్యలు ఉన్నాయా అని తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మెంతులు మన నిత్య జీవనంలో ఒక భాగం అయితే చాలా బాగుంటుంది.
2: ఇంతవరకు మీరు మెంతులు ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇప్పుడు శుభోదయం సింహపురి కార్యక్రమంలో అభిషేకం అనే కథానిక వింటారు. రచన మరియు సమర్పణ శ్రీ కోని అంగబాబు గారు.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీ కోని అంకబాబు గారు మనకు అందించిన కథానిక

కథ పేరు అభిషేకం. ఒరే గణేశ, యాడిగిరా పోతా ఉండావా? మాస్టారు ఈరోజు లెక్కలు చెప్తానన్నాడమ్మా. ఆడకే పోతా ఉండా, యాడికి పోయేదే? ఇవాళ ఆదివారం అయిపోయినా బడి ఆడుందిరా, బడికి సెలవు కదా. అందుకే మాస్టారు ఇంటికాడ ట్యూషన్ చెప్తాడంట, నాకు ఫ్రీగా చెప్తానన్నాడు, అందుకే పోతా ఉండా. ఒరే పిచ్చి సన్నాసి, పంతులు గారి ఇల్లు ఏడాడరా సామే, పక్క ఊర్లో కదా ఉండేదే, ఆ ఊరికి పోతావా ఏందిరా? ఆ పోతానమ్మా. ఎంతలే, దగ్గరే కదా, పోతాలే అంటూ పలకా బలపం లెక్కల పుస్తకం ఉన్న సంచి భుజాన్ని తగిలించుకొని బయలుదేరాడు గణేష్. చదువుపై తన కొడుకున్న శ్రద్ధ చూసి మురిసిపోతూ వాడివైపే చూస్తూ, అరే గణేష, చూడబోతే వానొచ్చేట్టున్నది, ఈ తేప ఆధారం పోతూ లేనాయనా అని గోముగా అడుగుతుంటే గణేష్ తల్లి రత్తాలతో, ఏం కాదులేమ్మా, వానొస్తే ఏడైనా ఆగి వెళ్తాలే అనేసి జోరుగా అడుగులు వేసుకుంటూ కదిలాడు. గణేష్కి చదువు అంటే ప్రాణం. వాళ్ళ నాన్న తాగుడికి బానిసై అప్పులు చేసి తీర్చలేక 2 సంవత్సరాల కిందట ఉరేసుకుని కాలం చేశాడు. అమ్మ రత్తాలకి అప్పట్నుంచి కష్టాలు రెట్టింపైనాయి. అప్పులోళ్ళకి కాయ కష్టం చేసి కొద్ది కొద్దిగా అప్పులు తీరుస్తానని మాట ఇచ్చి ఇటుక బట్టీలో పరిగిపోతోంది. ఆ బట్టీలో చిన్నపిల్లలు కూడా పనిచేస్తున్నారు. నీ కొడుకును కూడా పనిలో పెడితే నీ కష్టాలు తొందరగా తీరిపోతాయి కదా అని అక్కడ వాళ్ళు అన్నప్పుడు, ఆడికి చదువు అంటే ప్యానం, ఆడు చదువుకుంటాళ్ళే అనేది. అప్పుడు అక్కడి వారు ఆమె వైపు కాస్తంత గర్వంగాను కాస్తంత జాలిగాను చూసేవారు. గణేష్ ఒడివడిగా అడుగులు వేస్తూ ఊరు పొలిమేర దాటాడు. వాతావరణం క్రమంగా మారుతోంది. ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్ముకుంటూ వేగంగా కదులుతున్నాయి. సందు చూసుకొని మెరుపులు కూడా వస్తున్నాయి. తానేమీ తక్కువ కాదన్నట్టు గాలి వేగం పుంజుకుంది. అయినా గణేష్ మొండిగా అడుగులు ముందుకే వేస్తున్నాడు. ఉన్నట్టుండి పెద్ద శబ్దం, ఎక్కడో పిడుగుపడినట్టుంది. గణేష్ అదిరిపడ్డాడు. తనకి ముందు వెనక మనుషులు జడలేదు, అయినా ముందుకే వెళ్తున్నాడు. తను బాగా చదివి మంచి ఉద్యోగం చేసి వాళ్ళ నాన్న చేసిన అప్పులు తీర్చేసి అమ్మని బాగా చూసుకోవాలంటే ఇలాంటి పట్టించుకోకూడదని అనుకుంటూ మరింత వేగంగా నడుస్తున్నాడు గణేష్. వాతావరణం మరింత భయంకరంగా తయారైంది. కారు మబ్బులు పూర్తిగా కమ్మేయడంతో పట్ట పగలే అయినా చిమ్మ చీకటి కమ్మేసింది. ఎదురుగా ఏది స్పష్టంగా కనిపించడం లేదు. వాన మొదలైంది. ముందు జాగ్రత్తగా తెచ్చుకున్న ప్లాస్టిక్ కవర్లో తన సంచి పెట్టుకుని తను తడవకుండా నెత్తిని పెట్టుకుని నడుస్తున్నాడు. తనకు దగ్గరలో మరో పిడిపడినట్టుంది. ఆ శబ్దానికి మరోసారి ఉలిక్కిపడ్డాడు. వాన జోరందుకుంది. వెంటనే తన చొక్కా ఇప్పి తడవకుండా ప్లాస్టిక్ కవర్లో పెట్టుకున్నాడు. తడిచిన గుడ్డలతో మాస్టర్ దగ్గరికి పోతే లోపలికి రాణిస్తాడో లేదో అన్న అనుమానం కలిగి వాన తన ప్రతాపం చూపిస్తోంది. గణేష్ అడుగులు ముందుకు వేయలేకపోతున్నాడు. ఒకవైపు జోరున వాన, మరోవైపు పెనుగాలి తమ ప్రతాపం చూపిస్తూనే ఉన్నాయి. తన చెడ్డీ తడిచిపోతోంది. అటు ఇటు చూశాడు. దారి పక్కనే ఉన్న ప్లాస్టిక్ గోని సంచి కనిపించేసరికి బుర్రలో ఆలోచన మెదిలి దాన్ని తీసుకుని నడుము చుట్టుకున్నాడు. అమ్మయ్యా, ఇక చెడ్డీ తడవదు అనుకున్నాడు. అడుగులు ముందుకు వేయలేకపోతున్నాడు. గాలి వెనక నెట్టుంటే వాన చిలుకలు అతని వీపును బాదుతున్నాయి. రోడ్డు పక్కన కొంత దూరంలో జడలు విరబోసుకుని దెయ్యంలా కనిపించింది మర్రి చెట్టు. ఒళ్ళు ఒక్కసారే కంపించి వెన్నులో వణుకు పుట్టింది. అడుగులు అడుగులు వేసుకుంటూ కదులుతూ ఉన్నాడు గణేష్. ఏదేమైనా సరే ఈరోజు మాస్టర్ దగ్గరకు పోయి లెక్కలు చెప్పించుకోవాల్సిందే అనే దృఢ సంకల్పంతో అతను ముందుకు వెళ్తున్నాడు. క్రమంగా మర్రి చెట్టు జరిగివేయాడు. వాన గాలి జోరు మీద ఉండడంతో ఆ చెట్టు కిందకు చేరాడు. కాసేపు ఆ చెట్టు కింద ఆగుదామనుకున్నాడు. కాని బడిలో తన మాస్టారు వానలప్పుడు చెట్ల కింద ఉండకూడదు, పిడుగులు పడే ప్రమాదం ఉందని చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో మరలా నడక కొనసాగించాడు. గణేష్ సంకల్పానికి ప్రకృతి ముచ్చటపడిందేమో. గాలి వేగం తగ్గింది. వాన కూడా తన జోరుని తగ్గించుకుంది. గణేష్ నడుస్తూనే ఉన్నాడు. ఇంకా తను చేరుకోవాల్సిన చోటు కిలోమీటర్ పైగానే ఉంది. తన దృష్టంతా మాస్టర్ ఇంటి చేరుకోవడం పైనే ఉంది. అడుగులు ఒడివడిగా చేస్తున్నాడు. అంతలో తాను వెళుతున్న దారికి గండిపడి ఉండటం కనిపించింది. అయినా వెనకకు తిరిగి వెళ్లడం ఇష్టం లేక నడుముకు చుట్టుకున్న గోనె సంచి తీసేసి తన చెడ్డీ కూడా తీసేసి తెచ్చుకున్న ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుని దాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. చల్లగా వీస్తున్న చలిగాలికి చలి
కడుపులో జ్వరపడినట్టుంది. చలికి తన ఒళ్ళు హెదాలు వణికిపోతున్నాయి. అయినా మొండిగా ఆ గండిలోకి దిగాడు. తనకి ఈదరాదన్న విషయం తెలిసి ధైర్యం చేసి మెల్లగా దిగాడు. మెల్లగా అడుగులు వేసుకుంటూ నడుస్తున్నాడు. మొదట మోకాళ్ళ దాకా వచ్చిన నీళ్లు తర్వాత నడుమ దాకా వచ్చాయి. అయినా అతడి గుండెల నిండా వాళ్ళ అమ్మే ఉంది. ఆమె క్షేమాన్ని కోరుకుంటున్న అతని కాంక్ష అతని ముందుకే పొమ్మంటోంది. ఆ నీటిలో నడుచుకొని ఒడ్డిన చెరి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటే ప్రకృతి అతని సంకల్పానికి తల వంచి శాంతించింది. గాలి నెమ్మదిగా వీస్తోంది. వాన కూడా తాను అప్పటిదాకా తెగ కురిసి అలిసినట్టుంది, కురవడం ఆపేసింది. గణేష్ రెట్టింపైన ఉత్సాహంతో ప్లాస్టిక్ కవర్ తెరిచి చొక్కా చెడ్డి వేసుకుని ఉదయించిన సూర్యుడిలా మాస్టారెడ్డికి పరుగులు తీశాడు. అక్కడక్కడ అడుసు బురద ఉన్నా జాగ్రత్తగా గమనించుకుంటూ అడుగులు వేసుకుంటూ మాస్టార్ ఇంటికి చేరుకున్నాడు ఉత్సాహంతో. ఇంటికి చేరాక సార్ సార్ అన్న పిలుపు విని తలుపు తీసి ఎవరు నువ్వు, నువ్వా గణేషు, ఏంటి టైంలో అడిగాడు శంకర్రావు మాస్టర్. మీరు ట్యూషన్లో లెక్కలు చెప్తానన్నారుగా, అందుకే వచ్చాను సార్ అంటాడు గణేష్ సంతోషం ఆశ కలగలిపిన ఉత్సాహంతో. ఏందిరా నీ పాసు గోళ, ఇంత గాలి ఊళ్ళు ఎలా వచ్చావురా, భయము ఆశ్చర్యం కలిసిన స్వరంతో అడిగాడు శంకర్రావు మాస్టర్. ఏం గదిలే సార్, ఈ గాలి వాన నేను చేస్తాయి సార్, నాకు మా అమ్మ ప్రేమ ఉంది, దాని ముందు ఇవేమీ నాకు ఎక్కగాదు సార్ అన్నాడు ధీమాగా గణేష్. సరే సరే లోపలికరా అంటూ లోపలికి తీసుకెళ్లి ఇదిగో తల తుడుచుకో అంటూ టవల్ ఇస్తే తల తుడుచుకుంటూ సార్ మరి నాకు లెక్కలు చెప్తారా సార్ అని అడిగాడు గణేష్. ఖచ్చితంగా చెప్తాను, నీలాంటి పట్టుదల శ్రద్ధ గల విద్యార్థికి చెప్పకపోతే నా వృత్తికే అవమానం, ఖచ్చితంగా చెప్తాను, కానీ ఇలాంటి సాహసాలు ఇంకెప్పుడు చేయకూడదు, నీకు ఏ డౌట్ ఉన్నా చెప్తాను. నీకు చదువు మీద నా శ్రద్ధ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది, నువ్వు ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తా, నిన్ను చదివించే బాధ్యత నేను చూసుకుంటా అంటాడు శంకర్రావు మాస్టరు. ఆ మాటలు గణేష్ ముఖం అప్పుడే విచ్చుకున్న కమలంలా ప్రకాశించింది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏ హెడ్డు పూలమాలి తెప్పించావా, తెప్పించాను సార్, ఇంతకీ ఆ వచ్చే అతిథి ఎవరు సార్, సస్పెన్స్ ఇంకాసేపట్లో మీకు తెలిసిందిగా, పున్నమి చంద్రులా ప్రకాశిస్తున్న ముఖంతో అంటాడు ఎస్ఐ గణేష్. అక్కడ పోలీసులకు ఇదంతా అర్థం కాక ఒకరినొకరు చూసుకుంటారు. అంతలో ఒక పడవ లాంటి కారు ఒకటి స్టేషన్ ముందు ఆగుతుంది. అందులో చాలా తలపండిన వ్యక్తి ఒక ఆయన తెల్లని లాల్చి దోవతి పైన మల్లెపువ్వు లాంటి కండువత దిగుతాడు. ఎస్ఐ గణేష్ పరిగెత్తుకుంటూ వెళ్లి అతనికి పాదావందనం చేస్తాడు. స్టేషన్లో చక్కగా పూలతో అలంకరించడం చూసి స్టేషన్ లాగా కాక గుడిలాగా అనిపిస్తుంది అతనికి. ఎస్ఐ గణేష్ రండి మాస్టారు అంటూ ఆహ్వానిస్తూ స్టేషన్లోకి తీసుకెళ్లి తన సీట్లో కూర్చోబెట్టి నమస్కరిస్తూ తన పోలీసుల వైపు చూసి కళ్ళల్లో సంతోషం నింపుకొని ఇతనే మన చీఫ్ గెస్ట్, నాకు విద్యాదానం చేసిన మహావ్యక్తి, నా చదువంతా ఈ మాస్టర్ చలవే, వీరు నా పితృ సమానులు శ్రీ శంకర్రావు మాస్టారు, వీరు ఆశీస్సులతోనే నేను ఎస్ఐ కాగలిగాను, అందుకే వీరిని స్వయంగా సత్కరించుకోవాలని ఇక్కడికి ఆహ్వానించాను అన్నాడు. పోలీసులంతా శంకర్రావు మాస్టర్ని పొగుడుతూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఆనంద బాష్పాలను మాస్టర్ లాల్చిని తడిపేస్తుంటే ఎస్ఐ గణేషుని తన కళ్ళలో నింపుకుంటూ నాదేముందిరా అంతా నీ కష్టం, నువ్వు కష్టపడ్డావు పైకొచ్చావు సంతోషం అంటూ తడిచిన చెంపల్ని కండువాత ఒత్తుకుంటాడు. శంకర్రావు మాస్టారు అప్పుడే మీడియా వాళ్ళు వచ్చి పోటీ పడుతున్న ప్రశ్నలు వేస్తారు. వారిలో ఒకరు మీ శిష్యుడి గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు అని అడగడంతో శంకర్రావు మాస్టారు పైకి లేచి గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి ఎస్ఐ గణేష్ వైపు చూస్తూ ఇతడు నా శిష్యుడితో కావడం నా అదృష్టం, ఇతడికి నేను పెద్దగా చేసిందేమీ లేదు కానీ నన్ను గొప్పవాడిగా నిలబెట్టాడు, ఈ సందర్భంగా నా ఈ శిష్యుణ్ణి ఒక కోరిక కోరాలనుకుంటున్నాను అన్నాడు. ఏమిటది సార్ అని మీడియా వాళ్ళు ఆతృతగా అడగగా గణేష్ వైపు చూసి గణేష్ మరి నువ్వు కాదనకూడదు, అడగరానిది అడుగుతున్నానని అనుకోవద్దు ఆయన అంటాడు శంకర్రావు మాస్టర్. అయ్యో ఎంత మాట గురువుగారు, చదివించి నన్ను ఇంతటి వాణి చేసిన మీరు నాకు కనిపించే దేవుడు, చెప్పండి మీరు ఏమడిగినా కాదని కూడా చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను, చెప్పండి గురుగారు అని వినయాన్ని అలముకున్న స్వరంతో అంటాడు ఎస్ఐ గణేష్. నా పేదరికం నన్ను అశక్తులు చేసింది, నా శక్తి మేర నా కొడుకుని చదివించి ఉద్యోగస్తుని చేసి పెళ్లి కూడా చేశాను, తర్వాత స్వార్థంతో నన్ను నా కూతుర్ని వద్దనుకుని అమెరికా వెళ్లిపోయాడు, నా కూతుర్ని
ఓ ఇంటిదాన్ని చేయలేకపోతున్నాను, దానికి పెళ్లి చేయకుండా చచ్చిపోతానేమోనని భయంగా ఉంది నాయన అంటూ కార్య కన్యలను మరోసారి కండువాతో ఒత్తుకుంటూ దుఃఖాన్ని కండువా చాటును దాచే ప్రయత్నం చేస్తాడు శంకరరావు మాస్టర్. గురువుగారు అంత మాట అనకండి, మీకు నేనున్నాను. ఓదార్పుగా పలిగిన ఎస్ఐ మాటలకు చెమర్చిన కళ్లతో ఎస్ఐని చూసి, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా నాయన గణేషు అంటూ మాస్టర్ భోర్ మండంతో, అయ్యో ఎంత మాట.

గురువు గారు, మీరు బాధపడకండి, ఖచ్చితంగా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఇలాగైనా మీ రుణం తీసుకుంటాను, ఇలాగైనా మీ రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చినందుకు సంతోషం గురువు గారు అంటూ శంకర్రావు మాస్టర్ పాదాలపై పడి నన్ను ఆశీర్వదించండి అంటూ శంకర్రావు మాస్టర్ పాదాలపై పడి కన్నీరుతో మాస్టర్ పాదాలను అభిషేకం చేస్తాడు ఎస్ఐ గణేష్. ఆ ముద్ర సంఘటనకు అక్కడంతా చప్పట్లో సందడి చేస్తాయి.

మీరింతవరకు అభిషేకం అనే కథానిక విన్నారు. రచన మరియు సమర్పణ శ్రీ కోని అంకబాబు గారు. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు శుభోదయం సింహాపురి కార్యక్రమంలో పుస్తకాలు మానవులకు నేస్తాలు అనే అంశంపై పెద్ది సాంబశివరావు గారి ప్రసంగం విందాం.

పుస్తకం ఒక నేస్తం, మంచి పుస్తకం మంచి నేస్తం. అడిగితే మాట్లాడుతుంది, వద్దంటే ఆగుతుంది. అలా చేయగల స్నేహితులు కూడా ఎంతోమంది ఉండరేమో. పుస్తకాలు కేవలం నేస్తాలు మాత్రమే కావు, అవి ఇంకా ఎందరో మంచి మిత్రులను కూడా మనకు పరిచయం చేస్తాయి. నేటికి ఏనాటికి స్నేహితుల్లో గొప్పది పుస్తకమే. పుస్తకాల సాన్నిహిత్యం పాఠకులకు ఆహ్లాదకరంగా ఉంటుంది. పుస్తకాలు వ్యక్తిగతమే అయినా అవి తరతరాలకు వారసులు. అంతేకాదు, పుస్తకాలు నాగరికత వాహకాలు కూడా. అవి లేకపోతే చరిత్ర మౌనం వహిస్తుంది, సాహిత్యం మూగపోతుంది, శాస్త్రం అవిటిదవుతుంది, ఊహలు ఉన్నచోటనే ఉడిగిపోతాయి. పుస్తకాలకు మన సహచరులు. అవి మనల్ని ఏడిపిస్తాయి, నవ్విస్తాయి, జీవితంలో అర్థాన్ని బోధిస్తాయి. పుస్తకాలను తేనెటీగలతో పోల్చవచ్చు. అవి ఒక హృదయం నుండి మరొక హృదయానికి పుప్పొడిని త్వరగా చేరవేస్తాయి, మధువుగా మారుస్తాయి. వాస్తవానికి పుస్తకం హృదయాంతరాళలో నుంచి రావాలి. అలా వస్తేనే అది పాఠకుల హృదయాలను చేరుతుంది. కళా నైపుణ్యం, రచనా సామర్థ్యం వంటివి ఎన్ని ఉన్నప్పటికీ రచయిత హృదయంలో నుంచి వచ్చిందే చిరకాలం నిలబడుతుంది. ఒక గ్రంథ రచనకు ఎంత శ్రమ పడాలో అది ఒక రచయితకు మాత్రమే తెలుస్తుంది. ఒక పుస్తకం రాయాలంటే సగం గ్రంథాలయాన్ని తిరగేయాలి అన్నాడు డాక్టర్ జాన్సన్. కవికోకుల జాషువా గారు, ఒక్కొక్క పద్యయంబునకు నొక్కొక్క నెత్తురు బొట్టు మెనిలో తక్కువగా రచించితి వృధా శ్రమయ్యే అని త్రిదోష ద్వారా పలికించారు. పుస్తక ప్రాశస్త్యాన్ని నాళం కృష్ణారావు ఇలా తెలిపారు. అమిత ధన ధాన్య భాగ్య భోగముల కన్నా అమల వాంగ్మయ రామణీయకము ఘనము, సేముషీవంతుల పవిత్ర జీవిత ప్రశస్త రక్త పుంజంబులు పుస్తకములు అన్నారు. ఇంకా ఆయనే, తరములను బట్టి విబుధుల దాచియున్న జ్ఞాన భాండారములు స్కంధ సంపుటములు, ధరణి వెలసిన ఎందాక తరుగబోని వారసత్వపు హక్కులై వరలు మనకు అని అభినందించారు గ్రంథాలను. ఒక పుస్తకం చివరి పేజీ చదివిన తర్వాత ఒక మిత్రుడి నుంచి దూరం అవుతున్నట్లు అనిపిస్తే అదే మంచి పుస్తకం. పుస్తక ప్రేమికునికి ప్రత్యేకంగా విశ్వసనీయ స్నేహితుడు అవసరం లేదు. సమగ్ర సలహాదారు, ఉల్లాసం కలిగించే సహచరుడు, ఓదార్చే వ్యక్తితో పనిలేదు. పుస్తకమే ఇవన్నీ. ఈ రణగుణధ్వనుల ప్రపంచంలో పోషణనిచ్చే సారం కలిగిన ఔషధి మొక్కలు, ప్రశాంతతకు నిచ్చెల ప్రతీకలు పుస్తకాలు. అందుకే పుస్తకాభిమానులు వాటి దగ్గరకు వెళ్లి పేరాశతో ఆత్రంగా వాటి సారాన్ని జురుకుంటారు. ఒక గంటసేపు చదివితే తొలగిపోని ఇబ్బంది ఏదీ లేదు. విసుగ్గా ఉన్నా, ఏమీ తోచకపోయినా వాటికి ఉత్తమమైన విరుగుళ్ళు పుస్తకాలు కాక మరేమిటి? మానవాళి మొత్తం చేసినవి, ఆలోచించినవి, సాధించినవి, సాధిస్తున్నవి అన్నీ పుస్తకాల పుటల్లో మాంత్రికంగా పదిలపరచబడి ఉన్నాయి. టీవీ కార్యక్రమం, చలనచిత్రం లేదా మరే ఇతర ఆధునిక ప్రసార మాధ్యమం కంటే కూడా పుస్తకం ఏళ్ల తరబడి నిలబడి ఉంటుంది. ఏ సమయంలోనైనా అవసరమైతే అందుబాటులో ఉంటుంది. టెలివిజన్ చరిత్రలో తెలిపిన ఆలోచనలన్నింటికంటే ఒక చిన్న పుస్తకాల దుకాణంలోనే ఎక్కువ ఆలోచనలుంటాయి. ఒక దీర్ఘ ప్రయాణం చేయాలంటే ముందుగా ప్రణాళికను వేసుకోవాలి, సాధన సంపత్తి సమకూర్చుకోవాలి. మన సుదీర్ఘ జీవన యానానికి సహాయపడేటందుకు ఇతరులు తయారు చేసి ఇచ్చిన కంపాసులు, టెలిస్కోపులు, మార్గదర్శనలు పుస్తకాలు. పుస్తకంలో ఒక బంగారపు ఇల్లు ఇమిడి ఉంటుంది అనేది చైనీయుల సామెత. నీవు జేబులో పెట్టుకుపోగలిగిన ఉద్యానవనం పుస్తకం అని అరేబియన్ సామెత. పుస్తకం ఒక పూలవనం, ఒక పండ్ల తోట, ఒక భాండాగారం, ఒక వినోదం. అది ఒక తోటి బాటసారి, అదో సలహాదారుల సమూహం. ఆఫ్రికాలోని గిరిజన కవుల్లో ఏ ఒక్కరు చనిపోయినా ఒక గ్రంథాలయమే నేలలో కలిసి కనుమరుగైనంతగా భావించి బాధపడతారట. అంటే వాళ్లు ప్రతి కవిని ఒక గ్రంథాలయంగా గౌరవిస్తారన్నమాట. నీకు చెప్పులు లేకపోయినా పర్వాలేదు, పుస్తకాలు మాత్రం ఉండాలనేది ఐస్లాండ్ సామెత. ఒక పుస్తకాన్ని మొదటిసారి చదవటం కొత్తగా స్నేహితుణ్ణి కలుసుకోవటం వంటిది. అయితే రెండోసారి చదవటం పాత స్నేహితుణ్ణి మళ్లీ కలుసుకోవటం వంటిది అనేది చైనీయుల సామెత. మీ పిల్లలు ఎలా తయారవ్వాలని మీరు కోరుకుంటున్నారు అని అన్నా క్వీన్లెన్ను అడిగితే ఆయన, నా పిల్లలు పెరిగి పెద్దవాళ్లై వాళ్ల ఇళ్లను పుస్తకాల బీరువాలతో అలంకరించుకునేవాళ్లైతే చాలా సంతోషపడతాను అన్నారు. మరొక వీరాభిమానికి పుస్తకాలు చాలా ప్రముఖమైనవి. ఆయన అంటారు, నేను నా డబ్బుతో పుస్తకాలు కొనుక్కుంటాను,
తరువాత ఇంకా ఏమైనా డబ్బు మిగిలితేనే తినటానికి ఏమైనా కొనుక్కుంటాను అన్నారు. ప్రముఖ కవి జెఫర్సన్ ముచ్చటగా మూడు ముక్కల్లో చెప్పాడు, పుస్తకాలు లేకుండా నేను జీవించలేను అని. ఫ్రాంకోయిస్ ఫెనెలాన్ చెప్పిన మాటలు మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి కూడా. నా దేశంలోని సంపద అంతా లేదా యూరప్లోని రాజకిరీటాలన్నిటినీ నా పాదాల దగ్గర ఉంచినా సరే వాటన్నిటినీ నా పుస్తక పఠన అభిలాష కోసం ఆవలకు తోసేస్తాను అన్నాడు. పుస్తకాలు లేని ఇంటిలో గది ప్రాణం లేని శరీరంతో సమానమైనదని సిసిరో మహాశయుడు అంటే, పుస్తకాలు లేని ఇంటిని కిటికీలు లేని గదితో పోల్చారు హోరేస్మన్. మన మధురకవి నాళం కృష్ణారావు గారు కూడా అలాగే, నిలువుటద్దాలు సోఫాలు చలువరాతి రౌండు మేజాలు కుర్చీలు నుండుగాక మంచి గ్రంథములు లేనియా మందిరంబు మందిరంబది కాదు ఒక్క బందిగాని, బంది అంటే జైలు లాంటిదన్నమాట అని అంతటితో ఆకుండా ఆయనే, పుస్తకంబులు గలిగిన పూరి గుడిసెయందు నిరుపేద కాపునై యుందుగాని పుస్తకంబులు లేనట్టి భూరి సౌధమందు చక్రవర్తిగా నుండ నభిలషింపా అని బలగుది చెప్పారు. పుస్తకం హృదయాంతరాళాల్లో ఘనీభవించిన సముద్రాలను పగలగొట్టగల గొడ్డలి అని ఫ్రాంచ్ కాఫ్ అభిప్రాయం. మంచి పుస్తకం నీటి ఊట వంటిది, 100 సార్లు తాగినా మళ్లీ తాగటానికి అది ఇంకా మిగిలే ఉంటుంది. పుస్తకాలు నీ మెదడును తెరుస్తాయి, విశాలం చేస్తాయి, మరి దేనికంటే కూడా ఎక్కువగా శక్తినిస్తాయి. మనిషి దృఢంగా ఉండాలంటే శారీరక ఆరోగ్యం కోసం తెలివిగా తినటమే చాలదు, మానసిక ఆరోగ్యం కోసం తెలివిగా చదవాలి కూడా. శరీరానికి వ్యాయామం ఎలాగో మెదడుకు చదవటం అలాంటిది, అది మెదడు శక్తిని పెంచుతుంది. ఒక గొప్ప భవనపు సౌందర్యాలు పూర్తిగా చూడాలంటే దాన్ని ఉదయకాలంలో మధ్యాహ్న కాలంలో వెన్నెల రాత్రిలో ఇలా అనేక సార్లు చూసి ఆనందించాలి, ఉదాహరణకు తాజ్మహల్ లాంటిదాన్ని. అలాగే నిజమైన గొప్ప పుస్తకాన్ని యవ్వనంలో పరిణత వయసులో మరోసారి వృద్ధాప్యంలో చదవాలి అంటారు రాబర్ట్సన్ డేవీ. పుస్తక సౌందర్యం కొన్నాళ్లు ఉండి అంతరించిపోయేది కాదు, అది శాశ్వతం అన్నారు హాల్బ్రూక్స్ జాక్స్. గ్రంథాలయం ఆత్మకు ఔషధం, ఆత్మను పుస్తకాలు అనే ఆహారంతో పోషించాలి అంటారు. ఆఖరుకు ఉమర్ ఖయ్యామ్ కూడా తనకు అత్యంత ఇష్టమైన సఖీ సారా కంటే సద్గ్రంథానికే పెద్ద పీట వేశాడు. అరణ్యంలో చెట్టు కొమ్మ కింద ఒక కవితల పుస్తకం, ఒక పాత్ర మధువు, ఒక రొట్టె ముక్క, నీవు నా పక్కన పాడుతూ ఉంటే అదే సరికొత్త స్వర్గం అని పుస్తకానికే తొలి ప్రాధాన్యతను ఇచ్చాడు. పుస్తకాల విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పుస్తకాల ఎంపికలో చదవటంలో ఉత్తమ ఫలితాలను సాధించడానికి అనుభవజ్ఞులు కొన్ని సూచనలు చేస్తారు. నీవు కలిసి తిరిగే మనుషులు, నీవు చదివే పుస్తకాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆ రెండూ నీ అలవాటును శీలాన్ని ప్రభావితం చేస్తాయి, జాగ్రత్త సుమ అంటారు. కనుకనే మిత్రుడిని ఎంచుకున్నంత జాగ్రత్తగా రచయితను ఎంచుకోవాలి అని హెచ్చరించాడు క్రిస్టోఫర్ రెన్. ఒక్కో పుస్తకం ప్రపంచపు ఒక కోణం, అది నీకు నచ్చకపోతే దాన్ని పట్టించుకోకుండా వదిలే. ఎటువంటి పుస్తకాలు చదవాలో చెప్తారు పెద్దలు. నీవు కనే కలల దిశకు నిన్ను కదిలించడానికి సహాయపడిన వాటినే చదవమంటారు. ప్రతిబింబించకుండా చదవటం జీర్ణం చేసుకోకుండా తినటం వంటిదే అన్నారు. పుస్తకాలు రాసేది నమ్మమని కాదు, విచారించి తెలుసుకోవటానికి. పుస్తకాల్లో చాలా రకాలున్నాయని, కొన్నిటిని రుచి చూసి వదిలివేయాలని, మిగతా వాటిని మింగేయాలని, చాలా కొన్నింటిని మాత్రమే నమ్మలాలి, జీర్ణం చేసుకోవాలి అని హెచ్చరించాడు ఫ్రాన్సిస్ బేకన్. పుస్తకాలు చదవటం ఒక కళ అయినా కొంత భాగం చదవటం కొంత వదిలివేయటం చేతకాకపోతే చదివే కళలో సగం నైపుణ్యం మాత్రమే ఉన్నట్లు. వేగంగా చదవగలగటం ఒక నైపుణ్యం, ఎంత వేగంగా చదివే వాళ్లకు అంత ఎక్కువగా జ్ఞాపకం ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తుంది. ఆ మొదలుపెట్టాం గనక తప్పనిసరిగా ప్రతి అక్షరం చదవాలి అనుకోవద్దు. ప్రతి పారాగ్రాఫ్లోనూ ఒకటో రెండో విషయాలుంటాయి, వాటిని గ్రహించగలగాలి. పుస్తకంలో నీకు నచ్చిన అంశాలను నోట్స్లో రాసుకోవాలి, అందువల్ల చాలా తక్కువ సమయంలో సారాంశాన్ని గ్రహించగలుగుతావు. తరువాత మళ్లీ చదివేందుకు సమయం కలిసి వస్తుంది. చదవటంలో ఆనందం మనకే కాదు, చూపు లేని వారికి కూడా ఉంటుంది. చదవటంలో ఆనందాన్ని చూపు లేని వారు కూడా పొందవచ్చునని జిమ్ ఫైబిక్ అద్భుతంగా చిత్రీకరించారు. బ్రెయిలీ లిపి చదవటంలో కలిగే ఆనందం చూపు ఉన్నవాళ్లకు తెలియదు. నీవు మాటలను తాకుతుంటే, అవి నిన్ను తాకుతుంటే అదొక గొప్ప అనుభూతి. పుస్తకాల పరిమితులను నిర్మోహమాటంగా JW గోయత్ తెలిపారు.
నిజాయితీ గల నేస్తమా. జీవితాన్ని నమ్ము. పుస్తకం కంటే ఉపన్యాసం కంటే అది నీకు ఎక్కువ బోధిస్తుంది అని. ఆలోచనల వల్ల, పుస్తక పఠనం వల్ల లభించిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టకపోతే పుస్తకాయ చిత్తుకాయ తేలే అంటారు. తన వద్ద పుస్తకాలు ఉన్నప్పటికీ వాటి విలువ తెలియని వాళ్ళను ఒక విమర్శకుడు చాలా ఘాటుగా విమర్శిస్తాడు. తాను మోస్తున్నది గ్రంథాలయాన్నో కట్టెల మోపునో గాడిదకేం తెలుసు అని గేలి చేశాడు. పుస్తకాలు లేని న్యాయవాది పనిముట్లు లేని పనివాడితో సమానమని థామస్ జెఫర్సన్ అన్నారు. న్యాయవాది మాత్రమే కాదు, ఏ వృత్తి చేసే వ్యక్తికైనా పుస్తకాలు ఆ వృత్తికి సంబంధించినవి ప్రధానం. నీవు చదివిన ప్రతిదాన్ని నమ్మేటట్లయితే చదవకుండా ఉండటం మేలు అనేది జపాన్ సామెత. చదవగలగటం గొప్ప అదృష్టం, చదివింది అర్థం చేసుకోగలగటం మరీ ఎక్కువ అదృష్టం. చదవటం కంటే చౌకైన వినోదం లేదు, అంతకంటే ఎక్కువ కాలం నిలిచే ఆనందమూ లేదు. అయితే ఎవరినో ఖండించటానికో దేన్నో విమర్శించటానికో చదవవద్దు. అలాగని అచ్చక్షరాలన్నీ నమ్మి అంతా ఒప్పుకోవటానికి చదవవద్దు. సంభాషణ కోసమో, చర్చ కోసమో, వాదం కోసమో చదవద్దు. మంచి చెడ్డ బేరీజు వేసుకుని పరిగణించడానికి చదువు. ఒక కవిత సారాంశం చూద్దాం. ఇద్దరు ఆడపిల్లలు ఒక చోట చేరారట. వారిలో ఒక అమ్మాయి మరొక అమ్మాయితో ఏమన్నదో ఆ కవి మాటల్లో విందాం. నీకు లెక్కలేనంత సంపద, పెట్టెల కొలది నగలు బంగారం ఉండొచ్చు, కాని నీవు ఎప్పటికీ నాకంటే ధనవంతురాలివి కాలేవు. ఎందుకంటే నాకు వీటన్నిటినీ మించిన చాలా గొప్ప సంపద ఉంది. అదేంటో తెలుసా? పుస్తకాలు చదివి వినిపించే అమ్మ ఉన్నది అంది. ఇందులో తల్లులందరి కర్తవ్యాన్ని గుర్తు చేసే హెచ్చరిక ఉంది. వారు తమ పిల్లలకు ఇవ్వగలిగిన అత్యంత విలువైన సంపద పుస్తక పఠన ఆసక్తి అని తెలుస్తుంది. మనం చూయింగం కంటే పుస్తకాలకు ఎక్కువ ఖర్చు చేస్తేనే మనది నాగరిక దేశం అవుతుందని ఎల్బర్ట్ హబ్బర్డ్ చెప్పిన మాటలు ప్రత్యక్షర అక్షర సత్యాలు. ఇవాళ ఉన్నత విద్యావంతులైన మాతృమూర్తులు, పితృదేవులు మెండుగా ఉన్నారు. కాని పిల్లలను పక్కన కూర్చోబెట్టుకుని ఒక మంచి కథ చదివి చెప్పేవాళ్ళు ఎంతమంది? అసలు అలా చదివి వినిపించడాన్ని ప్రాధాన్యత అంశంగా గుర్తించేవారు ఎంతమంది? నీ పర్సు నిండా డబ్బు ఉండే కంటే నీ అధ్యయనం పుస్తకాలతో నిండి ఉండటం మేలన్న జాన్ లిల్లీ మాటలు గుర్తు చేసుకుంటూ, తాము మంచి పుస్తకాలను చదివి తల్లిదండ్రులు తమ సంతానానికి తరగని సంపదను అందిస్తారని ఆశిద్దాం. ఏటేటా జరుగుతున్న పుస్తకాల పండుగలు ఇందుకు దోహదపడతాయని, మన జీవితాలలో నవ సంక్రాంతులను విరబూయిస్తాయని కోరుకుందాం.

0: మీరింతవరకు పుస్తకాలు మానవులకు నేస్తాలు అనే అంశంపై పెద్ది సాంబశివరావు గారి ప్రసంగం విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు మనం శుభోదయం సింహాపురి కార్యక్రమంలో ఉన్నాం. ఇప్పుడు సింహాపురి సమాచారం తెలుసుకుందాం. సోమశిల జలాశయంలో సోమవారానికి 40.773 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డెల్టాకు 4.150 క్యూసెక్లు, ఉత్తర దక్షిణ కాలువకు 400 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. ఏపీ ట్రాన్స్కో ఉత్తర్వుల మేరకు ఇంటర్ సర్కిల్ వాలీబాల్ అథ్లెటిక్స్ పోటీలు ఏపీఈపీ డిపిఎల్ ఆధ్వర్యంలో విజయనగరంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా సర్కిల్ స్పోర్ట్స్ గేమ్స్ సెక్రటరీ రామస్వామి వేలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగే పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా సర్కిల్ పరిధిలోని రెగ్యులర్, జూనియర్, లైన్మెన్, గ్రేడ్ 2 ఉద్యోగులు అర్హులన్నారు. ఆసక్తి గలవారు మంగళవారం సాయంత్రం 4 గంటలకు విద్యుత్ భవన్లో నిర్వహించే ఎంపికలకు హాజరు కావాలని సూచించారు. వివరాలకు 9030802038-8555-02-6614 నెంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్కు సంబంధించి నెల 2వ తేదీన నిర్వహించాల్సిన ప్రాక్టికల్ పరీక్షను 7వ తేదీకి వాయిదా వేసినట్లు డీఈఓ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మిగిలిన ప్రాక్టికల్స్ ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు యథావిధిగా జరుగుతాయని తెలిపారు. ఆత్మకూరు పట్టణానికి చెందిన 3 విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. పువ్వాడ నాగేంద్ర కుమార్, రామ్ నిఖిల్కు 74వ ర్యాంకు రాగా, టపాసులు తయారు చేసే షేక్ రఫీ కుమార్, షేక్ సోహైల్ అఖ్తర్ 784వ ర్యాంకును సాధించారు. ఇక అలాగే మోడల్ ఎస్టీ కాలనీకి చెందినటువంటి నిశ్చల్ కుమార్కు 3419వ ర్యాంకు వచ్చింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగులకు సంబంధించి వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక ఉత్తర్వులను ఇచ్చారు. సోమవారం కలెక్టర్ హిమాంశు శుక్లా తిక్కన ప్రాంగణంలో 6 నియామక పత్రాలు అందజేశారు. కె వెంకటవర్మకు పంచాయతీరాజ్ శాఖలో డిజిటల్ అసిస్టెంట్గా, కె మహేష్కు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2గా, ఆర్ కిరణ్కు సాంఘిక సంక్షేమ శాఖలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్గా, ప్రమోద్కు పశుసంవర్ధక శాఖలో ఆఫీస్ సబార్డినేట్గా ఉద్యోగం కల్పించారు.

జిల్లాలో బహిరంగంగా మద్యం సేవనం అధికారికంగా జరుగుతోందని, మత్తులో నేరాలు జరుగుతున్నాయని, వీటిని కట్టడి చేసేందుకు పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఆదివారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు నాకాబందీ నిర్వహించారు. విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిపై 37 కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై ఎంవీ యాక్ట్ కింద 351 కేసులు నమోదు చేసి 1,22,540 రూపాయల జరిమానా విధించారు. అలాగే బహిరంగ మద్య సేవనంపై కొరడా జులిపించారు. ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న వారిపై 22 కేసులు నమోదు చేశారు. జిల్లాలోని పలు లాడ్జ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు సత్వరమే పరిష్కారం అందించాలంటూ మేయర్ సుజాత సూచించారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరగగా మేయర్ పాల్గొని వినతి పత్రాలను స్వీకరించారు. టిట్కో హౌసింగ్ 17, టౌన్ ప్లానింగ్ 7, రెవెన్యూ 1, ఇంజనీరింగ్ 10, ఆప్కాస్ 1 చొప్పున వినతులొచ్చాయి. స్థానిక వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలికల ఐఐటీలో సోమవారం క్యాంప్ ప్లస్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. 10కి పైగా వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. వారు నిర్వహించిన వివిధ రకాల ఇంటర్వ్యూస్ లో 150 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో టాటా కంపెనీ కోఆర్డినేటర్ మార్కండయ్య, ఐటీఐ ప్రిన్సిపల్ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. నూట 111 సంవత్సరాలుగా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తోందని విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ జేవీ సత్యనారాయణ అన్నారు. నగరంలోని పప్పుల వీధిలో సోమవారం బ్యాంక్ మహాసభను నిర్వహించగా మరో 9 బ్రాంచుల ఏర్పాటుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతులు ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా వీసీబీల విలీనానికి మరో 3 బ్యాంకులు ప్రతిపాదనలు పంపాయని అన్నారు. రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రోడ్ సేఫ్టీ వారియర్స్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. సోమవారం పోలీస్ కార్యాలయం నుంచి జిల్లాలోని పోలీసు అధికారులతో

వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి స్టేషన్లో పరిధిలో రోడ్ సేఫ్టీ వారియర్స్ బృందాలను ఏర్పాటు చేసి ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలన్నారు. ఏఎస్పీ సిహెచ్ సౌజన్య, ఎస్పీ డిఎస్పీ ధీరజ్ వినిల్ తదితరులు పాల్గొన్నారు. మీరింతవరకు శుభోదయం సింహాపురి కార్యక్రమంలో సింహాపురి సమాచారం తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: చదువులు సాగాలంటే, పెళ్ళిళ్ళన్నీ జరగాలంటే, పిల్లల చదువులు సాగాలంటే పెళ్ళి.
1: మీరు ఇంతవరకు సుబోధ్యం సింహపురి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం.

0: ఈ సందర్భంగా జీడి పిక్కలను శుద్ది చేసే విధానం, బాయిలర్ల విభాగం, వలిచే యంత్రాలు, గ్రేడింగ్ ప్యాకింగ్ విభాగాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. జీడిపప్పును ఆధునిక పద్ధతుల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని సూచించారు. వినియోగదారులు నాణ్యతా ప్రమాణాలు కలిగిన వస్తువులనే కొనుగోలు చేసి వినియోగించాలని బీఐఎస్ జాయింట్ డైరెక్టర్ టి అర్జున్ సూచించారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాలు, ఐఎస్ఐ మార్క్ కలిగిన నాణ్యమైన ఉత్పత్తులనే ప్రజలు వినియోగించాలని పేర్కొన్నారు. మార్కెట్లో లభించే వివిధ రకాల ఉత్పత్తుల నాణ్యతను నిరంతరం పరిశీలిస్తూ నకిలీ లేదా నాణ్యత లేని ఉత్పత్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. మహిళల రక్షణ సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ సేవలను బాధిత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో జిల్లా సంయుక్త కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కనకదుర్గలతో కలిసి వన్ స్టాప్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహహింస, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, మానసిక శారీరక వేధింపులకు గురైన మహిళలకు ఒకే చోట అన్ని రకాల సహాయ సేవలు అందించేందుకు ప్రభుత్వం వన్ స్టాప్ సెంటర్ను ఏర్పాటు చేసిందన్నారు. బాధిత మహిళలకు వైద్య సేవలు, పోలీసు సహాయం, న్యాయ సలహాలు, కౌన్సిలింగ్, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలు ఈ కేంద్రం ద్వారా అందుబాటులో ఉంటాయన్నారు. మహిళలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా తమ సమస్యలను ధైర్యంగా వెల్లడించాలని కోరారు. పీవీటీజీ గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం జన్మాన్ గృహ నిర్మాణ పథకం పనులను వేగవంతం చేయాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ వైశాలి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ పథకం ప్రస్తుత పురోగతిపై సమీక్షిస్తూ నిర్దేశించిన గడువులోపు లక్ష్యాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని, మండలాల వారీగా నిర్ణయించిన లక్ష్యాలను అధికారులు బాధ్యతగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని రైతులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద ఈకేవైసీ ప్రక్రియను వెంటనే పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భవానీ శంకర్రావు తెలిపారు. అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోందని, ఈ లబ్ది నిరంతరాయంగా కొనసాగాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రైతులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా పీఎం కిసాన్ పోర్టల్ లేదా యాప్లో ఓటీపీ ఆధారంగా లేదా ఫేస్ అథెంటిఫికేషన్ విధానంలో స్వయంగా ఈకేవైసీ చేసుకోవచ్చని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి, దానికి సంబంధించిన సమాచారం కొరకు 1100 ఫోన్ నంబర్ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. ఇప్పటివరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.
1: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్పై మన ప్రభాత ప్రసారంలో భాగంగా మనం ఇప్పుడు మనోరంజని కార్యక్రమానికి వచ్చేసాం. ఇలాంటి మన మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కోరే పాటల్ని వినబోతున్నాం. ముందుగా
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తెలుగు రాష్ట్రాల నుండి 300 మార్కులు సాధించిన
5: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
4: మన శ్రీ చైతన్య విద్యార్థి.
1: ఈనాటి మన మనోరంజన కార్యక్రమంలో మనకి రాస్తున్న వారు మొదటగా నెల్లూరు స్టోనస్పేట నుంచి అమ్మో, శశి, సిరి, మృదుల, రేఖ, తనూజ, మనోజ్, లక్కీ, శాండీ, మేఘన, పింకీ, లలిత, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు ఇలయరాజా బర్త్డే సందర్భంగా ప్రేమ చిత్రం నుంచి పాటని ప్లే చేయండి మా కోసం అని అడుగుతున్నారు. తప్పకుండా అండి, మీకోసం ప్రేమ చిత్రం నుంచి మీరు కోరిన పాటే ప్లే చేస్తున్నాను, వినండి.

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: మరి ఈనాటి మన మనోరంజని కార్యక్రమంలో మరొక లెటర్ రాస్తున్నారు నెల్లూరు ప్రకాష్ నగర్ నుంచి. సుజాత, రాంబాబు, కోటి, విఘ్నేష్, మాలిని, శ్వేత, శ్రీధర్, వేణు, గోపి, ప్రియాంక వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీరు సితారా చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. ఓకే అండి, మీరు కోరినట్టు సితారా చిత్రం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, వినండి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని. మరి నెక్స్ట్ మనకి లెటర్ రాసిన వారు నెల్లూరు వేదాయపాలెం నుంచి పావని, స్వప్న, బాజీరావు, దేవి, బాలకృష్ణ, సుగుణ, చిన్నయ్య, లక్ష్మీకాంత్, సుబ్రహ్మణ్యం, జీవన్, కేదర్నాథ్, వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. వీరు బొబ్బిలి రాజా చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. ఓకే అండి, మీరు కొన్న సాంగ్ ప్లే చేస్తున్నాను, వినండి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన నుంచి కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలకు అన్న పాటల్ని. మన నెక్స్ట్ మనకి రాస్తున్న వారు నెల్లూరు నవాపేట నుంచి మాధురి, జయ, శంకర్, అజయ్, విజి, కాదర్ భాష, దిలీప్, లీలా, మురళీకృష్ణ, మోహన్, ఇంకా మదన్ గారు. వీరు దళపతి చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. ఓకే అండి, మీకోసం సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం. ముందుగా
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్, అంత డబ్బా?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్, 2 లక్షలు?
5: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
3: అరే,
1: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
6: RBI అంటుంది,
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మనం ఇప్పుడు ప్రభాత ప్రసారాల్లో భాగంగా స్వల్లహరి ఈనాడు మనం హలో బ్రిడ్జ్ కార్యక్రమానికి వచ్చేసాం. మరి హలో బ్రిడ్జ్

0: కార్యక్రమంలో ఈరోజు ఫోన్ ద్వారా శ్రోతలకు అన్న పాటలు వినబోతున్నాం. మరి శ్రోత ఆల్రెడీ లైన్లో ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు, మాట్లాడేద్దాం. హలో
1: మేడం, ఇప్పుడు బాగా వినపడుతుంది మేడం.
0: సార్ గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి?
1: గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు పూజారి ధనుంజయ్ మేడం.
0: ధనుంజయ్ గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నానండి.
1: చాలా రోజుల తర్వాత మన సుమపూర్కి చేస్తున్నాను నేను.
0: అవునా? ఓకే,
1: ఫస్ట్ కాల్ అనుకుంటున్నాను నేనైతే మేడం.
0: అవును సార్, ఇవాళ ఫస్ట్ కాల్ మీదే. ఓకే, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు
1: మేడం? అపూర్వ సోదరులు ఉండాలి మేడం.
0: అపూర్వ సహోదరులు పాతదా? రెండు ఉన్నాయి.
1: పాతదే మేడం, లేదంటే ఇది అడుగుతాం మేడం, బాలకృష్ణ అది వేరేది అడుగుతాను.
0: అపూర్వ సహోదరులు ఉంది, దాంట్లో ఏం పాట కావాలి?
1: ఏ పాట వేసినా పర్వాలేదు మేడం.
0: '86లో వచ్చింది, ఏ పాట ఏమంటారు? అందులో పాట నాకు ఐడియా లేదు.
1: ఏ పాట వేసినా పర్వాలేదు.
0: స్వప్న ప్రియ స్వప్న ఉంది, వేయనా?
1: స్వప్న స్వప్న వినిపించండి.
0: ఓకే సార్, తప్పకుండా. సాంగ్ రెడీగా ఉంది, ప్లే చేయనా?
1: పేరు చెప్తాం మేడం.
0: చెప్పండి చెప్పండి.
1: పూజారి సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, ఓబులమ్మ, అన్న, వెంకటేశు, నాగభూషణ, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామూర్తి, యంగమణి, బాలాజీ, హేమంత్ సాయి, నందాలింటి రామయ్య, పాలం పోలయ్య, నరేంద్ర రెడ్డి గారు, అశోక్ గారు, ఎఫ్ఎంఏ సర్దార్ గారు, మళ్ళీ ఇస్మాయిల్ గారు, జాకీర్ బాయ్ గారి కోసం కూడా మేడం ఈ పాట.
0: శంకర్ మహాదేవన్ తర్వాత అంత కంటిన్యూగా చెప్పింది మీరేనండి, నాన్ స్టాప్.
1: అలా ఏం లేదు మేడం, మాకు శ్రోతలు నోటెంట్ అయిపోయినారు మేడం, ప్రతి ఒక్కరు మాకు ప్రాణ స్నేహితులే మేడం.
0: ఓకే అండి, సాంగ్ అయితే తప్పకుండా ప్లే చేస్తున్నాను, విందాం. ఓకేనా?
1: విందాం విందాం మేడం.
0: థ్యాంక్ యూ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈనాటి మన హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
4: శుభోదయం మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఇక్కడ నుంచి?
4: కావలెడవల గ్రామం నుంచి అహోబిళం వెంకటేశ్వర్లు. మన శ్రోతలకు, మన అనౌన్సర్లకు, ముఖ్యంగా గౌరవనీయులైన ప్రణవ్ మేడం గారికి నమస్కారములు.
3: నమస్తే సార్, బాగున్నారా?
4: బాగున్నాను మేడం. ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి మేడం, అందరూ జాగ్రత్త ఉండాలి మేడం.
3: అంతే అంతే సార్. మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
4: ఈ రోజు వచ్చేసి మాదైవ సినిమాలో ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే ఆ పాట కదా మేడం.
3: ఓకే సార్, తప్పకుండా ప్లే చేస్తాను మేడం. చెప్పండి.
4: తొమ్మరకెళ్ళ గోపినాథ్, సోమనాథ జనార్దన్ రావు, జాకిర్ బాస్ అన్న, ఇస్మాయిల్ అన్న, పాడం పోలయ్య కోసం, తబలా మస్తానయ్య.
3: ఓకే సార్, అలాగే మీరందరి కోసం కూడా. ఓకే, తప్పకుండా. మాదైవ చిత్రం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.
4: ధన్యవాదాలు మేడం.
3: థ్యాంక్ యూ.

మరి మరొక కాలర్తో మాట్లాడదాం, లైన్లో వెయిట్ చేస్తున్నారు. హలో హలో హలో హలో హలో హలో ఓకే, మేబీ లైన్ కట్ అయినట్టుంది. మరి ఆయన అయితే ఒక సాంగ్ అడిగారు, కూలీ నెంబర్ 1 చిత్రం నుంచి పాట కావాలని. సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విందాం.

0: డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హలో
1: హలో,
0: సార్.
1: నమస్తే మేడం.
0: నమస్తే సార్, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: తుమ్మల చర్ల గోపినాథ్,
0: బుచ్చిరెడ్డిపాల నుంచి.
1: అవును మేడం.
0: ఓకే సార్, బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారు కదా?
0: బాగున్నానండి. ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: మాట్లాడదా?
0: అవునండి, నేనే.
1: వాయిస్ బాగా మారిపోయింది మేడం, చాలా రోజులైంది కాబట్టి.
0: ఓకే.
1: కొండవీటి సింహం సినిమాలో బంగినపల్లి మామిడి పండు అనే పాట ఉంది మేడం.
0: ఓకే సార్, తప్పకుండా ప్లే చేస్తారు
1: మేడం.
0: చెప్పండి చెప్పండి.
1: పాలిం పోలయ్య, జాకీరు, మహమ్మద్ రఫీ, అంతే మేడం.
0: ఓకే సార్, సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.
1: ఓకే మేడం.
0: థ్యాంక్ యూ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: सहायता टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగా హెడ్స్ పై మీరింతవరకు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు విన్నారు. మరి సమయం అయితే 9:30 అయిపోయింది. వెంటనే మనం హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వినే కార్యక్రమానికి వచ్చేద్దాం. మరి ఫస్ట్ మనకి రాస్తున్న వారు విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ గారు. వీరు నిన్నుకోరి చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. అలాగే భైరవ ద్వీపం చిత్రం నుంచి పాట కావాలి అంటూ గణగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రాస్తున్నారు. అలాగే నారాయణిడిపేట బీసీ కాలనీ నుంచి హారిక రాస్తుంది. సీమసింహ నుంచి పాట కావాలి అంటూ నాగరాజు, కామాక్షి, మేఘన అందరి రేడియో ఫ్యాన్స్ కోసం అంట. ఓకే, ట్రై చేద్దాం. ఇంకా రక్షకుడు చిత్రం నుంచి పాట కావాలని నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభిద ఆయిషా కోరుతున్నారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి కోరుతున్నారు. వీరు ఒక మంచి సాంగ్ ప్లే చేయమని అడుగుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా నిన్ను కోరి చిత్రం నుంచి పాటను ప్లే చేస్తున్నాను, విందాము.

0: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు హలో బిరిచి కార్యక్రమంలో. వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని మరి నెక్స్ట్ మనకి రాస్తున్న వారు ఎక్స్ప్రెస్ రాజా మూవీ నుంచి పాట కావాలి అంటూ కడప వినయ్ శ్రీలేఖ వర్మ కోరుతున్నారు. అలాగే గులాబీ మూవీ నుంచి పాట కావాలంటూ ఎస్వి సుబ్బారెడ్డి పోతిరెడ్డి పాల నుంచి అడుగుతున్నారు. అమనకుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ విజయ అభినయ్ సాయి కిరణ్ గంగాధర్ శ్రీనివాస్ పున్నా వెంకటేష్ కరీంనగర్ జిల్లా నుంచి మృగరాజు చిత్రం నుంచి పాట కావాలని అడుగుతున్నారు. అలాగే స్టేట్ రోడీ నుంచి మాకు పాట కావాలి అంటూ జోగులాం గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు గ్రామం నుంచి రాజగోపాల్ సువర్ణ హర్షవర్ధన్ వివేక్ వర్ధన్ వర్షిత వర్షిని అడుగుతున్నారు. ఇంకా బొబ్బిలి సింహం నుంచి పాట కావాలి అంటూ పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి స్వరూప సాయి పూజ ప్రత్యూష దిలీప్ అన్విత కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా ఎక్స్ప్రెస్ రాజా చిత్రం నుంచి ఈ పాట. అయితే ముందుగా ఇది విందాం.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థే

0: ఓకే, మరి ఈనాటి మన హలో బ్రుచి కార్యక్రమంలో నెక్స్ట్ మెసేజ్ రాసింది రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా, అక్షయ అనగా ఏలూరు నుంచి. మీరు పుష్ప మూవీ నుంచి పాట కావాలని అడుగుతున్నారు. అలాగే కడప నుంచి గంగాధర్ గారు రాస్తున్నారు. మరి సాంగ్ అయితే ఏం అడగలేదు, మంచి సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తాను గంగాధర్ గారు. ఇంకా తోటి మిత్రులందరికీ, రేడియో శబ్ద మిత్రులందరికీ పేరు పేరున ఏదైనా స్నేహానికి సంబంధించిన మంచి సాంగ్ ప్లే చేయమని అడుగుతున్నారు. తరాలపల్లి గ్రామం, హనుమకొండ జిల్లా, కాజీపేట నుంచి జేరుపోతుల బుచ్చయ్య గారు. ట్రై చేస్తానండి. ఇంకా గరానా మూడు చిత్రం నుంచి పాట కావాలంటూ ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, యాదోచి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబాబా, మూసాపేట్, నరేష్ గ్రామ ప్రజలు కోరుతున్నారు. అలాగే ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు ఇళయరాజాకి పుట్టిన శుభాకాంక్షలు తెలుపుతూ సీతారామ నుంచి సాంగ్ ప్లే చేయమని అడుగుతున్నారు. ఆల్రెడీ ప్లే చేశాను, మరి మీరు వినే ఉంటారు. సో వీరందరి కోసం కూడా పుష్ప మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ముందుగా అయితే ఇది విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
4: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
3: మన శ్రీ చైతన్య విద్యార్థి.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని. మరి నెక్స్ట్ మనకి రాస్తున్న వారు ఈ మెసేజ్, లవ్ స్టోరీ మూవీ నుంచి మాకు సాంగ్ కావాలి అంటూ సోమనాథన్, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్ మరియు తాటిపర్తి గ్రామ చేనేత అందరి కోసం కూడా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి రాస్తున్నారు. అలాగే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ బాషా ఇళయరాజా గారికి పుట్టిన శుభాకాంక్షలు తెలియచేస్తూ మా కోసం మంచి సినిమా, ఓకే సారీ, అభినందన చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. ట్రై చేస్తానండి. ఇంకా గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి రాస్తున్నారు పద్మాబాయి, నర్సింగ్ శివారాణి, జగదీష్, శ్రీవాణి గారు సినిమా రచ్చ చిత్రం నుంచి వాన పాట కావాలని. ఓకే, మరి వీరందరి కోసం కూడా లవ్ స్టోరీ నుంచి సాంగ్ వినేద్దాం.

మరి ఈనాటి మన ప్రోగ్రాంకి లాకరి సాంగ్ అడుగుతున్న వారు నెల్లూరు వేదేపాలెం నుంచి రాస్తున్నారు మనకి నరేష్ గారు. వీరు మగధీర చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. అలాగే నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, నరసింహ, సక్కుబాయ్, యాదోజే, సోనిక గారు వీరు మూసాపేట మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి రాస్తున్నారు. వీరు రచ్చా చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. ఓకే, మరి వీరి కోసం రచ్చా చిత్రం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం, మీరింతవరకు మన హలభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకు అన్న పాటలు విన్నారు కదా. మరి నెక్స్ట్ వీక్ మరికొన్ని మంచి సాంగ్స్తో మళ్ళీ మంచి మంచి ప్రోగ్రామ్స్తో మళ్ళీ మీ ప్రణవి మిమ్మల్ని కలుసుకుంది. అంతవరకు టాటా, టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ మీ ప్రణవి. మరికొద్ది క్షణాల్లో అయితే ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారం అవుతాయి.

0: ఆకాశవాణి ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి శ్రీ జే నానిబాబు గారు, డెప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి పరిచయం చేస్తున్నవారు రావుల సాయి గురీష్.
1: సోలార్ పవర్ సే దేశ్ కే లోగో కో బిజ్లీ దేనే కే సాథ్ హీ ఉన్కా బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై. హర్ ఘర్ కో సూర్య ఘర్ బనానా చాహతా హై, హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయీ కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హై. ఇసీ ఉద్దేశ్ కే సాథ్ హమ్నే పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా శురూ కీ హై. అభీ యే యోజనా ఏక్ కరోడ్ పరివారో కే లియే హై.
0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, అధిక విద్యుత్ బిల్లులు మరియు పర్యావరణ పరిరక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పునరుత్పాదకత ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనే మహత్తర పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సాధారణ కుటుంబాలకు తక్కువ ఖర్చుతో లేదా సబ్సిడీ సహాయంతో రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలు అందుబాటులోకి తీసుకురావడం, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించడం, శుభ్రమైన ఇంధన వినియోగాన్ని పెంచడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ పథకం కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా దేశాన్ని ఇంధన స్వావలంబన దిశగా తీసుకువెళ్లడం, కర్బన ఉద్గారాలను తగ్గించడం, గ్రామీణ పట్టణ ప్రాంతాలలో సౌరశక్తి వినియోగాన్ని విస్తరించడం వంటి దీర్ఘకాల ప్రయోజనాలను కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈనాటి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనం ఈ పథకం యొక్క లక్ష్యాలు, అర్హతలు, సబ్సిడీలు, దరఖాస్తు విధానం, ప్రజలకు కలిగే ప్రయోజనాలు మరియు అమలులో ఉన్న పరిస్థితుల గురించిన పూర్తి సమాచారం మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ నెట్గ్రాబ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి డెప్యూటీ జనరల్ మేనేజర్ అండ్ నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ శ్రీ జే నానిబాబు గారు. సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్తే అండి. అందరికీ నమస్కారం.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ప్రధానమంత్రి సూర్యగర్

0: ముఫ్తు బిజిలీ యోజన పథకం ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
1: చాలా సంతోషం అండి. ఈ యొక్క ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి, విద్యుత్ బిల్లు తగ్గించుకోండి అనే నినాదంతో 1 కోటి గృహాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం కోసం కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్తును ఉత్పత్తి చేసి మళ్ళీ విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం యొక్క ఉద్దేశం సార్.
0: సార్, ఈ పథకం అమలు ఎప్పుడు ప్రారంభమైంది? ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలు పరిస్థితి ఎలా ఉంది?
1: ఈ పథకం ఫిబ్రవరి 2024 ప్రారంభమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38,92,000 గృహాలకు ఈ పథకం అమలు చేయడం జరిగింది సార్.
0: సార్, ఈ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు రాయితీలు ఏమిటి?
1: ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా గరిష్టంగా 78,000 రూపాయల సబ్సిడీ 3 కిలోవాట్ల కెపాసిటీ వరకు ఉంది సార్. దీనికి విపులంగా చెప్పాలనుకుంటే 1 కిలోవాట్కి 30,000 రూపాయలు సబ్సిడీ, అదే విధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 60,000, 3 కిలోవాట్ల కెపాసిటీ దాని మీద ఎంతైనా సరే 78,000 రూపాయలు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది సార్ కేంద్ర ప్రభుత్వం. అదే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఎస్సీ ఎస్టీ వారికి 200 యూనిట్ లోపల ఉన్న వారికి ఉచితంగా ఈ పథకం కూడా అమలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 200 రూపాయల వరకు అద్దెగా చెల్లించడం కూడా జరుగుతుంది. ఎంచేదంటే వాళ్ళ యొక్క ఇంటిపై రూఫ్ ఇచ్చినందుకు. ఈ విధంగా మరి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా ఈ అమలులో ఉంది సార్.
0: సార్, ఈ పథకంలో భాగంగా సౌర ప్యానెల్స్ ద్వారా సుమారుగా ఎన్ని యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు?
1: 1 కిలోవాట్కి 120 యూనిట్లు చేయొచ్చు సార్. అదే విధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 240, 3 కిలోవాట్లకి 360 యూనిట్లు విద్యుత్ని ఉత్పత్తి చేయొచ్చు సార్ ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే యూనిట్ల వివరాలు సార్ ఇవి.
0: సార్, ఈ పథకంలో ఉపయోగిస్తున్న సాంకేతికత ఏమిటి?
1: సార్, ఇది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే సార్. సోలార్ ప్యానెల్స్ లో మనం సిలికాన్ సెల్స్ ను ఉపయోగిస్తాం సార్. వాటి ద్వారా సౌరశక్తిని ఉపయోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడం అనేదే ఇందులో ఉన్న టెక్నాలజీ సార్.
0: సార్, ఈ పథకానికి అర్హులు ఎవరు? ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
1: అవును సార్, ముఖ్యంగా ఏంటంటే ఈ పథకానికి అందరూ అర్హులే సార్. ముఖ్యంగా మరి అవసరమైన పత్రాలు కూడా చాలా తక్కువ, కరెంట్ బిల్లు, అదే విధంగా మరి బ్యాంక్ అకౌంట్ నెంబరు. ఎంచేతంటే సబ్సిడీ వచ్చినట్లయితే ఆ అకౌంట్కి నేరుగా లబ్ధిదారుడికి అందుతుంది. ఆ మొబైల్ నెంబరు ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్కి అనుసంధానం అయి ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ కూడా అవసరమై ఉంటుంది సార్.
0: సార్, మనం పత్రాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మరి పథకానికి అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటారు లేకపోతే ఆఫ్లైన్ ద్వారానా?
1: ఇది పిఎం సూర్యగర్ పోర్టల్ అని ఉందండి. ఈ పథకం ఆన్లైన్ ద్వారానే చేయడం జరుగుతుంది. నమోదు చేయడం కూడా ఇది చాలా సులభతరం. ఎంచేదంటే ఆ పోర్టల్లో మరీ ఎక్కువ సమాచారాన్ని ఇవ్వకుండా, ఇబ్బంది పెట్టకుండా ఈ ఆన్లైన్ ద్వారా ఈ యొక్క పథకాన్ని నమోదు చేసుకునే విధానం ఉందండి. పిఎం సూర్యగర్ పోర్టల్.
0: సరే, ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడానికి ఎంత స్థలం అవసరమవుతుంది?
1: 1 కిలోవాట్కి సార్, 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్స్ కెపాసిటీ యొక్క యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి 100 చదరపు అడుగులు అవసరం ఉంటుంది సార్. అది కూడా నీడ పడని ప్రదేశం ఉండాలి సార్. చెట్లు కానీ ఏమన్నా వాటి ద్వారా మరి నీడ పడకుండా ఉండే ప్రదేశము. 1 కిలోవాట్కి 100 చదరపు అడుగులు ఉంటే సరిపోతుంది.
0: సార్, అంటే ఇప్పుడు ఆ నీడ పడే ప్రదేశం అని మాట్లాడుకుంటున్నాం కదా సార్, ఇప్పుడు మనకి స్లాబ్ ఉండదు అనుకోండి, సో కింద కూడా ఇది ఏర్పాటు చేసుకునే దానికి అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా?
1: అంటే ఇది రూఫ్ టాప్ అనే పథకం కాబట్టి మనం రూఫ్ మీద చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. స్లాబ్ లేకుండా ఒక ఉన్న వేరే స్లోప్డ్ రూఫ్ ఉన్నా పెట్టుకోవడానికి అనువుగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు భావిస్తే దాని మీద మనం చేసుకోవచ్చు సార్.
0: సార్, సౌర ప్యానెల్ సిస్టమ్ ఏర్పాటుకు మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? అందులో ప్రభుత్వ సబ్సిడీ ఎంత వరకు లభిస్తుంది?
1: 1 కిలోవాట్కి సుమారు మనకి ఖర్చు 1 కిలోవాట్ కెపాసిటీ ప్లాంట్ కి 60,000 అవుతుంది సార్. దీంట్లో 1 కిలోవాట్కి మరి ప్రభుత్వం ఇచ్చే రాయితీ సబ్సిడీ 30,000, ఫోను మనకి 30,000 ఉంటుందండి. ఇది కూడా ఈ 30,000 కూడా మరి మనకి బ్యాంక్ లోన్ కూడా వెళ్ళవచ్చు. ఇది బ్యాంక్ లోన్ కూడా మన నామినల్ వడ్డీతో 5.5%, 5.5%తో మనకి బ్యాంక్ లోన్ కూడా లభిస్తుందని తెలియజేస్తున్నాం సార్.
0: సార్, సౌర విద్యుత్ వాడకం వల్ల ప్రజలకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి?
1: ప్రధాన ప్రయోజనాలు దృష్టిలో ఏంటంటే సార్, ఇది మెయిన్ మనం వాడే కరెంటు బిల్లును తగ్గించుకోవడం సార్ మొదటిది. అదే విధంగా ఈ ప్లాంట్లు సౌర విద్యుత్తును వాడకం ద్వారా ఉపయోగించే ఈ యొక్క ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల పర్యావరణాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం సార్. ఇది పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. అదే విధంగా మనం ఏదైతే 30,000 అంటున్నాం కదా, 1 కిలోవాట్కి పెట్టిన మొత్తం 5 సంవత్సరాల్లో మనకి అప్పు తీరుతుంది సార్. ఇది మిగిలిన 20 సంవత్సరాలు కూడా ఉచితంగా మనం పొందవచ్చు. ఇవి ఈ సౌర విద్యుత్ వాడకం ప్లాంట్ వల్ల వచ్చే ప్రధాన ప్రయోజనాలు సార్.
0: సార్, మనం వాడుతున్న ఈ సోలార్ ప్యానల్స్ యొక్క వారంటీ కానీ గ్యారంటీ కానీ సాధారణంగా ఎంతకాలం వరకు ఇస్తూ ఉన్నారు?
1: సాధారణంగా వచ్చే సార్ మనకి ప్యానల్స్ మీద 25 సంవత్సరాల వరకు ఈ వారంటీ గ్యారంటీ ఉంటుంది సార్. 25 సంవత్సరాలు ప్యానల్స్ మీద రెగ్యులర్ గా మనం ఆ దుమ్ము ధూళిని క్లీన్ చేసుకుంటూ వాష్ చేసుకుంటూ ఉండి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనం 25 సంవత్సరాల వరకు ఈ ప్యానల్స్ కి ఎటువంటి నష్టం ఉండదు సార్.
0: సార్, సౌర విద్యుత్ ఉత్పత్తి గరిష్టంగా రావడానికి పాటించాల్సిన సూచనలు ఏంటి?
1: గరిష్టంగా రావడానికి సార్ మనం ఈ సోలార్ ప్యానల్స్ ఓపెన్ ప్లేస్ లో పెట్టడం జరుగుతుంది కాబట్టి రూఫ్ టాప్ మీద, అక్కడ రోడ్ సైడ్ గానీ ఇతరత్ర దగ్గరలో ఏమన్నా డస్ట్ ఉన్నట్లని మనం గ్రహించినట్లయితే అవి ఆ ప్యానల్స్ మీద డస్ట్ పడి విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది సార్. దానివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు శుభ్రంగా దాన్ని క్లీన్ చేసుకున్నట్లయితే దుమ్ము ధూళి నుంచి అదే విధంగా ఏదన్నా ఇతరత్ర ఇట్లు నీడ పడకుండా ఉండేటట్టు చూసుకున్నట్లయితే ఉత్పత్తి అనేది మనకి గరిష్టంగా రావడానికి అవకాశం ఉంది సార్.
0: సార్, ఈ పథకం వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాలు ఏమిటంటారు?
1: పర్యావరణానికి వస్తే సార్ ఇది వాడకం వల్ల ఏంటంటే పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు సార్. దీనివల్ల విద్యుత్ను ఆదా చేయడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం, అదే విధంగా కాలుష్యాన్ని ఉండదు కాబట్టి మన అందరి ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడిన వాళ్ళని అవుతామని ఈ పథకం ద్వారా కూడా మన ముఖ్య ఉద్దేశం సార్. ఒక విద్యుత్ని మనం ఆదా చేసినట్లయితే ఒక విధంగా విద్యుత్ను మనం ప్రొడ్యూస్ చేసినట్టే లెక్క. అది ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం సార్.
0: సార్, సోలార్ విద్యుత్ వాడకం వల్ల విద్యుత్ బిల్లు ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది?
1: గణనీయంగా మనకి 90% వరకు, 90% వరకు కూడా ఈ విద్యుత్ బిల్లు తగ్గే అవకాశం ఉంది. ఇది ఈ ప్లాంట్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా దీని మీద అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి 90% వరకు కూడా విద్యుత్ ఆదా అవుతుంది సార్, తప్పకుండా ఆదా అవుతుంది.
0: సార్, ఈ పథకం గ్రామీణ ప్రాంతాలకు ఎలా ఉపయోగపడుతుంది?
1: మెయిన్ గా ఏంటంటే సార్ ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలలో కాకుండా పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలంటే కరెంటు బిల్లులతో కట్టలేక సతమతం అవుతూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ కరెంటు వాడకం ద్వారా గణనీయంగా కరెంటు బిల్లులు తగ్గడంతో మరి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకి ఇది ఎంతగానో అవసరం ఉందని తెలియజేస్తుంది.
0: సార్, ఈ పథకం అమలులో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లు ఏంటి? వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి?
1: అదే సార్, మంచిది. ఈ పథకంలో ఎటువంటి సమస్యలు అనేవి ఇబ్బందులు కూడా లేవు సార్. ఎంచేతంటే ప్రజల్లో ఈ పథకం మీద అవగాహన కల్పించడానికి మేము చాలా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నామండి. ఎట్లాగంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్, పాంప్లెట్స్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం ఈ ఈ పథకాన్ని వాడుకోవడానికి, ఈ పథకం మీద ఉండే మరి లాభాలు తెలియజేయడానికి కూడా చక్కని పాంప్లెట్స్ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి అందజేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా మరి ప్రచార రథాల ద్వారా ఈ నాటకాలు ఈ కార్యక్రమాల యొక్క లబ్ధి ఎలా ఉంటుంది అనేది నాటకాల ద్వారా, అదే విధంగా మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా ఇతర సాధ్యమైనంత వరకు ప్రజలకు చేరువ అవ్వాలన్న ఉద్దేశంతో అన్ని విధాలుగా కూడా ప్రచారం చేయడం దీని మీద జరుగుతుందని తెలియజేస్తాం.
0: సార్, మనం చూస్తున్నాం ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. అంటే వర్షాకాలంలో ఈ పనితీరు ఎలా ఉంటుంది, సాధారణంగా విద్యుత్ కనెక్షన్ కొనసాగింపు ఎలా, సోలార్ మరియు రెగ్యులర్ పవర్ రెండు కలిపి మనం వాడుకోవచ్చా లేదా వాడితే మన ప్రాబ్లమా, పిల్లలు ఉన్న ఇళ్లలో భద్రత వంటి అంశాలు, ఇలాగే చాలా అపోహలు ఉన్నాయి కదా సార్. సో ఆ అపోహలు ఏంటి, వాటి నివృత్తికి సంబంధించిన వివరాలు?
1: వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. ఎంచేదంటే

0: ఇది వర్షాకాలంలో కూడా మబ్బులు ఉన్నంతసేపు తప్ప మిగతా మబ్బు వెళ్ళిపోయిన తర్వాత ఉండే ఆ యొక్క రేడియేషన్ ద్వారా ఈ సోలార్ విద్యుత్తు సోలార్ ప్యాన్స్ ద్వారా విద్యుత్ లభించడం జరుగుతుంది. అదే విధంగా కూడా పిల్లలకి ఎటువంటి ప్రమాదం లేదు సార్, ఎంచేదంటే హాని అనేది ఎటువంటి విధంగా కూడా లేదు. ప్యానల్స్ ముట్టుకున్నా షాక్ కొట్టడం కానీ అలాంటివి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ సిస్టంలో ఎక్కడ కూడా ఏ విధంగా అనుకోకుండా పిల్లలు కానీ టచ్ చేసినట్లయితే షాక్ కొట్టి ఇబ్బంది పడడం అలాంటివి ఏమి లేవు సార్. చాలా పిల్లలున్నా సరే, ప్రతి ఇంటికి పిల్లలున్న ఇంట్లో కూడా చక్కగా ఎటువంటిది ఇబ్బంది లేకుండా ధైర్యంగా ఈ ప్లాంట్ ని ఏర్పాటు చేసుకోవచ్చు.
1: సరే, ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధి పొందడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో?
0: సార్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే సార్, మన ఏపీలో 1,50,705 మంది కుటుంబాలు లబ్ధిదారులు కుటుంబాలకి ఈ మన రాష్ట్రంలో ఇంతవరకు ప్లాంట్లు ఏర్పాటు చేసి ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది సార్.
1: సరే, ప్రజలు తమ సందేహాలు లేదా అభిప్రాయాలను ప్రభుత్వం వరకు ఎలా తెలియజేయగలరంటారు?
0: సార్ మనకి దీనికి ఎటువంటి ప్రజలు ఇబ్బంది పడకుండా లబ్ధిదారులు చక్కటి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఆ నెంబర్ మీకు ఇప్పుడు తెలియజేస్తాను అందరికీ, లబ్ధిదారులందరికీ. అదే విధంగా 1912 సార్, 1912 అనే టోల్ ఫ్రీ నెంబర్ గాని కాల్ చేసినట్లయితే ఇమీడియట్ గా మరి వారి యొక్క సందేహాలు గాని అభిప్రాయాలు గాని చేసుకోవడానికి ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
1: సరే, భవిష్యత్తులో ఈ పథకంలో ప్రభుత్వం తీసుకురానున్న మార్పులు లేదా విస్తరణలు ఏమైనా ఉన్నాయా?
0: ఉన్నాయి సార్ తప్పకుండా, అందరు లబ్ధిదారులకి అదే ఈ కార్యక్రమం అందజేయడానికి సబ్సిడీతో ముందుకు వెళ్తున్నాం. అదే విధంగా బీసీ వారికి కూడా అదనంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీతో పాటు స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ అదనంగా మరి ఒక 20,000 ఇవ్వడానికి ప్రభుత్వం వారు అందించడానికి తగిన ఏర్పాట్లు త్వరలో రానున్నాయని తెలియజేస్తున్నాను సార్ బీసీ వారికి కూడా.
1: సార్, ఇంతవరకు ఈనాటి ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సార్. అదే విధంగా చివరిగా ఏంటంటే మోడల్ సోలార్ విలేజెస్ అని చెప్పి తీసుకోవడం జరుగుతుందండి. ప్రతి మోడల్ సోలార్ విలేజెస్ లో ఈ ఒక్క కార్యక్రమం కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ కార్యక్రమానికి సంబంధించి అన్ని కూడా ఏర్పాటు చేసి ఆ మోడల్ గా ఆ విలేజ్ ని ముందు తీసుకోవడం జరుగుతుంది సార్. తర్వాత అన్ని గ్రామాలకు కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సార్. అదే విధంగా మరి ప్రభుత్వం వారు ఎన్నో ఆలోచనలతో సోలార్ ప్యానల్స్ తయారు చేసే యూనిట్లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా సోలార్ పార్క్స్ ను కూడా ఏర్పాటు చేయడానికి కూడా మరి ఎన్నో సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా సోలార్ పెట్టి చక్కగా మరి అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద కూడా ఏర్పాటు చేయడానికి నెట్ జీరో గా ఏర్పాటు చేయడానికి మరి ప్రభుత్వం వారు సన్నాహాలు తీసుకుంటున్నారు సార్. దీని మీద అమలు చేయడానికి మా నెట్ క్యాప్ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి, త్వరలో అమలు చేస్తామని తెలియజేస్తుంది. ఇంధనాన్ని కూడా మనం ఏ విద్యుత్తునన్నా సరే మనం ఇంధనాన్ని పొదుపు చేస్తూ మరి ఇంధన పొదుపు మరి భాగంగా మనమందరం పాల్గొని దేశాన్ని మా అదే విధంగా మన యొక్క గ్రామాన్ని ముందు మనం అభివృద్ధి చేసుకున్న వాళ్ళని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
1: మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ఇంతవరకు ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి శ్రీ జే నానిబాబు గారు, డెప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి పరిచయం చేసిన వారు రాహుల్ సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పాటను వినిపించమంటున్నారు రేవన్నపల్లి గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వేణమ్మ బాలయ్య బాబు. వీరు జగదేక వీరుడు, అతిలోక సుందరి చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు ఈ పాటను.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు స్వయంవరం చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేశారు ఈ పాటను.

రాబోయే అతిథి కార్యక్రమంలో. తర్వాత నాయకుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ శైలజ గానాన్ని వినిపించమంటున్నారు. అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి అద్దంకి కామేశ్వరి శ్రీ తులసి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో తర్వాత పల్నాటి సింహం చిత్రం నుంచి ఏదైనా పాటను వినిపించండి అంటున్నారు మురళీ గారు భాటిప్రోల్ నుంచి. మీరు కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన పాటను విందాము.

0: కార్యక్రమంలో తర్వాత గుండ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ శైలజ గానాన్ని వినిపించమంటున్నారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ నిత్య.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి?
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా, ప్రేమతో నీకు
2: నీకు
1: నే
2: రాసే
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే అని రా. చదువు.
3: కన్నని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత ఘర్షణ ఈ చిత్రం నుంచి జీన్స్ శ్రీనివాస్ గానం వినిపించమంటున్నారు ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి.

నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ వీరు గీతాంజలి చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేశారు ఈ పాటను.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: రావయ్యా అతిథి కార్యక్రమంలో చివరిగా మురుగరాజు చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, ఎస్పి శైలజ బృందం గానం చేసిన పాటను వినిపించమంటున్నారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్, అమ్మన్ గుర్తు నుంచి.

ఈ పాటను వినిపించమంటున్నారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర శ్రీనివాసరావు, పున్నా వెంకటేశం.

మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దృశ్యం ఈ చిత్రానికి కార్తీక్ పాడిన పాట, గీతరచన చంద్రబోస్, సంగీతం శరత్.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్ముడు ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియనేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మహర్షి, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. గీతరచన నాయని కృష్ణమూర్తి, సంగీతం ఇళయరాజా.

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ సం చూయించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: మంచి మనసులు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీతరచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం.

కార్యక్రమంలో ఇప్పుడు పెళ్లి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
2: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రాజకుమార్, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు సుప్రీంకోర్టుకు చెందిన 5 నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు వీరి నియామకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ శ్రీచంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవ, జస్టిస్ అరుణ్ పల్లీతో పాటు సీనియర్ అడ్వకేట్ వి మోహన సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 22-27 తేదీల్లో జరిగిన సమావేశాల్లో కొలీజియం చేసిన సిఫారసుల మేరకు 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సీనియర్ అడ్వకేట్ మోహనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సిబిఎస్ఈ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీల్లోని సమస్యల వెరిఫికేషన్, సమాధానాల పునర్మూల్యాంకనం కోసం ఉద్దేశించిన పోర్టల్ను ఈరోజు నుండి అందుబాటులోకి తెచ్చినట్టు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఈ పోర్టల్ ఈ నెల 6వ తేదీ వరకు తెరిచి ఉంటుంది. మూల్యాంకనం చేసిన తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీని పొందిన విద్యార్థులు మాత్రమే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని సిబిఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆధార్ వెరిఫికేషన్ను చేర్చినట్టు బోర్డు పేర్కొంది. ఆధార్ లేని పిల్లల కోసం వారి తల్లిదండ్రులు, బంధువులు లేదా సంరక్షకుల ఆధార్ వివరాలను ఉపయోగించవచ్చు. స్కాన్ చేసిన కాపీల్లో గుర్తించిన సమస్యల వెరిఫికేషన్ కోసం విద్యార్థులు జవాబు పత్రానికి 100 రూపాయల చొప్పున, అలాగే పునర్మూల్యాంకనం కోసం ప్రశ్నకు 25 రూపాయల చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్దిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా మ్యాన్మార్ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు యు మిన్ ఆంగ్ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నిన్న న్యూఢిల్లీలో సమావేశమైన యు మిన్ ఆంగ్ వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కనెక్టివిటీ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడానికి విస్తృత స్థాయి చర్చలు జరిపారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాతో మాట్లాడుతూ మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారని పేర్కొన్నారు.
1: Both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the president has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
0: Myanmar adhyakshudito patu పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్కు వచ్చింది. యు మిన్ ఆంగ్ ఈరోజు ముంబైని సందర్శిస్తారు. అక్కడ వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో పరస్పర చర్చలు జరుపుతారు. భారత్, అమెరికా దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశకు సంబంధించిన ప్రధాన అంశాలను ఖరారు చేశాయని, ప్రస్తుతం కొన్ని చిన్నపాటి అంశాలపై మాత్రమే చర్చలు కేంద్రీకృతమై ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను ఖరారు చేయడంపై చర్చలు జరిపేందుకు అమెరికా బృందం న్యూఢిల్లీకి చేరుకుందని ఆయన చెప్పారు. ఈ చర్చలు ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ ఘన నివాళులర్పిస్తున్నారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తమ స్వప్నమన్నారు. దానికి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ మార్గాన్ని నిర్దేశిస్తుందన్నారు. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 trillion ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు.
2: దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి $1 trillion ఎకానమీగా, 2047 నాటికి $3 trillion ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజా ప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది.
0: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సమృద్ధమైన సాంస్కృతిక వారసత్వాన్ని, కష్టపడే తత్వం ఉన్న ప్రజలను కలిగి ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు నిరంతర పురోగతి, శ్రేయస్సులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలంగాణ ప్రజల సృజనాత్మకత, ఆవిష్కరణలు, కష్టపడే తత్వం, పట్టుదల ద్వారా దేశ ప్రగతికి గణనీయమైన సహకారాన్ని అందించిందని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల ధైర్యం, పట్టుదల, పోరాట స్ఫూర్తికి ప్రతీకలుగా నిలిచే గొప్ప చరిత్ర, అద్భుతమైన సంస్కృతి ఈ రాష్ట్రం సొంతమని కొనియాడారు. తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలు, సంతోషం, విజయాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా ఉపరాష్ట్రపతి పాల్ మాషటిల్లేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాము వాణిజ్యం, పెట్టుబడులు, ఎంఎస్ఎంఈలు, డిజిటల్, మౌలిక సదుపాయాల రంగాల్లో ఉన్న అవకాశాల గురించి చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి పాల్ మాషటిల్లే చూపిన నిబద్దతను డాక్టర్ జయశంకర్ అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్, దక్షిణాఫ్రికా కలిసికట్టుగా పనిచేయాలని అంగీకరించినట్టు కూడా జయశంకర్ తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుఫాను వచ్చే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలిపింది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట్ర, రాయలసీమ, సౌరాష్ట్ర, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రేపటి వరకు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కోస్తా ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి విజయవాడి కేంద్రం లాహిరి లాహిరిలు జీవనలహరి. ఈనాటి జీవనలహరి కార్యక్రమంలో ముందుగా అలుపెరుగని ప్రయాణం శ్రీ చొప్పల్లి వెంకట సూర్యనారాయణమూర్తి గారితో పరిచయం వింటారు.
4: ఇష్టమైన ఉద్యోగాన్ని బాధ్యతగా ఆనందంగా చేసేవారు చాలామందే ఉంటారు, కానీ కొంతమంది ప్రాణం పెట్టి చేసేవారు కూడా ఉంటారు. కష్టంగా చేస్తే అది పని మాత్రమే అవుతుంది, అదే కనుక ఇష్టంగా చేసినట్లయితే అది మన జీవితంలో ఒక భాగంగా ఉంటుంది. ఈరోజు మన స్టూడియోలో చొప్పల్లి వెంకట సూర్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారు రైల్వేలో స్టెనోగ్రాఫర్గా చేసి రిటైర్ అయ్యారు. వారి యొక్క జీవిత విశేషాలను ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి, చొప్పల్లి వెంకట సూర్యనారాయణమూర్తి గారు.
5: నమస్కారం
4: మూర్తి గారు. మీ యొక్క జీవిత విశేషాల్లో తెలుసుకునే ముందు మీ కుటుంబ నేపథ్యం గురించి తెలియజేయండి.
5: మా తల్లి తండ్రి అందరూ పల్లెటూరులో టీచర్గా పనిచేసేవారు. నాన్నగారు అక్కడి నుంచి నెమ్మదిగా మేనమా కాకినాడ తీసుకెళ్ళి నన్ను చదివించాడు.
4: ఎక్కడ పుట్టారండి మీరు?
5: నేను మధ్య వరసలో పుట్టాను, శ్రీకాకుళం జిల్లా. అక్కడి నుంచి కాకినాడ మేనమావ తీసుకెళ్ళి 6వ క్లాస్ నుంచి ఆ కాకినాడలోనే చదివించారు. పిఆర్ కాలేజీలో చదివాను. అక్కడ 12వ క్లాసు అయిన తర్వాత ఇంకా ముందు చదువులు వద్దు, టైపు షార్ట్ అయిన నేర్చుకోమని చెప్పారు ఆయన. నాకు అంటే కొంచెం ఇంకొంచెం ముందు చదువుదామని అనిపించింది, బట్ ఆయన అలా చెప్పడంతో సరే అని ఒక ఏడాది లోపల మొత్తం 2 కోర్సులు కంప్లీట్ చేసాను.
4: ఏ వయసులో చేశారు మీరు?
5: అది 17-18 లోపల అంతా అయిందనమాట. అతను చాలా ఇంట్రెస్ట్గా అది నేర్పించారు, నేను అలాగే నేర్చుకున్నాను. ఏడాదిలో టైపు లోవర్ పాస్ అయిపోయాను, హయ్యర్ అవ్వలేదు. షార్ట్ హ్యాండ్ లోవర్ పాస్ అయ్యాను. అది అయిన తర్వాత ఓసారి మా కజిన్ కలకటా నుంచి ఇక్కడికి వచ్చాడు. వస్తే అతనే చెప్పాడు, మా మేనమ మీ ఇతన్ని కూడా ఒకసారి తీసుకెళ్ళరా అని చెప్పి. ఆ వెళ్ళడం ఇంకా అక్కడే ఉండిపోయాను అనమాట. వెళ్ళిన తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వస్తే అది ఏమీ తెలియదు, భాష హిందీ మామూలు స్కూల్లో నేర్చుకున్నదే. అలాగే మొత్తం మీద ఒక పెద్ద కంపెనీ, అది ఇంజనీరింగ్ కంపెనీ. 1963 జూన్లో వెళ్ళాను కలకత్తా. అక్కడే ఈ కంపెనీలో 1 నెల ఉద్యోగం వచ్చింది, 1 నెల లోపే. అక్కడి నుంచి అది అలాగ పట్టుకుని ఏం చెయ్యాలి, పని నేర్చుకుంటూ ఎలాగా అన్ని నెమ్మదిగా ముందుకు వెళ్ళాను అనమాట. అలాగే అది అయిన తర్వాత 3 నెలలు ఎంత అయిన తర్వాత ఇంకో కంపెనీలో దేనిలో దొరికింది. ఈ 2 చేస్తుండగానే రైల్వే సర్వీస్ కమిషను పరీక్షలు పడితే అవన్నీ అప్లై చేస్తే 2 రైల్వేస్ ఉండేవి అక్కడ, ఈస్టర్న్ రైల్వే ఒకటి, సౌత్ ఈస్టర్న్ రైల్వే ఒకటి. ఈస్టర్న్ రైల్వేలో టైపిస్ట్గా పాస్ అయ్యాను 2 సార్లు. సౌత్ ఈస్టర్న్ రైల్వేలో టైపిస్ట్గా పాస్ అయ్యాను, స్టెనోగ్రాఫర్గా పాస్ అయ్యాను. స్టెనోగ్రాఫర్గా 100 స్పీడ్ తోటి పాస్ అయ్యాను. అందుచేత అక్కడి నుంచే వాళ్ళు ఉద్యోగానికి రమ్మన్నారు. 2 రమ్మంటే 2 ఈ టైపిస్ట్కి ఇంక మానేసి స్టెనోగ్రాఫర్గానే వచ్చేసాను. వచ్చేసి 100 స్పీడ్ తోటి ఏంటంటే ఒక ఇంక్రిమెంట్ ఎక్కువ ఇస్తారనమాట. ఆ విధంగా రైల్వేలో జాయిన్ అయ్యాను. 64 డిసెంబర్లో రైల్వేలో జాయిన్ అయ్యి 2004లో రిటైర్ అయ్యాను.
4: మరి మీరు కలకత్తా 18 ఏళ్ళకి అలా వెళ్ళానని చెప్పారు కదా, అయిపోయాక మరి భాష రావడం కొంచెం కష్టం అన్నారు, అప్పుడు వెళ్ళాక ఎలా మేనేజ్ చేశారు అక్కడ కలకత్తాలో?
5: ముందు నాకు హిందీ కొంచెం స్కూల్లో తెలుసుకున్నదే వచ్చాను. ఆ తర్వాత వాళ్ళతోటి ఒక అతను లోకల్గా ఇంక ఇక్కడ నేర్చుకోవాలి భాష అన్న ఒక ధ్యేయంతో మొత్తం వాళ్ళు మాట్లాడే విధం, వాళ్ళు చేసే పని, వాళ్ళు ఎలాగా అవన్నీ పసిగట్టి ముందు భాష నేర్చేసుకున్నాను. గమ్మునే వచ్చింది చేత,
4: అంటే హిందీ బాగా వచ్చింది కాబట్టి.
5: హిందీ మీద కొంచెమే, బట్ నెమ్మదిగా నేర్చేసుకున్నాను అనమాట.
4: బెంగాలీ
5: నేర్చేసుకున్నాను, తప్పులు అవన్నీ నేర్చుకుని ఎలాగా ఏంటి ఇవన్నీ నేర్చుకోవడం తోట. అందులో రైల్వేలో జాయిన్ అయిన తర్వాత అది ఇంకా తొందరగా నేర్చుకోవడం సదుపాయం కుదిరింది అనమాట. అందరూ నేర్పడం, అక్కడ ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళు చెప్పి అది చెప్పి ఇది ఇలాగా అది ఇలాగా తెలిసిందేంటి తెలియందేంటి అన్నీ పట్టు మొత్తం మీద భాష ఇంచుమించు ఒక 1 ఏడాది లోపల మొత్తం అంతా వచ్చింది అనమాట. అది రాకపోతే మనకు అవదు అని చెప్పి ఎటు వచ్చి ఒక రాత ఇది తెలియదు, బట్ చదవడం నేర్చుకుంటున్నాను. మళ్ళీ రాయడం ఎంచేతో నెగ్లెక్ట్ చేశాను. రాత చదువును, దాంతో ఇది అయిపోయిందని అదొకటే కొరత అయింది, లేదనంటే అది కూడా వచ్చేసి ఉండను అనమాట.
4: అంటే మీరు రైల్వేస్ కి అప్పుడు 18 ఏళ్ళు అప్పుడు వెళ్ళారన్నారు, మీరు ఒంటరిగా అప్పుడు వెళ్ళారా లేకపోతే అప్పటికి మీకు పెళ్ళై భార్యతో వెళ్ళారా?
5: లేదు, మా కజిన్ తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో ఇంచుమించు 2 ఏళ్ళు ఉన్నాను, 2 ఏళ్ళు అక్కడ వాళ్ళ ఇంట్లోనే పెంపకం వాళ్లే చూసేవారు. అంటే పిన్నిగారు అని అనేవాళ్ళం వాళ్ళ అమ్మని, అన్నదమ్ముల్లాగా. సో ఆవిడ బాగా చేసి చూసారు. చేసిన తర్వాత ఈ ఉద్యోగం రావడంతో తర్వాత మేనమామ లేరు, అప్పుడు పోయారు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి మా మేనత్ ఉండేది మళ్ళీని, అప్పుడు పెళ్ళికి అరేంజ్ చేశారు. నాకు ఇంత గమ్మున చేసుకోవాలని అనిపించలేదు, ఇంకా ముందుకు వెళ్ళి కొంచెం ఇంకా ఎక్స్పీరియన్స్ అది సంపాదించాక అప్పుడు అనుభవం అది వచ్చాక అప్పుడు చేద్దామని ఇది ఉండేది. కట్ వాళ్ళు లేదు పనికిరాదు, నువ్వు ముందు వచ్చి చూసుకొని చేసే, మొత్తం మీద పెళ్ళి అయిపోయింది అనమాట. ఇంకా వాళ్ళు చెప్పారు నువ్వేమో ఎక్కడో అక్కడ వేరే చూసుకోమని చెప్పి అన్నారంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో అంతకుముందు వాళ్ళ ఇంట్లో ఇంచుమించు 3 ఏళ్ళు బాగా వాళ్ళల్లోనే పెరిగి వాళ్ళల్లోనే ఇచ్చేసాను. అయిన తర్వాత ఈ విధంగా ఒంటరిగా అప్పుడు ఒక మెస్లో జాయిన్ అయ్యి ఒక హోటల్లో లాడ్జింగ్ బోర్డింగ్ దాంట్లో ఉంటూ ఇంచుమించు 2 ఏళ్ళు అలాగా అయింది. తర్వాత మ్యారేజ్ అవ్వడం, నెమ్మదిగా ఒక ఇల్లు తీసుకోవడం, ఇవన్నీ జరిగాయి. ఈ లోపల మా అంటే మా అమ్మ నాన్న మొత్తం వీళ్ళందరూ పల్లెటూరులోనే ఉంటూ తర్వాత కాకినాడలో వాళ్ళు షిఫ్ట్ అయ్యారు. నెమ్మది.
4: మీ అమ్మా నాన్నగారికి ఎంతమంది సంతానం అండి?
5: మేము ఇద్దరం అన్నదమ్ములం, 4 అప్పచెల్లెళ్ళు అనమాట.
4: అంటే మొత్తం 6
5: 6. ఆయన చిన్న ఉద్యోగం టీచర్గా పనిచేస్తూ రిటైర్ అయిపోయాడు. ఆ ఊళ్ళోనే అలాగే ఉండి ఇంకా నెమ్మది ఇంకా పైడిపాలని ఊ గ్రామం అది నర్సీపట్నం దగ్గర.
4: అంటే అప్పుడు పెంకుటిల్లులే ఉండేవి ఎక్కువగా,
5: తాటేకి ఇల్లు, మామూలు మట్టి గోళ్ళు పెద్ద ఇల్లు ఉండేది అనమాట ఆవరణ అదిని. దాంతో అక్కడే అలాగా ఉండి చాలా ఉండేది, దేనికి లోటు లేకుండా అక్కడ ఆ ఊళ్ళో జరుగుతుండేది. అందరూ సమానంగా చూసేవారు, చాలా ఆప్యాయతగా అందరికీ, అంటే లోకల్ వాళ్ళందరికీ. ఆ విధంగా ఇదైంది. ఈ తర్వాత ఇక్కడ కాకినాడలో చదువు, 12వ క్లాస్ అయిన తర్వాత కలకత్తాలో ఉద్యోగం రావడం అలాగా జరిగిందనమాట.
4: కుటుంబంలో మీతో పాటు ఉన్న మీ అక్క చెల్లెలు కానీ మీ తమ్ముడు కానీ వీళ్ళు కూడా బాగా చదువుకున్నారండి?
5: అంత లేదు, మామూలుగా లోపాయికారంగా 8వ 10వ క్లాస్ కూడా ఎవరూ చేరలేదు పూర్తిగా. ఈ లోపల మేనమామ వాళ్లే చూసి వాళ్ళకి పెళ్ళి అవి చేసి వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అలాగా పంపించారనమాట.
4: అంటే మీరు ఒక 40 ఏళ్ళు సర్వీస్ చేశారు రైల్వేలో?
5: 38 ఏళ్ళు ఇంచుమించు చేశాను.
4: మీరు రిటైర్ అయినప్పుడు ఏ డెసిగ్నేషన్లో అంటే ఏ పదవిలో ఉండి మీరు పదవీ విరమణ చేశారు?
5: ముందు నుంచి ప్రతిదీ వెళ్ళిన దగ్గర నుంచి మంచి ఆఫీసర్ల దగ్గర పనిచేశాను, ఉద్యోగం దగ్గర నుంచి. అది అలాగే పెంచుతూ నేర్చుకుంటూ వెళ్ళి తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గర పనిచేసేవాళ్ళం. అంటే ఇంజనీరింగ్ మెకానికల్ ఇలాగనమాట. మెకానికల్లో ఛాన్స్ దొరికింది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గర, అంటే కొంచెం చిన్నది. అది అక్కడ నుంచి చేస్తూ అలాగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి వెళ్ళాను. అక్కడ చేస్తూ ఉండగా ఆ తర్వాత లాస్ట్ ఒక 5 ఏళ్ళ ముందు జిఎం దగ్గరికి తీసుకున్నారు వాళ్ళు,
4: జనరల్ మేనేజర్గా.
5: అతని దగ్గర పిఏగా పనిచేశాను, అంటే ఉద్యోగం అదేను, పిఏగా పనిచేసి 5 ఏళ్ళు అలా ఉండగా గ్రేడ్ పెరుగుతూ పిఎస్ అని అనేవారు, అంటే పర్సనల్ సెక్రటరీ, బట్ పని అది అనమాట. అలాగే వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ అదేం లేదు, వాళ్ళు పని తెలుసుకుని నా గురించి అక్కడ తీసుకెళ్లారనమాట. మిగిలిన వాళ్ళు ఎవరూ ముందుకు రాలేదు. సరే నాకు వచ్చింది కదా అని చెప్పి నేను చేస్తానని చెప్పి వెళ్ళాను. వెళ్ళి అప్పటి నుంచి అలాగే ఒక 5 ఏళ్ళు ఆయన దగ్గరే పనిచేసి అక్కడే రిటైర్ అయ్యి ఇది అయిందనమాట.
4: నాకు తెలిసినంత వరకు అంటే జనరల్ మేనేజర్ వాళ్ళు ఏ ఊరు వెళ్ళాలన్నా వెనకాల సెక్రటరీ కానీ వాళ్ళ స్టెనోలు కానీ తీసుకుని వెళ్తారు అంటారు, అలా మీరు వెళ్ళారా?
5: ప్రతి అంటే ముందు నుంచి ఆఫీసర్లతో డ్యూటీ మీద వెళ్ళడం ఒక ఇది ఉండేది. ఇది ఎక్కువగా మెకానికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు అక్కడ ఆఫీసర్లు వాళ్ళు ఎప్పుడూ డ్యూటీలో వెళుతుంటారనమాట. ఎప్పుడు వెళుతుంటే అప్పుడు వాళ్ళతో వెళ్ళడం, ఒక సెలూన్ అని ఒకటి ఉంటుంది దాంట్లోనే వెళ్ళి చేసి ఉండే 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఉండడం రావడం అలాగ వెళుతుండే.
4: వాళ్ళకొక
5: వేరే పెట్టి అనమాట మా గురించి. మేము ఎప్పుడు వెళితే ఏ ట్రైన్ కావాలంటే అది దాన్ని తగిలిస్తారనమాట. అది అందులో అన్ని సదుపాయాలు ఉంటారు, వంట ఉండడానికి, దీనికి, దానికి, పడుకుందుకి, అన్నిటికీ అనమాట, ఒక ఇంట్లోలాగే. అది అయిన తర్వాత అలాగ చేసుకుంటూ అక్కడ పనులు చేయడం, అతనితో పాటు వెళ్ళడం, అతను ఎక్కడ తిరిగితే అక్కడ తిరగడం, నోట్లు రాసుకోవడం, ఆయన వెనకాల ఒక అసిస్టెంట్ కింద అలాగ ఉండడం అనమాట. ఇది అంతా అయిన తర్వాత అది ఇంటికి వచ్చాక, అది సెలూన్కి వచ్చాక అతను మళ్ళీ దాన్ని ఎక్స్పాండ్ చేసి నోట్ ఇచ్చేవారు. నోట్లో అవన్నీ తీసుకోవడం, తీసుకున్న తర్వాత అవి తర్వాత టైప్ చేయడం. ఒక్కోసారి అక్కడే టైప్ చేసేవాళ్ళం కొంత టైము, తర్వాత ఆఫీస్కి వచ్చి మిగిలిందంతా టైప్ చేయడం, ఇది అది అయ్యేది అనమాట. చేసి అదంతా తయారు చేసి ఓ 3 పేజీలు 4 పేజీలు 10 పేజీలు అయితే అతనికి డ్రాఫ్ట్ ఇస్తే, అతను కరెక్ట్ చేస్తే అది ఫైనల్గా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవి ఇచ్చి పంపించేవారు అనమాట. ఈ విధంగా ఉండేది. జనరల్ మేనేజర్ దగ్గర కూడా అలాగే వెళ్ళాము. అది కంపల్సరీ అనమాట. జనరల్ మేనేజర్ ఎవరో ఒకరు, మేము స్టెనోగ్రాఫర్గా ఒకళ్ళు వెనకాల ఉండాలన్నమాట. అక్కడ మేము ఇద్దరు ఉండేవాళ్ళం. ఒకసారి ఒక అతను వెళ్ళేవారు, ఒకసారి నేను వెళ్ళేవాడిని. ఇలాగా అవుతుండేది అనమాట.
4: నేను మొదట పరిచయం చేసినప్పుడు నేనేమన్నానంటే, కొంతమంది ఉద్యోగాన్ని ప్రాణంగా ప్రేమిస్తారు అని అన్నాను. ఎందుకన్నాను అంటే, నాకు తెలిసింది ఏంటంటే, మీరు ఉద్యోగ చేసే సమయంలో సెలవులు అనేది ఎక్కువగా వాడుకునేవారు కాదు అని నాకు తెలిసింది. దాని గురించి మీరేమంటారు?
5: సెలవులు అంటే చాలా అంటే అరుదుగా పెట్టేవాడిని. పని ముఖ్యం, పనిని నిమగ్నంగా చేయాలి, సిన్సియర్గా చేయాలి, ఈ కొన్ని ధ్యేయాలు పెట్టుకుని పనిచేశానమాట. ఆ విధంగానే ముందుకు వెళ్ళడానికి ప్రోత్సాహం కుదిరిందనమాట.
4: మరి ఇంత పనిని ధ్యేయంగా పెట్టుకున్నప్పుడు కొన్ని కొన్ని ఫంక్షన్స్ కూడా అంత దూరంలో ఉన్నారు, వెళ్ళడానికి అయ్యేది కాదు. మరి మీ భార్య ఏమైనా కంప్లైంట్లు చేసేవారా?
5: ఉండేది కొంత, ఇంట్లో ఇది ఉండేది. బట్ అలానే అన్నీ పెట్టుకుంటే జీఎం దాకా వెళ్ళేవాడిని కాదు. అందరిలాగే నాతో ఉన్న కొలీగ్స్ లాగే ఆ చిన్న ఆఫీసర్ తోటే అయిపోను. నేను అలా కాదు, ఏదొస్తే అది అని చెప్పి అలానే ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయలేదు. ఉన్న దాంట్లో అటు ఇటు అన్నీ చేసేవాడిని అనమాట. ఒకరోజున ఎప్పుడో ఒకసారి ఇలాగే అయిందనమాట. రిజర్వేషన్ పొద్దున్న 2 రోజుల ముందు చేయించుకున్నది, సాయంత్రానికి ఏదో పెళ్ళికో దేనికో ఎవరిదో కాకినాడ ఎక్కడికో వెళ్ళాలి అని చేత అది వెళ్ళలేకపోయింది. నేను వెళ్ళలేకపోయి ఇలా క్యాన్సిల్ అయింది. ఆయన ఏమో ఢిల్లీ వెళుతున్నారు, నువ్వు ఇమీడియట్గా ఆయనతో ఇంకొక 3 గంటల్లో బయలుదేరాలని వాళ్ళే రిజర్వేషన్లు అన్నీ అరేంజ్ చేస్తారనమాట. అప్పుడు ఆ విధంగా ఆ రిజర్వేషన్ అంటే పెళ్ళికి క్యాన్సిల్ చేసి అలాగా వెళ్ళవలసి వచ్చేదనమాట. అలాగే ఇంకోసారి ఇంకో ఆఫీసర్ మెకానికల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, రేపు మీకు భోగి పండుగ కదా, వాళ్ళకి ఉంది పండుగ మానేసి మన ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్ళాలన్నారు. వెళదామండి, మరేం పర్వాలేదు, పని ముఖ్యం కదా.
4: అంటే పని లేకపోతే ఫంక్షన్ అంటే పని ఎంచుకున్నారనమాట.
5: మీరు ముందు వెళ్తున్నారు కాబట్టి నాకు రావడానికి ఏం అభ్యంతరం లేదు అని అన్నారు. అయితే అప్పుడు అతనితో పాటు పండుగ మానేసి అప్పుడు వెళ్ళామన్నమాట. ఏ పనైనా సరే ఏదైనా చెయ్యాలి అని అంటే ముందు పని తర్వాత రెస్ట్, ఆ విధంగా చేయవలసి వచ్చిందనమాట. అదే ఇది కింద నాకు తృప్తి కలిగించింది అనమాట బాగా.
4: అయితే మీకు ఈ పని తర్వాత అంటే ఉద్యోగము కుటుంబమే కాకుండా ఇంకా ఏమైనా వ్యాపకాలు, అంటే కొంతమందికి అది ఇష్టం, రాయడం ఇష్టం, కొంతమంది ట్రావెలింగ్ ఇష్టం, ఇలా ఉంటూ ఉంటాయి, మీకు ఏదైనా ఇష్టం అనేది ఉందా?
5: అంటే చదువుతూ పేపర్ చదవడం మెయిన్ ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత కొంచెం పాటలు వినడం, తెలుగు కానీ హిందీ కానీ ఏదైనా పాటలు, సంగీతం ఇలాంటివి, రేడియో ఇదే అనమాట. టీవీ అవి చాలా తక్కువ, న్యూస్ కూడా రేడియోలో వినడమే ఇంట్రెస్ట్ నాకు, అడ్వర్టైజ్మెంట్లు అవి లేకుండా. తర్వాత క్యాంపుల మీద వెళ్ళినప్పుడు చాలా ఇటు అటు అన్నీ చూసేవాళ్ళం. అది కాకుండా కొంచెం రిటైర్ అయిన తర్వాత చాలా మట్టుకు ఎక్కడెక్కడికి వెళ్ళలేదో అవన్నీ తిరిగి రావడానికి బాగా ఇంట్రెస్ట్ తీసుకుని 2 నెలలకు ఒకసారి వెళ్ళిపోతుండేవాడిని అనమాట.
4: ట్రావెలింగ్ మీకు ఇష్టం అన్నమాట? బాగా
5: రిజర్వేషన్ చేసుకుంటూ ఆ విధంగా ఎక్కడికి వెళ్ళాలన్నా దగ్గర దూరం చూసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు.
4: ఏమేం ప్రదేశాలు చూసారండి?
5: ఇండియాలో ఇంచుమించు కవర్ అయ్యే, విదేశాలకు కూడా తర్వాత నేను వెళ్ళాను. అప్పుడు నా వైఫ్ కూడా నాతో సింగపూర్ వచ్చింది. రాను రాను అన్నట్టు మొత్తం మీద పాస్పోర్ట్ అది చేసి సరే అని చెప్తే అప్పుడు అందరూ వస్తున్నారు. మనం గ్రూప్ ఒక 10 మందిని నేనే కూడగట్టి అంటే ఫ్రెండ్సే అందరును అప్పుడు మేమే వెళ్ళామన్నమాట. అన్ని అరేంజ్ చేయించి ఇంకొక ట్రావెల్ ఏజెంట్ తోటి అన్ని అరేంజ్మెంట్లు చేయించి
4: అంటే ముందుగా వెళ్లే ముందు అన్ని ప్లాన్ వేసుకుంటారా ఎలాగ వెళ్ళాలి
5: అంతాను. అది ఇవాళ ఇది బలానా చోటకి వెళ్ళాలి అని అంటే ఆ నిమిషం నుంచి అన్ని మొదలెడతాను అనమాట. అక్కడ ఎవరు ఏజెంట్లు ఉన్నారు, ఆ ట్రావెల్ ఎవరు, బుకింగ్ ఎవరు, కార్ ఎవరు బుక్ చేయాలి, రూమ్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఏ హోటల్ మంచిది, అలాగ మొత్తం అన్ని నెట్లో చూసుకుంటూ చేసేవాళ్ళం అనమాట. ఆ విధంగానే అన్నీ అనమాట మేము దిగేసరికి స్టేషన్కి వెహికల్ వచ్చి ఉండేది, దాని మీద హోటల్కి వెళ్ళి మొత్తం ఇంకా ఆ తర్వాత ప్రోగ్రామ్ అంతా తూచా తప్పకుండా ఉన్నట్టు అంటే అంతా జరిగేది అనమాట. షెడ్యూల్ ప్రకారం అన్నీ అయిపోయేది, బయలుదేరి వచ్చేవాళ్ళు అనమాట.
4: పుణ్యక్షేత్రాలు కూడా అన్నిటి వెళ్ళే ఉంటారు.
5: పుణ్యక్షేత్రాలు అంటే ఇంచుమించు చాలా చూశాను, అంటే ఇమీడియట్గా అన్ని ఏంటి అని గుర్తుండవు.
4: అంటే ఇండియాలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేశారని చెప్తున్నారు మీరు.
5: అదే ద్వాదశ లింగాలు అంటారు, ఏదో ఒకటో ఏదో వెళ్ళలేదు, మిగిలినవన్నీ అయిపోయాయి. తర్వాత కేదార్ బద్రి అదే అంతా అయింది. ఇంకోటి ఏది అమర్నాథ్ యాత్ర కూడా వెళ్ళాను, అది గ్రూప్ లో వెళ్ళాము. అక్కడ గ్రూప్ అక్కడ విరిగిపోయింది అనమాట. అక్కడ కొంచెం అంటే వాళ్ళు అవి వచ్చి ఎవరు వెళతారు ఎవరు వెళ్ళలేరు అన్న ఇది తోటి ఉండిపోయారు అనమాట. అయితే అది అవదేమో అని అనుకున్నాం. ఆఖరిని వాన్ తెరిపించింది, తెరిపిస్తే అప్పుడు ఎవరు తిన్నా ఇద్దరు ముగ్గురు ఎలా వెళ్ళిపోయారు, నేను నా తిన్న నేను మామూలుగా అక్కడికి వెళ్ళి బస్సు దిగేసరికి ఒక గోడ పట్టుకుని ఒక మనిషి వచ్చాడు. గుర్రం మీద తీసుకెళ్తాను మిమ్మల్ని అప్ డౌన్ తీసుకొస్తాను, మళ్ళీ ఇవాళ బయలుదేరి రేపు సాయంత్రానికి నిన్ను తీసుకొచ్చేస్తా అన్నాడు. అతను కూడా చాలా బాగా నాకు ట్రావెల్ చేయించాడు అనమాట. అన్నీ చెప్పి తీసుకెళ్ళి ఏం ఇబ్బంది లేకుండా ఇవాళ తీసుకెళ్ళాడు, మళ్ళీ రేపు సాయంత్రానికి తీసుకొచ్చి దర్శనం అయ్యి చూసుకొచ్చారనమాట. నీళ్లు విపరీతమైన చలి, అందులో జోళ్ళు ఇప్పి దిగు అని అంటే నేను అన్న ఈ అడుగు పెట్టలేకపోతున్నాను, నా కాలు లాగేస్తోంది తిమ్మిరెక్కిపోతుంది అని అంటే లేదు కొంచెం ఉంటుంది తర్వాత అని అన్నాడు. అయినా సరే మొత్తం మీద అయితే నువ్వు నా నడ్డి మీద ఇలా వంగో అని చెప్పి అతను చిన్నపిల్లాడిలాగా నన్ను వెనక బీప్ మీద ఎక్కించుకుని ఆ నది దాటించాడు. పేర్లు గుర్తులేవు ఇమ్మీడియట్గా, అంటే గుడికి కొంచెం దగ్గరలోనే అనమాట, అంటే అమర్నాథ్కి దగ్గరలోనే. ఆ పైన మంచు కరిగే వల్ల ఈ నీరంతా చలి అనమాట,
4: ఐస్ కోల్డ్,
5: అడుగు పెట్టలేమన్నమాట. దాంతో అతనే దాటించి వెళ్ళి నేను మళ్ళీ ఇక్కడే ఉంటాను నువ్వు రా అని చెప్పి దర్శనంకి తీసుకెళ్ళాం. తీసుకెళ్తే అప్పుడు ఆ పైనుంచి నీళ్లు పడి స్టెగల్మైట్ అని ఉంటుంది, అది లింగం ఫార్మేషన్
4: అవుతుంది.
5: ఆ ఫార్మేషన్ ఆసారి వాళ్ళకి లోపల దెబ్బలాటల వల్ల మొత్తం అది బంద్ చేసారు, ఆ నీళ్లు పడే చోటు బంద్ చేయడంతో లింగం ఫార్మేషన్ అవ్వలేదు. అప్పుడు మామూలుగా ఉన్న చోటు అది దర్శనం చేసుకుని వచ్చేసాను అనమాట. మళ్ళీ అతను తీసుకొచ్చి ఏ ఇబ్బంది లేకుండా వచ్చాడనమాట. అతనికి బాగా నేను రుణపడి ఉన్నాను, అంటే అంత ఇదిగా నా పేరు మీద నీ గుర్రానికి నన్ను ఇంత ఇదిగా చేశావు కాబట్టి 100 రూపాయలు ఎక్స్ట్రా గుర్రానికి నువ్వు దానికి తినిపించు, ఇందులో ఈ 100 రూపాయలు నువ్వు తినదు.

0: కూడా ఉంటుంది. మరేమో మీరు ప్యూర్ వెజిటేరియన్, అక్కడ ఎలా మేనేజ్
1: అక్కడ
0: చేసుకునేవారు?
1: వెతుక్కుని వెజిటేరియన్ హోటల్స్ బాగా ఉంటాయి
0: ఉంటాయా?
1: ఉంటాయి. సో అవన్నీ వెతుక్కుని వాళ్ళ ద్వారా అవన్నీ చూసుకుని అక్కడే అరేంజ్మెంట్లు అన్నీ తినేవాళ్ళం. బ్రేక్ఫాస్ట్ అది మాత్రం నాన్ వెజ్ లేని చోట్ల అందరూ తినేవాళ్ళం అన్నమాట. యూరప్ వెళ్ళినప్పుడు తిండికి ఇబ్బంది అయింది, అంటే అక్కడ మధ్యలో అరేంజ్మెంట్లు ఏం లేవన్నమాట. అప్పుడు ఆఖరికి నేను ఏంటంటే కొంచెం మసాలా మూరీలు ప్యాకెట్లు కట్టుకుని బ్యాగ్లో పడేసుకునేవాడిని అన్నమాట. మధ్యాహ్నం ఏమైనా దొరకకపోతే ఆ మూరీలు తినేసేసి ఉండేవాడిని. సాయంత్రం మళ్ళీ డిన్నర్ ఉండేది అన్నమాట, ఇండియన్ డిన్నర్. ఈ విధంగా మూరీలతోటి బిస్కెట్లతోటి మేనేజ్ చేసేవాడిని. తిండికి పెద్ద ప్రాధాన్యం పెట్టేవాడిని కాదు, తిరగడం వెళ్ళడం రావడం, ఓ పూట తినకపోయినా ఏమవ్వదు అన్న ఒక ఉద్దేశం అన్నమాట. అలాగే ఇప్పుడు కూడా ఓ పూట తినకపోతే ఏమవ్వదు అన్న ఒక ఇది అలాగే ఉండిపోయింది అన్నమాట.
0: మరి వెళ్ళిన ప్రతి చోట ఫోటోలు తీసుకుని జ్ఞాపకంగా ఏమైనా ఉంచుకునేవారా?
1: ఉంచేవాళ్ళం. కొన్ని ఉన్నాయి, కొన్ని పాడైపోయాయి. చాలా మట్టుకు ముందు తీసుకున్నాం, కొన్ని కొద్ది ఇబ్బంది అయ్యి ఇదైంది. ఆఖరికి ఒకసారి ముక్తినాథ్ అని కూడా వెళ్ళాం. ముక్తినాథ్ కూడా నేను మా మరదలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ముగ్గురు వెళ్ళాం. అది ఓ రిస్కీ ప్రయాణం అన్నమాట. ఏరోప్లేన్ చిన్న చిన్న ప్లేన్లు అవి, ఏ ప్లేన్లో ఎప్పుడో నా 15 రోజులకి 10 రోజులకో ఏదో ఒకటి యాక్సిడెంట్ అవుతుంటుంది. పర్వాలేదు వెళ్ళొద్దాం అని అంటే సరే అని చెప్పి వాళ్ళని తీసుకుని నేను బయలుదేరాను. వెళ్ళాం, చూసాం. అప్పుడు కూడా వెళ్ళేటప్పుడే కొంచెం ప్లేన్ ఇబ్బంది అయింది అనమాట. అయితే దీంతో సరే అని అనుకున్నాను నేను లోపల లోపల. చిన్న డకోటా ప్లేన్లు అనమాట, అలాగ మొత్తం ఏం లేకుండా ఇబ్బంది లేకుండా గమ్మున దిగామన్నమాట. దిగిన తర్వాత అవన్నీ అయ్యాయి, దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకుని మళ్ళీ ఏ ఇబ్బంది లేకుండా రిటర్న్ అయ్యామన్నమాట. ఇంక ఈ మధ్యనే కొద్దిగా తగ్గింది, అంటే వయసును బట్టి.
0: ఇప్పుడు మీకు ఎన్ని ఏళ్ళు అండి మూర్తి గారు?
1: ఇప్పుడు 82 దాటి 83 అడుగు పెట్టాను. అందుచేత ఎక్కువ టూర్లు ఇంకా అంటే ఇబ్బంది అవుతుంది అన్నమాట. అంటే ఒకడిని అయ్యాను, ఇంకా వెళ్ళాలని ఉంది, కానీ వెళితే ఒక్కడు ఏమవుతాం, ఎలాగుంటుంది ఇబ్బంది అని చెప్పి అదో కొంత ఇది ఉంటుంది అన్నమాట. అట్లా అంటే వాళ్ళు పిల్లలు ఎవరు తిన్న వాళ్ళు దూర దూరంగా వెళ్ళిపోయారు. వారు సదుపాయాలను బట్టి వాళ్ళు ఉంటారు కదా, అందరికీ అవదు. అయిన చోటకి కొన్ని చోట్ల మా అబ్బాయితోటి వాళ్ళతోటి వెళ్ళాము. ఈ సౌత్లో కొంత వెళ్ళాము ఒకటి రెండు చోట్ల. మిగిలినవి అవనవి మరి ఇంకా అలాగే నేనే వెళుతూ ఉండేవాడిని. తర్వాత విశాఖపట్నంలో మా కజిన్ బ్రదర్ ఉండేవాడు, అతను అన్నిటికీ నాతోటి వస్తుంటాడు అన్నమాట. అంటే నేను ఉంటేనే అతను వస్తాడు. అలాగే ఇద్దరికి బోల్డ్ అరేంజ్మెంట్లు చేసుకుని బోల్డ్ చోట్ల తిరిగామన్నమాట. ఓసారి అతను ఫారిన్ కంట్రీకి కూడా వచ్చాడు, ఈజిప్ట్ తీసుకెళ్ళాను. అతను వచ్చాడు ట్రావెల్ వాళ్ళే. యూరప్ మాత్రం అతను రాలేకపోయాడు. ఇద్దరం ప్లాన్ వేసుకున్నాం కానీ అతను రాలేకపోయాడు. ఒంట్లో బాగోపడం ఏదో అయిందనమాట. ఇలాగే మొత్తం మీద అన్ని
0: ఇప్పుడు 83 ఏళ్ళు కనుక ఇంకా కొంచెం ఆరోగ్యం సహకరించక కొద్దిగా తగ్గించారనమాట.
1: సహకరాన్ని కాదు అంటే ఎంచేతో మొత్తం మీద అంటే అతను సరిగ్గా కోఆపరేట్ అవ్వలేకపోతున్నాడు. మా కజిన్ ఇద్దరం ఉంటే వెళ్ళిపోయేవాడు అన్నమాట. అతను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఊరికే మీరు ఒక్కళ్ళు వెళ్ళొద్దు అని చెప్పి అంటున్నారన్నమాట. అందుకు నేను ఇచ్చేయటం లేదు. బట్ నాకు ఇంకా కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళాలని ఉంది, అంటే మిగిలినవన్నీ చూడడానికి ఇండియాలోనే అన్నమాట. అదే చూస్తాను, కొద్ది కొద్దిగా ట్రై చేసి ఏమైనా దగ్గర దగ్గర ఏమున్నా ఇంకా మిగిలినవి అంటే వదిలేసినవి చూసి రావడానికి అంటే ఏమవుతుంది, వెళితే ఏమవుతుంది ఏమవుతుంది అని చెప్పి.
0: మీరు 2004లో రిటైర్ అని చెప్పారు కదా మూర్తి గారు, మరి 2004 నుంచి మీరు ఆ తర్వాత ఏమైనా వ్యాపకం పెట్టుకున్నారా? మరి ఎలా గడుస్తుంది మీకు?
1: అంటే ఇంట్లో కూర్చొని అలాగా ఉండడం ఇంట్రెస్ట్ లేదు నాకు. అంటే అనారోగ్యం చేస్తుంది అని అంటే కాళ్ళు నొప్పులు ఇవి అవి మొదలెడతాయి. యాక్టివిటీ లేకుండా ఉండలేను అన్నమాట. అంటే మొత్తం ఆఫీసులో రైల్వేలో ఎప్పుడు 24 గంటలు డ్యూటీ ఉండేది, అదే ఇది ఉండేది. కాబట్టి ఎవరైనా ఏదైనా పని చెప్తే పిలిస్తే తెలుసున్న కంపెనీ వాళ్ళు వెళ్ళి వాళ్ళు వాళ్ళకి వెళ్ళి పనిచేస్తే వస్తుంటాను అన్నమాట. అలాగే అనమాట రెగ్యులర్గా కాకపోయినా మధ్య మధ్యలో వెళ్ళి ఏం పని చెప్తే వాళ్ళకి ఈ స్టెనోగ్రాఫర్ పని చేసి. అతను ఒక డైరెక్టర్ ఉండేవాడు, అతనికి స్టెనోగ్రాఫర్ అంటే ఇంట్రెస్ట్ అన్నమాట. బోర్డు పని ఉంటుంటే మధ్య మధ్యలో పిలుస్తుంటే వెళుతూ చేస్తూ ఆ విధంగా ఇది చేస్తుంటారు.
0: మీరు రిటైర్ అయిన తర్వాత కాలంలో చాలా మార్పులు వచ్చాయి, అంటే కంప్యూటర్ మీద వర్క్ చేయడం అనేది బాగా సులువైపోయిన

0: రోజులు ఇవి. మరి మీకేమో స్టెనోగానే వచ్చు, మరి కంప్యూటర్ మీద ఎలా వర్క్ చేసేవారు?
1: కంప్యూటర్ అంటే ముందు మాన్యువల్ టైప్ మీద అయిన తర్వాత ఎలక్ట్రానిక్ టైప్ వచ్చింది. జిఎం దగ్గర ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ టైప్ నేర్చుకోవడం అది అయింది. అక్కడ ఉండగానే ఇంచుమించు కంప్యూటర్ కూడా వచ్చింది అనమాట, డెస్క్ టాప్. అది దాని మీద పని నేర్చుకోవడం, పని అవడం, మొత్తం టైపింగ్ అంతా ఒకటే. మిగిలిన ఫండమెంటల్స్ ఇవి అవి వాళ్ళని వెళ్ళి కనుక్కొని నేర్చుకుంటూ తెలుసుకుని తర్వాత కొన్ని నేర్చుకుని ఇది ఇలాగే ఇది ఇలాగానే చిన్న చిన్న బుక్లు ఏమైనా ఉంటే చదువుకోవడం, దాంతో అయ్యేదనమాట మొత్తం మీద. ఇప్పుడు ఇంచుమించు అన్నీ బాగా ఇదైంది, నేర్చుకోవడం చేయడం ఇబ్బంది లేకుండా పని జరుగుతుంది.
0: అంటే ఇప్పుడు 83 ఏళ్ల వయసు అంటున్నారు కదా, ఇంత వయసులో కూడా మీరు ఇప్పుడు ఇంట్లో ఉండకుండా వెళ్ళి వస్తున్నారన్నమాట?
1: అంటే వెళ్ళి పిలిస్తే పని ఉంటే రా అంటే వెళ్ళడం రావడం ఇది అన్నమాట. పని చేయడానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు నాకించతో. 3 గంటలు 4 గంటలు డిక్రేషన్ ఇచ్చినా తీసుకోగలను, 5 గంటలు టైప్ చేయమన్నా కూడా నాకేమీ శ్రమ అనిపించదు అన్నమాట. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా పనిచ్చి వాడు చేసేసి 10 నుంచి 6 దాకా ఏమి ఇబ్బంది అనిపించదు. ఇంటికి వచ్చి మామూలుగా రెస్ట్, మిగిలిన ఇది రొటీన్ అనమాట.
0: చాలా బాగుంది మూర్తి గారు. అంటే వృద్ధాప్యంలో కూడా మనం ఏదైనా నేర్చుకోవాలి, సాధించాలి అనుకుంటే ఒక పట్టుదల ఉంటే మనం ఏదైనా చేయగలని చాలా చక్కగా మా శ్రోతలకు తెలియజేశారు.
1: ఇందులో ఏంటంటే డిసిప్లిన్, తర్వాత ఇంటిగ్రిటీ, పట్టుదల, తర్వాత ఎవరిని మోసం చేయకూడదు, పంక్చువాలిటీ, వీటితోటి నేను ఎప్పుడు బతుకుతానమాట. అదే నాకు ఇది అనిపిస్తుంది, ఎవరిని మోసం చేయకూడదు.
0: మీరు మా స్టూడియోకి వచ్చి మీ జీవిత విశేషాలను, మీ యొక్క ఉద్యోగంలో మీరు నిర్వహించిన బాధ్యతలను చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్కారం.
2: మీరింతవరకు అలుపెరుగని ప్రయాణం శ్రీ చొప్పల్లి వెంకట సూర్యనారాయణమూర్తి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతం వింటారు. అమెరికా అమ్మాయి ఈ చిత్రానికి పి. సుశీల పాడిన పాట. గీతరచన దేవులపల్లి, సంగీతం జీకే వెంకటేష్.

0: మీరింతవరకు చిత్రగీతం విన్నారు. ఈనాటి జీవన లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. రోజా ఈ చిత్రానికి మిన్మిని పాడిన పాట. గీతరచన రాజశ్రీ, సంగీతం ఆర్ ఏఆర్ రెహమాన్.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: శుభ సంకల్పం ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ బృందం పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం MM కీరవాణి.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. దేశ ఆరోగ్య సంరక్షణ అభివృద్దిలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్న రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తప్పిపోయిన వారిని గుర్తించడంలో ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం విశేష ఫలితాలు సాధిస్తుందని తెలిపిన హోంమంత్రి వి అనిత. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆరోగ్య విద్యారంగంలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం దేశానికి మార్గదర్శక సంస్థగా నిలుస్తుందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 29వ 30వ వార్షిక స్నాతకోత్సవాలలో గవర్నర్ ఈరోజు పాల్గొని విద్యార్థులకు పట్టాలను అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ఈ విశ్వవిద్యాలయం రాష్ట్రంతో పాటు దేశంలో ఆరోగ్య సంరక్షణ అభివృద్దికి కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. తమ వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్దమైన నూతన వైద్య ఆరోగ్య నిపుణులను సమాజానికి అందించే కీలక ఘట్టం స్నాతకోత్సవమని తెలిపారు. వైద్య విద్యలో నాణ్యత, సేవా దృక్పథం, మానవతా విలువలను విద్యార్థులు తమ వృత్తి జీవితంలో కొనసాగించాలని గవర్నర్ పేర్కొంటూ,
1: an institution that has emerged as a beacon of excellence in health science education and a vital force in advancing healthcare in Andhra Pradesh and in our nation. And a convocation ceremony is one of the most cherished and solemn traditions of academic life. It is an occasion that celebrates scholarship, perseverance and achievement. More importantly, it marks the moment when a university sends forth into society a new generation of educated men and women prepared to shoulder professional responsibilities with competence and integrity.
0: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా ఎస్ఐఆర్పై గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం జరిగే సమీక్షలో రాష్ట్రంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. పుష్కర ఘాట్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, అవసరమైన ఏర్పాట్ల పురోగతిని ఈ సమావేశంలో సంబంధిత అధికారులతో చర్చిస్తారు. అనంతరం రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. పాలనలో సాంకేతికత వినియోగం, ప్రజాసేవల మెరుగుదల, వివిధ శాఖల పనితీరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారని అధికారులు తెలిపారు. తప్పిపోయిన మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలతో తిరిగి కలిపే కార్యక్రమంలో రాష్ట్ర పోలీసులు విశేష ఫలితాలు సాధిస్తున్నారని హోంమంత్రి వి అనిత తెలిపారు. ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 4655 మంది మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలతో తిరిగి కలిపినట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. తప్పిపోయిన వ్యక్తుల కేసుల్లో ఏ ఒక్కటి కూడా అపరిష్కృతంగా మిగలకుండా రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ప్రత్యేక బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తూ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత 12 ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం గణనీయమైన ఆర్థిక సహాయం అందించిందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపట్టి పురంధేశ్వరి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం నుంచి సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ది నుంచి సంక్షేమ కార్యక్రమాల వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అందించిందని తెలిపారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల ప్రత్యేక సహాయం అందించగా, అమరావతికి రైల్వే అనుసంధానం కల్పించేందుకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం కోసం 2,245 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు 2025 డిసెంబర్ నాటికి 20,658 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లాలోని కొండకిండాం గ్రామంలో అభివృద్ది చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కును మంత్రి నిన్న సందర్శించి అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. అభివృద్ది ప్రణాళికలు, మౌలిక వసతుల కల్పనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పారిశ్రామిక పార్కుల ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా మంత్రి పేర్కొంటూ,
2: ఇక్కడ ఈ పార్క్ సుమారు 60 ఎకరాలు, ఇందులో ఫస్ట్ ఫేజ్ కింద ఒక 20 ఎకరాలు పార్క్ డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ థర్డ్ ఫేజ్ లో కూడా 35 ఎకర్స్ వరకు ఉంది. అది కూడా మేము యూడిఎల్ లో ఇవ్వడానికి కూడా లార్జ్ ఇండస్ట్రీ ఎవరు వచ్చినా కూడా దాని కూడా కొంత ప్లాట్ చేయడం జరిగింది. ఈ పార్క్ వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా ఒక మంచి రేపు వచ్చే విధానం పెరుగుతుందని భావిస్తున్నాను. అలాగే ఇక్కడ పార్క్ లో కూడా ఉన్నటువంటి స్ట్రక్చరల్ ఏమైనా ఉన్నాయో దానిలో కూడా ప్లాన్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో డెఫినెట్ గా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వచ్చి ఖచ్చితంగా ఇక్కడ యువతకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు.
0: తెలుగు ప్రజలకు 2 రాష్ట్రాలు ఏర్పడి ఈ రోజుతో 12 సంవత్సరాలు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వేరువేరుగా ఏర్పడినా తెలుగు వారందరూ ఒక్కటేనని అన్నారు. 2 రాష్ట్రాలు అభివృద్దిలో పరస్పరం పోటీపడి మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఉభయ రాష్ట్రాలు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని, 2 రాష్ట్రాల ప్రజలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అమరావతి, హైదరాబాద్ నగరాలు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా ఎదగాలని పేర్కొన్నారు. ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా భీమవరం నుంచి ఏసీ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పి రామాంజనేయులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం కొత్త బస్టాండులో ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బస్టాండులోని దుకాణాలు, క్యాంటీన్, శౌచాలయాలను పరిశీలించి ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం ద్వారా మహిళలు విస్తృతంగా బస్సు సేవలను వినియోగిస్తున్నారని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయని రాష్ట వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఏ బాబు వెల్లడించారు. మే నెలకు సంబంధించి రాష్ట్రంలో నికర జీఎస్టీ వసూళ్లు 3037 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయని తెలిపారు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 737 కోట్ల రూపాయలు అదనంగా వసూలై 16% వృద్ది నమోదు అయినట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో జీఎస్టీ వసూళ్ల పెరుగుదల 6% ఉండగా దక్షిణాది రాష్ట్రాల్లో 16% వృద్ధి తో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. రాష్ట్రంలో విలువ ఆధారిత పనులతో పాటు ఇతర పనుల వసూళ్లు కలిపి మే నెలలో మొత్తం 4,950 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో చీరాల పేరాల ఉద్యమానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వ్యక్తి ఆంధ్రరత్న బిరుదాంకితులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి ఈరోజు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో 1889 జూన్ 2న జన్మించారు. స్కాట్లాండ్లో ఎంఏ చదువు పూర్తి చేసుకుని తిరిగి భారత్కు వచ్చిన గోపాలకృష్ణయ్య స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం చీరాల పేరాల గ్రామాలను పురపాలక సంఘాలుగా చేసినప్పుడు పన్నుల భారం అధికం అవుతుందని, ప్రజలను గ్రామాలు ఖాళీ చేయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించారు. దీంతో బ్రిటిషు ప్రభుత్వమే మున్సిపాలిటీని రద్దు చేసింది. చీరాల పేరాల ఉద్యమ సారథిగా నిలిచిన గోపాలకృష్ణయ్య 1928 జూన్ 10వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశ ఆరోగ్య సంరక్షణ అభివృద్దిలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్న రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తప్పిపోయిన వారిని గుర్తించడంలో ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం విశేష ఫలితాలు సాధిస్తుందని తెలిపిన హోంమంత్రి వి అనిత. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
3: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
8: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో సంతానలేమికి గల కారణాలు అవగాహన డాక్టర్ వల్లీ కొడాలి గారితో పరిచయ కార్యక్రమం వినండి.
9: డాక్టర్ వల్లీ కొడాలి గారు నమస్కారం అండి.
10: నమస్తే అండి.
9: డాక్టర్ వల్లీ గారు, మీరు విజయవాడలో ప్రముఖ స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు, అలాగే సంతానలేమికి సంబంధించినటువంటి వారికి తగిన అవగాహన కల్పించడం లాంటివి ఈ రంగంలో అనుభవజ్ఞులైనటువంటి స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా యుక్త వయస్కుల్లో సంతానలేమి సమస్యతో బాధపడేటువంటి వారి సంఖ్య పెరుగుతూ ఉన్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. మరి ప్రధానంగా ఈ సాఫ్ట్వేర్ రంగం లాంటి ఉద్యోగాలు చేసేటువంటి యువ దంపతుల్లో ఎక్కువగా గమనిస్తున్నామండి. అయితే మీరు మీ అనుభవంలో ఎంతోమంది ఇలా సంతానలేమితో బాధపడేటువంటి వారికి తగిన సలహాలు, సూచనలు, అవగాహన కల్పిస్తూ అవసరాన్ని బట్టి చికిత్సలు కూడా అందిస్తూ ఉన్నారు. అసలు ఒకటి చెప్పండి డాక్టర్ గారు, దంపతుల్లో సంతానలేమికి ప్రధాన కారణాలు ఏంటండి?
10: ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ మనం చూస్తూ ఉంటేనండి, కామన్గా కాజెస్ ఏముంటున్నాయంటే లేట్ మ్యారేజెస్ అండి. లేట్ మ్యారేజెస్ మెయిన్గా, సక్సెస్ అవ్వాలి ముందు కెరియర్లో తర్వాతే మ్యారేజ్ అని. అమ్మాయిలు కూడా లేట్ డిలే చేసుకున్నారు, అబ్బాయిలు డిలే చేసుకున్నారు ఏజ్. దాని తర్వాత ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్, వెస్టర్నైజేషన్ బాగా జరుగుతుంది మనకిప్పుడు. ఈ ఫుడ్ అంతా మారిపోయింది. మనం రెగ్యులర్గా ఇదివరకు పాతగా తినే ఎవరో ఏం తినట్లేదు, తినుకోకుండా ఇప్పుడు ఈ బర్గర్లు, పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్స్. దీంతోపాటు ఏంటంటే పొల్యూషన్ అండి, భయంకరమైన పొల్యూషన్ రావడంతో ఏంటంటే వీరి కణాల్లో బాగా మార్పులు రావడం, అమ్మాయిలకేమో హార్మోనల్ డిస్టర్బెన్స్లు రావడం. దీంతోపాటు పీసీఓడి, పీసీఓఎస్ అనే ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ అయిపోయిందండి. ఇది కూడా ఏంటంటే అమ్మాయిలు ఫుడ్లో మితిమీరిన జంక్ ఎక్కువగా తీసుకోవడం, ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వలన ఈ

0: పీసీఓడి పీసీఓఎస్ సమస్య చిన్నప్పటి నుంచే జస్ట్ మెచ్యూర్ అయిన 3-4 ఏళ్లకే కనపడుతుంది. దీన్ని కరెక్ట్ చేసుకోకుండా వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు, మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అబ్బాయిల్లో ఏమవుతుందంటే కొంచెం ఒళ్ళుగా ఉండటం, దాంతోపాటు వీళ్ళు కూడా జంక్, ఈ పొల్యూషన్కి బాగా ఎక్స్పోజ్ అవ్వటం, తర్వాత ఈ హ్యాబిట్స్, మనకి స్మోకింగ్, ఆల్కహాల్, కొత్తగా డ్రగ్స్ అని వింటున్నాం, ఇవన్నిటి మూలాన కూడా వీరి కణాలు అనేవి బాగా తగ్గటం, లేదా వాటిల్లో చలనంలో బాగా తగ్గిపోవడాలు, వంకర్లు రావటం వీర కణాల్లో, ఇవన్నీ చూడడం మూలాన మీరు అడిగినట్టుగా పిల్లలు పుట్టకపోవడం అనే సమస్య ఎక్కువగా కనపడతా ఉంది. ఏంటంటే అంత పెద్ద పెద్ద ఇప్పుడు మనకి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ దాకా వెళ్ళిపోయి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలు కావాలనుకుంటున్న వాళ్ళు ఒక 6 నెలల ముందు లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుని సరిగ్గా ప్లాన్ చేసుకుంటే అసలు ప్రెగ్నెన్సీ అనేది ఫాస్ట్గానే వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే లైఫ్ స్టైల్ కరెక్షన్కి పెద్దగా జనం ఇష్టపడట్లా, ఈ ఫాస్ట్ ఫుడ్స్ తిన్నాం మానేయటం కానివ్వండి, ఎస్పెషలీ రోడ్ సైడ్ ఫుడ్ చాలా అంటే హైజీనిక్గా కాకుండా చేసేయటం, దాంట్లో అంత మితిమీరిన ఆయిల్స్, వాడకూడని ఆయిల్స్ ఇవన్నీ వాడడం, అవే వీళ్ళు తినడానికి ప్రిఫర్ చేయటం కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. పిల్లలు లేట్ అవ్వడానికి అన్నిటికన్నా పెద్ద కారణం స్ట్రెస్, అసలు పిల్లలు లేకపోవడంలో వాళ్ళు జాబ్ రీచ్చా చాలా స్ట్రెస్ తీసుకోవడం, ఎక్కువ అవర్స్ వర్క్ చేయడం. యూజువల్గా మనం గవర్నమెంట్ పర్మిట్ చేసింది 8 అవర్స్, కానీ వీళ్ళు 12 గంటలు 16 గంటలు వర్క్ చేయటం అందులో ఉంటున్నారు. ప్లస్ ఇప్పుడు చూసిన జనరేషన్ ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెన్సీలు ప్లాన్ చేసుకోవట్లా, లేట్ అయినా పర్వాలేదు ఫస్ట్ మనం బాగా సెటిల్ అవుదాము అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అసలు పిల్లలు వద్దనుకునే వాళ్ళు కూడా చాలామంది దంపతులు ఉన్నారు. దాన్ని కూడా మనం వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనం గౌరవించాలి. ఎవరికి కావాలనుకుంటే వాళ్ళే కనాలి పిల్లలు ప్రెజెంట్ దీనిలో.
1: అసలు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి పిల్లలు కలగట్లేదు అనుకునేటువంటి దంపతులు?
0: అంటే మీరు యంగ్ ఏజెస్లో పెళ్లి చేసుకున్నారనుకోండి, 30 లోపలే పెళ్లి చేసుకుంటే కనుక 1 సంవత్సరం మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకున్నారు, భార్యాభర్త ఇద్దరు దగ్గరగానే ఉన్నారు, మీరు ఎటువంటి పిల్లలు పుట్టకపోవడానికి ఎటువంటి ట్యాబ్లెట్లు కానీ ఏమి వాడుకోకుండా 1 ఇయర్ ట్రై చేస్తే కంపల్సరీ మీరు రాలేదు అంటే కనుక డాక్టర్ని సంప్రదించాలి. కారణం ఏంటో ఖచ్చితంగా తెలుసుకుంటే కనుక మీకు అది నెక్స్ట్ 1 ఇయర్లో ప్రెగ్నెన్సీ హ్యాపెన్ అయ్యేలాగా డాక్టర్ మిమ్మల్ని గైడ్ చేయొచ్చు, ఒకటది. అలా కాకుండా ఇప్పుడు మనం లేట్ మ్యారేజెస్ చూస్తున్నాము, సెకండ్ మ్యారేజెస్ చూస్తున్నాము, వాళ్ళందరూ కొంచెం 35 అబోవ్ ఉంటున్నారు. ఈ 35 అబోవ్ ఉన్నవాళ్ళు అప్పుడే పెళ్లి చేసుకుంటే కనుక వీళ్ళు వెయిట్ చేయాల్సింది 6 మంత్సే. ఎందుకంటే ఆడవాళ్ళలో ఒకసారి 35 ఇయర్స్ కనుక క్రాస్ అయ్యింది అని అంటే మనకి ఉండే ఎగ్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో అది బాగా తగ్గిపోతుంది అన్నమాట. సో పిల్లలు పుట్టినా కూడా ఏంటంటే జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టే అవకాశం 35 తర్వాత ఎక్కువ ఉంటుంది, కాబట్టి వీళ్ళు 6 మంత్స్లోనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఏమీ ప్రాబ్లమ్స్ లేవు, ఓకే దే కెన్ వెయిట్ అనుకుంటే వెయిట్ చేయొచ్చు, లేదు వాళ్ళకి అప్పటికే ఏమైనా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి అంటే కనుక ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకుంటాం మంచిది. అట్లానే అబ్బాయిల్లో కూడా అంతే, 35-40కి మ్యారేజ్ చేసుకున్నారు అంటే వీరి కణాల్లో లోపాలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో ఇవి కూడా ఏంటంటే ముందే చెక్ చేసుకుని ఆ లోపాల కరెక్షన్ కోసం వాళ్ళు మందులు కనుక తీసుకుంటే కనుక ఫాస్ట్గా ఇది అవుతుంది. చాలామందికి ఏంటంటే ఒక అపోహ ఉంది, ఈ ఫర్టిలిటీ మెడిసిన్స్ అనేవి తీసుకుంటే వాళ్ళకి ఏవో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది. యూజువల్గా ఫర్టిలిటీ మెడిసిన్లో హార్మోన్స్ ఒకటి వాడతారండి, తర్వాత ఏంటంటే ఈ వైటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ వాడతారు. సో అబ్బాయిల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే ఎక్కువ ప్రిస్క్రైబ్ అయ్యేవి న్యాచురల్గా మనకి అవైలబుల్ అయ్యే వైటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ ఇట్లాంటివి. ఇవి తీసుకోవడం వలన వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందే కానీ తగ్గిపోదు. ఇక్కడ మనం ఏం చేస్తాము అని అంటే బాడీ ఏజ్ అవ్వకుండా చూడాలి. ఆ ఏజింగ్ అనేది వచ్చింది అని అంటే వీరి కణాలు కానీ ఎగ్స్ కానీ వాటి క్వాలిటీ పడిపోతుంది కాబట్టి. సో మనం ఈ వైటమిన్స్ వీటిని ఇవ్వడం ద్వారానే ఏజింగ్ అనేది బాడీలో ప్రాసెస్ స్టార్ట్ అవ్వకుండా చూడడం ద్వారా వాళ్ళకి ఫర్టిలిటీ అనేది ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది.
1: డాక్టర్ వల్లి గారు, కొందరు రేర్గా సరే వివాహం అయిపోతుంది, అప్పటికి భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఏదో ఉద్యోగం ఉండకపోవడం లేదా ఏదో తాత్కాలిక ఉద్యోగం లాంటివి చేసుకుంటూ ఉంటారు, పార్ట్ టైం జాబ్ లాగా. అది మన దగ్గర అవనివ్వండి లేదా విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు అవనివ్వండి, తర్వాత ఏం చేస్తారంటే గర్భం దాల్చిన తర్వాత అయ్యో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొంచెం ఇబ్బంది పడతామేమో అని చెప్పి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీగా అవాంఛిత గర్భం వచ్చింది కదా అని డాక్టర్ని సంప్రదించి అబార్ట్ చేయించుకున్నారు అనుకోండి ఇష్టపూర్వకంగా. తర్వాత ఓ 2-3 ఏళ్లలో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు లేదా ఇద్దరు మంచి ఉద్యోగరీత్యా స్థిరపడడం లాగా జరిగింది అనుకోండి, అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది అనుకుందాం, అప్పుడు కావాలనుకున్నప్పుడు వాళ్ళకి వెంటనే సంతానం కలగట్ల. ఇప్పుడు దీనికి కారణం ముందు వాళ్ళు అవాంఛిత గర్భం వచ్చినప్పుడు, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అబార్ట్ చేసినది కారణం ఏమన్నా అవ్వచ్చా? ఆ కారణం కూడా తర్వాత 2-3 ఏళ్లకు సంతానం కలగకపోవడానికి కారణం అయ్యే ఛాన్స్ ఉందా? అలా ఏం వేరే కారణాలు ఏమన్నా అవుతాయా?
0: ఇక్కడండి ఎక్కువ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు అన్నట్టు ఫస్ట్ ప్రెగ్నెన్సీని ఎప్పుడు అబార్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే అబార్షన్ అనే ప్రాసెస్లో ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా కూడా, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఫస్ట్ది అబార్ట్ చేసుకుని వీళ్ళు మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకుంటున్నారు రావట్లేదంటే అక్కడ ఏజ్ అనేది మోర్ ఇంపార్టెంట్. నీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నీ ఏజ్ 28 అయితే తర్వాత 34కి వచ్చేసిన తర్వాత అప్పుడు ప్లాన్ చేస్తే వెంటనే హ్యాపెన్ అవ్వకపోవచ్చు. సో ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది వాటికి కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్రాపర్ గైడెన్స్లోకి వెళ్తే కనుక మళ్ళీ ప్రెగ్నెన్సీస్ వస్తాయి.
1: సంతాన సాఫల్యానికి సంబంధించి వైద్య నిపుణుల్ని సంప్రదించినప్పుడు, అంటే లోపం అనేది ఇద్దరికీ ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందరికీ అవగాహన ఉందండి. అయితే ఈ చికిత్సా విధానాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. గత రోజుల్లో మీలాంటి నిపుణులు కూడా చాలా అవగాహన కార్యక్రమాలు, రేడియోలు, దూరదర్శన్లు, లేకపోతే వేరే మాధ్యమాల ద్వారా కూడా ఎన్నో రకాలుగా కార్యక్రమాలు నిర్వహించడం, అంటే అవగాహన కల్పించడం కోసం చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు ఏదో 3 రకాల విధానాలు చెప్పేవారు, IVF, IUI, ICSI అని ఇలా అంటూ ఉండేవారు. అవే విధానాలు నడుస్తున్నాయా? ఇంకేమైనా ఆధునికత చోటు చేసుకుందా? అడ్వాన్స్డ్ చికిత్సా విధానాలు ఏమైనా వచ్చాయా? వచ్చిన వాటితో ఫలితాలు ఎలా ఉన్నాయి?
0: కొత్త పద్ధతులు చాలానే వచ్చాయండి. మెయిన్గా చెప్పాలంటే ఇమ్సి ఒకటి, తర్వాత టైమ్ ల్యాప్స్ అనే ఒక కొత్త పరికరం వచ్చిందండి. ఈ టైమ్ ల్యాప్స్ అంటే ఏంటంటే మనం ఎంబ్రియోని కంటిన్యూస్గా చూస్తూనే ఉండొచ్చు. ఇప్పుడు ఒక పిండం మనం తయారు చేయాలంటే భర్త యొక్క వీర్యకణం, ఆ వైఫ్ యొక్క అండం కలెక్ట్ చేసుకుని ఆ రెండింటిని ఇక్సి ఆర్ ఇమ్సి పద్ధతి ద్వారా మనం ఫర్టిలైజేషన్ మనమే జరిపించి దాన్ని ల్యాబ్లో 5 డేస్ పెంచుతామండి. సో ఈ 5 డేస్ పెంచుతున్నప్పుడు దానిలో వచ్చే మార్పులన్నీ మనం గమనించి దానిలో నుంచి బెస్ట్ ఎంబ్రియో ఏరుకొని మనం కనుక వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసామంటే ఉమెన్కి ఆ ఎంబ్రియోని ఈ టైమ్ ల్యాప్స్ పద్ధతి ద్వారా, సో ఇంకా బెస్ట్ అవుట్కమ్, ప్రెగ్నెన్సీ అవుట్కమ్ పెరుగుతుంది. అట్లానే ఇమ్సి కూడా అంతే, ఇంకా అంటే అబ్బాయిలో వీర్యకణాల ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి, సో ఇమ్సి అనేది ఒక మైక్రోస్కోపు, ఆ మైక్రోస్కోప్లో చూడడం ద్వారా ఈ వీర్యకణం అనేది చాలా పెద్దగా కనపడుతుంది. సో దానిలో ఉన్న డిఫెక్ట్స్ని ఫాస్ట్గా ఏరుకొని మనం చేయగలుగుతాం. ఇవి కాకుండా ఏంటంటే ఇప్పుడు మనకి చాలామంది వంశపారపర్యంగా కొన్ని జబ్బులు ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటాయి, లేదా మేనరకాలు చేసుకుంటూ ఉంటారు. దానికి ఏంటంటే బేబీని మనం వాళ్ళ పొట్టలో పెట్టకముందే, ట్రాన్స్ఫర్ చెయ్యకముందే ఈ యొక్క ఎంబ్రియోకి టెస్టులు ఉన్నాయన్నమాట. దాన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్స్ అంటారు, PGT. అది ఇప్పుడు బాగా మనకి అవైలబిలిటీ వచ్చేసింది ఇండియాలో కూడా. సో PGT చేసుకుని కనుక మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కనుక చేసుకుంటే సక్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రాబ్లం లేని ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి. అట్లానే మనకి వంశపారం రీత్యా వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే తరచుగా అబార్షన్స్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, ఈ PGT టెక్నిక్ ద్వారా వాళ్ళకి తొందరగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి సక్సెస్ఫుల్గా బేబీని ఇంటికి తీసుకెళ్ళగలిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు.
1: ఇప్పుడు మీరు చెప్పారు విధానం ఏదో ఇమ్సి టైమ్స్ ల్యాబ్ ఏదో అన్నారు, కొత్త నూతన విధానాల్లోగా చెప్పుకోవచ్చు అనుకున్నాం. ఆ విధంగా ఏదైతే సంయుక్త బీజము లేదా సంయుగ్మ బీజము అని ఇలా పిండము అని కూడా అనొచ్చు మనం, అది మనం చూడొచ్చు, దాన్ని మనం పరిశీలించవచ్చు, 5 రోజులు 6 రోజులు టెస్ట్ ట్యూబ్ లో పరీక్ష నాళికలో పెట్టి మనం పరీక్షించవచ్చు అన్నారు. ఆరోగ్యంగా ఉందా లేదా అనేది కూడా తెలుస్తుందేమో. ఈ రకంగా పుట్టినటువంటి బిడ్డలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే సహజ సిద్ధంగా పుట్టిన బిడ్డలు యాక్టివ్గా ఉంటారు, చలాకీగా ఉంటారు, వికాసవంతంగా ఉంటారు అనేది అందరికి తెలిసిందే. ఈ రకంగా పుట్టిన వాళ్ళలో ఏమైనా
0: ఇంకా
1: జన్యుపరమైన లోపాలు కానీ
0: ఏముండవు,
1: డౌన్ సిండ్రోమ్ అనేది అంటూ ఉంటారు, వింటూ ఉంటాం.
0: ఇప్పుడు ఆ PGD అనేది చేస్తే మీకు ఆ డౌన్స్ బేబీస్ అనే ఇంకా టోటల్ గా తీసేసినట్టే, జన్యుపరమైన లోపాలు అనేవి ఇంకా వాళ్ళకి రావు, అవి చెక్ అయ్యే మనం చేస్తున్నాం PGD చేసామంటే కనుక. ఇప్పుడు మీరు అడిగినట్టు పిల్లలు ఎలా ఉంటారు అంటే నార్మల్ కిడ్స్ కన్నా వీళ్ళు ఇంకా ఫాస్ట్గా ఉంటారు, ఎందుకంటే ఆల్ ఆర్ చెక్డ్. నార్మల్గా పుట్టిన పిల్లల్లో ఇవన్నీ చెక్ అవ్వవు కదా, నార్మల్గా వచ్చిన ప్రెగ్నెన్సీలో డౌన్స్ బేబీ రిస్క్లు ఇవన్నీ ఉంటాయి, ఇక్కడ అవన్నీ ఉండవు కాబట్టి. సో ఇంకా యాక్టివ్గానే ఉంటారు, ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవండి వాళ్ళకి.
1: మరి ఇలాంటి బిడ్డల్ని మంచి మేధావులుగా, మంచి తెలివి గల వాళ్ళుగా, మంచి సూపర్ మ్యాన్లుగా కూడా తయారు చేసే విధంగా కూడా చేయండి అని తల్లిదండ్రులు, అంటే ఈ ఈ నూతన విధానంతో పుట్టే బిడ్డని అడిగే అవకాశం ఉంటే ఇంత సైన్స్ డెవలప్ అయినప్పుడు ఇవి కూడా చేయొచ్చేమో.
0: అది ఇంకా మన ఇండియాలో పర్మిషన్స్ రాలేదండి, దాన్ని డిజైనర్ బేబీస్ అంటున్నారు. అదర్ కంట్రీస్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మా బేబీ మ్యాథ్స్లో చాలా ఇంటెలిజెంట్గా కావాలి, లేదా ఒక బ్లూ ఐ ఉన్న బేబీ పుట్టాలి, లేకపోతే బ్లాండ్ హెయిర్ ఉన్న బేబీ పుట్టాలి అంటే అవన్నీ ఏంటంటే జీన్ సెలెక్షన్ అంటారు. అది ఇంకా మన ఇండియాలో అవైలబుల్ రాలేదండి. ఇంకా ఇది ఇంకా ఏంటంటే పరిశోధన దశలోనే ఉంది, కంప్లీట్గా మనకి అవైలబుల్ కాదు. కానీ కొన్ని కంట్రీస్లో పర్మిషన్స్ ఉండి కొంతవరకు జరుగుతున్నాయి, మన ఇండియాలో ఇంకా పర్మిషన్స్ లేవండి.
1: మేడం, మీ అనుభవంలో ఇప్పుడు చెప్పినటువంటి నూతన ఆధునిక విధానం ద్వారా ఎవరైనా సంతానం కలగట్లేదండి మాకు అని వచ్చి ఉంటే మీ దగ్గర పీజీడీ అనే విధానం అని కూడా అన్నారు మీరు, ఫలితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ స్పందన ఎట్లా ఉంది?
0: ఫలితాలు చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఐవీఎఫ్ చేయించుకుని, ఐవీఎఫ్ ఆర్ ఎక్సీ చేయించుకుని దాన్ని పీజీడీతో కలిపితే సక్సెస్ రేట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, పిల్లలు ఫాస్ట్గా అయిపోతుంది, ప్రెగ్నెన్సీ కూడా తొందరగా ఫినిష్ అప్ చేసుకోవచ్చు.
1: డాక్టర్ల దగ్గరికి ఈ విధానం
0: వస్తున్నారండి, వస్తున్నారు. ఇప్పుడు ఏంటి మాకు ఎక్కువ ఏంటంటే ఈ తరచుగా అబార్షన్స్ అవుతున్న వాళ్ళు, తర్వాత జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టి ఒక బేబీ ఆల్రెడీ అలా ప్రాబ్లం, మీరు అన్న డౌన్స్ బేబీ ఉన్నవాళ్ళు ఈ టెక్నిక్ని ఆప్ చేసుకుంటున్నారు. దాని ద్వారా చక్క మంచి ఫలితాలు పొంది మంచి పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
1: ఏదైనా సరే పిల్లలు కలగలేదండి, ఇప్పటికే 3-4 ఏళ్ళు దాటిపోయిందండి. మేము అన్ని రకాలుగా 4-5-6 డాక్టర్లని సంప్రదించాము, ఆ విధానంలో వైద్యం చేయించుకున్నాం, ఈ విధానంలో వైద్యం చేయించుకున్నాం, ఈ మూలికలు తిన్నాం, ఈ పౌడర్లు తిన్నాం, ఇలా సరే ఎవరి అవసరం ఎవరి బాధ అలా ఉన్నా వెళుతుంటారనుకోండి. ఇప్పుడు ఏదైనా వాళ్లల్లో ఆరోగ్యరీత్యా ఇబ్బందులుంటే, అంటే పురుష బీజ కణాలు ఆరోగ్యంగానే ఉన్నాయి అనుకుందాం, లేదా లేకుండా ఉన్నాయి ఆ వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా, అట్లాగే అండాలు చక్కగా ఆరోగ్యంగా ఉన్నాయి లేదా కొందరికి ఉండకపోవడం కాకుండా ఇతరితర ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రకరకాలుగా ఉంటుంటాయి కొంతమందికి, అంటే మెటబాలిక్ డిజార్డర్స్ లాంటివి అనుకుందాం, ఆ ఇబ్బందులు ఉన్నా కూడా సంతాన సాఫల్యానికి అవరోధమా? ఒకవేళ అది అవరోధం అయి ఉండొచ్చు అని మీ నిర్ధారణలో తేలితే ఆ అవరోధాన్ని అధిగమించి సంతాన సాఫల్యం కలిగేలా చేయొచ్చా?
0: చేయొచ్చండి. ఇప్పుడు ఏంటంటే మనం ఏజ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ మనం ఇంక్రీజ్ అయిందని చెప్పుకుంటున్నాం కదా, 30+ తర్వాతే అందరు పిల్లలు కంటానికి. సో ఇప్పుడు మీరు అన్న అన్ని మెటబాలిక్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్లు, థైరాయిడ్స్ ఇవన్నీ ఉండే ప్రెగ్నెన్సీ కోసం వస్తున్నారు. సో ఏంటంటే ప్రెగ్నెన్సీ మాకు మోర్ ఛాలెంజింగ్ అయిపోతుంది. ఏంటంటే మెయింటెనెన్స్ ప్రెగ్నెన్సీ ప్లస్ మెడికల్ డిజార్డర్ని కూడా కరెక్ట్ చేసుకుంటూ చేయవలసి వస్తుంది కాబట్టి పుడతారండి డెఫినెట్గా. కాకపోతే మీకు ఉన్న అండర్లయింగ్ ప్రాబ్లమ్ని మీరు క్యూర్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీకి వెళ్ళాలి. సపోజ్ డయాబెటీస్ ఉంది అబ్బాయిలో కానీ అమ్మాయిల్లో కానీ 2 సార్లు డిలే అవుతుంది ప్రెగ్నెన్సీ అనేది. సో వన్స్ డయాబెటీస్ని ప్రాపర్గా కరెక్ట్ చేసేసుకున్నారనుకోండి ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదా మేము ఏదో ఒక ట్రీట్మెంట్ చేసి, ఏజ్ ఎక్కువ ఉంది వాళ్ళకి, ఏదో ఒక ట్రీట్మెంట్ చేసే వస్తుంది. సో కంట్రోల్లో ఉన్నంతసేపు ఏమి ప్రాబ్లమ్స్ రావు, ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఏమి రావు.
1: థైరాయిడ్ పాత్ర ఏమిటంటే, ఆ సమస్య ఉందనుకోండి, అంటే హైపోథైరాయిడిజం అనేటువంటిది కూడా సంతాన సాఫల్యానికి అవరోధం అని కూడా చెప్తుంటారు. టిఎస్హెచ్ లాంటిది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇబ్బంది ఉండి సంతాన సాఫల్యానికి అవరోధం అయి ఉంటే కూడా బ్యాలెన్స్ చేస్తూ ఆరోగ్యవంతంగా చేసి సంతాన సాఫల్యం పొందొచ్చా?
0: ఇప్పుడు హైపోథైరాయిడిజంకి కొంచెం డిలే ఉంటుంది, కానీ ప్రెగ్నెన్సీ రాకపోవడం అంటూ ఉండదు. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళలో ప్రాబ్లం రియల్గా ఎక్కువగా ఉంటుంది. సో హైపర్ థైరాయిడిజం అనేది చూశారు అమ్మాయిలు అని అంటే కనుక వీళ్ళు వెంటనే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి వాళ్ళ ఎగ్స్ అన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ ఎగ్ వేస్టేజ్ జరగకోకుండా మెడిసిన్స్ వాడుకొని ప్రెగ్నెన్సీ అనేది తొందరగా ప్లాన్ చేసుకోవాలి హైపర్గా ఉంటే. హైపోథైరాయిడిజం పెద్ద ప్రాబ్లం కాదండి, ప్రెగ్నెన్సీస్ వస్తాయి, కొంత అబార్షన్ రిస్క్ ఉంటుంది, కానీ పెద్ద ప్రాబ్లం అయితే కాదు హైపోథైరాయిడిజం. కరెక్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీస్ నార్మల్గా వచ్చేస్తాయి.
1: పీసీఓఎస్
0: కూడా ఇప్పుడు ప్రెగ్నెన్సీస్ ఎక్కువ డిలే అవడానికి అదే ప్రాబ్లమ్. సో అది కూడా బిఫోర్ ప్రెగ్నెన్సీ కరెక్షన్ జరగాలి, ఎంతో కొంత కరెక్షన్ జరిగితేనే ప్రెగ్నెన్సీస్ వస్తాయి.
1: ప్రతి ఒక్క దంపతులకి మీరు ఇచ్చేటువంటి సూచన
0: అంటే సంతానం లేదు అనేది ఏంటంటే, ఫస్ట్ ఆ ఓవర్ యాంగ్జైటీ తగ్గించుకొని పిల్లలు లేరు అనే దాన్ని బాధలాగా చూడుకోకుండా ఫస్ట్ మీరు ఒక 6 మంత్స్ టైం తీసుకుని మీ లైఫ్ స్టైల్లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని అవి కరెక్ట్ చేసుకొని కొంత ఎక్సర్సైజ్ అనేది అలవాటు చేసుకుని బాడీకి మీరు నిదానంగా కనుక ట్రై చేస్తే, అంటే కామ్ అండ్ కంపోస్ట్గా కనుక ప్రెగ్నెన్సీ ట్రై చేస్తే డెఫినెట్గా వస్తుంది. ఇన్ కేస్ అప్పటికి కూడా అవ్వకపోతే డెఫినెట్గా మెడికల్ హెల్ప్ తీసుకోండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అందరికీ ఐవీఎఫ్ లాంటి అవసరం పడకపోవచ్చు, చిన్న చిన్న కరెక్షన్స్లోనే ప్రెగ్నెన్సీలు కనపడచ్చు.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ వల్లి కొడాలి గారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
2: కార్యక్రమంలో మీరింతవరకు సంతానలేమికి గల కారణాలు అవగాహన డాక్టర్ వల్లి కొడాలి గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు కంటి చూపుకు మేలు చేసే విటమిన్ ఏ ప్రాముఖ్యత గురించి విశేషాలు వింటారు.
2: విటమిన్లు మన శరీరానికి ఎంతో మేలును చేస్తాయి. శరీరంలో జరిగే మార్పులకు కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్లు సరిగ్గా అందకపోతే శరీర భాగాలు అనేక రకాలైన లోపాలకు గురి అవుతాయి. విటమిన్ ఏ లోపం వల్ల ఏ వ్యాధులు వస్తాయి, విటమిన్ ఏ లోపం నివారించడానికి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, అసలు ఏ పదార్థాలలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుందో తెలుసుకుందాం. బీటా కెరోటిన్ అనే పదార్థం ద్వారా విటమిన్ ఏ లభిస్తుంది. ఈ పదార్థం కాలేయం ప్రేగులలో విటమిన్ ఏగా మారుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. వెంట్రుకల ఎదుగుదలను పెంచి చుండ్రు సమస్యలను నివారిస్తుంది. శరీరంలోని ఎముకలు దంతాలు బలపరిచేలా చేస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్య నుండి కాపాడుతుంది. ఆరోగ్యవంతమైన చర్మానికి దోహదం చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులు తొందరగా రాకుండా చేస్తుంది. విటమిన్ ఏ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ బారి నుండి కాపాడుతుంది. విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే ప్రధాన సమస్య కంటిచూపు. కళ్ళు కాంతిహీనంగా మారిపోతాయి. రాత్రిపూట చూపు కనపడకపోవడం జరుగుతుంది. రేచీకటి వచ్చే అవకాశం కూడా ఉంది. చర్మం పెళుసుగా మారుతుంది. నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల తరచుగా శరీరం ఇన్ఫెక్షన్స్ బారిన పడుతుంది. విటమిన్ ఏ లభించే ఆహార పదార్థాలు ఏమిటి అంటే క్యారెట్, మునగాకు, ఆకుకూరలు, మామిడి, టమాటో, బొప్పాయి పండు, వెన్న, నెయ్యి, పాలు, పైనాపిల్, స్ట్రాబెర్రీస్, చేపలు, చిలకడ దుంప, గుమ్మడికాయ, మాంసం, ఇంకా గుడ్డు. వీటిలో విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది. అంతేకాకుండా చిన్న చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా కంటిచూపును మెరుగుపరుచుకోవచ్చు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కళ్ళు చాలా సున్నితమైన అవయవాలు కాబట్టి కళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహిణులు టీవీ ఎక్కువగా చూడటం వల్ల, పుస్తకాలు ఎక్కువగా చదవటం వల్ల కంటికి అలసట అనేది కలుగుతుంది. ఉద్యోగం చేసే మహిళలు ఎక్కువసేపు కంప్యూటర్ను చూడవలసి వస్తే వారి కళ్ళు త్వరగా అలసిపోతాయి. అతివేడి చేసినప్పుడు కంటికి ఒత్తిడి కలిగినా కానియండి, కంటికి ఇన్ఫెక్షన్స్ వచ్చి కళ్ళకలకలు దురదలు వచ్చే ప్రమాదం ఎక్కువ. కళ్లకు సంబంధించిన ఏ సమస్య అయినా కూడా చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే కన్ను ఆరోగ్యంగా కలకాలం ఉంటుంది. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం. ఏ వస్తువునైనా తీక్షణంగా చూసినప్పుడు కళ్ళు అలసిపోయినట్లు అనిపించినా, ఎర్రబడినట్లు అనిపించినా కంటికి కొంచెం సేపు విశ్రాంతి ఇవ్వాలి. అలాగే కంటిమీద కీరదోస, బంగాళాదుంపలను చక్రాల్లా కోసి దీనిలో ఏదైనా గాని ఒకటి తీసుకుని కళ్లమీద పెట్టుకుని 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడు కళ్ళ అలసట దూరం అవుతుంది. అప్పుడప్పుడు కళ్ళకి చిన్నపాటి వ్యాయామాలు కూడా చేయాలి. కంటి గుడ్డును కుడి నుంచి ఎడమకి, ఎడమ నుండి కుడికి వాల్ క్లాక్ డైరెక్షన్లో తిప్పాలి. మరీ అలసట ఎక్కువగా అనిపించినప్పుడు పచ్చటి గడ్డిని గాని పచ్చని చెట్లని గాని చూస్తే కళ్ళ అలసట మటుమాయమైపోతుంది. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల దగ్గర నుండి కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళని టీవీకి దూరంగా కూర్చోపెట్టి చూడనివ్వాలి. పుస్తకాలు కూడా దూరంగా పెట్టి చదివించాలి. సరైన విద్యుత్తు, సరైన కాంతి పుస్తకాల మీద పడేటట్లుగా చూసుకోవాలి. డిమ్ లైట్లో చదవకూడదు. ఎక్కువసేపు పిల్లలు ఫోన్లలో గేమ్స్ ఆడకుండా ఉండేలాగా చూసే బాధ్యత తల్లిదండ్రులదే. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే పిల్లల కళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోగలుగుతాము. ఇంకా వాతావరణంలో కాలుష్యం ఎక్కువగా ఉండటం వల్ల ఇంటికి వెళ్లేసరికి కళ్లలో దుమ్ము ధూళి చేరిపోయి కళ్లను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. అలాంటి సందర్భాలలో కంటిని రుద్దకుండా నలపకుండా కొద్ది కొద్దిగా నీళ్లను కంటిలోకి చల్లుకుంటూ కంటి రెప్పలను ఆర్పుతూ ఉంటే కళ్ళు శుభ్రపడి దుమ్ము ధూళి బయటకు వచ్చేస్తాయి. కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న అజాగ్రత్తల వల్ల కంటిని కోల్పోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి కన్ను లేనిదే కలియుగం లేదు అంటారు పెద్దలు. కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ విటమిన్ ఏ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను, పళ్లను తీసుకోవడం ద్వారా కంటిని కలకాలం కలకలలాడేలా ఉంచుకోవచ్చు. అన్ని దానాల్లోకి నేత్రదానం చాలా గొప్పది. ఇప్పుడు నేత్రదానం చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఒక మనిషి కళ్ళు దానం చేస్తే ఇద్దరికి చూపు వస్తుంది అనేది పాత మాట. ఇప్పటి ఆధునిక వైద్యం ప్రకారం ఒక మనిషి కళ్ళు దానం చేస్తే అది 8 మందికి చూపు వస్తుంది. ఆ వైద్య విధానం మన దేశంలోనే ఉండటం గర్వకారణం.
1: కార్యక్రమంలో మీరింతవరకు కంటి చూపుకు మేలు చేసే విటమిన్ ఏ ప్రాముఖ్యత గురించి విశేషాలు మీరింతవరకు విన్నారు.

0: డోస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: లలిత గీతాలు కార్యక్రమంలో ముందుగా ఎన్సీవి జగన్నాథాచార్యులు పద్మప్రియ గారు గానం చేసిన లలిత గీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు బి వరహాలు గారు గానం చేసిన లలిత గీతం.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఈరోజు మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు 50 నిమిషాల పాటు డిఆర్ఎం

కార్యక్రమంలో ఇప్పుడు బాజీగర్ ఈ చిత్రానికి కుమార్ సాను అల్కా యజ్ఞిక్ పాడిన పాట, గీతరచన నవాబ్ బర్జు, సంగీతం అను మాలిక్.

అకేలే హమ్ అకేలే తుమ్ ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్ అల్కా యాగ్నిక్ పాడిన పాట. గీతరచన మజ్రూ సుల్తాన్పురి. సంగీతం అను మాలిక్.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మైకిలాడి తువానారి, ఈ చిత్రానికి కుమార్ సాను అల్కా యజ్ఞిక్ పాడిన పాట, గీత రచన రాణి మాలిక్, సంగీతం అను మాలిక్.

కార్యక్రమంలో చివరిగా తుమ్సే మిల్కే రాంగ్ నెంబర్ ఈ చిత్రానికి కుమార్ సాను, అనురాధ పౌడ్వాల్ పాడిన పాట. గీత రచన ప్రవీణ్ భరద్వాజ్, సంగీతం డాబు మాలిక్.

మీరింతవరకు టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0866-248-8812. ఫోన్ నెంబర్ మరొకసారి 0866-248-8812. కార్యక్రమంలో మొదటి క్విజ్ ప్రశ్న 1919లో జరిగిన చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? ప్రశ్న మరొకసారి 1919లో జరిగిన చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? కార్యక్రమంలో ముందుగా కోడలు దిద్దిన కాపురం ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట. గీతరచన సి నారాయణరెడ్డి. సంగీతం టివి రాజు. క్విజ్ ప్రశ్న మరొకసారి.

ఇవలయ కార్యక్రమంలో నేను అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న, చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు అని అడిగాను. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సూర్యనారాయణ గారు తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కేవీ రావు గారు తణుకు నుంచి. ఇంటి పేరు కరెక్ట్గానే పెట్టారండి, ఆయన పేరు రాంగ్గా టైప్ చేశారు, ఒకసారి చెక్ చేసుకోండి. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ గారు దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, కృష్ణ, తులసి, అపర్ణ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు కరెక్ట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్.

సార్? నాగమణి గారు ఒంగోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. వరగంటి బదరి విశాల గారు. ఎక్కడి నుంచి పంపించారో చెప్పలేదండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి, కరెక్ట్ ఆన్సర్. వెంకీ గారు తణుకు నుంచి, కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపిణ్యపాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. కందేరి గోపీనాథ్, కందేరి సుధారాణి, తిరుపతి నుంచి, కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు, కరెక్ట్ ఆన్సర్. కోట మన్మధరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, మను, రాజవోలు గ్రామం రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయా, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంభూపాల్ గారు, భారతి గారు మార్కాపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు గారు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఎంవి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్, ఎక్కడి నుంచి అనేది పంపించలేదండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, తెనాలి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సమీనా గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్, కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్, హోస్కోట నుంచి, కరెక్ట్ ఆన్సర్. లాయర్పేట ఒంగోలు నుంచి శివకామేశ్వరరావు, వెంకట రంగారావు, పద్మావతి, రామలక్ష్మమ్మ, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, కరెక్ట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసురెడ్డి, తిరుపతమ్మ, వారి కుటుంబ సభ్యులు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు, కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్, శ్యామల, అయాన్స్, శివన్న, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, కరెక్ట్ ఆన్సర్. వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, భరత్ కుమార్, వాసవి నగర్, ఖార్ఖానా, సికింద్రాబాద్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. బత్తిని రవికుమార్, రామారావు, మల్లేష్ కుమార్, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. వీరా కనకారావు, పార్వతి, వీరభద్రాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ శ్రీనివాస్ గారు సామల, గజ్వేల్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి, కరెక్ట్ ఆన్సర్. కుంచి రామమూర్తి గారు కుంచివానిపేట నుంచి, కరెక్ట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి, కరెక్ట్ ఆన్సర్. లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, కరెక్ట్ ఆన్సర్. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్, కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్వలి, ఫాతిమా, కరెక్ట్ ఆన్సర్.
కాకర రాజకుమార్ లావణ్య సెకినేటిపల్లి రాజోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్. మహేంద్ర గారు తెనాలి నుంచి. కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకీ శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఎం రావు గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుండి సుబాన్ రషీదా బేగం సుమయ్య. కరెక్ట్ ఆన్సర్. రాధాగారు ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి. కరెక్ట్ ఆన్సర్. చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ అన్విత. కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్. గమళ్ళపాలెం గూడూరు నెల్లూరు జిల్లా నుంచి పావని రుక్మిణి శ్రీజ తేజ దీక్షిత దార్విక్ మోక్షిత్ హరి హర్ష. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మచిలీపట్నం నుంచి గాంధీ జగదీష్ భగవాన్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాసుల పద్మగారు గుంటూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఉమామహేశ్వరి గారు తర్లుపాడు నుంచి. కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కేవి రావు గారు తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ గారు. కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉదయ్ గారు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్. రాంబాబు సుశీల రాజా సుబ్రహ్మణ్యం నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. క్వశ్చన్ అంటున్నారా, 1919లో జరిగిన చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు అని అడిగానండి. రాచర్ల సుబ్రహ్మణ్యం గారు సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ బాషా కుటుంబ సభ్యులు వారి స్నేహితులు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దగరత్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వనం వెంకటేశ్వర్లు కృష్ణవేణి రామకృష్ణయ్య సుభాషిణి విష్ణు కైలాష్ ఇనమడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తెనాలి నుంచి కుమార్ గారు. రాంగ్ ఆన్సర్ అండి మీరు పెట్టింది, ఒకసారి చెక్ చేసుకోండి. రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు వనం శేషయ్య వనం వెంకటేశ్వర్లు కృష్ణవేణి. పెట్టిన వాళ్లే మళ్ళీ మళ్ళీ పెడుతున్నారండి, కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. పాలెం పోలయ్య అళ్లగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మీగారు నరేందర్ రెడ్డి రామకృష్ణయ్య గారు మస్తాన్ బాషా బుచ్చిరెడ్డిపాలెం నుంచి గురుగుంట్ల చింత ముంతా పెద్దన్న రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య సూరేపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప డోకిపర్తి శివప్రసాద్ తుమ్మలచెర్ల గోపీనాథ్ బండారు శంకరయ్య. కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు దామర్ల పెదమస్తానరావు. కరెక్ట్ ఆన్సర్. రాంబాబు సుశీల రాజా నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి కృష్ణసాయి లక్ష్మీ అనూష ఆద్యశ్రీ శ్రీగాయత్రి రామ మనోహర్ తెనాలి నుంచి. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు వేదాపాయలు నుంచి మనోజ్ తనోజ్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, 1919లో జరిగిన చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు అని అడిగాను. ఆత్మకూరు నుంచి తాటిపాముల ఆదిశేష్ గారు. కరెక్ట్ ఆన్సర్ అండి. నేను అడిగిన క్విజ్ ప్రశ్నకు సరైన సమాధానం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. ఈయనకి జూన్ 2వ తేదీన అంటే ఈరోజు ఆయన జయంతి, ఆంధ్రరత్న బిరుదును కూడా పొందారు. కార్యక్రమంలో తర్వాత క్విజ్ ప్రశ్న, భారతదేశంలో ఏ ప్రదేశంలో యమునా నది గంగానదిని కలుస్తుంది? ప్రశ్న మరొకసారి, భారతదేశంలోని ఏ ప్రదేశంలో యమునా నది గంగానదిని కలుస్తుంది? కార్యక్రమంలో ఇప్పుడు గంగోత్రి ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి గంగా కల్పన శ్రీవర్ధిని పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి. ప్రశ్న మరొకసారి, భారతదేశంలోని ఏ ప్రదేశంలో యమునా నది గంగానదిని కలుస్తుంది?

నేను అడిగిన క్విజ్ ప్రశ్న, భారతదేశంలోని ఏ ప్రదేశంలో యమునా నది గంగా నదిని కలుస్తుంది అని అడిగాను. భాస్కర్ని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి ఇందాకటి ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. సూర్యనారాయణ గారు తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధాగారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ అనూష, ఆద్యశ్రీ, శ్రీగాయత్రి, రామ మనోహర్ తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ అమ్మన గుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ హర్నాదుపురం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎల్ బండ విలేజ్ నుంచి వినయ్ యాంటోనీ రవిరెడ్డి భాష కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేణుకా గోపరాజు గారు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. పావులూరు నుండి శంకా మోహనకృష్ణ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరగంటి బదరి విశాల గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. లాయర్పేట్ ఒంగోలు నుంచి రామలక్ష్మమ్మ, పద్మావతి, రంగారావు, శివకామేశ్వరరావు కరెక్ట్ ఆన్సర్. నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుండి సుభాన్, రషీదా బేగం, సుమయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. మిడతల రామమూర్తి గారు ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాచర్ల సుబ్రహ్మణ్యం గారు సరిపల్లె, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉదేవు గారు మొలకలమూరు తాలూకా, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం రామమోహన్ రావు, సత్యవతి, సూర్య, మను, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ గారు దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కందేరి గోపీనాథ్, కందేరి సుధారాణి తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. వెంకీ గారు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ గారు హోస్కోట నుంచి కరెక్ట్ ఆన్సర్. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మోనిక, త్రిలోక్ కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి కుమార్, దివ్యజ్యోతి కరెక్ట్ ఆన్సర్. వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, భరత్ కుమార్, వాసవి నగర్, కార్ఖానా, సికింద్రాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కాసుల పద్మగారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. బత్తిని రవికుమార్, రామారావు, మల్లేష్ కుమార్, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా నుంచి
కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్. రాంభూపాల్ గారు భారతి మార్కాపూర్ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ శ్రీనివాస్ సామల గజ్వేల్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకీరాజు. కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తాన్ వలీ ఫాతిమా. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్. ఎం రావు గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్. రాంబాబు సుశీల రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఇంకొల్లు గాంధీ మార్కెట్ నుంచి దాడా సావిజ్ జాహీర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సుప్రియా సంతోష్. కరెక్ట్ ఆన్సర్. వీరా కనకారావు పార్వతి వీరభద్రాపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్. కరెక్ట్ ఆన్సర్. సమీనా గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. కాకర రాజకుమార్ లావణ్య సెకినేటిపల్లి రాజోల్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. కట్ల రాజేశం సరోజిని మాయా కొత్తగూడెం నుంచి. కరెక్ట్ ఆన్సర్. చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి స్వరూప సాయి పూజ. కరెక్ట్ ఆన్సర్. తెనాలి నుంచి కుమార్ గారు. కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ మధు శ్రీవాణి రవి రాధిక త్రిలోక్ నవీన్ సౌమ్య శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిక్విత్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మీగారు నరేందర్ రెడ్డి రామకృష్ణయ్య గారు మస్తాన్ బాషా బుచ్చిరెడ్డిపాలెం నుంచి రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య గురుగుంట్ల ముంతా పెద్దన్న సూర్యపాలెం నుంచి శేషిరెడ్డి చిన్నప్ప డోకుపర్తి శివప్రసాద్ తుమ్మలచర్ల గోపీనాథ్ బండారు శంకరయ్య. కరెక్ట్ ఆన్సర్. చెన్నకేశవరావు గారు అత్తిలి నుంచి. కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ని సత్యనారాయణ అరుణకుమారి అశోక్ కుమార్ మానసవీణ మోక్షశ్రీ మోనీష్ సుజాత నగర్ ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఎల్ బండా విలేజ్ నుంచి కడప శ్రీదేవి శైలజ. ఆన్సర్ పంపించలేదండి, ఒకసారి చెక్ చేసుకోండి. దామర్ల చినమస్తానరావు దామర్ల పెదమస్తానరావు మంగళగిరి నుంచి. కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు. కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ రిపీట్ చేయాలి. భారతదేశంలోని ఏ ప్రదేశంలో యమునా నది గంగానదిని కలుస్తుంది అని అడిగానండి. కుంచి రామమూర్తి గారు కుంచివానిపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వనం వెంకటేశ్వర్లు కృష్ణవేణి దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి ఆర్ శృతి కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యేపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్. దాసరిపాలెం నుంచి శివదాసు రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు. కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ ప్లీజ్, టైం అయిపోయిందండి. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, భారతదేశంలోని ఏ ప్రదేశంలో యమునా నది గంగానదిని కలుస్తుంది అని అడిగాను. చేబ్రోలు కైలాష్ గారు ఇనమడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, భారతదేశంలోని ఏ ప్రదేశంలో యమునా నది గంగానదిని కలుస్తుంది అని అడిగాను. ప్రయాగ్రాజ్, అంతకుముందు అలహాబాద్ అని పిలిచేవాళ్ళు. ఇది ఉత్తరప్రదేశ్లోని ఒక ప్లేస్. ఇది త్రివేణి సంగమం కూడా అండి. ఇక్కడ గంగా యమునా సరస్వతి నదుల సంగమం. ఓకే అండి, ఈనాటి యువలయ కార్యక్రమానికి మెసేజెస్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో నీతి దోహే పదవ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి పి కృష్ణ తులసి, విద్యార్థి షేక్ అలియా ఫర్హత్. వినండి పదవ తరగతికి హిందీ పాఠం నీతి దోహే.
4: నమస్తే అధ్యాపికా జీ.
5: నమస్తే. ఆవో ఆలియా బైఠో. ఆజ్ హమ్ నీతి దోహే నామక్ కవితా పాఠ్ కో పఢేంగే. ధ్యాన్ సే సునో. ఇస్ కవితా పాఠ్ మే దో మహాన్ కవియోం కే దోహే హై. పహలా రహీమ్ కా, దూసరా బిహారీ కా. అబ్ మై కవి రహీమ్ కే బారే మే పరిచయ్ దూంగి. ధ్యాన్ సే సునో.
4: జీ హాం అధ్యాపికా జీ.
5: రహీమ్ కా పూరా నామ్ ఖాన్ ఖానా అబ్దుల్ రహీమ్ థా. వే అక్బర్ కే దర్బార్ కే నవరత్నో మే ఏక్ థే తథా అక్బర్ కే మిత్ర్ ఆర్ ప్రధాన సేనాపతి థే. ఉన్కా జన్మ 1556 మే లాహోర్ మే హువా ఔర్ ఉన్కి మృత్యు 1626 మే దిల్లీ మే హుయి థీ. రహీమ్ సంస్కృత్, అరబీ, ఫారసీ భాషావోం కే విద్వాన్ థే. రహీమ్ అప్నే దోహోం కే లియే ప్రసిద్ధ హై. ఉన్కే దోహే నీతి పరక్ ఔర్ ఉపదేశాత్మక్ హోతే హై. రహీమ్ సత్సయి, బరవై నాయికా భేద్, శృంగార్ సోరఠ్ ఇన్కి ప్రసిద్ధ రచనాయే హై. అచ్చా అబ్ మై రహీమ్ కే దోహోం మే పహలా దోహా పఢుంగి, సునో.
4: జీ హాం అధ్యాపికా జీ.
6: కహీ రహీమ్ సంపత్ సగె బనత బహుతు బహురీత్ విపతి కసౌటి జె కసె తేయి సాంచె మీత్.
5: అచ్చా అబ్ తుమ్ పఢో.
4: జీ అధ్యాపికా జీ. కహి రహీమ్ సంపత్తి సగె బనత్ బహుత్ బహురీత్ విపతి కసౌటి జె కసె తేయి సాంచె మీత్.
5: ఫిర్ ఏక్ బార్ పఢో.
4: కహి రహీమ్ సంపత్తి సగె బనత్ బహుత్ బహురీత్ విపతి కసౌటి జె కసె తేయి సాంచె మీత్.
5: ఠీక్ హై. అబ్ ఇస్కా భావ్ బతాతీ హూ, సునో. రహీమ్ ఇస్ దోహే మే కహతే హై కి జబ్ హమారే పాస్ ఖూబ్ పైసే హై ఔర్ హమ్ సుఖ మే డూబే హుయే హై తబ్ కయి లోగ్ కయి ప్రకార్ సే ఆతే హై థోడా సా పరిచయ హోనే పర్ భీ హమ్సే దోస్తీ కర్నా చాహతా హై ఔర్ హమారే సాత్ సాత్ ఘూమ్తే రహతే హై జబ్ హమ్ కష్టో మే హై ఔర్ హమారే పాస్ పైసే నహీ హై దూసరోం కే సహాయతా కే ఆవశ్యక్తా హోతీ హై తబ్ కోయీ భీ హమే సహాయతా నహీ కర్తే హై కష్టో మే విపత్తియో మే జో హమే సాత్ దేతా హై వహీ సచ్చే మిత్ర హై అర్థాత్ కష్టో మే హీ సచ్చే మిత్రోం కీ పెహచాన్ హోతీ హై. కహీ రహీమ్ మానే రహీమ్ ఈ విధంగా చెబుతున్నారు. ఏమనంటే సంపత్తి అంటే సంపద, ధనము అని అర్థం. సంపద ధనము మన వద్ద ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో, మనము సుఖాలలో మునిగి ఉంటామో అప్పుడు బహురీత్ అంటే అనేక రకాలుగా అనేక మంది మన వద్దకి వస్తారు. కొద్దిగా పరిచయం ఉన్నా మనతో స్నేహం చేయాలనుకుంటారు, మన వెంట వెంట తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే మనం కష్టాలలో ఉంటామో, మన వద్ద డబ్బులు ఉండవో, ఇతరుల సహాయం అవసరం మనకు ఏర్పడుతుందో, అప్పుడు ఎవరు మనకు సహాయం చేయటానికి ముందుకు రారు. కష్టాలలో ఆపదలందు ఎవరైతే మనకు తోడుగా ఉంటారో వారే మనకు నిజమైన మిత్రులు. అబ్బు దోసరే దోహేకో పఢుంగి. ధ్యాన్ సేసును. రహీమ్

0: बरे मोती मानुष चून। अब सुनो, रही मन पानी राखिए बिन पानी सब सुन, पानी गयना वो बरे मोती मानुष चून। अब तुम पढ़ो।
1: रही मन पानी राखिए बिन पानी सब सुन, पानी गए ना उब रही मोती मानुष चून।
0: फिर से पढ़ो।
1: रही मन पानी राखिए बिन पानी सब सुन, पानी गए ना उब रही मोती मानुष चून।
0: इसका भाव बताती हूँ, सुनो। रहीम ने इस दोहे में पानी शब्द का प्रयोग अनेक अर्थों में किया। सूक्ष्म दृष्टि से इस शब्द का अर्थ समझना चाहिए। इस दोहे में पानी शब्द को यहाँ जल, चमक, प्रतिष्ठा, कांति आदि अर्थों में प्रयोग किया। उसी तरह मोती और चून शब्दों को भी अलग अर्थों में प्रयोग किया। रहीम कहते हैं कि मानव जीवन में पानी का बड़ा महत्व है। पानी के बिना सब शून्य है। पानी के बिना मोती, मनुष्य और चूने सब बेकार हैं। अन्य बातों में कहना है तो पानी, यहाँ इसका अर्थ है चमक। चमक के बिना मोती, और पानी यहाँ इस शब्द का अर्थ है जल। जल के बिना चूना बेकार है। उसी तरह पानी यहाँ इस शब्द का अर्थ है प्रतिष्ठा, गौरव। प्रतिष्ठा के बिना मानव का जीवन भी शून्य है। रहीम ई दोहानंदु पानी अने पदमनु अनेक अर्थाल्लो उपयोगिंचारु। సూక్ష్మ దృష్టితో ఈ పదానికి అర్థం చేసుకోవాలి. ఈ దోహానందు పానే అనే పదానికి నీరు, మెరుపు, ప్రతిష్ట మొదలగు అర్థములలో చెప్పడం జరిగింది. అదే విధంగా మోతి మరియు చూన్ అనే పదాలను కూడా వేరు అర్థాలలో ఉపయోగించారు. కవి రహీం ఈ విధంగా చెప్తున్నారు, మానవ జీవితంలో నీటికి గొప్ప స్థానం ఉంది. నీరు లేకపోతే అంతా శూన్యమే. ముత్యములు, మానవులు, భూమి అన్ని వ్యర్థమే. ఇంకొక విధంగా చెప్పాలంటే పాని ఇక్కడ ఈ పదానికి అర్థం మెరుపు. మెరుపు లేకుండా ముత్యములు, మరియు పాని ఇక్కడ ఈ పదానికి అర్థం నీరు. నీరు లేకుండా భూమి మరియు సున్నము వ్యర్థం. అదే విధంగా పాని అనే పదానికి ఇక్కడ అర్థం ప్రతిష్ట. ప్రతిష్ట లేకుండా మానవ జీవితం కూడా వ్యర్థమే. అబ్ కుచ్ ప్రశ్న పూచుంగి, ఉత్తర్ దో. రహీమ్ కా పూరా నామ్ క్యా హై?
1: రహీమ్ కా పూరా నామ్ ఖాన్ ఖానా అబ్దుల్ రహీమ్ హై.
0: రహీమ్ కా జన్మ కహా హువా?
1: रहीम का जन्म लाहौर में हुआ.
0: अच्छा, रहीम किस दरबार में रहते थे?
1: रहीम अकबर के दरबार में रहते थे.
0: मीत शब्द का अर्थ बताओ.
1: मीत शब्द का अर्थ है मित्र या दोस्त.
0: अच्छा, इस दोहे में सच्चा मित्र किसे कहा गया?
1: विपत्ति में जो साथ देता है वही सच्चा मित्र है.
0: अच्छा, ये तो रहीम के दोहे है. अब हम बिहारी के दोहों को पढ़ेंगे.
1: जी हाँ अध्यापिका जी.
0: अच्छा, दोहों को पढ़ने के पहले बिहारी के बारे में परिचय दूंगी. सुनो, रीतकाल के कवियों में बिहारी को सर्वश्रेष्ठ माना जाता है. बिहारी का जन्म 1595 में ग्वालियर के निकट बसुआ गोविंदपुर गांव में हुआ. बिहारी की ख्याति सुनकर मुगल सम्राट शाहजहां ने इन्हें अपने दरबार में आमंत्रित किया. आगरे में कुछ दिन रहकर ये आमेर के मिर्जा राजा जयसिंह के दरबार में चले गए. वहां इन्होंने शतसई की रचना की. इनके दोहे नीतिपरक होते हैं. इनके दोहों के लिए गागर में सागर भर देने वाली बात कही जाती है, अर्थात थोड़े से शब्दों में अधिक भाव भर देना है. इनकी मृत्यु 1663 में हुई. अच्छा, बिहारी जी के दोहों में पहले दोहे को पढ़ूंगी. सुनो, कनक कनक तई सौगुनी मादकताधिकाय वही काये बौराय जग यही पाये बौराय. अच्छा, अब तुम पढ़ो.
1: जी अध्यापिका जी. कनक कनक तई सौगुनी मादकता अधिकाई उही खाए बौराई जग इही पाए बौराई.
0: फिर से बोलो.
1: कनक कनक तई सौगुनी मादकता अधिकाई उही खाए बौराई जग इही पाए बौराई.
0: फिर से बोलो. ठीक है, इसका भाव सुनो. इस दोहे में बिहारी ने कनक शब्द का प्रयोग दोनों बार भिन्न अर्थों में किया। एक अर्थ में सोना, दूसरे अर्थ में धतूरे में किया। यहाँ यमक अलंकार का सौंदर्य है। यमक का अर्थ है दो होता है। किसी शब्द की पुनरावृत्ति भिन्न भिन्न अर्थों में होती है तो उसे यमक अलंकार कहते हैं। बिहारी कहते हैं कि धतूरे की अपेक्षा सोने में 100 गुना नशा होता है। धतूरे खाने से आदमी मदहोश हो जाता है। सोने को अर्थात धन को पाने से मानव पागल हो जाता है। सोने में धतूरे से 100 गुना अधिक नशा होता है। धतूरे या मादक पदार्थों का सेवन करने से थोड़े समय तक के लिए आदमी नशे में होते हैं, उसके बाद नशा उतर जाता है, लेकिन सोने मिलने पर उसकी स्थिति इससे भी बुरी हो जाती है, अर्थात धन की नशा अधिक होता है। इस दोहे में कहा गया कि धन का नशा अधिक होता है। ये दोहा नंदु बिहारी कनक अने शब्दाने की 2 సార్లు వేరు వేరు అర్థములలో ఉపయోగించటం జరిగింది। కనక్ అనే పదానికి ఒక అర్థం బంగారము లేక సంపద, రెండవసారి ఉమ్మెత్తగా చెప్పటం జరిగింది। ఇది యమక అలంకారం। యమక్ అంటే రెండు అని అర్థం। ఏదైనా ఒక పదమును మళ్లీ మళ్లీ వేరు వేరు అర్థాలలో ఉపయోగించినచో దానిని యమక్ అలంకార్ అని అంటాం। కవి బిహారి ఏమని చెప్తున్నారంటే, కనక్ కనక్ తయ సౌగుని అనగా ఉమ్మెత్త కంటే బంగారం అంటే ధనము 100 రెట్లు మత్తును కలిగిస్తుంది। ఉమ్మెత్త కాయను తింటే మనిషికి మత్తు ఎక్కుతుంది। బంగారము అంటే ధనము పొందటం వల్ల మనిషికి శాశ్వతంగా మత్తు ఎక్కుతుంది, అంటే పిచ్చివాడుగా అవుతాడు। ఉమ్మెత్త కాయ లేదా మాదక పదార్థములను సేవించినచో కొద్ది సమయం వరకు మనిషి మత్తులో ఉంటాడు, తరువాత మత్తు వదిలిపోతుంది, కానీ బంగారమును పొందటం వల్ల ధనము యొక్క మత్తు ఎక్కువసేపు ఉంటుంది। अब इस दोहे के कठिन शब्दों को बताती हूँ, लिख लो।
1: जी हाँ अध्यापिका जी।
0: कनक सोना बंगारमु संपदा।
1: कनक सोना बंगारमु संपदा।
0: सौगुनी सौबार वंदरेटलू।
1: सौगुनी सौबार वंदरेटलू।
0: मादकता नशा मत्तु।
1: मादकता नशा मत्तु।
0: अधिकाय बहुत इक्वा।
1: अधिकाय बहुत एक्वा।
0: बौरात मदिंचिना मत्तेक्किना।
1: बौरात मदिंचिना मत्तेक्किना।
0: अब मैं दूसरे दोहे को पढ़ूंगी, सुनो। नरिक

0: ते तो ऊंचो होय। अब तुम पढ़ो।
1: जी हाँ अध्यापिका जी। नर की अरु नल नीर की गति एकई करजोई, जेतौ नीचौ हवाई चलई तेतौ ऊंचौ होई।
0: फिर से बोलो।
1: नर की अरु नल नीर की गति एकई करजोई, जेतौ नीचौ हवाई चलई तेतौ ऊंचौ होई।
0: अच्छा इसका भाव सुनो। आदमी और नल के पानी की गति एक ही होती है, जितना नीचे होकर चलता है उतना ही ऊपर उठता है। इसका अर्थ है कि जो आदमी विनम्रता से अपना जीवन बिताता है उतना उन्नति पा सकता है। हम ये विषय पेड़ के झुकी डालियों से भी सीख लेते हैं, अर्थात विनम्र व्यक्ति उन्नत शिखरों पर खड़े रहता है। अब इसका भाव सुनो। మనిషి మరియు కుళాయి ధారల నడక చలనము ఒకే విధంగా ఉంటాయి. కుళాయి నీరు కిందకు ఎంత వేగముగా ప్రవహిస్తుందో అంతే వేగముతో పైకి ఎగిసిపడుతుంది. దీని అర్థము ఏంటంటే ఏ మనిషి అయితే వినమ్రతతో తన జీవితాన్ని గడుపుతాడో అంత అభివృద్ధిని సాధిస్తాడు. మనం ఈ విషయాన్ని వంగిన చెట్ల కొమ్మల నుంచి కూడా నేర్చుకోవచ్చు. వినమ్రత కలిగిన వ్యక్తి ఉన్నత శిఖరాలను అందుకుంటాడు. ठीक है। अच्छा आलिया अब पाठ समाप्त हो गया।
1: धन्यवाद अध्यापिका जी।
0: शुभाशीष।
2: नीति दोहे पदो तरगति की हिंदी पाठम मीरिंतवरकु विन्नारु। उपाध्यायिनी श्रीमती पी कृष्ण तुलसी, विद्यार्थी शेख आलिया फरहत। ई कार्यक्रमम आकाशवाणी विजयवाड़ा केंद्र नुंडी वेलवडिंदी।

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లయ విన్యాసం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఏ అంకరాజు గారి డోలు లయ విన్యాసం వింటారు మిశ్రచాపుతాళంలో.

మీరింతవరకు శ్రీ ఏ అంకరాజు గారి డోలు లయ విన్యాసం విన్నారు మిశ్రచాపుతాళంలో. ఈనాటి లయ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5 గంటలు. ఈనాటి మా సాయంకాల ప్రసారాలకు స్వాగతం.

102.7 MHz పై ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలను తెలియజేస్తున్నది మీ ప్రసన్న లక్ష్మి. 5:05 వనితా వాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటూ మహిళల మెచ్చే సినీగీతాలు ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో యువతకు విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువత మెచ్చే సినీగీతాలు ప్రసారమవుతాయి. మరియు ఇంటర్ తర్వాత విద్యార్థులు చేరదగిన కోర్సుల గురించి కూడా తెలుసుకుందాం. 6:30

రుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలోనూ మరియు హిందీలోనూ ప్రసారమవుతుంది. రాత్రి 11:45 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరిప్పుడు రేపు అనగా 3/6/2026 బుధవారం మన సింహపురి కేంద్రంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. ఉదయం 5:50 వందే మాతరం, 5:55 చరిత్రపుటల్లో ఈరోజు కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 దేశభక్తి గేయం, 6:10 అర్చన భక్తిగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఉదయం 7:00 సింహపురి కేంద్ర ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారం. 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. 9:30 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారం. 7:00 అలనాటి మధురగీతం ప్రసారమవుతుంది. 7:15 పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 11:45 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరు ఇంతవరకు మన సింహపురి కేంద్రంలో రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకున్నారు.

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 5:06:18. వనితావాణి కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా సీతారా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకమ్మ ఆలపించిన ఈ అద్భుతమైన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మనం విశ్వకర్మ యోజన పథకం గురించి తెలుసుకుంటూ మహిళలు మెచ్చే సినీ గీతాలు అయితే వింటూ ఉన్నామన్నమాట. ఈ విశ్వకర్మ యోజన పథకము ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఇంకా దీనిలో ఎలాంటి కార్యక్రమాల్లో వీళ్ళు ఉపాధి పొందుతూ ఉన్నారు అనే విషయాలైతే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది విశ్వకర్మ యోజన అనే పథకము కళాకారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అన్నమాట. ఈ పథకము అసలు ఎందుకు తీసుకొచ్చారు అంటే, మన భారతదేశం సంస్కృతి వారసత్వానికి ఈ భారతదేశం అనేది ఎంతో ఎక్కువ విలువనైతే ఇస్తూ ఉందన్నమాట. అలాగే కళలకు కూడా ప్రాధాన్యం ఇస్తూ ఉంది. కాబట్టి అలాంటి కళలను అభివృద్ధి కళల్లో సాధించి వాటి ద్వారా ఉపాధి పొందడం కోసం ఈ విశ్వకర్మ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొని వచ్చింది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది కళాకారులు ఆర్థికంగా బలోపేతమవుతూ తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకొని స్వయం ఉపాధిలో ముందుకు సాగుతూ ఉన్నారు. అలాగే ఈ పథకము గ్రామీణ అభివృద్ధికి, ఉపాధి కల్పనకు, సంప్రదాయ కళల పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉందన్నమాట. ఈ పథకంలో ఏ ఏ వృత్తులు ఉంటాయి, అలాగే ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోబోయే ముందు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విశ్వకర్మ యోజన లక్ష్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అంటే సంప్రదాయ వృత్తులను ప్రోత్సహించడం, అలాగే కళాకారుల ఆదాయాన్ని పెంచడం, నైపుణ్యాభివృద్ధిలో శిక్షణను అందించడం, అట్లాగే ఆధునిక పనిముట్ల కొనుగోలుకు సహాయం చేయడం అనేది ఈ పథకం యొక్క లక్ష్యాలన్నమాట. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం అయితే బ్యాంకుల ద్వారా రుణాలను కూడా అందించి మహిళలు స్వయం ఉపాధి సాధించేటట్లుగా వాళ్లను బలోపేతం చేయడం అనేది కూడా ఈ పథకం యొక్క లక్ష్యం. అట్లాగే దేశీయ అంతర్జాతీయ మార్కెట్లకు చేరుకునే అవకాశాలను కూడా మన కేంద్ర ప్రభుత్వం మహిళలకు కల్పిస్తూ ఉందన్నమాట. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.

0: అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితా వాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మనం మాస్ట్రో చిత్రం కోసం మహతి స్వరసాగర సంగీతంలో అనురాగ్ కులకర్ణి ఆలపించిన అద్భుతమైన పాటనైతే వినేద్దామా?

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితా వాణి కార్యక్రమం. కార్యక్రమంలో మనం తెలుసుకుంటున్నాం విశ్వకర్మ యోజన పథకం గురించి అయితే తెలుసుకుంటూ ఉన్నాము. కార్యక్రమంలో ఇప్పుడు ఈ విశ్వకర్మ యోజన పథకానికి ఎవరెవరు అర్హులు, అంటే ఎలాంటి చేతి వృత్తుల వారు, సంప్రదాయ వృత్తుల వారు అర్హులు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వడ్రంగులు, కమ్మర్లు, బంగారు పనివారు, కుమ్మర్లు, చేనేత కార్మికులు, చెప్పుల తయారీదారులు, దర్జీలు, బుట్టల అల్లిక కార్మికులు, తాళాల తయారీదారులు, రాతి శిల్పకారులు, పడవల తయారీదారులు, బొమ్మల తయారీదారులు, ఇలాంటి సంప్రదాయ వృత్తులు చేసేవారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట. ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అర్హులైన వారికి ఈ ఏ వృత్తినైతే వాళ్ళు స్వీకరిస్తారో ఆ వృత్తి పట్ల నైపుణ్యాలు, శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారికి ప్రత్యేకంగా శిక్షణను అందించి నైపుణ్యాలను వారిలో పెంపొందిస్తారన్నమాట. అంటే దేనిలో అంటే ఆధునిక సాంకేతికత, వ్యాపార నిర్వహణ, మార్కెటింగ్ ఇలాంటి అంశాలపై వారికి అవగాహనను కల్పిస్తారు. అట్లాగే శిక్షణ పొందే సమయంలో రోజువారి వృత్తి కూడా వారికి అందజేస్తారు. దీనివల్ల శిక్షణ సమయంలో వారికి ఆదాయం అనేది పెరుగుతుందన్నమాట. అలాగే ఆధునిక పనిముట్ల కొనుగోలుకు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తారు. అలాగే దీనివల్ల ఉత్పత్తి నాణ్యత, ఉత్పాదకత రెండు కూడా పెరుగుతుందన్నమాట. మొదటి విడతలో వీరికి తక్కువ వడ్డీకే 100,000 రూపాయల వరకు రుణం అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే రెండో విడతలో 200,000 రూపాయల వరకు తక్కువ వడ్డీతో రుణాన్ని వారికి అందించే అవకాశం అయితే ఉంది, అంటే వారు పొందే అవకాశం ఉందన్నమాట. ఇంకా డిజిటల్ చెల్లింపులు చేయడానికి ప్రోత్సాహకాలను కూడా అందిస్తారు. అట్లాగే డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో వీరిని భాగస్వాములను కూడా చేస్తారన్నమాట. ఇంకా మార్కెటింగ్ రంగంలో వీరికి సహాయాన్ని కూడా అందిస్తారన్నమాట. అంటే తయారు చేసిన ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విక్రయించేందుకు మార్కెటింగ్ తరపున మద్దతు కూడా వీరికి అందించడం జరుగుతుంది. ఇంకా ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు, ఆన్లైన్ మార్కెట్ల ద్వారా విక్రయ అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నమాట. ఇంకా ఈ విశ్వకర్మ యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగడం అనేది జరుగుతుంది. అట్లాగే సంప్రదాయ వృత్తులు పునరుజ్జీవం పొందుతాయన్నమాట. ఇంకా యువత కూడా ఈ వృత్తుల పట్ల ఆసక్తి చూపించే అవకాశం అయితే ఉంటుంది. ఈ పథకం ద్వారా మహిళ కళాకారులు కూడా, అంటే మహిళల కోసమే ఇది, మహిళలకు బాగా లబ్ధిని పొందవచ్చు. అట్లాగే కుటుంబ ఆధారిత చేతి వృత్తులను వారు అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా స్వావలంబన సాధించవచ్చు. అట్లాగే స్థానిక కళాకారుల ఉత్పత్తులకు కూడా ప్రోత్సాహం అయితే లభిస్తుంది. వోకల్ ఫర్ లోకల్ భావన బలోపేతం అవుతుందన్నమాట. ఇది ఆత్మనిర్భర భారత్ లక్ష్య సాధనకు కూడా తోడ్పాటును అందిస్తుంది. దీనికి అర్హులైన వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అర్హులైన వారు సమీప కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా లేదా అధికారిక ప్రభుత్వ పోర్టల్లో దరఖాస్తును చేసుకోవచ్చు. దరఖాస్తు కోసం ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, బ్యాంకు ఖాతా వివరాలు ఇవన్నీ కూడా అవసరమండి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితా వాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మనం ఈ ఆ ఒక్కడు చిత్రం కోసం డాక్టర్ నారాయణ గానంలో ఈ అద్భుతమైన పాట అయితే విందాం. దీనికి సంగీతం సమకూర్చిన వారు మణిశర్మ.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితా వాణి కార్యక్రమం. కార్యక్రమంలో మనం ఇప్పటివరకు విశ్వకర్మ యోజన పథకం గురించి అయితే తెలుసుకుంటూ ఉన్నాం. మన సంప్రదాయ వృత్తులు కేవలం ఉపాధి మార్గాలు మాత్రమే కాదు, అవి భారతీయ సంస్కృతి వారసత్వానికి ప్రతీకలు. అలాంటి కళాకారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అనేది, ఇది ప్రజలందరినీ, మహిళలనే కాదు అలాగే మగవాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లేటటువంటి ఒక పథకం అన్నమాట. పురుషుల్ని కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక పథకము. ఈ పథకం ద్వారా లక్షలాది మంది కళాకారులు ఆర్థికంగా బలోపేతమవుతూ తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకొని స్వయం ఉపాధిలో ముందుకు సాగుతూ ఉన్నారు. ఇది గ్రామీణ అభివృద్ధికి, ఉపాధి కల్పనకు, సంప్రదాయ కళల పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మరిన్ని వివరాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం.

మీరు ఇంతవరకు వనితావాణి కార్యక్రమం విన్నారు. ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా రుద్రవీణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానంలో ఈ అద్భుతమైన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో మనం ఇప్పుడు తెలుసుకుందాం, ఇంటర్ తర్వాత డిఫెన్స్లో ఏ ఏ కోర్సులు చేయవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. రక్షణ రంగంలో ఉజ్వల భవిష్యత్తును ఆశించే వారికి అత్యుత్తమ మార్గం నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ, ఎన్డీఏ అండ్ ఎన్ఏ అన్నమాట. ఈ దీని పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో విజయం సాధించిన వారు శిక్షణ పొందుతూ బీఏ, బీటెక్, బీఎస్సీ కోర్సులు ఉచితంగా చదువుకోవచ్చు. ఆ తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో లెవెల్ 10 అధికారిగా హోదాతో సేవలు అందించవచ్చు అన్నమాట. అధికారి హోదాలో సేవలు అందించవచ్చు. ఇంకా భవిష్యత్తులో అత్యున్నత స్థాయి కూడా వీరు చేరుకోవచ్చు అన్నమాట. అదేంటో తెలుసుకోబోయే ముందు పంచతంత్రం చిత్రం కోసం ఈ అద్భుతమైన పాట విందామా?

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువత రంగం కార్యక్రమం. కార్యక్రమంలో మనం తెలుసుకుంటున్నాం ఇంటర్ తర్వాత చేసే కోర్సులు. యూపీఎస్సి ఏడాదికి 2 సార్లు ఎన్డీఏ అండ్ ఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తుందన్నమాట. క్రమం తప్పకుండా ప్రకటనలు వెలువడడం, ఇంటర్ పూర్తయిన తర్వాత గరిష్ట వయస్సులోపు కనీసం 6-7 సార్లు పరీక్ష రాసుకునే అవకాశం ఉండటం వలన ఈ పోస్టులను లక్ష్యంగా విద్యార్థులు చేసుకోవచ్చన్నమాట. పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టుల్లో విజయవంతమైన వారు పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, దీనిలో బీటెక్, బీఎస్సీ, బీఏ వీటిలో ఏదైనా చదువుతూ శిక్షణను పొందవచ్చు. నావల్ అకాడమీకి ఎంపికైన వాళ్ళు కేరళలోని యజమలలో బీటెక్ కోర్సులు అభ్యసిస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత వీరికి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కేంద్రాల్లో జేఎన్యూ మరియు న్యూఢిల్లీలు వారు డిగ్రీలను ప్రదానం చేస్తుంది. అనంతరం ట్రేడ్ శిక్షణ సంబంధిత కేంద్రాల్లో అందిస్తారు. ఈ సమయంలో ప్రతి నెల 56,100 రూపాయలు స్టైఫండ్ కూడా చెల్లిస్తారండి. ఇంకా శిక్షణను పూర్తి చేసుకున్న వారు ఆర్మీలో లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెఫ్టినెంట్, ఎయిర్ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్ అంటే పైలట్ లేదా గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాతో విధులు నిర్వహిస్తారు. ఇవన్నీ సమాన స్థాయి ఉద్యోగాలే. మొదటి నెల నుంచే సుమారు 1,20,000 రూపాయల వరకు వేతనం మరియు ప్రోత్సాహకాలను వీరు పొందుతారన్నమాట. అయితే దీనికి పరీక్ష ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం. ఆబ్జెక్టివ్ విధానంలో 900 మార్కులకు ఈ పరీక్ష అనేది నిర్వహిస్తారు. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ వ్యవధి 2.5 గంటలు. పేపర్ 1లో 300 మార్కులకు గణితంలో ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2.5 మార్కులు చొప్పున 120 ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 2లో జనరల్ ఎబిలిటీ విభాగం నుంచి 150 ప్రశ్నలు 600 మార్కులకు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. ఇందులో పార్ట్ ఏ ఇంగ్లీషుకు 200, పార్ట్ బి జనరల్ నాలెడ్జ్కి 400 మార్కులు, ఇంగ్లీష్లో 50, జనరల్ నాలెడ్జ్ విభాగంలో ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 15, జనరల్ సైన్స్ 10, చరిత్ర, స్వాతంత్రోద్యమాలు 20 మార్కులకు, భూగోళ శాస్త్రం 20, వర్తమాన అంశాల నుంచి 10 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. 2 పేపర్లోనూ తప్పు సమాధానాలకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో 1/3 తగ్గించడం అనేది కూడా జరుగుతుందన్నమాట. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ఒక బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువత రంగం కార్యక్రమం. కార్యక్రమంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇంటర్ తర్వాత చదివే కోర్సుల గురించి. ఇంకా ఈ పరీక్షలో ఇంటర్వ్యూ కూడా ఉంటుందన్నమాట. అర్హుల జాబితా నుంచి మెరిట్ ప్రకారం కొంతమందికి సర్వీస్ సెలక్షన్ బోర్డు SSB ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్టులు యూపీఎస్సి నిర్వహిస్తూ ఉందన్నమాట. ఈ విభాగానికి 900 మార్కులైతే కేటాయించారు. ఇందులో గ్రూప్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్, గ్రూప్ ప్లానింగ్, అవుట్డోర్ గ్రూప్ టాస్కుల్లో ప్రతిభ చూపాలి. వీటిని 2 అంచెల్లో 5 రోజులు ఇంటర్వ్యూ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక రాత పరీక్ష, సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూల మొత్తం మార్కుల మెరిట్తో తుదిగా నియామకాలైతే ఉంటాయన్నమాట. కార్యక్రమంలో ఇప్పుడు సింహాద్రి చిత్రం కోసం చంద్రబోస్ గారి రచనలో టిప్పు చిత్ర ఆలపించిన పాట. ఈ పాటకు సంగీతం సమకూర్చిన వారు MM కీరవాణి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో మనం తెలుసుకుంటాం ఎన్డీఏ అండ్ ఎన్ఏ పరీక్ష గురించి. ఎన్డీఏ అండ్ ఎన్ఏ పరీక్ష ఇంటర్వ్యూల్లో 40% మార్కులతో విజయం సాధించవచ్చు. 2025 పరీక్షలు 900 మార్కులకి 334 మార్కులు పొందిన వారు కూడా ఇంటర్వ్యూకు అర్హతనైతే సాధించడం జరిగింది. శిక్షణకు అవకాశం వచ్చిన చివరి అభ్యర్థి పొందిన మార్కులు వచ్చేసి 699. ఈ పరీక్షలో విజయవంతమైన వారు ఎయిర్ ఫోర్స్లో పైలట్గా సేవలను అందించవచ్చు. ఖాళీల్లో 92 పైలట్ పోస్టులు అయితే ఉన్నాయి. మెరుగైన ప్రతిభతో పైలట్గా కూడా రాణించగలరు. ఇక పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వెబ్సైట్ వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తం ఖాళీలు అయితే 394 ఉన్నాయి. వీటిలో 24 మహిళలకైతే కేటాయించడం జరిగిందన్నమాట. ఇక ఈ పరీక్షకు అర్హత వచ్చేసి ఆర్మీ వింగ్కు ఏదైనా గ్రూప్తో ఇంటర్, అలాగే ఎయిర్ ఫోర్స్, నేవల్ వింగ్స్కి, ఎన్డీఏ వీటికి 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్, ఇండియన్ నేవల్ అకాడమీలకు ఎంపీసీ గ్రూప్తో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. అర్హత వయస్సు వచ్చేసి 1 జనవరి 2008 మరియు 1 జనవరి 2011 మధ్య జన్మించిన వారు అర్హులన్నమాట. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి 9 దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. మహిళలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు అయితే ఉండదు. పరీక్ష తేదీ 13 సెప్టెంబర్. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్, అంటే మరింత సమాచారం కోసం సంప్రదించవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి upscoonline.nic.in/. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ మరొకసారి upscoonline.nic.in/. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి upscoonline.nic.in/. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు పెళ్ళి చిత్రం కోసం ఈ అద్భుతమైన పాట విందాం. Come on!

0: పాట వినే ముందు ఒక ప్రకటన.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: మీరు వినబోతున్న ఈ పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచనలో, ఎస్ఏ రాజ్ కుమార్ గారి సంగీత సారథ్యంలో మనో ఆలపించిన పాట.

ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఈనాటి యువతరంగం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:58 పూర్తయింది. మరికొద్దిసేపట్లో 6 గంటలకు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. లాట్రైట్ గనుల వర్గీకరణ విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరుతూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి లేఖ రాశారు. నైరుతి రుతుపవనాల కాలం ప్రారంభమైన నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని భారత వాతావరణ విభాగం ఐఎండి డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర సూచించారు. ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట గవర్నర్ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. అందరికీ సమానంగా వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని చెప్పారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 29వ 30వ సంయుక్త స్నాతకోత్సవాలకు ఆయన ఈరోజు అధ్యక్షత వహించి స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య విద్య ఆరోగ్య మౌలిక వసతుల విస్తరణకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశ విదేశాలలో ఆరోగ్య సేవల బలోపేతానికి ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం దోహదపడిందని గవర్నర్ కొనియాడారు. విద్యార్థులు యోగా ధ్యానం చేయాలని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలని, తగిన విశ్రాంతి నిద్రకు ప్రాధాన్యతనివ్వాలని గవర్నర్ సూచిస్తూ
1: Institutions like Dr. NTR University of Health Sciences stand at the heart of this endeavor, for they prepare the skilled and compassionate professionals who transform healthcare system and strengthen the well-being of the society. Dear graduates, today

0: are the culmination of your hard work, discipline and perseverance. The degrees you receive today symbolize your academic success, but they also signify something far greater, the trust that society places in you.
1: గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణపై అమరావతిలోని సచివాలయంలో వివిధ శాఖలతో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలలో పుష్కరాల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మొత్తం 6 జిల్లాల్లో 525 ఘాట్లను పుష్కరాల కోసం సిద్దం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈసారి పుష్కరాలలో పుణ్యస్నానాల కోసం 9 నుంచి 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లుగా తెలిపారు. రాజమహేంద్రవరం, నర్సాపురం సహా వివిధ పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ పరిధిలో 1974 కోట్ల రూపాయల వ్యయంతో 1660 పనులు జరుగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలో 1080 కోట్ల రూపాయల విలువైన 1140 పనులు చేస్తున్నారని ముఖ్యమంత్రికి వివరించారు. లాటరైట్ మైన్ వర్గీకరణలో జరిగిన మార్పులపై కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు లేఖ రాశారు. లాటరైట్లో అల్యూమినియం 20% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దానిని ఉపఖనిజంగా కాకుండా బాక్సైట్గా పరిగణించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మార్పుల వల్ల రాష్ట ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆ లేఖలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల రాష్టంలో గనుల లీజు ప్రక్రియ స్తంభించిపోయిందని వెల్లడించారు. కొత్త నిబంధనలతో గతంలో మైనర్ మినరల్ కింద ప్రాసెస్ చేసిన 402 గనుల లీజు దరఖాస్తులను రాష్ట ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిందని కేంద్రం దృష్టికి ముఖ్యమంత్రి వివరించారు. గతంలో మైకా, క్వార్ట్స్, ఫెల్డ్స్పార్, బాక్సైట్ ఖనిజాలను మైనర్ నుంచి మేజర్ ఖనిజాలుగా మార్చినప్పుడు కేంద్రం సేవింగ్ క్లాజ్ ఇచ్చిందని తన లేఖలో గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహాలో లాటరైట్ ఖనిజానికి కూడా సేవింగ్ క్లాజ్ ఇచ్చి పెండింగ్ లో ఉన్న 402 దరఖాస్తులను పాత నిబంధనల కింద ప్రాసెస్ పూర్తి చేసి 2 ఏళ్లపాటు వెసులుబాటు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నైరుతి రుతుపవనాల కాలం అధికారికంగా ప్రారంభమైన నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని భారత వాతావరణ విభాగం ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం అడవినెక్కలంలోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రాంగణంలో నైరుతి రుతుపవనాలు 2026 అంచనాలు, సన్నద్దత, విపత్తు వాతావరణ హెచ్చరిక సేవలు అన్న అంశంపై సమావేశాన్ని ఈ రోజు నిర్వహించారు. ఈ సమావేశానికి దృశ్య మాధ్యమం ద్వారా ఢిల్లీ నుంచి పాల్గొన్న మృత్యుంజయ మహాపాత్ర మాట్లాడుతూ, నైరుతి రుతుపవనాల కాలంలో ఎదురయ్యే వాతావరణ సవాళ్ల నేపథ్యంలో ముందస్తు హెచ్చరికల వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, విపత్తుల తీవ్రతను తగ్గించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బహుళ విపత్తు వాతావరణ హెచ్చరిక సేవలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో అన్నది పూర్తిగా ఆయన వివరించారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు జరిగే ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా దీన్ దయాల్ ఉపాధ్యాయ సతత్ వికాస్ పురస్కారాన్ని ప్రకాశం జిల్లా అధికారులు అందుకోనున్నారు. ఈ పురస్కారం సాధించిన ప్రకాశం జిల్లాలోని గుండమాల గ్రామంపై ఆకాశవాణి ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంత మత్స్యకార గ్రామం గుండమాల మారుమూల ప్రాంతంలో ఉన్న మౌలిక వసతుల కల్పనలో ఈ గ్రామం ముందంజలో ఉంది. దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో స్వావలంబన పూర్వక మౌలిక వసతుల సాధన విభాగంలో కొత్తపట్నం మండలంలోని గుండమాల పంచాయతీ 3 ర్యాంకులో నిలిచి 25 లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని సాధించింది. ఈ సందర్భంగా గ్రామస్తుడు బాబు మాట్లాడుతూ,
2: నా పేరు బాబు, గుండమాల మాది. సరే, మాకు ఈ అవార్డు రావటం చాలా గర్వకారణంగా ఉంది. దీన్ దయాల్ ఉపాధ్యాయ అవార్డు అంటే జాతీయ స్థాయిలో బెస్ట్ పురస్కారమే. ఈ అవార్డు వచ్చినందుకు మా ఊరు ప్రజలు సహకారం చాలా చాలా మట్టుకు ఉంది. ఎందుకంటే మా ఊరు ఫస్ట్ నుంచి కూడా పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. బాగా ఎవరు తప్పు చేసినా గానీ ఖండించే విధంగా ఉండటం వల్ల, మాకు అందరు సమిష్టిగా చేయటం వల్ల మాకు ఈ అవార్డు వచ్చింది.
1: తెలంగాణ రాష్ట 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు తెలియజేశారు. సామాజిక మాధ్యమం వేదికగా ఆయన స్పందిస్తూ, రెండు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ తెలుగు జాతి ఎప్పుడూ ఒకటేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

0: రాజధాని అమరావతిలో కేవలం మౌలిక వసతుల కల్పన కోసమే ఎకరాకు 2 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజధాని రైతులు ఆయనను ఈరోజు కలిశారు. ఈ సందర్బంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అమరావతికి ప్రత్యామ్నాయంగా మావిగన్ను సూచించామని తెలిపారు. మావిగన్ను గ్రోత్ కారిడార్గా ప్రకటించాలని ఆయన రాష్ట ప్రభుత్వాన్ని కోరారు. అనకాపల్లి జిల్లాలో మొత్తం 48 వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలు నిర్వహించబడుతున్నాయని కలెక్టర్ విజయకృష్ణన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వసతి గృహాల్లో విద్యార్థులకు ఉచిత భోజనం, పాఠ్య పుస్తకాలు, వసతి ఆరోగ్య పరిరక్షణతో పాటు నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని, ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో పలువురు విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి జిల్లా స్థాయిలో గుర్తింపు పొందారని పేర్కొన్నారు. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యునిడో ప్రతినిధి బృందం ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థలో పర్యటించింది. నగరంలోని పారిశుద్ధ్య, పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను పరిశీలించిన బృందానికి సుస్థిర పట్టణాభివృద్ది, ప్రజారోగ్య పరిరక్షణ, ఆధునిక పారిశుద్ధ్య నిర్వహణలో గుంటూరు నగరపాలక సంస్థ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను కమిషనర్ మయూర్ అశోక్ వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. లాటరేట్ గనుల వర్గీకరణ విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరుతూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి లేఖ రాశారు. నైరుతి ఋతుపవనాల కాలం ప్రారంభమైన నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని భారత వాతావరణ విభాగం ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: శ్రూయంతాం. ప్రవాచకో నరేంద్ర దత్త సేమవాలః. ఆదౌ ముఖ్య వార్తాః. రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్ము వర్యయా ప్రోక్తం యత్ శిక్షా సశక్తీకరణస్య మహత్వపూర్ణం సాధనం విద్యతే అపి చ వాస్తవిక వికాసః తదైవ సమ్యగ్ రూపేణ ప్రాప్స్యతే యదా సమాజస్య సర్వే ఏవ పక్షాః సామాజికేన, ఆర్థికేన, శైక్షికేన చ రూపేణ వికసితాః భవిష్యంతి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఇత్యనేన విగత మాసే 23.20 అర్బుద రూప్యకాణాం ఆదాన ప్రదాన విషయకం శిఖరం సమావాప్తం. కేంద్ర సర్వకారేణ ఆవృజన నియమే నిర్గతాయాః అధిసూచనాయాః అనుసారం అధునా 80+100 దినాని యావత్ ఆగమ్యమానాః వైదేశికాః యది స్వకీయం ప్రవాస సమయం వర్ధయితుమిచ్ఛంతి తర్హి తేభ్యః ఆవృజనావధే సమాప్తిపూర్వం ఏవ పంజీకరణం అనివార్యమస్తి. భారతస్య ముఖ్య న్యాయాధీశః న్యాయమూర్తిః సూర్యకాంతః ఇత్యసౌ అద్య సర్వోచ్చన్యాయాలయస్య 5 న్యాయాధీశేభ్యః పదస్య శపథవచనం ప్రాయచ్ఛత్. సర్వోచ్చ న్యాయాలయ న్యాయాధీశానాం సంఖ్యా సమేధ్య 38 సంజాతా. అపి చ విజ్ఞాన ప్రౌద్యోగికీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జర్మనీ దేశస్య థురింగియా ఇత్యస్య మంత్రి రాష్ట్రపతి చ మారియో వోక్ట్ ఇత్యసౌ చ అద్య నవదిల్ల్యాం క్వాంటమ్ సంచారస్య ఫోటోనిక్స్ ఇత్యస్య ఉద్యోగ నేతృత్వ భూతస్య డీప్ టెక్ సహయోగస్య చ విషయ చర్చితవంతౌ. అథ వార్తాః విస్తరేణ. రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్ము వర్యయా ప్రోక్తం యత్ శిక్షా సశక్తీకరణస్య మహత్వపూర్ణం సాధనం విద్యతే శిక్షా ఏవ జనాన్ ఆత్మనిర్భరం జాగరూకః సక్షమశ్చ కారయతి. అద్య నవదిల్ల్యాం అసౌ జనజాతీయ ఛాత్రవృత్తి లాభార్థినః సంబోధయతి స్మ. అస్మినవసరే సా ప్రోక్తవతీ యత్ వాస్తవిక వికాసః తదైవ సమ్యగ్ రూపేణ ప్రాప్స్యతే యదా సమాజస్య సర్వే ఏవ పక్షాః సామాజికేన, ఆర్థికేన, శైక్షికేన చ రూపేణ వికసితాః భవిష్యంతి.
2: जुबा हमारी राष्ट्र की शक्ति, आशा और उज्जवल भविष्य की प्रतीक है. मेरी सभी युवाओं, विशेषकर जनजातियों समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपने जोड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए. युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े तो सशक्त, समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण होगा.
1: सा रेखांकित

0: है द टेली लॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధం.

0: లేరు డాక్టర్లు.
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:31:17, గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం.

0: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో కుటీర పరిశ్రమలు, మహిళల సాధికారత ఈ అంశం గురించి శ్రీమతి ధనశ్రీ గారితో పరిచయ కార్యక్రమం విందాం.
1: డాక్టర్ కె ధనశ్రీ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు గుంటూరులో ఉన్నటువంటి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది కదండి, అక్కడ మీరు హోమ్ సైన్స్ విభాగంలో పనిచేస్తున్నారండి. మనకి హోమ్ సైన్స్ అనేసరికి గృహానికి సంబంధించినటువంటి అనేక రకాల విషయాలని మనం గమనిస్తూ ఉంటాం కదండి. ముఖ్యంగా గృహంలో ఉన్నటువంటి ఆడవాళ్లు, వాళ్ళు చేయాల్సిన పనులు, అంటే విడి ఖాళీగా ఉన్న సమయాల్లో, తీరిక వేళల్లో వాళ్ళు ఎట్లాంటి పనులు చేసుకోవాలి, ఎట్లాంటి పనులు గనక వాళ్ళు చేసుకున్నట్లయితే మంచి ఆదాయాన్ని వాళ్ళు ఇంట్లో ఉండే తీసుకోవడానికి వీలవుతుంది, ఇట్లాంటి విషయాలన్నిటి గురించి కూడా మీరు వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు అవి నిర్వహించడం అనేది చేస్తూ ఉంటారండి.
2: మేము కాలేజ్ లో అయితే చేయము, మా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ట్రైనింగ్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు కండక్ట్ చేస్తారు. దాంతో పాటుగా మాకు కొన్ని ఇప్పుడు వ్యవసాయ

0: శాఖ లేకపోతే పశుసంవర్ధక శాఖ వీళ్ళు సంయుక్తంగా కొన్ని శిక్షణ కార్యక్రమాలు ప్రత్యేకంగా మహిళలకు ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇదే దృష్టిని పెట్టుకుని చాలా పథకాలు మహిళలకైతే సబ్సిడీ రూపంలో వాళ్ళకి శిక్షణ ఇస్తుంది. శిక్షణ ఇచ్చిన తర్వాత సబ్సిడీ ఇచ్చి వాళ్ళు ఒక చిన్న కుటీర పరిశ్రమ నిర్వహించుకునేందుకు దోహదపడుతుంది.
1: మరి కుటీర పరిశ్రమలు మహిళలకు సాధికారికంగా ఉండాలి అంటే వాళ్ళు ఎట్లాంటి మెళుకులు తీసుకోవాలి మొదటి నుంచి కూడా ఆ విషయాలు తెలియజేయాలి.
0: ముందుగా కుటీర పరిశ్రమ అంటే ఏమిటో తెలుసుకుందాం. కుటీర పరిశ్రమ అంటే ఒకరు లేక ఇద్దరు కుటుంబ సభ్యులు లేకపోతే సంఘ సభ్యులు గాని లేకపోతే ఇద్దరు ముగ్గురు కలిసి ఇంట్లోనే ఉండి తక్కువ పెట్టుబడితో లాభదాయకంగా చేసుకోగలిగే పరిశ్రమలు, శ్రమకు దగ్గ ఫలితం దక్కే పరిశ్రమలు. దీనిని ముఖ్యంగా మూడు రకాలుగా మనం విభజించుకోవచ్చండి. వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలు, వ్యవసాయేతర కుటీర పరిశ్రమలు, తర్వాత ట్రేడ్ అంటే వాణిజ్య సంబంధం, స్టోర్స్ లేకపోతే ఒక షాప్, జిరాక్స్ షాప్స్ అట్లాంటివి. ఇప్పుడు వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలు అనగా ముందు వచ్చేటప్పటికి భారతీయ పరిశోధన సంస్థ వారు కొన్ని పరిశ్రమలు ఇవి లాభదాయకంగా ఉంటాయి అని పేర్కొనడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే వాణిజ్య పంటల పెంపకం, ఉద్యానవన పంటల పెంపకం, గొర్రెల పెంపకం, తర్వాత కోళ్ల పరిశ్రమ, తర్వాత పౌల్ట్రీ, వర్మీ కంపోస్టింగ్, పట్టు పరిశ్రమ, ఇట్లాంటి సులభంగా లాభదాయకంగా ఆదాయం వచ్చేటటువంటి పరిశ్రమలని చెప్పి నిరూపించడం కూడా జరిగినది. అట్లాంటివి తీసుకుంటే మనకి ఆ దిశగా అంటే మనం ఏ దృష్టితో అయితే స్టార్ట్ చేశామో అదే విధంగా మనం పయనించవచ్చు. అంటే వ్యవసాయేతర పరిశ్రమలు వచ్చేటప్పటికి వ్యవసాయానికి సంబంధం ఉండదు, ఇంట్లో ఉండే క్రొవ్వొత్తులు తయారీ, అనుబంధ పరిశ్రమలు, అగరబత్తీలు, కొంత నైపుణ్యత కావాలి, అట్లాంటివి కూడా కొన్ని సంస్థలు మనకి ఇప్పుడు డిఆర్డిఏలో గాని, తర్వాత జనశిక్షణ సంస్థలో గాని, తర్వాత నెహ్రూ యువ కేంద్రాల్లో గాని ఈ శిక్షణ తీసుకోవచ్చు. తర్వాత సబ్సిడీ పైన మనం అది ఒక పరిశ్రమగా స్థాపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ శిక్షణ ఎందుకు తీసుకోవాలంటే మనం ఇప్పుడు అగరబత్తి అనగానే కొంత మనకి విజ్ఞానంతో పాటు కొంత నైపుణ్యత, కొంత చేయదగ్గ సామర్థ్యం కూడా ఉండాలి. కాబట్టి అక్కడ వాళ్ళు ఇచ్చేటటువంటి శిక్షణ తీసుకుంటే మనకు పూర్తి స్థాయిలో దాని గురించి అవగాహన, దాని గురించి మొత్తం తెలుసుకునే అవకాశం ఉంటుంది.
1: వ్యవసాయేతర కుటీర పరిశ్రమలు అన్నారు కదా, దాంట్లో ఏమేమి మనం తీసుకోవచ్చు?
0: వ్యవసాయేతర కుటీర పరిశ్రమలు అనగా మనకి ఇప్పుడు హస్తకళలు గాని, తర్వాత బట్టలపై అద్దకం గాని, తర్వాత గృహాలంకరణ, గృహోపకరణ. గృహాలంకరణ అనేటప్పటికి మనకి డోర్ మ్యాట్లు లేకపోతే టేబుల్ పైన పెట్టే మ్యాట్లు, చేత్తో కుట్లు, అర్లికలు, అవన్నీ గృహోపకరణ వస్తువులు అనేటప్పటికి మనకి ఫినాల్ మేకింగ్, డిటర్జెంట్ మేకింగ్, సోప్ పౌడర్స్, ఇంట్లో వాడుకునే పౌడర్స్ అట్లాంటివన్నీ వస్తున్నాయి. తర్వాత మనకి ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ అనేటప్పటికి పచ్చళ్ళు, తర్వాత నిల్వ చేసే పదార్థాలు ఏమైనా సరే తయారు చేసుకోవచ్చు. వీటికి కూడా కొన్ని బ్యాంకులు, ఇప్పుడు మనకి శాఖలే కాకుండా, ఇప్పుడు వ్యవసాయ శాఖనే కాకుండా కొన్ని బ్యాంకులు కూడా స్వచ్ఛందంగా వాటి ఆంధ్ర బ్యాంక్ గ్రామీణ అభివృద్ధి సంస్థ వాడు కొన్ని శిక్షణ కార్యక్రమాలు ఇస్తారు. ఆ శిక్షణ కార్యక్రమంలో మొత్తం మనకి ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ అన్నాం కదా, దానిలో తయారు చేయటం, తయారు చేసే విధానంతో పాటు ఎటువంటి ప్యాకేజింగ్ చేయాలి, ఎటువంటి లేబులింగ్ చేయాలి, ఎంత మోతాదులో పెట్టాలి, దాని స్టాండర్డ్స్ ఎట్లాంటివన్నీ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నేర్చుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. అలాగే వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలు స్థాపించడానికి కూడా ఇప్పుడు వ్యవసాయ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీలో అయితే మనకి ప్రతి జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి, ఎరువాక కేంద్రాలు ఉన్నాయి, తర్వాత ప్రాంతీయ పరిశోధన సంస్థ వాళ్ళు ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా మనం ఈ శిక్షణ కార్యక్రమాలు తీసుకోవచ్చు. ఆ శిక్షణలో పూర్తి స్థాయి శిక్షణ, మొత్తం విజ్ఞానాన్ని కలిగిస్తారు. ముందు మనం ఏ పరిశ్రమ అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో అది తయారు చేసుకోవడం మొదలు మార్కెట్ లింకేజ్ వరకు మనకి పూర్తిగా అవగాహన కల్పించడం జరుగుతుంది.
1: మరి వ్యవసాయేతర కుటీర పరిశ్రమలు అనేసరికి మీరు కొవ్వొత్తులు తయారు, ఫినాల్, డిటర్జెంట్ ఇవన్నీ చెప్పారు. అట్లా కాకుండా వ్యవసాయానికి అనుబంధం అంటే అంటే ఆధార కుటీర పరిశ్రమలు ఏమేమి ఉన్నాయండి?
0: వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలు నేను చెప్పినట్టుగానే ముఖ్యంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ వాళ్ళు కూడా ఇవి లాభదాయకం అని పేర్కొనడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి ఇవి గొర్రెల పెంపకం, పట్టు పరిశ్రమ, వర్మి కంపోస్ట్ తయారీ, తర్వాత కోళ్ల పెంపకం, పాడి పరిశ్రమ, పుట్టగొడుగుల పెంపకం, ఇవి వాళ్ళు చెప్పినటువంటి కుటీర పరిశ్రమలు. ఇవి లాభదాయకంగా కూడా ఉంటాయని పేర్కొనడం జరిగింది. దీనికి పూర్తి స్థాయి శిక్షణ కూడా వ్యవసాయ శాఖ నుంచి రైతు శిక్షణా కేంద్రం వాళ్ళు, తర్వాత వ్యవసాయ యూనివర్సిటీ నుంచి కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు, ఎరువా కేంద్రాల వాళ్ళు కూడా పూర్తిగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి.
1: మరి వాణిజ్య సంబంధిత కుటీర పరిశ్రమలు ఉన్నాయి అన్నారు కదా.
0: వాణిజ్య సంబంధిత కుటీర పరిశ్రమలు అనగా అవి మనము కొంత ట్రేడ్

0: అంటే కొంత బిజినెస్ అనేది అందులో జరుగుతుంది. అందులో సర్వీస్ ఓరియంటెడ్ అంటే సర్వీస్ చేస్తాం కొన్ని. ఇప్పుడు నేను అన్నట్టుగా జిరాక్స్ మెషిన్లు, తర్వాత ప్రింటింగ్లు, కలర్ ప్రింటింగ్లు, తర్వాత మనకి రిపేర్ షాప్స్, ఫ్యాన్సీ షాప్స్, బ్యాంగిల్ షాప్స్ ఇట్లాంటివన్నీ కొంత బిజినెస్ అనేది అందులో జరుగుతుంది. అది వాణిజ్య పరమైన కుటీర పరిశ్రమగా మనం విభజించుకోవచ్చు. వీటికి మనకి జిల్లా స్థాయిలో అయితే డిఐసి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వాళ్ళు డిఆర్డిఏలో కూడా శిక్షణ తీసుకోవచ్చు అండి.
1: ఇప్పుడు లాభదాయకమైన వాణిజ్య పంటలు అనేది మనకు అందుబాటులో ఉన్నాయి కదండి, వాటిల్లో ఏమేమి మనం సాధారణంగా పెంచవచ్చు?
0: మనం అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అయితే చెప్పుకున్న లాభదాయకమైన వాణిజ్య పంటలు మిర్చి, తర్వాత కాటన్ పంటలకి మనం ఆదాయాన్ని తెచ్చుకోవచ్చు అండి.
1: ఉద్యాన పంటలు కూడా
0: ఉంటాయండి? ఉద్యాన పంటలు అది వేరే కేటగిరీ, మన కమర్షియల్ క్రాప్స్ వేరు. ఉద్యాన పంటల్లో మళ్ళీ అందులో లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్, షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ ఇలాగ విడివిడిగా తీసుకోవచ్చు. మామిడి, జామ, సీజన్ వెరైటీస్, డ్యూరేషన్ తక్కువ కాల పరిమితి ఉన్నవి, ఎక్కువ కాల పరిమితి ఉన్నవి ఎంచుకోవచ్చు. దీనికి కూడా శిక్షణ మనము కృషి విజ్ఞాన కేంద్రాల్లో గానీ, ఎరువా కేంద్రాల్లో గానీ తీసుకోవచ్చు. ఈ శిక్షణలో ఏంటంటే మన శిక్షణతో పాటు పూర్తి స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తీసుకోవచ్చు. ఎప్పటికప్పుడు మన శాస్త్రవేత్తలు క్షేత్ర సందర్శన చేయడం జరుగుతుంది. అలాగే రైతులు అక్కడ వేరే విజయగాథలు ఏమైనా చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా పూర్తి స్థాయిగా వ్యవసాయ శాఖ, లేకపోతే అనుబంధ శాఖలు, లేకపోతే వ్యవసాయ యూనివర్సిటీ వాళ్ళు చేపట్టడం జరుగుతుందండి.
1: ఇప్పుడు మామూలుగా అంటే వ్యవసాయానికి అనుబంధంగా మనం కోళ్ల పరిశ్రమలు గానీ, ఈ పట్టు పురుగుల పెంపకం గానీ చేపడుతూ ఉంటాం కదండి, అవి కూడా చేసుకోవచ్చు కుటీర పరిశ్రమగా?
0: ఇది మూడు రకాలుగా విభజించుకోవచ్చు. కానీ మనము ఏది వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమ తీసుకుంటామా, వ్యవసాయేతర కుటీర పరిశ్రమ తీసుకుంటున్నామా, లేకపోతే వాణిజ్యపరంగా ఉండే కుటీర పరిశ్రమ తీసుకుందామా అనే ఆలోచన ముందు మనకి పెట్టి దానిపైన దృష్టి పెట్టి ఏ వైపుగా, ఇప్పుడు వ్యవసాయ సంబంధిత కుటీర పరిశ్రమలను వ్యవసాయ యూనివర్సిటీకి ల్యాబ్ గానీ, వ్యవసాయ శాఖ గానీ ఎవరున్నారు వాళ్ళ దగ్గర, సంబంధిత శాఖ దగ్గర మనం సమాచారం తీసుకోవచ్చు. అలాగే వ్యవసాయేతర అనేటప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ముందుగా మనం నిర్ణయించుకునే పరిశ్రమను బట్టి ఎవరి దగ్గర సమాచారం తీసుకోవచ్చు అనేది తీసుకోవచ్చు. ఇది లాభదాయకం, ఇది లాభదాయకం కాదు అనేది కాదు. మనం ఏది మొదలు పెట్టినా సమగ్ర సమాచారాన్ని తీసుకుని అదే దృష్టిలో కావలసిన సమాచారాన్ని ముందుగా తీసుకుని మనం అదే దిశగా పయనించాలండి.
1: వీళ్ళకి అంటే శిక్షణ కార్యక్రమాలు అవన్నీ ఇస్తాను అంటున్నారు కదండి, మరి ఇచ్చేటప్పుడు కొంత సమయం అనేది పడుతుంది, వీళ్ళకి ఎంత సమయం పడుతుందండి?
0: మహిళలు అనగానే కుట్లు, అల్లికలు, లేకపోతే పచ్చళ్లు, క్యాండిల్ మేకింగ్, అగర్బత్తి మేకింగ్, ప్రతి ట్రైనింగ్ కి నిర్దేశిత కాల పరిమితి ఉంటుందండి. అది 10 రోజుల నుంచి 30 రోజుల వ్యవధిలో ఏ శిక్షణా కార్యక్రమాన్నైనా ముగించడం జరుగుతుంది. అది మనం అవకాశం బట్టి, వాళ్ళు మన దగ్గర ట్రైనింగ్ సెంటర్ కు వచ్చి శిక్షణ తీసుకుంటారా, లేకపోతే మనం అక్కడికి వెళ్ళి, లేకపోతే శాస్త్రవేత్తలు గాని, సైంటిస్టులు గాని, కోఆర్డినేటర్స్ గాని వెళ్లి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తారా అనేది వాళ్ళ ఇద్దరు అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. ప్రతిదానికి ఒక 10 ప్రోగ్రామ్ చేయాలి సంవత్సరంలో. 10 ప్రోగ్రాంలు 5 ఆన్ క్యాంపస్ చేయాలి, 5 మన ఇన్స్టిట్యూట్ లో చేయాలి, 5 మనం గ్రామంలో చేయాలి. ఆ 5 చేసేసాం, చేసేసిన తర్వాత మళ్లీ మనం వెళ్లి అక్కడ పెట్టాలంటే కుదరదు, మళ్లీ వెయిట్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి శిక్షణ తీసుకుంటే బాగుంటుంది. అవకాశం ఉన్నప్పుడు శిక్షణ ఎవరిస్తారో వాళ్ళు వెళ్లి గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది, అవకాశం కుదరనప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోవడం జరుగుతుంది.
1: ప్రతి జిల్లా కేంద్రంలోని
0: ఈ శిక్షణ సంస్థ ఉంటుందండి. శిక్షణ సంస్థ ప్రతి దానికి, ఇప్పుడు బ్యాంకుకి సంబంధించి ఒక సంస్థ, యూనివర్సిటీకి సంబంధించి ఒక సంస్థ, స్వచ్ఛంద సంస్థలు, తర్వాత దీంతో పాటు కూడా ప్రభుత్వ పథకాలు ఆచరణలో ఉంటున్నాయండి.
1: ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అండి వాళ్ళకి అంటే ఊళ్ళో అయితే వెళ్లి వస్తుంటారు, అట్లా కాకుండా వేరు వేరు జిల్లాల వేరు వేరు ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కదండి, మరి వచ్చినప్పుడు వాళ్ళకి వసతి ఎట్లా ఏర్పాటు చేస్తారు?
0: వసతి ఏర్పాటు ప్రతి శిక్షణ కేంద్రంలో ఉండటం జరిగిందండి. ఇప్పుడు నేను అన్నట్టు వ్యవసాయ యూనివర్సిటీలో అయినా సరే వాళ్ళు రైతులు మనకి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఉండటానికి భోజన సదుపాయాలతో సహా మొత్తం ఉంటుందండి. ఇద్దరికి మహిళలకు గాని, ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మహిళలకి కూడా ఆ వసతి సదుపాయాలన్నీ కల్పించడం జరుగుతుంది, ఉచితంగానే ఉంటుందండి. అలాగే రైతు శిక్షణ కేంద్రాల్లో కూడా అదే వసతి కల్పిస్తున్నారు, ఉచితంగానే ఏర్పాటు చేస్తున్నారు.
1: ఇంకా ప్రభుత్వ పథకాల విషయానికి వస్తే అండి, ఎట్లాంటి ప్రభుత్వ పథకాలు కుటీర పరిశ్రమల్లో పెట్టుకునేటటువంటి మహిళలకి అందుబాటులో ఉన్నాయంటారు?
0: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన గాని, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన గాని, ఇవి ప్రత్యేకంగా మహిళలకు కోసమే రూపొందించడం. మహిళలు అనగా నేను ఎందుకు అంటున్నానంటే ఇద్దరికీ ఉంటున్నాయి, కానీ ప్రత్యేకంగా మహిళలకి ఏంటంటే కొంత సబ్సిడీతో కూడిన పథకాలు ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. దీన్ని సద్వినియోగపరచుకుంటే బాగుంటుందండి.
1: అంటే ఈ పథకంలో ఏమేం చేస్తారండి?
0: మళ్ళీ నేను చెప్పినవి వ్యవసాయ ఆధారిత, వ్యవసాయేతర, ట్రేడ్ బిజినెస్, వాణిజ్య సంబంధిత పరిశ్రమలు. మనం నిర్ణయించుకోవాల్సింది ఏ పరిశ్రమ మనం స్థాపించుకోవాలి అనుకుంటున్నాము. ప్రతి కుటీర పరిశ్రమ మనకి ఈ ప్రభుత్వ పథకానికి అనుసంధానంగా ఉంటుంది. మనం నిర్ణయించుకోవాల్సింది ముందుగా మనం చెప్పుకునేటట్టు ఏ పరిశ్రమ పెట్టాలి అనుకుంటున్నాం, మనం ఎంతమంది ఉన్నాము, ఇద్దరా ముగ్గురా, సభ్యులు ఎంతమంది, మనకి మళ్ళీ కూడా చదువు, చదువు అంటే పెద్దగా చదువు కావడం. కొన్ని పరిశ్రమలకి చదివి రాయగలిగితే చాలు, కొన్ని పరిశ్రమలకి అసలు చదువు లేకపోయినా, ఇప్పుడు అగరబత్తి చెప్పాను, క్యాండిల్ మేకింగ్ చెప్పాను, వాటికి కొంత నైపుణ్యత అనేది ఉంటే సరిపోతుంది. నిర్ణయించుకోవాల్సింది పరిశ్రమ ముఖ్యంగా, దానికి సమగ్ర సమాచారం ఇవ్వడానికి ముందుకొస్తాయండి.
1: ఇప్పుడు స్త్రీలు అనేసరికి కొంతమంది చదువుకొని నిరుద్యోగులుగా కూడా ఉంటారు కదండి, మరి అట్లా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని రకాల పరిశ్రమలు, అట్లాంటివి కాకుండా ఇప్పుడు జాబ్ మేళలాగా అట్లాంటి ట్రైనింగ్లు కూడా ఏమన్నా వీటిలో ఈ కుడి పరిశ్రమల దగ్గర ఇవ్వడానికి అవకాశం ఉంటుందా?
0: అవగాహన సదస్సు మనకిప్పుడు డిఆర్డిఏలో టిటిడిసి టిటిడిసి శిక్షణ తీసుకుంటే మనకి టైలరింగ్ శిక్షణ తీసుకుంటే పూర్తిగా మనకి మెషిన్ సబ్సిడీ మీద దొరుకుతుంది, షాప్ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ దొరుకుతుంది అన్న అవగాహన సదస్సును మనం పెట్టడానికి అవకాశం ఉంటుందండి. ఎక్కడ ఎటువంటి ట్రైనింగ్స్ ఇస్తారు, ఎటువంటి శిక్షణలు ఇస్తారు, తర్వాత ఎక్కడ ప్రత్యేకంగా శిక్షణలు ఇస్తారు, ఏ సంస్థలు శిక్షణతో పాటు సబ్సిడీ ఇస్తారు, మళ్ళీ ఏ సంస్థలు రుణ సదుపాయం కల్పిస్తుంది, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది.
1: అవగాహన కార్యక్రమాలు వీళ్ళకి శిక్షణ అయిపోయిన తర్వాత ఇస్తారండి?
0: శిక్షణకు ముందు మనం ఇంత కాల పరిమితి ఉంటుంది, 10 రోజుల నుంచి 30 రోజుల వరకు ఉంటుందన్నమాట శిక్షణ కార్యక్రమం. దాని తర్వాత మీరు ముందుకొస్తే మీకు సబ్సిడీ ఇస్తాం, మీరు ముందుకొస్తే రుణం ఇస్తాం, మీరు ముందుకొస్తే ఒక ఎంటర్ప్రైజ్ ఒక పరిశ్రమ స్థాపించుకోవడానికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, అటువంటి అవగాహన కార్యక్రమం చేపట్టడానికి అవకాశం ఉంటుంది.
1: ముందే అవగాహన కల్పించిన తర్వాత వాళ్ళకి శిక్షణ
0: ఇస్తాం.
1: ఇచ్చిన తర్వాత వాళ్ళు పరిశ్రమ పెట్టుకోవడానికి సహాయం అనేది కూడా మీరు ప్రభుత్వం ద్వారా అందిస్తామంటున్నారు కదండి. అంటే వీళ్ళు పెట్టుకున్న తర్వాత అది మార్కెటింగ్ చేసుకోవాలి కదండి, ఏదైనా ఒక చిన్న కుటీర పరిశ్రమ లాగా ఏర్పాటు చేసుకున్నారు, దాన్ని మార్కెటింగ్ చేసుకోవాలి. ఆ మార్కెటింగ్ సదుపాయాన్ని కూడా మీరు ఏర్పాటు చేస్తారు?
0: మార్కెటింగ్ సదుపాయం కల్పించడం గానీ అవకాశాలు మార్కెటింగ్ ఎక్కడెక్కడ చేసుకోవచ్చు అనే వాటిపైన మళ్ళీ మనం సమగ్ర సమాచారం, ఇప్పుడు మనకి డ్వాక్రా బజార్స్ లేకపోతే రైతు బజార్స్ అవుట్లెట్స్ ఏమేమి పెట్టుకోవచ్చు అనే దానికి ఒక ఆలోచన, ఒక అవకాశం, ఒక సమగ్ర సమాచారం ఇవ్వడం జరుగుతుంది. దానిపైన వాళ్ళ కృషి కూడా తోడైతే బాగుంటుంది.
1: ఆ విధంగా మార్కెటింగ్
0: చేసుకోవచ్చు.
1: అవగాహన
0: తప్పకుండా లింకేజెస్, ఒక ఫైబర్ తో చేస్తున్నారు అనుకోండి, ఒక మెస్తా ఫైబర్ తో చేస్తున్నప్పుడు కాయర్ బోర్డు వాళ్లతో, తర్వాత ఇంకొక అవుట్లెట్ వాళ్లతో తప్పకుండా లింకేజెస్ ఇప్పించడం జరుగుతుంది. ఎక్కడెక్కడ చేసుకోవచ్చు అన్న అవకాశాలు కూడా చెప్పడం జరుగుతుందండి.
1: కాబట్టి ధనశ్రీ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా పల్లెల్లో గాని పట్టణాల్లో గాని ఖాళీగా ఉన్నటువంటి స్త్రీలు, చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి స్త్రీలు ఈ కుటీర పరిశ్రమలు గనక ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం దగ్గర నుంచి అనేక రకాల సహాయాలు మనకు అందుతున్నాయి కాబట్టి వాటన్నిటినీ కూడా వీళ్లు సద్వినియోగం చేసుకుని ఈ కుటీర పరిశ్రమలను గనక ఏర్పాటు చేసుకున్నట్లయితే వాళ్ల జీవితాలు కూడా మెరుగుపడటానికి వీలవుతుంది.
0: నమస్కారం.
2: మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో కుటీర పరిశ్రమలు, మహిళల సాధికారత ఈ అంశం గురించి శ్రీమతి ధనశ్రీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు వినండి ఒక ప్రకటన.
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు సమాచార వేదికలో స్థానిక వార్తలు విందాం. సమాచార వేదికలో స్థానిక వార్తలు. పద్మావతి నగర్లోని సాయి దర్బార్ అద్దాల మందిరం 21వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం శ్రీ సాయిమాత నిత్య అన్నప్రసాద ఆలయంలో ద్వారకామాయిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. వేద పండితులు వేదగిరి ఫణిశర్మ, తారకేశ్వర్ శర్మల ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

భక్తులకు ముత్యాల తలంబ్రాలు, అక్షింతలు అందజేసి అన్న ప్రసాద వితరణ చేపట్టారు. స్థానిక వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలికల ఐటీఐ క్యాంపస్లో సోమవారం క్యాంపస్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. 10కి పైగా వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. వారు నిర్వహించిన వివిధ రకాల ఇంటర్వ్యూలలో 150 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో టాటా కంపెనీ కోఆర్డినేటర్ మార్కండేయ, ఐటీఐ ప్రిన్సిపల్ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల ఆరోగ్యపరంగా అనర్థాలు సంభవిస్తాయని డీఎంహెచ్ఓ సుజాత తెలిపారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సంతపేటలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయం నుంచి అవగాహన ర్యాలీని నిర్వహించారు. సుజాత మాట్లాడుతూ, పొగాకు వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబాలు, సమాజంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది అన్నారు. రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని ఎస్పీ అజిత వేజండ్ల ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రోడ్ సేఫ్టీ వారియర్స్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. సోమవారం పోలీస్ కార్యాలయం నుంచి జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ, ప్రతి స్టేషన్లో పరిధిలో రోడ్ సేఫ్టీ వారియర్స్ బృందాలను ఏర్పాటు చేసి ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలన్నారు. ఏఎస్పీ సిహెచ్ సౌజన్య, ఎస్బీ డిఎస్పీ ధీరజ్ వినీల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మహిళలు చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరికి బాధ్యతని సంతపేట ఇన్స్పెక్టర్ వైవి సోమయ్య అన్నారు. సోమవారం రంగనాయకులపేటలోని చిన్నారి తల్లి ఆపరేషన్ దండాయనపై ఆయన అవగాహన కల్పించారు. ఎస్ఐలు బాలకృష్ణ, అనిల్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్యం, విద్య, ఉపాధి, రక్షణ, బ్యాక్లాగ్ పోస్టులు, మెగా డిఎస్సి ఉద్యోగుల భర్తీకి సంబంధించి దివ్యాంగుల హక్కులు కాపాడేందుకు సహకరించాలని వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల నాగేంద్ర కోరారు. స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో సోమవారం స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. అసోసియేషన్ సభ్యుడు మాదినేని మురళీకృష్ణ కుమారుడు రిషిక్ చౌదరి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మీరింతవరకు సమాచార వేదికలో స్థానిక వార్తలు విన్నారు.

0: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు సిరివెన్నెల చిత్రం కోసం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వసంత ఆలపించిన పాట. ఈ గీతానికి సంగీతం సమకూర్చిన వారు కెవి మహాదేవన్.

0: 200 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: ఆచరణ పెట్టండి. ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
4: అబ్బా, ఏంటే నీ గోళ? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
3: అమ్మా? టైం పదయింది.
5: హా, పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
4: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
3: నాన్న, అది ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
4: అవునా?
3: ప్రతిరోజు

0: ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చౌక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్పై డైల్ చేయండి 870-001-4242 870-001-4242.
1: మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
2: తెలీదు.
1: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
2: తెలీదు.
1: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
2: తెలీదు.
1: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
2: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
3: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
1: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
3: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.

0: సంపుటి ఇది మీ హలో అభిరుచి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. సమయం 7 గంటలు. అలనాటి మధుర గీతం విందామా, పవిత్ర బంధం చిత్రం కోసం ఈ అద్భుతమైన పాట.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరింతవరకు అలనాటి మధుర గీతం విన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి ఎటువంటి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఎల్ నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను స్వావలంబన కలవారిగా, చైతన్యవంతులుగా, సమర్థులుగా తీర్చిదిద్దుతుందని, అందుకే సాధికారతకు విద్య ఒక శక్తివంతమైన సాధనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ది పొందిన గిరిజన విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను, సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చి వారి జీవితాన్ని మార్చివేస్తున్నాయని ద్రౌపది ముర్ము అన్నారు.
1: जुबा हमारे राष्ट्र की शक्ति, आशा और उज्जवल भविष्य की प्रतीक है. मेरी सभी युवाओं, विशेषकर जनजातियों समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपने जोड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए. युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े तो सशक्त, समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण हो.
0: యువత దేశం బలానికి, ఆశకు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకలని అభివర్ణించిన రాష్ట్రపతి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతి యువకులు తమ మూలాలను, తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. దేశంలో ప్రతిభకు కొరత లేదని, ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడానికి సరైన వేదికను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గిరిజన వర్గాలకు చెందిన యువతను బలోపేతం చేయడానికి, వారి అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం విభిన్న పథకాల ద్వారా నిరంతరం కృషి చేస్తోందని ద్రౌపది ముర్ము చెప్పారు. స్కాలర్షిప్ పథకాలు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, అవి యువత కలలకు రెక్కలు తొడిగే వాహనాలుగా పనిచేస్తాయని రాష్ట్రపతి చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో నేపాల్కు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధినేత రబీ అమిత్ షానే ఆయన ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. భారత నేపాల్ అభివృద్ది భాగస్వామ్యం, ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న పరస్పర సంబంధాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇరు దేశాల వృద్ధి, శ్రేయస్సును పెంపొందించడంలో ఈ సంబంధాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, భారత నేపాల్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఏ మూడో పక్షానికి ఎలాంటి పాత్ర లేదని భారతదేశం స్పష్టం చేసింది. భారత నేపాల్ సరిహద్దుకు సంబంధించి నేపాల్ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు, అలాగే ఆ తర్వాత నేపాల్

0: విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనపై వచ్చిన ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. సరిహద్దు అంశాలను సంబంధించి అన్ని అంశాలు పరిష్కరించేందుకు ఇప్పటికే ఏర్పాటైన ద్వైపాక్షిక యంత్రాంగాలున్నాయని, భారత్ నేపాల్ సరిహద్దులో దాదాపు 98% మేర సరిహద్దు గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, అయితే కొన్ని భాగాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని జైస్వాల్ చెప్పారు.
1: While close to 98% of India-Nepal boundary has been demarcated, there are some unresolved segments. The shifting of the course of Gandak River has resulted in this situation. In addition, there are cases of cross-border occupation and encroachment of no man's land in demarcated segments of the boundary, which are currently being mapped jointly. We have established bilateral mechanisms to deal with all aspects.
0: జమ్మూ కశ్మీర్ కు సంబంధించి పాకిస్తాన్ యూరోపియన్ యూనియన్ సంయుక్త ప్రకటనలో చేసిన అనవసర ప్రస్తావనలను కూడా ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇమిగ్రేషన్ ఫారినర్స్ నిబంధనలకు చేసిన సవరణలను నోటిఫై చేసింది. దీని ప్రకారం మన దేశానికి 180 రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింతగా పొడించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ 2026 నోటిఫై చేస్తూ ఇమిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్ట్రేషన్ కాలపరిమితి అప్పీళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు. ఈ నిబంధనలు మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్ విధానాన్ని కూడా చేర్చారు. జారీ అయిన ఏదైనా ఉత్తర్వుల వల్ల నష్టపోయినా లేదా ప్రభావితమైన వ్యక్తి ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కమిషనర్ కు ఆన్లైన్ ద్వారా అప్పీల్ చేసుకోవచ్చు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతంలో కేవలం వ్యాధి నయం చేయడం పైన ఉన్న శ్రద్ధ ఇప్పుడు నివారణ, పునరావాసం, ప్యాలియేటివ్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన వివరించారు. ఈరోజు పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవ వేడుకలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 182,000 పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో తొలి వ్యవస్థలుగా సేవలందిస్తున్నాయని ఆయన చెప్పారు. వ్యాధుల నివారణపైన ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని, 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ పంచాయతీలు, ఆశా కార్యకర్తలు, ఫ్రంట్లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు 36 కోట్ల మందికి పైగా ప్రజలకు నోటి క్యాన్సర్ పరీక్షలు, 17 కోట్లకు పైగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు, 9 కోట్లకు పైగా మహిళలకు గర్భాశయ ముఖద్వారం సర్వికల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని అగస్త్యమలై పర్యావరణ పరిరక్షణ ప్రాంతాల్లో జరిగిన అక్రమ ఆక్రమణలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ దురాక్రమణల తొలగింపునకు సంబంధించి కాలపరిమితితో కూడిన ఒక నిర్దిష్ట ప్రణాళికను సిద్దం చేసి ప్రాధాన్యత ప్రాతిపదికన అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో పాటు ఆక్రమణదారుల జాబితాలో గుర్తించిన 118 మంది ప్రస్తుత రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ, చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన నిర్దిష్టమైన ఆదేశాలు, అలాగే గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఉన్నప్పటికీ అగస్త్యమలై పరిరక్షణ ప్రాంతంలో ఆక్రమణలు గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లను ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. సాహస కృత్యాలు, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ నైపుణ్యాన్ని ప్రదర్శించిన బాలలకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. దేశంలోని ఏ పౌరుడైనా సరే తమ నామినేషన్లను కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించవలసి ఉంటుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఎల్ నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ

0: వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఎల్నినో ఏర్పడడానికి 80% అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్రం తూర్పు ప్రాంతంలో తీవ్రమైన పవనాలు బలహీనపడడం వల్ల అక్కడి నీరు వేడికి ఎల్నినో వాతావరణ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వర్షపాతం విధానాల్లో కూడా మార్పులు వస్తాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడగా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు వరదలు సంభవిస్తాయి. అలాగే ఇది తుఫానులపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. గురువారం నాటికి కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జూన్ 4వ తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్ సముదాయంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండి తెలియజేసింది. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థుల జీవితాలను మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ప్రభుత్వం చెప్పింది. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ఒక ప్రకటన.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15:38. పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం.

0: ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో పశువుల్లో వచ్చే పొదుగువాపు వ్యాధులు నివారణ చికిత్స గురించి డాక్టర్ రాజశేఖర్ గారితో పరిచయ కార్యక్రమం విందాం.
1: మేడం రామశేఖర్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం
1: సార్. మీరు వియ్యూరు ప్రభుత్వ పశు వైద్యశాలలో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్నారు కదండి.
2: అవునండి
1: సార్. అయితే మన రాష్ట్రంలో చాలా మంది రైతు సోదరులు పశువులు కూడా కలిగి ఉంటారు అదనపు ఆదాయంగా. మనకు పాడి పంట అంటాం కాబట్టి పంటతో పాటు పాడి కూడా సాగు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పశువులకి చాలా రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. గొంతు వ్యాధి, గాలికుంటి వ్యాధి, అలాగే పొదుగు వ్యాధి కూడా. ఈ రోజు మనం ఈ సంభాషణలో రైతు సోదరుల కోసం పొదుగు వ్యాధి గురించి మాట్లాడుకుందాం సార్. అసలు ఈ పొదుగు వ్యాధి అంటే ఏమిటి, ఇది ఎలా ఈ పశువులకి సంక్రమిస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి ఒకసారి చెప్పండి.
2: ఈ పొదుగు వ్యాధి అనేది పాడి పశువులు కలిగి ఉన్న రైతుకి ఆర్థికంగా చాలా నష్టం కలుగజేస్తుంది. ఈ పొదుగు వ్యాధి వల్ల పాల ఉత్పత్తి తగ్గటము, అదేవిధంగా పాల నాణ్యత కూడా తగ్గటం వల్ల ఆర్థికంగా రైతుని బాగా కృంగదీస్తుందండి. అందువల్ల ఏమవుతుందంటే ఈ వ్యాధి లక్షణాల గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్క రైతుకి చాలా అవసరం. పొదుగువాపు వ్యాధి సూక్ష్మాతి సూక్ష్మమైన బ్యాక్టీరియా వల్ల, అపరిశుభ్రమైన వాతావరణంలో మన పశువుల్ని పెంచడం వల్ల, సరైన యాజమాన్య పద్ధతులు లేకపోవడం వల్ల కూడా ఈ పొదుగువాపు వ్యాధి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1: అయితే ఈ వ్యాధి వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు చూపిస్తుందండి, రైతు ఎలా గుర్తించాలి?
2: ఇది ఎక్కువగా ఈనిన 2-3 వారాల్లోనే పొదుగువాపు వ్యాధి వస్తుందండి. ఈనిన తర్వాత పశువు యొక్క పొదుగు భాగానికి రక్త సరఫరా బాగా ఎక్కువగా ఉంది, ఎందుకంటే తల్లి తన దూడకి పాలు ఇవ్వాలనే ఉద్దేశంతో రక్తం బాగా అక్కడికి వచ్చి రక్తమే పాలుగా మారిపోయి దూడకి పాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలో ఈ అవకాశం అంటే రక్తం ఎక్కువగా అక్కడికి వస్తుంది కాబట్టి దాని ద్వారా ఈ అపరిశుభ్రమైన వాతావరణంలో పెంచడము, అదేవిధంగా కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఈ రక్తం ద్వారా పొదుగులోకి చేరి పొదుగువాపు వ్యాధిని కలుగు చేస్తుందండి. ఇది మనం రైతు సులభంగా ఎలా తెలుసుకుంటారంటే పొదుగు వాసి ఉంటుంది, అంటే పొదుగుకి 4 రొమ్ములు ఉంటాయి, 4 భాగాల్లో ఒక భాగం కానీ పొదుగు మొత్తం కానీ వాచి ఉంటాము. అదేవిధంగా పాలు తీసే రొమ్ములు అవి కూడా వాసి వెర్రగా ఉండి నునుపు తేలి ఉంటాయి. రైతు దాన్ని గమనించి అదేవిధంగా పాలు తీయటానికి దగ్గరికి వచ్చినప్పుడు నొప్పి ఉండటం వల్ల పాలు తీయనీదు, అలాగే దూడను కూడా కొడవనీదు. ఎందుకంటే దూడ ఎప్పుడైతే పాలు తాగడానికి వస్తుందో అప్పటికే వాచి ఉంటుంది కాబట్టి ఆ నొప్పి భరించలేక దూడను కూడా దగ్గరికి రానిలేదు. దీనివల్ల సులభంగా అదొకటి గమనించవచ్చు. అదేవిధంగా తీసిన పాలల్లో కుదపలు ఉంటాయి, తెల్ల తేనెల్లాగా కొన్ని కొన్ని కుదపలు ఉండటం వల్ల కూడా పొదుగువాపు వ్యాధి వచ్చిందని రైతు గమనించవచ్చు. ఇంకొకటి, పాలు తీసేటప్పుడు చేపుకోవాలి, అది చేపు కూడా ఉండకుండా పైకి పాలు తన్నేసి పొదుగులో పాలుంటాయి కానీ రొమ్ము చేపుకొని ఉండదు. ఈ లక్షణం కూడా మనం రైతు సోదరులు ముందుగా గమనిస్తే పొదుగువాపు వ్యాధి పశువుకి వచ్చినట్టు గమనించుకోగలడు.
1: అంతేగాని ఇప్పుడు అది మేత తినే దానిలో ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా డాక్టర్ గారు?
2: ఈ పొదుగువాపు వల్ల గమనించకపోతే 2-3 రోజు సరైన జాగ్రత్తలు పాటించకపోతే ఆ పొదుగులో ఉన్న సూక్ష్మజీవులు శరీరం మొత్తం వ్యాపించేసి జ్వరం వచ్చి మేత కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా భరించలేని నొప్పి పొదుగులో ఉండటం వల్ల కూడా మేత తినడం కొద్దిగా తగ్గిస్తూ ఉంటుంది.
1: అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ పొదుగు వ్యాధి వచ్చినప్పుడు పేడలో ఏమైనా డిఫరెన్స్ గమనించవచ్చా మనం?
2: ఎప్పుడైతే పొదుగు వ్యాధి వచ్చి పొదుగులో ఉన్న బ్యాక్టీరియా శరీరం మొత్తం వ్యాప్తి చెందిందో అన్ని జీవనక్రియలు అంటే పొట్టలో కండరాలు తగ్గటం, పేగుల్లో కదలికలు మార్పు రావటం, మేత తినకపోవటం వల్ల పొట్టభ్రంగా ఉండి కొన్ని సందర్భాలు అంటే రైతు సోదరుడు ఎక్కువ రోజులు గమనించకుండా అలాగే ఉంటే, వైద్య సహాయం పొందకుండా ఉంటే అది శరీరం అంతా వ్యాపించేసి జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతీసి పారటం జరగటం జరుగుతుందండి. అంటే పేడ బాగా పల్చగా వేసి మేత సరిగా తినకుండా ఉండటం జరుగుతుంది.
1: రైతుకి కలిగే నష్టం ఏంటి దీనివల్ల?
2: పాడి పరిశ్రమలో రైతు ఎక్కువగా పశువు ఇచ్చే పాలను బట్టే అతని ఆర్థిక స్థితి ఉంటుంది. 3 సంవత్సరాలు పశువును మేపి దాన్ని కట్టించి పాల ఉత్పత్తిలోకి తీసుకొచ్చిన తర్వాత పొదుగువాపు వస్తే పాల లేకపోతే, లేదంటే వచ్చిన పాలు పనికి రాకపోతే దానివల్ల రైతుకి ఆర్థికంగా బాగా నష్టం వస్తుంది. ఇక్కడ పాల ఉత్పత్తి తగ్గుతుంది, వచ్చిన పాల యొక్క నాణ్యత కూడా తగ్గుతుంది. అందువల్ల ఏం జరుగుతుందంటే అతను పెట్టిన ఖర్చు అసలు ఒక్క రూపాయి కూడా వెనక్కి రాక ఆర్థికంగా బాగా నష్టపోతాడు. అదేవిధంగా పశువు ఆరోగ్యం కూడా కృంగదీస్తుంది కాబట్టి వైద్య ఖర్చులు చాలా ఖర్చుతో కూడుకున్నాయి కాబట్టి దాని ద్వారా కూడా ఆర్థికంగా బాగా నష్టపోతాడు పొదుగుపు వచ్చినందువల్ల.
1: అయితే ఈ వ్యాధి ఎంతకాలం ఉండడానికి అవకాశం ఉంది డాక్టర్?
2: ఇది రైతు సోదరుడు గమనించి ఈ లక్షణాలు కొద్దిగా మనం అవగాహనలో పెట్టుకొని అంటే పాలల్లో ఏదైనా తేడాలున్నా, పాలు ఇచ్చే ఉత్పత్తిలో తేడా ఉన్నా, పాల నాణ్యతలో తేడా ఉన్నా, పాలు తీసేటప్పుడు ఆ పశువు యొక్క ప్రవర్తన బట్టి కూడా వెంటనే గమనించి వెంటనే వైద్య సహాయం తీసుకుంటే మాత్రం వెంటనే దాని రికవరీ అంటే వెంటనే వ్యాధి నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ రామశేఖర్ గారు, ఈ పొదుగు వ్యాపి వ్యాధి అయితే ఏదైతే ఉందో అసలు రాకుండా ముందు జాగ్రత్తగా రైతు ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు?
2: మనం ముందుగానే చెప్పుకున్నాము ఇది సూక్ష్మాతి సూక్ష్మమైన బ్యాక్టీరియా వల్ల వస్తుందని. బ్యాక్టీరియాలు ఎక్కువగా ఎక్కడ ఆశిస్తాయి? అపరిశుభ్రమైన వాతావరణంలో పశువులు ఉంటే వ్యాపిస్తాయి. అంటే ఇక్కడ యాజమాన్య పద్ధతులు, రైతు మేలైన యాజమాన్య పద్ధతులు కానీ పాటించే పని అయితే ఈ వ్యాధి నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు. ఏంటి మేలైన యాజమాన్య పద్ధతులు అంటే పశువులు పాక దగ్గర నీళ్లు నిలవకుండా ఉండటము, అట్లాగే పశువులు పాక పరిశుభ్రంగా ఉంచుకోవటము, పశువులకి వేసే మేత తొట్లు కానీ పెట్టే నీళ్లు కానీ పరిశుభ్రంగా ఉంచుకోవటము చేయాలి. అదేవిధంగా దాని ఆరోగ్య సంరక్షణ అంటే వర్షానికి కానీ చలికి కానీ ఎండకు కానీ ఎక్కువగా అది ప్రభావితం కాకుండా ఉండాలి. అంటే ధారాళంగా వెలుతురు, అదేవిధంగా గాలి, పరిశుభ్రమైన వాతావరణం ఉంటే దాదాపుగా పశువు యొక్క వ్యాధి నిరోధశక్తి కూడా చక్కగా ఉండి వ్యాధులను తట్టుకునే గుణం ఉంటుంది. అంటే బ్యాక్టీరియాని తట్టుకొని బ్యాక్టీరియాతో పోరాటం చేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటుంది. ఇక్కడ మనము పరిశుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ పశువు పరిశుభ్రంగా ఉండాలి, పశువు యొక్క పెట్టే మేతలు పరిశుభ్రంగా ఉండాలి, అదేవిధంగా పాలు తీసే వ్యక్తి, అదేవిధంగా పాలు తీసే పాత్రలు కూడా పరిశుభ్రంగా ఉంటే చాలా వరకు ఈ పొదుగు అపవ్యాధి నుంచి మనం నివారణ పొందవచ్చు. ఎట్లా? మన చేతులు గోర్లు ఉండి పేడకళ్ళు ఎత్తేసి వెంటనే మనం పొదుగు దగ్గరకు వచ్చి ఒక నాలుగు నీళ్లు ఆ రూమ్ మీద వేసి పాలు తీసి

0: మన చేతి అపరిశుభ్రంగా ఉందని గుర్తించక తొందరలో అలా చేయటం వల్ల మన చేతిలో ఉన్న బ్యాక్టీరియా, పేడలో ఉన్న బ్యాక్టీరియా రొమ్ముకు చేరుకుని రొమ్ము రంధ్రాల ద్వారా పొదువులకు వెళ్ళి 5-6 రోజుల తర్వాత అవి బాగా పెరిగి పొదుగుపాపుగా మారిపోతుంది. కాబట్టి రైతు సోదరులు పాలు తీసే ముందు చేతులు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి, చేతులు గోర్లు లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా రెండోది, పాలు తీయడానికి ముందు మన రైతు సోదరులు ఏం చేస్తారు, దూడను వదిలిపెడతారు. ఎందుకు, చేపటానికి. అప్పటికి దూడకి సరిగ్గా పావున మంది వేయకపోతే అది మట్టి నేలను నాగటము లేదంటే ఆ తాడు నాగటము చేస్తూ ఉంటది. దూడను వదిలే టైంలో అది మనకి నేల నాకి ఉండి ఆ మట్టి నోటికుండి అలాగే వచ్చి ఆకలి మీద వచ్చి రొమ్మును పట్టుకుంటది. రొమ్మును పట్టుకోగానే నోటి ద్వారా వచ్చే నోట్లో ఉన్న సూక్ష్మజీవులన్నీ పొదుగు యొక్క రంధ్రాల ద్వారా ఇందాక చెప్పినట్లు పొదుగులోకి చేరి పొదుగుపాపు చేయడం జరుగుతుంది. అందుకని పాలు తీసే ముందు దూడని వదిలే ముందు దూడ యొక్క మూతి కూడా శుభ్రంగా ఉండాలి. మనం దానికోసము పాలు తీసిన తర్వాత వారి యొక్క దూడల్ని మూతి చిక్కం కట్టేసి ఉంచుకోవాలి. దానివల్ల అది మట్టి తినకుండా ఉంటుంది, దూడని రక్షించిన వాళ్ళం అవుతాము, తద్వారా దూడ ద్వారా పొదుగుపాపు రాకుండా తల్లిని రక్షించిన వాళ్ళం అవుతాము. మూడోది పాత్రలు. పాత్రల ద్వారా ఎందుకు వస్తుందంటే పాత్రలు ఈరోజు తీసి శుభ్రంగా పాలు మళ్ళా పాల కేంద్రంలోనో మీరు వాడుకుని ఆ పాలని పాల పాత్రను శుభ్రంగా ఉంచకపోతే పక్క రోజు ఉదయానికి, అంటే ఉదయం పాలు సాయంత్రం తీసి పక్క రోజు ఉదయానికి ఆ పాత్రలో మూలల్లో ఉన్న పాల కణాలు బ్యాక్టీరియా ఆశించి రెడీగా ఉండి పొదుగు దగ్గర పెట్టి పాలు తీసేటప్పుడు పాత్ర ద్వారా కూడా రావచ్చు. అందుకని పొదుగు తీసే వ్యక్తి గాని అదేవిధంగా పాత్రలు గాని పరిశుభ్రంగా ఉండాలి. ఇంకొకటి రైతు సోదరులు గమనించాల్సింది పొదుగును శుభ్రంగా ఉంచుకోవాలి. మనము ఏదో ఆ పాలు తీసే పాత్రలో కొద్ది నీళ్లు ఉంచి ఆ నీళ్లతో పొదుగు కడిగేసి వెంటనే పాలు తీయటం చేస్తారు. అది కూడా కొద్దిగా ఆ పొరపాటును కూడా మనం సవరించుకోవాలి. ఎక్కువ నీళ్లతోనే పొదుగు మొత్తం శుభ్రంగా చేసుకున్న తర్వాతే మనము పాలు తీసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తాం, 4 చుక్కలు పైన వేస్తాం, అంటే చేపడానికి మాత్రం ఉపయోగిస్తాం. చేపడానికి కాకుండా పొదుగును కడిగే విధంగా చేసి పాలు తీస్తే పొదుగు ఆపరాకుండా చాలా వరకు మనం నివారణ చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో పోయేదాన్ని రేపు పొదుగుపాపు వచ్చిన తర్వాత వేలు ఖర్చుకునే పెట్టుకునే బదులు ఇక్కడ ఒక్క 10 నిమిషాలు దాని మీద శ్రద్ధ చూపిస్తే మనకు పొదుగుపాపు రాకుండా ఆపడానికి అవకాశం ఉంటుంది.
1: చక్కగా వివరించారు డాక్టర్ గారు. రైతు సోదరులందరూ ఈ నియమాలు పాటిస్తారని ఆశిద్దామండి. అయితే ఇక్కడ నాకు ఒక సందేహం డాక్టర్ గారు, ఈ పొదుగు వ్యాపి వ్యాధి ఒక్క పశువు నుంచి మరొక పశువుకు ఆశించే అవకాశం ఉందా?
0: దీంట్లో పొదుగుపాపులో కూడా సూక్ష్మజీవుల వల్ల వచ్చేవి, అదే యాజమాన్య పద్ధతుల లోపం వల్ల వచ్చేవి, కొన్ని రకాలు రేరుగా వైరస్ వల్ల కూడా వచ్చేవి ఉన్నాయి. అందరికి తెలుసు అమ్మవారు పోసే మొహం మీద పొక్కులు ఎలాగొస్తాయో అదేవిధంగా కౌపాక్స్, బఫలో పాక్స్ అనే 2 రకాల పొదుగుపాపు రకాల జబ్బులు వైరస్ వల్ల సంభవిస్తాయి. ఇవి మాత్రము పశువు యొక్క పొదుగు నుంచి పాలు తీసే వ్యక్తి చేతికి కూడా రావటానికి అవకాశం ఉంటుంది. కావున రైతులు ఇది బఫలో పాక్స్ కానీ, అంటే మనకు అమ్మవారు పోసినప్పుడు మొహం అంతా ఎట్లా పొక్కులు వస్తాయి, బొబ్బలు రొమ్ముల మీద మనకి బొబ్బలు వస్తాయి, అది గమనించి రైతు దానికి పాలు తీసిన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. లేదంటే అతని చేయి ద్వారా ఫ్యామిలీ మెంబర్స్, అంటే వాళ్ళ ఉన్న కుటుంబ సభ్యులకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కావున ఈ జబ్బులు వచ్చినప్పుడు మనం వెంటనే వైద్య సహాయం చేయాలి. అదేవిధంగా పాలు తీసిన వ్యక్తి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇంకొక రకం అలర్జిక్ మాస్టైటిస్ అని ఎక్కువగా కోస్తా జిల్లాలో ఎక్కువగా వస్తుంది. దీని ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే పాలు తీస్తే చేతుల్లోనే పొదుగు చేనిండిపోతుంది, అంతలా వసేసి గట్టిపడిపోతుంది వెంటనే. ఇది రావడానికి కారణాలు ఏంటంటే చూడు పశువుల మీద యాజమాన్య పద్ధతులు సరిగా పోషించకపోయినా పొదుగుపాపు రావడానికి అవకాశం ఉంటుంది. మన వాళ్ళు ఎక్కువగా రైతు సోదరులు చూడు పశువులకి చివరిలో పొదుగు బాగా పట్టాలని ఎక్కువ ఉలవలు పెయ్యలు దోళ్ళకి ఉలవలు ఎక్కువ పెడతారు. 3-3.5 సంవత్సరాలకి మనం కట్టిస్తాం పశువుని. ఇంటి చివరి నెలల్లో బాగా ఉలవలు పెట్టడం వల్ల శరీరంతో పాటు పొదుగు కండ బాగా పెరుగుతుంది, దానికి సంబంధితంగా రొమ్ముడు కండ పట్టదు. దానివల్ల ఏంటంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది, ఒక చిన్న దాంట్లో రాలేకపోవటం వల్ల, అదేవిధంగా అపరిశుభ్రమైన చేతులతో తీయటం వల్ల చేతులనే అలర్జీ అంటారు, అందుకనే చేతులనే రొమ్ము వాయటానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం, అంటే ఇది శాస్త్రీయంగా మనం చెప్పలేకపోయినా నా అనుభవంలో చేయి మారకుండా ఉంటే మంచిది. చేయి మారకుండా అంటే రోజు ఒక రైతు తీసే అతను ఏదైనా ఆగి వేరే అతను కొత్తగా వచ్చిన వ్యక్తి పాలు తీయటం కానీ, రెండోది అపరిశుభ్రంగా తీయటం వల్ల జరిగితే తొందరగా ఈ అలర్జిక్ మాస్టైటిస్ రావడానికి నేను ఎక్కువగా గమనించాను. అదేవిధంగా చూడు పశువుల్లో చివరి నెలల్లో పాముల మందు సరిగా ఇయ్యకపోయినా, అదేవిధంగా ఉలవలు ఎక్కువ పెట్టిన పాడి పశువుల్లో శాస్త్రీయంగా ప్రామాణికత లేదు,

0: కానీ నేను గమనించింది తొలిచూరు పడ్డల్లో రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని నివారించడానికి రైస్ సోదరులు చివరి నెలల్లో రొమ్ములు చేత్తో పట్టుకుని జస్ట్ దాంతో స్పర్శం కలిగి ఉండాలి. రొమ్ముల వరకు నలుపుతూ ఉంటే మీ చెయ్యి యొక్క స్పర్శ ప్లస్ అక్కడ కండ బాగా లూజు కావడానికి అవకాశం ఉండి రేపు ఈవినింగ్ తర్వాత కొద్దిగా రొమ్ములు సాగి ఉంటాయి కాబట్టి ఈ పొదుగుపాపు నుంచి మనం నివారణ చేసుకోవచ్చు.
1: డాక్టర్ గారు, అలాగే ఇప్పుడు కన్స్యూమర్ వైపు నుంచి చూస్తే ఎవరైతే పాలు తీసుకుంటున్నారో ఇలా ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయిన పొదుగు వ్యాపి వ్యాధి వచ్చిన పశువు నుంచి సేకరించిన పాలు తాగడం వల్ల గాని తీసుకోవడం ఉపయోగించడం వల్ల మనకేమైనా నష్టాలు ఉన్నాయంటారా?
0: మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఏదైనా చివరికి మనమే వినియోగించుకోవాలి కాబట్టి ఇట్లా పొదుగువాపు వచ్చిన పశువు నుంచి తీసిన పాలు మిగతా పాలల్లో కలిపి పాల కేంద్రం ద్వారా వెళ్ళి చేసిన తర్వాత అవి డైరెక్ట్ గా మనం వినియోగించినట్లయితే మనకు తప్పనిసరిగా జీర్ణకోశ వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే స్టెఫైలోకోకస్, స్టెప్టోకోకస్ అవి ఇంచుమించు మానవుల్లో ఉండే బ్యాక్టీరియా ద్వారా పోలి ఉంటాయి కాబట్టి మనకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికి చెప్పినట్లే పాలు తీసిన పచ్చి పాలు ఎవరూ తాగవద్దు. పాత రోజుల్లాగా మనము పచ్చి పాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము తాగకూడదు. ఖచ్చితంగా బాగా కాగబెట్టే తాగాలి. ఇది లేని పక్షంలో ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా లోడ్ బాగా పెరిగి మన వ్యాధి నిరోధశక్తి తక్కువగా మానవులు సేకరిస్తే ఖచ్చితంగా అతనికి డయేరియా గానీ జ్వరం గాని రావటానికి ఉంటుంది. ఈ సమయం వచ్చింది కాబట్టి ఇంకోటి కూడా చెప్తున్నాను, పాల ద్వారా కొన్ని రకాల జబ్బులు కూడా మనుషులకు సంక్రమిస్తాయి. ఒకటి బ్రూసెల్లోసిస్ అని, టీబీ ట్యూబర్క్లోసిస్ అది మహాభయంకరమైన వ్యాధి. అది కూడా మనకి వ్యాధిగ్రస్తమైన పశువు నుంచి తీసిన పాలని మనము కాగబెట్టుకోకుండా మనం తాగితే మనకి టీబీ రావడానికి అదేవిధంగా బ్రూసెల్లా వ్యాధి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ పాలను కాచి మాత్రమే తాగాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయుర్వేద మందులు వాడుతున్నారు, పచ్చి పాలల్లో కలపాలి అనేవి పాత రోజుల్లో ఏంటంటే పశువులకు వ్యాధి నిరోధశక్తి ఉంటుంది కాబట్టి చక్కటి పాలు ఇచ్చేది. ఇప్పుడు కొద్ది కలుషితమైన వాతావరణము వచ్చే మేతలో కూడా అన్ని రకాల మేతలు పెడుతున్నారు కాబట్టి కొన్ని రకాల బ్యాక్టీరియా కూడా దీంట్లోకి వస్తుంది కాబట్టి ఏది ఏమైనా మనం కాగబెట్టి తాగడం చాలా ఉత్తమం.
1: అయితే ఇప్పుడు రైతు సోదరులు మీరు చెప్పిన అన్ని నియమాలు పాటించారు అనుకుందాం, అయినప్పటికీ పశువుల్ని ఒక్కొక్కసారి బయటికి పంపిస్తుంటారు పచ్చిగడ్డి మేత కోసం గాని మరి ఇతర వాటి కోసం గాని, ఇంట్లో ఎప్పుడు కట్టేసుకోలేం కాబట్టి బయట పరిసరాలు బాగుండకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఆ పశువుకి ఎప్పుడైనా పొదుగు వ్యాపి వ్యాధి వచ్చిన తర్వాత మనం ఆ రైతు సోదరు దానికి ఎటువంటి వైద్యం అందించాలి, ఎటువంటి చర్యలు తీసుకుంటే దాని నుంచి బయటపడతాడు?
0: పొదుగుపాపు వ్యాధి మనం ఇంటి దగ్గర చెప్పినట్లు మంచి యాజమాన్య పద్ధతులు పాటించి అంత బాగుంటారు. బయటకు వదిలినప్పుడు ఎవరు దాన్ని చూడరు కదా. అక్కడ వెళ్లిన తర్వాత ఏ బురదల్లోనో లేదంటే ఆ వేడికి తాళలేక అపరిశుభ్రమైన నీళ్లలోనూ పడుకొని ఉండొచ్చు. పడుకున్నప్పుడు రొమ్ములు ఎట్లయినా నీళ్లలో ఉండిపోతాయి. నీళ్లలో ఉంటే రొమ్ములకున్న రంధ్రాలు అంటే పాలు ఇచ్చే రంధ్రాల్లోకి మట్టి గాని నీళ్లు గాని చోరిపోయి ఇంటికి వచ్చిన తర్వాత పాలు ఇచ్చే టైంలో రొమ్ములు చేపుకుంటాయి. ఎందుకంటే దూడ ఎప్పుడైతే పొదుగును చీకటం అంటే రొమ్ములు చీకటం బిగిన్ చేస్తుందో రొమ్ములు లోపల నుంచి స్రవాలు వచ్చి రొమ్ము రంధ్రాలు పెద్ద అయితాయి. అప్పుడు ఆల్రెడీ అక్కడున్న మట్టి నీళ్ళు, ఇందాక చెప్పిన మట్టి నీళ్ళు అవి ముందు పొదుగులోకి ప్రయాణించి పైన తిష్టేసి ఒక 10-15 రోజుల్లో పొదుగు వాపరాటానికి అవకాశం ఉంటుంది. దీన్ని తప్పించుకోవడానికి మన కారణం తెలిసింది కాబట్టి తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి, వచ్చిన తర్వాత రొమ్ములు కడిగిన తర్వాత 4 రొమ్ములోని పాలు ముందు బయటికి పితికేయాలి. అంటే దూడ జస్ట్ తాగిన తర్వాత రొమ్ములు ఎప్పుడైతే పొదుగు చేపుకున్న తర్వాత ఫస్ట్ కొద్ది పాలు 2-3 దారులు బయటికి చేసి మిగతాయి మనం పాత్రలోకి తీసుకోవాలి. అదేవిధంగా బయటికి వెళ్లే పశువులకి ఈనిన తర్వాత 2-3 వారాల్లో ఈనిన పశువులు బాగా పొదుగు చేసి ఉంటాయి. చక్కగా పొదుగుండి ఇంటికి వచ్చేటప్పుడు పొదుగు నిండుగా ఉండి ఎమ్మంటే టైట్గా ఉంటాయి. ఈ టైట్గా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే దారిలో ఎక్కడైనా పడుకున్నా అంటే ఆ బురద గుంతల్లో కాసేపు ఉంటాయి కదా మేత వేసిన తర్వాత లోపల అక్కడ ఉన్న రాళ్లు గాని ఆ పొదుగు మీద ఒత్తిడి కలుగు చేసి కమిలిపోతుంది. అది గమనించగా అలా వచ్చినా గాని పొదుగు ఆపరాటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు పొలం నుంచి అంటే బయట మేత నుంచి వచ్చిన తర్వాత పొదుగును గమనించుకొని జాగ్రత్తగా శుభ్రంగా కడిగేసి తీసుకుంటే రాకుండా ఉండటానికి ప్రయత్నం చేసి నేను ఇందాక అన్నట్లు పొదుగుపాపు రాగానే పొదుగుపాపు రాదు. వెళ్ళి అక్కడ ఒక చోట టెస్ట్ చేసి బ్యాక్టీరియా సంఖ్యను పెంచుకొని దాని బలం పెంచుకున్న తర్వాతే పొదుగు మీద దాడి చేస్తుంది. ఈ టైంలో రైతుకు జాగ్రత్తగా గమనించాడంటే మొదటి స్టేజ్లోనే మనం పొదుగుపాపు నుంచి రక్షించుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని లక్షణాలను బట్టి కూడా మనకుంటుంది. కొన్ని ఇలాగ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గానీ మా హాస్పిటల్ గేదెని తీసుకుని వస్తుంటారు, అన్ని జాగ్రత్తలు పాటిస్తారు, కానీ ఈవినింగ్ తర్వాత రెండో వారమో మూడో రోజు పాలల్లో కుదపలు కుదపలు పడి తీసుకొస్తుంటారు. అందుకని దీంట్లో కూడా రెండు మూడు రకాలు ఉంటాయి. ఒకటి సబ్ క్లినికల్ మాస్టైటిస్, అంటే సబ్ క్లినికల్ మాస్టైటిస్ ఏం పొదుగంతా చక్కగా ఉంటుంది, చేపుతా ఉంటుంది, పాలు తీస్తే పాలు బాగానే వస్తాయి, కానీ పాలు నీళ్లగా మారిపోవటము లేదంటే పాలల్లో రక్తం జీరలు రావటము జరుగుతుంటది. ఇది ఎందుకు వస్తుందంటే మేత ద్వారా బ్యాక్టీరియా కొన్ని వెళ్ళి పొదుగులోకి ఆశించి పొదుగు ద్వారా మనకి పొదుగు ఆపరాటానికి ఉంటుంది. అదేవిధంగా క్లినికల్ మాస్టైటిస్ అంటారంటే లక్షణాలు కనబడతాయి, పొదుగు వాసి ఉంటుంది, వెచ్చగా ఉంటుంది, పట్టుకుంటే కాలు పైకి లేపి తన్నడానికి ప్రయత్నం చేస్తుంది, పాలు రావు, అదేవిధంగా రొమ్ములు చేపుకోవు, చిన్న పాలల్లో కూడా కొదపలు ఉంటాయి, రక్తపు జీరలు ఉంటాయి, పల్చబడిపోతుంది, ఇవన్నీ సబ్ క్లినికల్ మాస్టైటిస్ అంటారు. ఇంకొకటి క్రానిక్ మాస్టైటిస్ ఉంటుంది. ఎప్పుడే రైతు ఇది చూసినా కానీ సరిగ్గా ఆయన పట్టించుకోకపోతే అది క్రానిక్గా మారిపోతుంది, అంటే రొమ్ము బండలాగా అయిపోయి ఇంకా పాలు రాకుండా నీళ్లు వస్తాయి, అంటే అక్కడ పాలు ఉత్పత్తి చేసే గదులన్నీ చచ్చిపోతాయి, చచ్చిపోయి ఉన్న రక్తంలో నుంచి పిండిన ఓన్లీ నీళ్లు వస్తాయి, ఆ నీళ్లు కూడా కొన్ని రోజులు ఆగి పూర్తిగా పొదుగు ఆరిపోతుంది, పొదుగు ఎండిపోతుంది, ఇంకా అది దేనికి పనికిరాదు, అమ్ముకునే స్టేజ్కి వస్తుంది. కావున క్రానిక్ అయ్యేదాకా చూసుకోకుండా లక్షణాలు కలపడంగానే వైద్య సదుపాయం వెంటనే చేర్చుకుంటే చాలా వరకు రైతు ఈ పొదుగు వాపు నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది.
1: ఈ పొదుగు వాపు వ్యాధికి డాక్టర్ గా ఎటువంటి చికిత్స అందించడానికి అవకాశం ఉంది డాక్టర్ గారు?
0: ఇక్కడ మనకు కొన్ని రకాల పరీక్షలు ఉంటాయి. మాకు ఎప్పుడైతే తీసుకొస్తారో ఆ పాలు తీసి సిఎంటీ టెస్ట్ అంటాం, అంటే కాలిఫోర్నియా మాస్టైటిస్ టెస్ట్, అంటే రొమ్ములో నుంచి పాలు డైరెక్ట్గా ఒక గిన్నెలోకి తీసి ఒక రియేజెంట్ కలుపుతాం, కలిపిన తర్వాత ఆ చిక్కదనం అంటే ఆ రియేజెంట్ కలపంగానే పాలు తేనెంత చిక్కగా అయిపోతాయి, ఎంత చిక్కగా కానీ దాన్ని బట్టి అది ఏ స్టేజ్లో ఉంది కనుక్కుంటాం. రెండోది సోమాటిక్ సెల్ కౌంట్ అంట, అంటే ఎవరికి మనుషుల్లో అయినా సరే ఇక్కడైనా సరే తెల్ల రక్త కణాల సంఖ్య ఎప్పుడైతే బాగా పెరిగిందో అప్పుడు అంత వ్యాధి ఉన్నట్లు, ఆ సోమాటిక్ సెల్ కౌంట్ని చూసి కూడా దాన్ని బట్టి మనం ఇది ఏ తీవ్రతలో ఉంది, ఏ రకానికి చెందిన ఇది తెలుస్తుంది. మూడోది బ్యాక్టీరియల్ సెల్ కల్చర్, అంటే ఆ పాలు తీసి పాలని మనం కల్చర్ చేస్తాం, కల్చర్ చేసి యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ అని పెడతాం, అంటే ఏ మందు వాడితే ఎంత తొందరగా తగ్గుతుందని కూడా చూసుకుంటాం. ఇప్పుడు మనము ఈ ప్రయోగాల ద్వారా పొదుగు వాపు ఏ స్టేజ్లో ఉంది, అంటే ఏ దశలో ఉందో కనుక్కొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ మొదలు పెడితే మనకి తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా రకాల మందులు ఉన్నాయి, యాంటీబయాటిక్స్ శరీరం ద్వారా ఇచ్చేయి, అదేవిధంగా డైరెక్ట్గా రొమ్ములోకి, ఎందుకంటే మొదట్లో అనుకున్నాం ఫస్ట్ పొదుగులో ఏర్పడిన తర్వాత అక్కడ నుంచి శరీరానికి కూడా వ్యాప్తి చెందుతుంది, ఓన్లీ పొదుగులో ఉన్నప్పుడు మనము మందులు శరీరం మొత్తం వ్యాప్తి చెందకుండా ఓన్లీ రొమ్ములకి మాత్రమే ట్రీట్మెంట్ చేసి శరీరానికి ఒక ఇంజెక్షన్ చేస్తే తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ రొమ్ములోకే డైరెక్ట్గా మందు ఎక్కించడము, అంటే పాలు పూర్తిగా తీసేసి ఆ రొమ్ములోకి ఆ ప్లేస్లోకి మనకి కొన్ని రకాల ప్రత్యేకమైన పరికరాల ద్వారా రొమ్ములోకి మందు ఎక్కించేస్తే పక్క రోజు మనము పాలు తీస్తే తొందరగా పొదుగు తగ్గడానికి అవకాశం ఉంటుంది. రెండవ పద్ధతి, ఈ పొదుగు వాస్తుంది కదా, వాల్చినప్పుడు కొన్ని రకాల రసాయనాలు ఉత్పత్తి అవుతాయి కాబట్టి మనం యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, అదేవిధంగా ఎలర్జీ రాకుండా ఎలర్జీ డ్రగ్స్, ఈ మూడు కాంబినేషన్తో వాడుకుంటే మనకు తొందరగా చికిత్సకి లొంగుతుంది.
1: డాక్టర్ గారు, మీరు ప్రభుత్వ పశు వైద్యాధికారిగా కూడా ఉన్నారు కాబట్టి ఇలా పొదుగు వాపు వ్యాధి వచ్చిన పశువులకి మనకు ప్రభుత్వ పరంగా ఇచ్చే సదుపాయాలు ఏమైనా ఉన్నాయా ఈ చికిత్స నిమిత్తం?
0: ప్రభుత్వ పరంగా ఉన్న ప్రభుత్వం కూడా దీని యొక్క నష్టాన్ని గమనించింది. ఒక అంచనా ఒక లెక్క ప్రకారం భారతదేశం మొత్తం మీద సుమారుగా 150 నుంచి 200 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఈ పొదుగు వాపు వల్ల రైతు సోదరులకి నష్టం వాటిల్లుతుంది ఒక అంచనా ఒక లెక్క చేసింది. అందుకని ప్రభుత్వం కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ను గమనించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎక్కువగా అవగాహన సదస్సులు పెట్టింది. పల్లెల్లో రైతుల దగ్గరికే మేము వెళ్ళి సంతల దగ్గరకు రైతుల దగ్గరికి వెళ్ళి వీణ గేదెలు ఏదన్నా ఉన్నా ఈ జాగ్రత్తలు తీసుకోండి, దానివల్ల ఇన్ని ఉంటుంది, పొదుగు వాపసు ఇంత నష్టం జరుగుతుంది, కావున రాకుండా ఉండటానికి ఇవన్నీ చేయండి, దీనివల్ల మీకు చాలా అవకాశం ఉంటుందని వివిధ పశు సంరక్షణ శిబిరాలు పశు ఆరోగ్య శిబిరాలు హెల్త్ క్యాంప్స్ పెట్టేసి బాగా అవగాహన తీసుకుని వస్తాం. ఎందుకంటే చికిత్స కన్నా నివారణ మేలు, రాకుండానే చూసుకుంటే చాలా వరకు మంచిది కాబట్టి మేము ఇటువంటి యాజమాన్య పద్ధతులు ఇలా చేస్తే రాదు అని చెప్తూ ఉండి అవగాహన ఫస్ట్ కల్పిస్తాం. అదేవిధంగా పొదుగు అపొస్తే ఏం చేయాలి, మీరు ఎవరిని సంప్రదించాలి అనే విషయంలో కూడా అవగాహన కల్పిస్తాం. మూడోది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త పథకం

0: ప్రవేశపెట్టాం. అది 1962. ఈ నంబర్ కి మనం ఎట్లయితే 101 మనం పెడితే అంబులెన్స్ ఎలాగ ఇంటికి వస్తుందో, అలాగే 1962 అనే నెంబర్ కానీ మనం చేస్తే మీ యొక్క అడ్రస్ తీసుకొని రైతు సోదరుల దగ్గరికే మా యొక్క అంబులెన్స్ ఒక డాక్టర్తో సహా వచ్చి ఆ పొదుగుపాపను నిర్ధారించి మందులు వీలైనంత వరకు హాస్పిటల్ ద్వారా ఇవ్వటం, లేని పక్షంలో రాసిన సదుపాయాన్ని కలుగు చేస్తుంది. మూడోది పొదుగుపాపను అక్కడే నిర్ధారిస్తాం. ఇందాక మీకు కాలిఫోర్నియా మాస్టర్డి టెస్ట్ ఎలా చెప్పానో ఆ పరికరం అక్కడ తీసుకొచ్చి పాలు దాంట్లో చూసి ఇక్కడ అమ్మా మీది పొదుగుపాపు వచ్చింది కాబట్టి మీరు ఈ మందులు వాడండి అని చెప్తాం. ఇంకా కొన్ని పాలు మేము సేకరించి పై ప్రయోగశాలలకు పంపించి అది ఏ స్టేజ్లో ఉంది, ఎటువంటి రకపు మందు వాడితే అది తొందరగా తగ్గుతుంది, ఎందుకంటే ఆ మందు వాడి ఆ మందు తగ్గకపోతే ఇంకో మందు వాడి ఇంకో మందు వాడి అప్పుడు రైతుకి సమయం వృధా అవుతుంది, అదేవిధంగా ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. అట్లా కాకుండా ఏ మందు అయితే బాగా పనిచేస్తుందో అనేది తెలుసుకోవడానికి యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ ABST అంటారు. అది ప్రయోగశాలలో గమనించి ఆ రైతుకు ఫోన్ ద్వారా ఇవ్వండి ఈ మందులు వాడుకోండి, ఈ మందులు వాడుకుంటే తొందరగా తగ్గుతుందని మేము తెలియజేస్తాం. ఇది కూడా మన ప్రభుత్వం ద్వారానే సదుపాయాన్ని కలుగజేశాం.
1: డాక్టర్ రామశేఖర్ గారు, అయితే రైతు సోదరులకి చివరిగా కొన్ని జాగ్రత్తలు అనుకోండి లేదా సూచనలు అనుకోండి, ఇటువంటి వ్యాధులు రాకుండా వాళ్ళు సమగ్రంగా చూసుకోవాలంటే, పశువులకి వ్యాధుల నుంచి దూరంగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని మీరు మీ అనుభవంలో చెప్పండి.
0: రైతు సోదరులకి నేను పొదుగుపాపు రాకుండా ఉండడానికి తెలియజే సూచనలు, పశువు ఏ రకం వ్యాధి వచ్చినా తట్టుకునే శక్తి కావాలంటే వ్యాధి నిరోధక శక్తి బాగా ఉండాలి పశువుకి. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రకృతిలో అన్ని రకాల జీవరాశులు అన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి, అన్ని ఉంటాయి రెడీగా ఉంటాయి ఆశించడానికి, కానీ వ్యాధి తట్టుకోవడానికి మనం శక్తిని సమకూర్చుకుంటే అవి ఏమి చేయలేవు. వ్యాధి నిరోధక శక్తి బాగా ఉండాలి పశువు కంటే పరిశుభ్రమైన వాతావరణంలో మీ పశువుల్ని పెంచాలి. రెండోది పశువు ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. మూడోది ఏదైనా జబ్బు కానీ ఏదైనా వస్తే ఇమ్మీడియట్గా అంటే వెంటనే పశు వైద్య సహాయం తీసుకోవాలి. నాలుగోది మీరు అవగాహన పెంచుకోవాలి పశువుల పెంపకం, ఎందుకంటే కొత్త కొత్త రకాలు సమయం మా తాత వాళ్ళు అలాగే చేశారు కాబట్టి మేము ఇలా చేస్తామంటే కాదు, మార్పులు తదనుగుణంగా మనం కూడా కాలానుగుణంగా మార్పు చెందుకుంటూ కొత్త జబ్బుల గురించి అవగాహన తెలుసుకుంటూ ముందుకెళ్తే చాలా వరకు ఈ పొదుగుపాపే కాదు మిగతా జబ్బుల గురించి కూడా మనము చేయవచ్చు. వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవటం ఎలా పశువుకి, ఒకటి క్రమం తప్పకుండా దూడ పుట్టిన దగ్గర నుంచే, రైతు సోదరులు గమనించండి దయచేసి చాలా జాగ్రత్తగా ఉండే విషయంలో, పుట్టిన దగ్గర నుంచి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటే తప్పకుండా దాని యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఉంటుంది. ఫస్ట్ పాయింట్, పుట్టిన తర్వాత 3 నుంచి 4 గంటల లోపల దానికి తగినన్ని అది ఎన్ని తాగితే అన్ని జున్ను పాలు తాపించాలి. అది ఆ టైంలో ఎన్ని పాలు తాగితే దాని జీవితకాలం మొత్తం ఆ జున్ను పాలు శరీరంలో తిరుగుతూనే ఏదైనా సూక్ష్మజీవులు వస్తే వాటిని ఎదుర్కొంటా ఉంటుంది, కాబట్టి జున్ను పాలు కంపల్సరిగా తాపించాలి. రెండోది పుట్టిన వారం రోజులకే పాముల మందు వేయండి. రైతు సోదరులు కొత్తగా ఉండొచ్చు కానీ పుట్టిన తర్వాత వారం రోజులకే మీ యొక్క దూడలకి పాముల మందు వేయండి. 3, వారానికి ఒకసారి వేస్తే సరిపోదండి. 7వ రోజు, 30వ రోజు, 50వ రోజు 3 సార్లు పాములు మందు వేయాలి. తర్వాత మీ యొక్క పశువుకు ప్రతి 6 నెలలకు ఒకసారి పాములు మందు వేయాల్సి వస్తుంది. ఈ పాములు మందు వేసే ముందు మీ పశువుల యొక్క పేడని పరీక్ష చేస్తే ఏ రకం పురుగు ఉందో ఆ రకపు పాములు మందే వేయాలి. పాములు మందు రకాలు కూడా చాలా ఉన్నాయి, ఏలుగు పాములు, జలగ, కార్జ పురుగు, పొట్ట జలగ, అలాంటి చాలా రకాల రక్తంలో ఉండే జలగ. అట్లాగా మీరు పేడ పరీక్ష ద్వారా అది ఏ రకం పురుగు చూసుకొని ఆ రకం పాములు మందు వేస్తే చాలా బాగా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా వ్యాధి నివారణ టీకాలు అంటే ఈ పశువులకు వచ్చే ముఖ్యమైన వ్యాధుల్లో గొంతు వాపు వ్యాధి, అదేవిధంగా గాలికుంటు వ్యాధి, ఈ రెండు చాలా భయంకరమైన వ్యాధులు. గొంతు వాపు వ్యాధి వస్తే ఆశించిన 6 గంటలనే పశువు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గాలికుంటు వ్యాధి వస్తే అది ఉత్పాదక శక్తిని బాగా తగ్గించి అంటే దున్నే అయితే దున్నలేకపోవటం, పాలిచ్చే అయితే పాలు ఇవ్వకపోవటం, అదే చూడు పశువులు అయితే ఈసుకపోవటం అలా జరుగుతుంది. కావున దానివల్ల ఏమవుతుందంటే ఈ 2 రకాల జబ్బులను తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం, ప్రభుత్వం వారు ఉచితంగా వేసే వ్యాధి నివారణ టీకాలు వేయించుకోవాలి. అవి వేయించుకుంటే ఈ జబ్బుల నుంచి మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రైతు జాగ్రత్తగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే వ్యాధి నిరోధక పెంచితే పొదుగుపాపు రాకుండా చాలా వరకు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: మంచిదండి డాక్టర్ మేడ రామశేఖర్ గారు, ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి మా రైస్ హౌసర్ల కోసం పశువుల్లో వచ్చేటువంటి పొదుగువాపు వ్యాధి గురించి వివరంగా తెలియజేశారు. రైతు సోదరులందరూ ఈ సూచనలు, ఈ యాజమాన్య పద్ధతులు జాగ్రత్తగా గమనించుకొని, అవగాహన కల్పించుకొని, అలాగే ప్రభుత్వం వారిచ్చే సహాయం కూడా దాని గురించి కూడా అవగాహన కలిగించుకొని, ఇలాంటి పొదుగువాపు వ్యాధి వచ్చినప్పుడు ఎలాంటి చికిత్స అందించాలో దగ్గరలోని పశు వైద్య అధికారిని సంప్రదించి అవగాహనతో మరింత పశువుల్లో వాళ్ళు ముందుకు వెళ్తారని, ఆర్థిక భారం పడకుండా వాళ్ళు మరింత ఆదాయం సంపాదిస్తారని ఆశిద్దాం. ధన్యవాదాలండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు పాడి పంటలు కార్యక్రమంలో పశువుల్లో వచ్చే పొదుగువాపు వ్యాధులు నివారణ చికిత్స గురించి డాక్టర్ రాజశేఖర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.

ఈనాటి పాడి పంటలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి పథకాలలో మిషన్ శక్తి పథకం అనేటువంటిది అత్యంత ఆదరణ పొందినటువంటి పథకం. మరి ఈ మిషన్ శక్తి పథకం అంటే ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, ఏ విధంగా దాని ప్రయోజనాలు ఉంటాయి, మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, తదితర విషయాలను గురించి హన్మకొండ జిల్లా మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ దొమ్మేటి కళ్యాణ్ గారు మన ముందున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: ముఖ్యంగా ఈ మిషన్ శక్తి పథకం అంటే ఏంటంటారు?
1: కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి మిషన్ శక్తి అనేది మహిళల కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకము. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ని చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకు సంబాల్ సమస్య అనేటువంటి రెండు ఉప పథకాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే సంబాల్ అనగా మహిళల యొక్క భద్రత మరియు వారి యొక్క భద్రత అవసరాల గురించి చూసేటువంటిది, అండ్ సమర్చ్య అనేది ఏమిటంటే మహిళలకు సంబంధించిన సాధికారత పైన దృష్టి సారించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకాలండి. సంబాల్లో ముఖ్యంగా వన్ స్టాప్ సెంటర్స్ సఖీ అనేటువంటివి ఉంటాయి. తర్వాత ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్ బేటీ బచావో బేటీ పడావో, నారీ అదాలత్ అని ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ అనేది ఉన్నాయి. అండ్ సమర్చ్య అనేది మహిళల కోసం వారి యొక్క సాధికారత సాధించడం కోసము మనకు శక్తి సదన్స్ అని, AHTU అని, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ అని, తర్వాత డిస్ట్రిక్ట్ హఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో ఏర్పాటు చేయబడినటువంటి ఉన్నాయి. మేము జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నాము.
0: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ మిషన్ శక్తి పథకము ద్వారా మహిళా సాధికారత అనేటువంటిది జరగడం అనేటువంటి జరుగుతుంది, అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు?
1: రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల గురించి కింది స్థాయి వరకు మహిళలకు అవగాహన కల్పించి వారిని పథకాల్లో నిమగ్నులు అయ్యేలాగా, వారికి తెలియనటువంటి విషయాల గురించి తెలిపేలాగా మేము చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
0: అంటే ముఖ్యంగా ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి, మహిళలకు ఎంతవరకు ఉపయోగపడతాయంటారు?
1: మహిళా సాధికారత కేంద్రానికి వచ్చినప్పటికీ వారికి పిల్లల చదువు విషయంలో కావచ్చు, మహిళ ఉపాధి పొందడం విషయంలో కావచ్చు, తదుపరి వారి ఆరోగ్య సమస్యల గురించి కావచ్చు, ఏ రకమైన విషయమైనా మమ్మల్ని అడిగి తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఒక అమ్మాయికి పెళ్లి గురించి ఆలోచించినప్పుడు మనకు బీపీఎల్ లో ఉన్నటువంటి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని ఎలాంటివి పథకాలు తనకి ఉన్నాయి, తను చదువుకోవడానికి ఎలాంటి పథకాలు ఉన్నాయి, తన పెళ్లి కోసం అవసరమైనటువంటి ఇంకా ఎలాంటి పథకాలు ఉన్నాయి, ఇవన్నీ మేము వాళ్ళకి ప్రతి ఒక్కటి దగ్గరుండి చెప్తాము. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలనేది కూడా మేము వాళ్ళకి సూచిస్తాము.
0: అంటే ముఖ్యంగా మిషన్ శక్తి పథకంలో ఎటువంటి మహిళలను మీరు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
1: బాధిత మహిళ ఎవరైనా సరే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇంకొకటి, ఏ మహిళ ఎవరైనా సరే అండి, ఈవెందో మనకేంటంటే ఇప్పుడు ఉదాహరణకి సెక్సువల్ హరాస్మెంట్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్, లైంగిక వేధింపులు గురైనటువంటి మహిళలు ఎవరైనా కావచ్చు, ఇది ముఖ్యంగా అసంఘటిత సంఘటిత రెండు తరహా, అంటే ప్రైవేట్ గానీ గవర్నమెంట్ గానీ ఎక్కడైనా సరే పనిచేసే చోట కూడా మహిళలకు ఇబ్బంది కలిగినా కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. మనకి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేవి ఉంటాయి, అండ్ లోకల్ కంప్లైంట్ కమిటీ అనేది జిల్లా స్థాయిలో ఉంటుంది. వారు మమ్మల్ని అప్రోచ్ అయినా మేము వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం చేయడానికైనా మేము ఉంటాము. మహిళా సాధికారతకు ముందుగా మేమందరం పనిచేస్తూ ఉంటాము.
0: మహిళలకు ఈ ఉద్యోగ ఉపాధి అనేటువంటిది ఏమైనా లభిస్తుందా?
1: మహిళలకు ఈ మహిళా సాధికారత కేంద్రం ద్వారా అవగాహన కల్పించినప్పుడు ముఖ్యంగా మేము ఎవరైతే చదువుకు దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నటువంటి గర్ల్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, లేదా మహిళలు ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైనా చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ మన డిపార్ట్మెంట్ అంటే ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ లో అయినా సరే ఖాళీగా ఉన్న చోట స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ నేర్పు, ఉదాహరణకి టైలరింగ్ కావచ్చు, బ్యూటీషియన్ కావచ్చు, ఇంకేదైనా కోర్సులు RCTI ద్వారా కావచ్చు, లేదంటే ప్రైవేట్ NGOs నుంచి కూడా చాలా మంది చాలా కోర్సులు నేర్పిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి బ్యాచెస్ చేసినప్పుడు మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వాళ్ళు ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో షెల్టర్ కొన్ని దగ్గర ఇస్తారు, అంటే వాళ్ళు ఉండడానికి నేర్చుకోవడానికి షెల్టర్ ఇస్తారు, కొన్ని డైలీ క్లాసెస్ కూడా తీసుకుంటారు. మేము వాళ్ళకు కూడా చాలా మందికి అవగాహన కల్పించాము.
0: ఇప్పుడు మహిళలకు ఎటువంటి వాటిల్లో మీరు ట్రైనింగ్ అనేటువంటిది ఇక్కడ మన హన్మకొండ జిల్లాలో ఇవ్వడం అనేటువంటి జరుగుతుందంటారు?
1: ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ద్వారా మేము ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయలేదండి, ఎందుకంటే ఇది కేవలం ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రతి ఒక్క మహిళకి అవగాహన కల్పించడమే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మేము గ్రామ స్థాయిలో వెళ్ళినప్పుడు మహిళలందరికీ కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏం నీడ్ అవసరం ఉంది, ప్రస్తుతానికి మేము మాత్రం మాకు వచ్చిన ఒక NGO సపోర్ట్ తోటి మేము ఒక 120 మంది మహిళలకు మాత్రం ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరిగింది సపోర్ట్ తోటి.
0: అంటే ఈ మిషన్ శక్తి పథకం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం, అంటే వీటిలలో నిధులు అనేటువంటిది ఏ విధంగా వస్తాయి, ట్రైన్ అయినటువంటి మహిళలకు ఏ విధంగా ఈ ఫండ్స్ అనేటువంటి వెళ్లడం అనేటువంటిది జరుగుతుంది, అంటే లబ్ధిదారుల సంఖ్య పెంచడానికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలను మీరు చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది?
1: అంటే అంటే మనకు మహిళల కోసం స్పెషల్ గా అంటూ మనకేం ఫండ్ ఉండదండి. సో డిస్టిక్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ అనేది కేవలం మా స్టాఫ్ కి మాత్రమే ఉంటుంది, మనకేం యాక్టివిటీస్ చేయడానికి మాత్రమే ఫండ్ వస్తుందండి. మహిళల కోసం ప్రత్యేకంగా ఏం ఫండ్ అనేది ఉండదు. సో దీంట్లో భాగంగా మనకు బేటీ బచావ్ బేటీ పడావ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆడపిల్లలను పుట్టదిద్దాం, ఆడపిల్లని చదివిద్దాం అనేటువంటి స్కీమ్ ద్వారా మేము జిల్లా స్థాయిలో చాలా రకాల ఆడపిల్లల కోసం చాలా రకాల ప్రోగ్రామ్ చేసాము. ఇప్పటి వరకు 190 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసాము. ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి దాంట్లో అడ్వెంచర్ యాక్టివిటీస్ అనే ఒక ప్రోగ్రామ్ చేసామండి. 9 KGBS లో చదివేటువంటి అరౌండ్ 300 మంది పిల్లలందరికీ మేము అడ్వెంచర్ యాక్టివిటీస్ కిలా వరంగల్లో చేసాము. సో పిల్లలు అన్ని నేర్చుకోవడానికి సాహసంగా ఎలా ఉండాలి, ఏం చేయాలి, వాళ్ళ లోపల మంచి స్కిల్లు బయటకు తీసుకురావడం జరిగింది కొన్ని యాక్టివిటీస్ తోటి. ఊరికే చదువు కాకుండా పిల్లలకి బయట కూడా ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది, దీంట్లో కూడా కెరియర్ ఎంచుకోవచ్చా లేదా అన్న విధంగా కూడా మనము పిల్లలందరినీ ట్రైన్ చేయడం జరిగిందండి.
0: ఏదైనా ఒక పథకం గురించి మనము చెప్పేటప్పుడు దీని ద్వారా లబ్ధిదారుల సంఖ్య పెంచడానికి గాను ఎటువంటి మీరు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది.
1: ఇప్పుడు మిషన్ శక్తిలో భాగంగా మనకు సఖీ సెంటర్స్ ఉన్నాయండి. సఖీ సెంటర్ లో ముఖ్యంగా బాధిత మహిళ ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి అప్రోచ్ అవుతారు, సఖీ సెంటర్ కు వస్తారు. వాళ్ళకి మనము 5 రకాల సేవలు అందిస్తాము. సో ఆ సేవల్లో భాగంగా వాళ్ళ నుంచి వాళ్ళకు కొంతమందికి డైవర్స్ కోసం వేసిన వాళ్ళు ఉంటారు, డీవీ యాక్ట్ వేసిన వాళ్ళు ఉంటారు. అది కోర్టుకు ఫ్రీగా మేము లీగల్ ఎయిడ్ అనేది అందిస్తాము, అంటే న్యాయ సలహాలన్నీ మనము ఉచితంగానే ఇస్తాము. సో మీకు ఆ ప్రోగ్రామ్ ద్వారా సఖీ ద్వారా వెళ్తుందండి. ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్ కి చాలా కాల్స్ వస్తూ ఉంటాయండి. అండ్ బీబీబీపీ లో వచ్చేసి మీకు ఇంతకుముందు చెప్పాను, ఫదార్ హోమ్స్ గా శక్తి సదన్ పిలువబడుతున్నాయి. ఇందులో ఎవరైనా మహిళలకు వాళ్ళకి భర్త వదిలేసినా గానీ లేదంటే ఎవరు లేనటువంటి మహిళలు వారు ఈ ఫదార్ హోమ్ లో ఉండవచ్చు. వారితో వారి పిల్లల్ని కూడా, ఒక 3-4 ఇయర్స్ ఉన్న పిల్లల్ని కూడా అక్కడ ఉండడానికి ఉంటుంది. తదుపరి వాళ్ళను మనము మన హోమ్ కి షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మహిళలు 3 ఇయర్స్ ఫదార్ హోమ్ లో ఉండడానికి అవకాశం ఉంది. ఉన్న టైంలో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కూడా మా స్వధార్ హోమ్స్ లో ఇవ్వడం జరుగుతుంది.
0: అంటే ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఈ మహిళలకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అంటారు?
1: ప్రస్తుతానికి స్వధార్ హోమ్ లో ఉన్నటువంటిది టైలరింగ్ ఒకటి, బ్యూటీషియన్ ఒకటి అండి, రెండు నేర్పిస్తున్నాము. ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు ఉంటే వాళ్ళని కంప్యూటర్స్ కూడా నేర్పిస్తాము.
0: ఇవన్నీ నేర్పించిన తర్వాత వారికి ఏమన్నా ఉపాధి చూపించేటువంటి ఆస్కారం ఉంటుందా?
1: ప్రత్యేకంగా ఉపాధి అంటూ ఏం లేదండి. ఇందులో ఉన్నటువంటి 3 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళకు వాళ్ళు వెతుక్కుని వెళ్ళిపోతారు, జాబ్స్ వెతుక్కుంటారు. కొన్ని సమయాల్లో మా దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు మేము కూడా చూపించడానికి చూస్తాము.
0: ముఖ్యంగా ఇప్పుడు మనం మిషన్ శక్తిలో భాగంగా మరి ఈ మహిళా సాధికారత అనేటువంటిది జిల్లాలో ఏ విధంగా అమలు జరుగుతా ఉంది?
1: మహిళా సాధికారత కేంద్రంలో ముఖ్యంగా మేము చేసేటువంటి యాక్టివిటీస్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి విలేజ్ లెవెల్ వరకు ప్రతి చోట అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. మహిళల యొక్క చదువు గురించి, తర్వాత మహిళలు ఎక్కడైతే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు వాటి గురించి, అండ్ ఆడపిల్లల గురించి బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్. బేటీ బచావో బేటీ పడావో అన్న దాంట్లో మనము గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల చట్టం పైన, తర్వాత ఆడపిల్లలకి సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అని, ఇంకా వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి ఎలాంటి మార్గాలు ఉంటాయి, మోటివేషనల్ క్లాసెస్ అని, వాళ్ళకి చాలా రకాల ప్రోగ్రామ్ చేస్తూ ఉంటామండి.
0: అంటే ఈ ప్రోగ్రామ్

0: అనేటువంటివి మీరు చేస్తా ఉన్నారు, వీటికి ఫండ్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి?
1: మనకు 40 లక్షల అనే బడ్జెట్ వస్తుందండి. సో ఈ బడ్జెట్ ప్రకారం మనకు క్వార్టర్ వైజ్ గా బడ్జెట్ రిలీజ్ అవుతుంది. దాంట్లో మనం ఏం ప్రోగ్రామ్ చేస్తామంటే, ఒక డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ అనేది కలెక్టర్ గారు అప్రూవ్ తీసుకుని దాని ప్రకారం మనము ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. సో మనము ముఖ్యంగా ఓరియంటేషన్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది ప్రతి ఒక్క మండల స్థాయిలో ఉన్నటువంటి మండల ఆఫీసర్స్ కి, తర్వాత మా సిడిపిఓస్ కి, సూపర్వైజర్స్ కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ తీసుకుంటా ఉంటాం. లైన్ డిపార్ట్మెంట్స్ తో ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తామండి. తర్వాత అవుట్ రీచ్ యాక్టివిటీస్ అనే దాంట్లో మేము ఏం చేస్తామంటే, మనము బాల జన్మోత్సవం అనేటువంటి ప్రోగ్రామ్ చేస్తాము, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే, నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని చాలా రకాల సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటామండి. బాల జన్మోత్సవం అంటే ఎవరైతే ఆడపిల్లలు జన్మిస్తారో వాళ్ళకి మేము ఆ పుట్టినటువంటి బేబీకి మేము వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహించడం కోసం, ఆడపిల్లల యొక్క శాతం తగ్గుతుంది కాబట్టి వాళ్ళని ప్రోత్సహించడానికి మేము వారికి ఒక ఊయలలో వేయడం కానీ వాళ్ళకి కొద్దిగా చిరు సత్కారం అందించి ఎంకరేజ్ చేస్తామండి పేరెంట్స్ ని. తర్వాత ఇన్నోవేషన్ యాక్టివిటీస్ కింద మనము రీసెంట్ గా అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసామండి. సో అలానే చాలా రకాల ప్రోగ్రామ్స్, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క థీమ్ ను తీసుకుని మేము, ఇయర్ క్యాలెండర్ ఉంటుంది మాకు, ఆ ఇయర్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక్క యాక్టివిటీ చేస్తూ ఉంటాము. ఇంటర్సెక్టోర్ అంటే అదర్ డిపార్ట్మెంట్స్ ని కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి పిల్లల చదువు గురించి, అంటే లాస్ట్ టైం మేము ఒక 20 మంది పిల్లలకి 10,000 రూపాయల చొప్పున కలెక్టర్ గారి చేతుల మీదుగా చెక్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే 10/10 GPA వచ్చినటువంటి, గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి కేవలం అమ్మాయిలకు మాత్రమే ప్రోత్సాహాన్ని అందించాము. సో ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి కొంత అమౌంట్ ఇస్తాము. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మేము, అంటే PCPNDT యాక్ట్ పైన, గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం పైన, తర్వాత అంగన్వాడీస్ కి, ఆశాస్ కి ట్రైనింగ్స్ ఇస్తా ఉంటాము. కింద లైన్ డిపార్ట్మెంట్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మేము DPO పంచాయతీ నుంచి కూడా పంచాయతీ సెక్రటరీలకు ట్రైనింగ్స్ ఇస్తా ఉంటాము. ఇంకా మన జిల్లాలో ఉమెన్ కోసం ప్రత్యేకంగా నడుపుతున్నటువంటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయండి. అయితే మనకు బయట ఎవరైతే మహిళలు తక్కువ హాస్టల్లో పెట్టి ఉండకుండా మా హాస్టల్లో, మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కూడా ఉంటుంది. మినిమం ఫీజ్ తో అక్కడ స్టే చేయొచ్చు. అండ్ మనకి ఇంకా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా, అంటే మేము సపోర్ట్ చేస్తామండి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళతో కూడా, మేము వాళ్ళతో కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. తర్వాత మేము సైబర్ సెక్యూరిటీ గురించి, సైబర్ క్రైమ్ గురించి కూడా చాలా రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. ఇది పోక్సో యాక్ట్ మీద గానీ, మహిళలకు సంబంధించి, పిల్లలకు సంబంధించిన చట్టాల గురించి, వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాల గురించి ప్రతి ఒక్కటి మేము మహిళలకు, పిల్లలకు చెప్తా ఉంటామండి.
0: ఇప్పుడు మిషన్ శక్తి పథకంలో భాగంగా కనుక చూసినట్లయితే, ఈ మహిళా సాధికారత కోఆర్డినేటర్ గా ఉన్నారు మీరు, మన జిల్లా వారికి కావచ్చు లేదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
1: ప్రతి మహిళ తెలుసుకోవాల్సింది ఒకటే ముఖ్యమైన విషయం, మనము ఎంత ధైర్యంగా ముందుకు అడిగేస్తే అంత మనకు వాల్యూ ఉంటుంది. చదువుకోవాలి ప్రతి ఒక్క అమ్మాయి, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి, ఇంటర్మీడియట్ డిగ్రీతో ఆపకుండా బాగా చదువుకోవాలి. చదువుకున్న వాళ్ళు కూడా పెళ్లిళ్ళు అయిన తర్వాత జాబ్స్ చేయడం చాలా తక్కువగా ఉంది, రేర్ గా ఉంది. ఎందుకంటే హస్బెండ్ సంపాదిస్తున్నాడు కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదని. కాకపోతే ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే మనకు ధైర్యంగా ఉంటుంది. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా మనము రిపోర్ట్ చేయగలగాలి, ఐ మీన్ మనం ఎక్కడో దగ్గర కంప్లైంట్ చేయగలగాలి. ఎప్పుడైనా మహిళలు బయటకు వచ్చి ప్రాబ్లం చెప్పుకుంటేనే అది ఎప్పుడు సాల్వ్ అవుతుంది. లేకపోతే మాత్రం మన లోపల మనమే పెట్టుకుంటే అది చాలా ప్రాబ్లం, మన హెల్త్ కు ప్రాబ్లం కావచ్చు, ఫ్యామిలీకి డిస్టర్బ్ అయిపోతుంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగినులు కూడా ఈ విషయాన్ని ఎక్కువ మంది బయట పెట్టరండి, సెక్సువల్ హెరాస్మెంట్ ఉమెనేట్ వర్క్ ప్లేస్ లో కూడా. ఎందుకంటే చెప్తే ఏమవుతుందో, మనల్ని మన కొలీగ్స్ ఏ తప్పుగా అర్థం చేసుకుంటారు, లేదు ఇంట్లో వాళ్ళ నుంచి ప్రాబ్లం వస్తుందని చాలా వరకు బయట పెట్టరు. ఒకవేళ అలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, మేము ఇట్లాంటి విషయాలు ఏవి కూడా బయటకు చెప్పమండి, చాలా సేఫ్ గా ఉంచుకుంటాము. అండ్ దీనికోసం స్పెషల్ గా కంప్లైంట్ కమిటీస్ కూడా ఫ్రేమ్ చేయమని చెప్పాము, జిల్లా స్థాయిలో ఉంది. మీ కంపెనీలో గానీ, మీ ఆఫీస్ లో గానీ ఏర్పాటు చేసుకోవాలి ఖచ్చితంగా. దీనికొక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక షీ బాక్స్ పోర్టల్ అనేది కూడా ఉందండి, మాతో చెప్పకపోయినా కూడా షీ బాక్స్ పోర్టల్ కి వెళ్ళి కూడా కంప్లైంట్ చేయొచ్చు. అండ్ మనం మాట్లాడకున్న, ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కూడా 181 టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి, అది కేవలం మహిళల కోసం. 1098 అనేది పిల్లల కోసం ఏర్పాటు చేయబడినటువంటి నెంబర్స్. ఏదేమైనా మహిళలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండాలి, ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. ప్రతి దాంట్లో అన్ని రంగాల్లో మహిళలు ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను.
0: మహిళా సాధికారతలో భాగంగా మరి జిల్లాలో చాలా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ మహిళలను ప్రోత్సహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి హన్మకొండ జిల్లాలో వచ్చే సంవత్సరానికి గాను ఇంకొంతమంది మహిళలు పెంచే దిశగా పనిచేస్తారని ఆశిద్దాం.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి. సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:58:19. ఇప్పుడు ఒక ప్రోమో విందాం.
4: ఆచరాలు పెట్టండి. ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
5: అబ్బా, ఏంటే నీ గోళ? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
4: అమ్మా? టైం పదయింది. హా, పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
5: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
4: నాన్న, అది ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
5: అవునా?
4: ఆ, ప్రతిరోజు ఉదయం 10:00 to 10:30 వరకు 0861233110 లేదా 102 కి ఫోన్ చేసి కొత్తవైనా లేక పాత మూవీస్ నుంచైనా మనకి నచ్చిన పాటల్ని వినొచ్చు నాన్న. అలాగే 10:30 to 11:00 వరకు 7901084415 కి వాట్సాప్ లో మెసేజ్ పంపి కూడా సాంగ్స్ ని వినొచ్చు నాన్న.
5: అందుకేనా మీ అమ్మ అలా పరిగెత్తింది? పద పద, మనం కూడా వెళ్ళి హలో అభిరుచికి కాల్ చేద్దాం.
4: హలో అభిరుచికి స్వాగతం.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరెంతగానో ఎదురు చూస్తున్న హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. అభిమాన శ్రోతలు వాట్సాప్ మెసేజ్ చేయవలసిన మా వాట్సాప్ నంబర్ 7901084415. ఈ నెంబర్కి మెసేజ్ చేసి మీకు ఇష్టమైన పాట కోరి వినవచ్చు. కార్యక్రమంలో ముందుగా మన అభిమాన శ్రోత అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి, వీరందరి కోసం నిన్నే ప్రేమిస్తా చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి. వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ అలహాబాద్ నుంచి అభిమాన శ్రోత కోరుతున్నారు, కుమార్ భాయట. ఏదైనా మంచి పాటను వినిపించండి అని కోరుతున్నారు. అలాగే నమస్తే శుభ సాయంత్రం, జూన్2 దర్శకులు మణిరత్నం గారి పుట్టినరోజు, అలాగే సంగీత దర్శకులు ఇళయరాజా గారి పుట్టినరోజు, వారిద్దరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన నాయకుడు చిత్రంలోని ఏదో తెలియని బంధమిది అనే పాటను వినిపించగలరు అంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి అందరి కోసం ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:12. మనం వింటున్నాం హలో అభిరుచి, వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో హలో అభిరుచి ఎఫ్ఎం కేంద్రానికి నమస్కారం అంటున్నారు. మీకు కూడా నమస్కారం అండి. రక్షకుడు చిత్రంలో సోనియా సోనియా ఈ పాటను తప్పక వినిపించగలరు అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద ఆయేష ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. మీకు కూడా మెసేజ్ చేసినందుకు ధన్యవాదాలండి. హలో, గుడ్ ఈవినింగ్. సింహపురి ఎఫ్ఎం కేంద్రం నెల్లూరు జిల్లా సంగమండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్ప కుమార్, మస్తానయ్య, కుమారి మౌనిక, వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ, మా అందరి కోసం అందరి వాడు మూవీలో నుంచి ఓ పడుచు బంగారమ్మ అనే సాంగ్ని వినిపించండి అంటున్నారు. ప్లీజ్ మా సాంగ్ని వినిపించడం లేదు, వినిపించండి అంటున్నారు. అలాగే అండి, ఇంకా ప్లీజ్ ప్లే కూలీ నెంబర్ 1 మూవీలో నుంచి కలయ్య నిజమా అనే సాంగ్ని మా కోసం ప్రసారం చేయండి, నమస్తే అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి. ఇక భాష సినిమాలో కొట్టిన తిట్టిన అనే పాట కావాలి అంటున్నారు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత అందరి కోసం రక్షకుడు చిత్రంలో నుంచి ఈ పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ నుంచి కోరుతున్నారు, ఏదైనా పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు పేరన్కొండ పెంచల లక్ష్మి అట. ఇక నమస్తే, గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే అండి. సింహపురి ఎఫ్ఎం వాట్సాప్ మెసేజ్, ఎనీ సాంగ్ ప్లీజ్ ప్లే మేడం అంటున్నారు. పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్, ప్లీజ్ మేడం మా పేర్లు చదవండి అంటున్నారు. ఓకే అండి. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. నాకు ఇష్టమైన పాట నాలుగు స్తంభాలాట చిత్రంలో నుంచి చినుకులా రాలి అనే పాటను, దీనికి సంగీతం సమకూర్చిన వారు రాచన్ నాగేంద్ర, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీలమ్మ. కోరిన శ్రోతలు లొల్లా శంకర్ గారు, లెక్చరర్ నారాయణ, ఐఐటి బ్రాంచ్ నెల్లూరు, నాగజ్యోతి, విష్ణుతేజ, వైష్ణవి. థ్యాంక్ యూ అంటున్నారు. మీకు కూడా థ్యాంక్స్ అండి మెసేజ్ చేసినందుకు. కార్యక్రమంలో ఈ పాట

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి. వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు అంటున్నారు. మీకు కూడా నమస్కారం అండి. హలో అభిరుచిలో మా కొరకు మిరాయి చిత్రం నుంచి వైబుంది బేబీ వైబుందిలే అనే పాటను వినిపించగలరు అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు. ఇంకా మేము కూడా వింటున్నామండి అంటున్నారు. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వాట్సాప్ అభిరుచికి అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. మృగరాజు చిత్రం నుంచి ఏలేలే ఏలేమ్మ అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. డైరెక్టర్ గుణశేఖర్ గారి పుట్టినరోజు, వారికి మా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో సాంగ్ని మా కోసం వినిపిస్తున్నారని ఆశిస్తున్నాం. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర శ్రీనివాస్, నంగి రామకృష్ణయ్య, పున్న వెంకటేశం. ఓకే అండి. ఇంకా గుడ్ ఈవినింగ్ నమస్తే మేడం అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. ఏదైనా ఒక సాంగ్ని మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య, ఆండాల్, ప్లీజ్ మేడం మా పేర్లు చదవండి అంటున్నారు. ఓకే అండి. గుడ్ ఈవినింగ్ నమస్తే అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. సింహపురి ఎఫ్ఎం వాట్సాప్ మెసేజ్, ఏదైనా ఒక మంచి పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనిక, బాలు, వినయ్ కుమార్. ఇక కొండవీటి దొంగ చిత్రంలో నుంచి మంచి పాటను ప్రసారం చేయండి అంటున్నారు ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శ్రీ రిషి, ఓంకార్, లక్ష్మీనారాయణ, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, యధోసే, సోనియా, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబాబా అంటున్నారు మూసపేట నుంచి నరేష్. ఇంకా అందరు ప్రజలు అట. ఇంకా ఓకే అండి. సింహపురి స్టేషన్కి, స్టేషన్ డైరెక్టర్ గారికి మరియు వ్యాఖ్యాతలకు అందరికీ కూడా మా అభినందనలు. అభిరుచి కార్యక్రమంలో మా కోసం ఎదురీత సినిమా నుండి ఏదైనా పర్వాలేదు ఒక చక్కని పాటను ప్రసారం చేయండి మేడం అంటున్నారు. థ్యాంక్ యూ, నమస్తే అంటున్నారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఓటర్ రింగ్ రోడ్ నుండి సాయిపూరి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీ బాబు, అభియా, నవీన్ కుమార్, అశోక్, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు. ఇంకా హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అంటున్నారు మై డియర్ సింహపురి ఎఫ్ఎం ఆర్జే గారికి. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. మేరు సుజిత మేడం గారికి నమస్కారాలు అంటున్నారు. ఈరోజు మేరు సుజిత మేడం కాదండి, నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెంపోలయ్య. ఈరోజు నాకు నచ్చిన పాట అల్లరి బావ మూవీ నుంచి మధువనిలో రాధికవో మధులలిక గీతికవో అనే పాటను మా కోసం వినిపించండి అంటున్నారు నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెంపోలయ్య మరియు వారి కుటుంబ సభ్యుల కోసం. హాయ్ నమస్తే అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. అభినందనలు తెలియజేస్తున్నారు. నా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి, ఋషికేశ్వరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, సావిత్రి, రమణమ్మ వారి కుటుంబ సభ్యులు. భైరవ దీపం చిత్రం నుంచి నరుడా ఓ నరుడా అనే సాంగ్ని కోరుతున్నారు అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే గుడ్ ఈవినింగ్ అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. మాస్టర్ మిథున్, మహాదేవ్ అందరి కోసం కొండవీటి దొంగ చిత్రం నుంచి ఈ పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి. వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు. సమయం 8:30 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా విద్యాపరంగా పురోగమించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భారత్ నేపాల్ దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశాలున్నాయని భారత్ స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటివరకు ఎబోలా వైరస్ కు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇమిగ్రేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా విద్యాపరంగా పురోగమించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన గిరిజన లబ్దిదారులకు ఉపకార వేతనాన్ని అందించే కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్య అనేది సాధికారతకు శక్తివంతమైన సాధనమన్నారు. వ్యక్తులను చైతన్యవంతులుగా సమర్థులుగా విద్య తీర్చిదిద్దుతుందని చెప్పారు. గిరిజన వర్గాలకు చెందిన యువతకు సాధికారత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా నిరంతర ప్రయత్నాలు చేస్తోందని రాష్ట్రపతి తెలిపారు. ప్రభుత్వ ఉపకార వేతన పథకాలు గిరిజనుల జీవితాలను మార్చివేశాయని చెప్పారు. దేశంలో ప్రతిభకు కొరత లేదని, దానిని గుర్తించి అభివృద్ది చెందడానికి సరైన వేదికను అందించాల్సిన అవసరం ఉందని ద్రౌపది ముర్ము తెలియజేస్తూ,
1: मुझे ये जानकर प्रसन्नता हुई कि उन युवाओं के जीवन में नई संभावनाओं का द्वार खुलती है. अपने से अनेक युवाओं ने विभिन्न क्षेत्रों में उच्च शिक्षा प्राप्त की है. कोई युवाओं को अन्य देशों के प्रतिष्ठित विश्वविद्यालय में भी अध्ययन का अवसर प्राप्त हुआ है. अपने कठिन परिस्थितियों का सामना करते हुए जो उपलब्धियां हासिल की है वे लाखों युवाओं के लिए प्रेरणा के स्रोत है.
0: ఇమిగ్రేషన్ నిబంధనలకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక మార్పులు చేసింది. విదేశీయులు అనుమతి పొందిన సమయం కన్నా ఎక్కువ రోజులు భారత్లో ఉండాలంటే వారి వీసా గడువు ముగియకముందే విదేశాంగ శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొంటూ నోటిఫికేషన్ ఈరోజు జారీ చేసింది. భారత్ కు 180 రోజులు అంతకంటే తక్కువ గడువు వీసాలపై వచ్చే విదేశీయులకు ఈ నిబంధన వర్తిస్తుంది. మరింత కాలం దేశంలో కొనసాగాలంటే వీసా గడువు ముగియకముందే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో వీసా గడువు పూర్తయిన తర్వాత 14 రోజుల్లోపు పొడిగింపుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. భారత్ నేపాల్ దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశాలున్నాయని భారత్ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏ మూడవ పక్షం ప్రమేయం అవసరం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. భారత్ నేపాల్ సరిహద్దుకు సంబంధించి నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలు, అలాగే తదనంతరం నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనపై ఆయన మాట్లాడుతూ, భారత్ నేపాల్ సరిహద్దులో దాదాపు 98% గుర్తించబడినప్పటికీ కొన్ని అపరిష్కృత విభాగాలున్నాయని తెలిపారు. జమ్మూ కశ్మీర్ కు సంబంధించి పాకిస్తాన్ యూరోపియన్ యూనియన్ సంయుక్త ప్రకటనలో చేసిన అనవసర ప్రస్తావనలను కూడా ఆయన తప్పుపెట్టారు. జమ్మూ కశ్మీర్ లడక్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని జైష్వాల్ పేర్కొంటూ,
2: కన్సర్నింగ్ ఇండియా నేపాల్ బౌండరీ యాజ్ వెల్ యాజ్ ది సబ్సిక్వెంట్ స్టేట్మెంట్ మేడ్ బై ది నేపాలీ ఫారెన్ ఆఫీస్ ఆన్ దిస్ మ్యాటర్ వై క్లోజ్ టు 98% ఆఫ్ ఇండియా నేపాల్ బౌండరీ హ్యాస్ బీన్ డిమార్కేటెడ్ and encroachment of no man's land. We have established bilateral mechanisms to deal with all aspects of boundary matters. It should be clear to all concerned that there is no role for any third parties in a bilateral matter between India and Nepal.
0: దేశంలో ఇప్పటివరకు ఎబోలా వైరస్ వ్యాధికి సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశాల నుండి వచ్చిన వారు, అలాగే ఆ దేశం గుండా ప్రయాణించిన వారికి ఎవరికైనా జ్వరం, తలనొప్పి, కంఠరాల నొప్పి, విరేచనాలు, కారణం తెలియని రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లి స్థానిక ఆరోగ్య అధికారులకు తెలియజేయాలని ఆ మంత్రిత్వ శాఖ సూచించింది. సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన 5 న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ సీల్ నాగు, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్, జస్టిస్ అరుణ్ పల్లి, జస్టిస్ వెంకట సుబ్రహ్మణి న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా నియమితులైన 5 న్యాయమూర్తులతో కలిపి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37 చేరింది. అదేవిధంగా మహిళా న్యాయమూర్తుల సంఖ్య 2 చేరింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ జర్మనీలోని తూరింగియా రాష్ట మంత్రి మ్యారియో వైట్ క్వాంటమ్ కమ్యూనికేషన్ ఫోటోనిక్స్ పరిశ్రమల నేతృత్వంలోని డీప్టెక్ భాగస్వామ్యాలపై న్యూఢిల్లీలో ఈరోజు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భారత జర్మనీ దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యంతో పాటు ప్రజల మధ్య కూడా బలమైన సంబంధాలు ఉన్నాయన్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం పరిశోధనలు ఆవిష్కరణలు పారిశ్రామిక అభివృద్ది రంగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని చెప్పారు. బయోటెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, నీటి సాంకేతికత, కృత్రిమ మేధస్సు, అంతరిక్ష సాంకేతికతల విషయంలో అంతర్జాతీయ సహకారానికి భారత్ గణనీయమైన అవకాశాలను అందిస్తోందన్నారు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలలో కొనసాగుతున్న ఎబోలా వైరస్ వ్యాప్తిని ఎదుర్కొనే విషయంలో ఆఫ్రికా వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రాలు సిడిసిలకు రెండవ విడత వైద్య సహాయాన్ని భారత్ ఈరోజు పంపింది. ఇందులో రక్షణ పరికరాలు, రోగ నిర్ధారణ పర్యవేక్షణ పరికరాలు, మందులు, పోషకాహార సప్లిమెంట్లు ఉన్నాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. భారతదేశం ఆఫ్రికా సిడిసికి వైద్య సహాయాన్ని పంపించిందని తెలిపారు. ఈ 43 టన్నుల వైద్య సామాగ్రి అక్కడి ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందన్న విశ్వాసాన్ని జైశంకర్ వ్యక్తం చేశారు. వాతావరణం. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, కోస్తాంధ్రప్రదేశ్లలో ఉరుములతో కూడిన వర్షాలు రానున్న 24 గంటల్లో కురిసే అవకాశముందని పేర్కొంటూ భారత వాతావరణ విభాగం IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంతర్గత కర్ణాటక, కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో భారీ వర్షాలు రేపటి వరకు కురుస్తాయని IMD అంచనా వేసింది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ,
3: Southwest monsoon is likely to set in over Kerala around 4th June 2026. Apart from that, isolated heavy to very heavy rainfall, that is rainfall amounting 7 to 20 centimeters, very likely over Kerala during next 7 days. Also isolated heavy rainfall, that is rainfall amounting 7 to 11 centimeters, likely over Tamil Nadu and Karnataka during next 6 to 7 days. Moderate to severe thunderstorm activity along with gust wind speed reaching 40 to 50 likely over many parts of the country.
0: జాతీయ పంచాయతీ అవార్డుల 2025 ప్రధానోత్సవం న్యూఢిల్లీలో రేపు జరగనుంది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన 42 పంచాయతీలకు అవార్డులను ఈ సందర్భంగా ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకలో దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ విభాగం కింద 34 గ్రామ పంచాయతీలకు, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ విభాగం కింద 8 పంచాయతీలకు అవార్డులు అందజేయనున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,267 పాయింట్ల వద్ద నష్టంతో ప్రారంభమై చివరకు 382 పాయింట్ల లాభంతో 74,669 వద్ద ముగిసింది. నిఫ్టీ 100 పాయింట్లు లాభపడి 23,483 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.28 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 93.96 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర 4,528 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దక్షిణాఫ్రికా ఉపరాష్టపతి పాల్ మషతిలతో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, MSMEలు, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాలలో ఉన్న అవకాశాలపై చర్చించినట్లు జైశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం పట్ల పాల్ మషతిలకు ఉన్న దృఢ సంకల్పాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్, దక్షిణాఫ్రికా కలిసికట్టుగా పనిచేయాలని కూడా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఆయన తెలియజేశారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా, విద్యాపరంగా పురోగమించినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భారత్, నేపాల్ దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశాలున్నాయని భారత్ స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటి వరకు ఎబోలా వైరస్ కు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇమిగ్రేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నదో కదా ఈ చెట్టు. సకల ప్రపంచానికి ఆధారభూతుడవైన నీకు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడవైన నీకు, ఆద్యంతములు లేని నీకు ఒక చెట్టు ఆశ్రయాన్నిచ్చింది కదా. ఆహా, నేను ఈ చెట్టుగానైనా పుట్టకపోతేనే అని కుచేలుడు అంటుంటే, కుచేలుని భక్తికి కృష్ణ పరమాత్మ ఆనందపడుతూ ఇంకా పరీక్ష చేయదలిచి, కుచేల నాకు బాగా ఆకలిగా ఉందయ్యా, తినడానికి ఏమైనా ఉందా అన్నాడు. అప్పుడు కుచేలుడు, అయ్యో స్వామి, నీకు ఆకలిగా ఉందా? ఈ దరిద్రుడు వెంట తీసుకొని నిన్ను బాధ పెడుతున్నానే, ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయ్యో, ఈ వర్షం తగ్గినా బాగుండునే కృష్ణ, అయ్యో అనుకుంటుండగా, నీ ఆకలి ఎలా తీర్చాలి అని కుచేలుడు అనుకుంటుండగా, సమిధలు మోపు చేస్తున్నప్పుడు ఒక ఫలం దొరికిందటండి. అది మోపుల మధ్యన పెట్టి కట్టి ఉంచాడు. అది గుర్తొచ్చింది. ఆ మోపును విప్పి అందులో ఉన్న పండును తీసుకొని కృష్ణ పరమాత్మకు సమర్పిస్తూ, కృష్ణ

అప్పటి నుంచి మర్చిపోయాను కృష్ణ. ఈ పండు నీకివ్వాలనే దాచి ఉంచాను. ఈ పండు తిని నీ ఆకలి తీర్చుకో కృష్ణ అని కుచేలుడు ఆ పండును అందించే విధానముందే ఆ భక్తికి సంతసించి కృష్ణ పరమాత్మ, ఓ ఈ చలికాడా ఎన్నడే నొరుల కిచ్చుకొనుటయ్య గాని నే పుచ్చుకొనుటెరుంగ ఇప్పుడిది నీ వనగొని ఈయగలనే భక్తి ఫలమునకు దగు ప్రతిఫలంబు. ఇతరమా కుచేలా, నేను ఒకరికి ఇవ్వడమే గాని ఒకరి నుండి తీసుకునేది ఏమీ ఉండదే. నీవు భక్తితో ఇచ్చిన ఈ పండును తీసుకుని నేను తింటే దీనికి తగ్గ ప్రతిఫలం నా దగ్గర ఏముందా అని ఆలోచిస్తున్నానని సందేహాన్ని వెలిబుచ్చాడు. కృష్ణ పరమాత్మ అంటే పరమాత్ముడు భక్తికి మాత్రమే కట్టుబడిపోతాడన్నమాట. పత్రమో పుష్పమో ఫలమో తోయమో ఏదీ లేకుంటే ఒక్క నమస్కారమో చాలు ఆయనకి. ఒక్కసారి గోవిందా అని తలుచుకుంటే చాలు పొంగిపోయి మనకు లొంగిపోతాడు. గోవిందా గోవింద. కాబట్టి మనం భగవంతునిపై పరిపూర్ణమైన భక్తి ప్రపత్తులు ఏర్పరచుకోవాలి. భగవంతుని దృష్టి మన మీద పడాలి అంటే అనే దృష్టి మనకుండాలి. కృష్ణ పరమాత్మ, నేను తిరిగి నేను నీకు ఏమి ఇవ్వగలనా అనగానే కుచేలుడు, కృష్ణయ్య నాకేమీ ఇవ్వవలసిన పని లేదయ్యా,

నీ అపార కృపా కరుణా కటాక్ష వీక్షణాలు మన మీద ఉంటే చాలు. మనల్ని మించిన ధనవంతుడు ఇంకెవరూ ఉండరు కదా. అదే మనం కోరుకోవాలి. ఆ స్వామి అన్నీ చూసుకుంటాడు అనే ఈ కథలో నీతి.

కృష్ణ అందుకే కుచేలుడు అంటాడు, కృష్ణయ్య నీ కరుణాకటాక్ష వీక్షణలు మా మీద ఉంటే చాలు కదా కృష్ణ, అంతకన్నా మాకు ఇంకేమీ అవసరం లేదు కృష్ణ అన్నాడు. ఆ మాట విన్న కృష్ణ పరమాత్మ మహదానందపడి కుచేలుడు భక్తితో ఇచ్చిన పండును తృప్తిగా ఆరగించినాడు. ఆ రేయంతా వర్షం కురుస్తూనే ఉంది. తెల్లవారింది. ఇద్దరు ఆశ్రమానికి బయలుదేరుతున్నారు. అక్కడ ఆశ్రమంలో సాందీపని మహర్షి ఆందోళన చెంది పిల్లలు ఏమైపోయారో అని అడవి చేరుకొని శ్రీకృష్ణ సుధామా అని పిలుస్తుండగా ఆ పిలుపు విని కృష్ణ కుచేలు ఇరువు కూడా గురువుగారిని చేరి నమస్కరించగా సాందీపముని ఇద్దరిని దగ్గరికి తీసుకొని, నాయనలారా ఎంత పొరపాటు జరిగిపోయింది, మీకేం కాలేదు కదా, ఏమీ కాలేదు కదా అని ఆందోళన చెందుతూ ఇలా దీవిస్తున్నాడు. కడగడా ఇట్లు మా కొరకుగా తను తెలిచి మగాటవి సముత్కట పరిపీడ నొంది తిరిగా ఉనా శిష్యులు మారునంబు నీగుట నిటులయ్యగాన సమకూరెడుపోయి కవీద మీకు విస్ఫుట ధన బంధు దార బహుపుత్ర విభూతి జయాయురున్నతు. సాందీపని మహర్షి ఇద్దరినీ చెరకవైపు గుండెలు కత్తుకుని దీవిస్తున్నాడు. మా కొరకు ఇంత బాధపడి మా రుణం ఈ ప్రకారంగా తీర్చుకున్నారు కాబట్టి సమకూరెడుపోయి కబీద మీకు విస్ఫుట ధన బంధు దార అని కృష్ణుని దీవించి బహుపుత్ర విభూతి అని కుచేలును దీవించారట. గురువుగారు సాందీపని కావాలని ఎలా దీవించలేదు, కానీ మామూలుగా ఒక వ్యక్తి ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు ఒకరిని చూచి ఒక మాట ఇంకొకరిని చూచి ఇంకొక మాట చెప్పినట్టుగా అన్నాడంతే. అదే ఇక్కడ జరిగింది. అనుకోకుండా జరిగింది. ఒక ముహూర్త కాలంలో ఎంతో మార్పు జరిగిపోతుంది. గురువుగారి దీవెన ఫలించిందా అన్నట్లుగా కృష్ణునికి సమస్త భోగ భాగ్యాలు లభిస్తే కుచేలునికి సంతానం మాత్రమే కలిగి దారిద్ర్యాన్ని అనుభవించి చివరికి జయాయురున్నతుల్ అని ఆలస్యంగా అన్నందుకు గాను కుచేలునికి ఆలస్యంగానే అష్టైశ్వర్యాలు కలిగినాయని పెద్దలు చెప్తుంటారు. గురువుగారు ఇద్దరినీ ఇంటికి తీసుకుని వెళ్ళినాడు. కొంతకాలానికి విద్యాభ్యాసం పూర్తి అయిపోయింది. బలరామకృష్ణులు ఇరువురు రథంపై వారింటికి వెళ్ళిపోతుండగా తన ప్రాణమిత్రుడు కృష్ణుడు తనని విడిచి వెళుతున్నందుకు కుచేలుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, కృష్ణ వెళ్ళొస్తావా, నన్ను మర్చిపోవద్దు కృష్ణయ్య, నన్ను గుర్తుంచుకుంటావు కదా, మళ్ళీ నిన్ను ఎప్పుడు చూస్తాను కృష్ణ కృష్ణ అంటుండగా రథం కదిలింది. కుచేలుడు రథం వెంట పరిగెత్తు కృష్ణుని చేయి విడవలేక విడిచాడు. రథం కనుమరుగైపోయింది. అలాగే చూస్తూ నిలబడిపోయాడు. కొంతకాలానికి కృష్ణుడు అష్టభార్యలతో ద్వారకలో ఆనందంగా ఉంటే మన కుచేలుడు వామాక్షి అనే పుణ్యాంగనను వివాహం చేసుకున్నాడు. ఆ మహాసాధ్వీమణి వామాక్షి నియమములెల్చు ఆత్మవిభూ నిమ్మి భజిల్చు గృహక్రియల్ శుభోదయముగా నాచరిల్చు ఫలదానముల వనరిల్చు ధర్మమే జయమని ఎల్చు అర్థిగని జాలి వగిల్చు అలంకృతులు పతిప్రియ గృహ లక్ష్మి అన్నట్టు ధరించు సుధాముని పత్ని సాక్షి అయ్యే. పతి మాటలకు ఎదురు చెప్పగా ఎవరి మనసు కష్టపెట్టగా ఎట్టి సమయంలోనూ అసత్యమాడక గ్రహ కర్తవ్యములను నెరవేర్చుకుంటుంది వామాక్షి. కుచేలుడు ఉంచవృత్తి చేస్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. ఏ పూట ఆ పూట గడవడం కష్టంగా మారింది. నిరుపేదకు కుక్క మురికి సంతానం అని ఆదిభట్నారాయణ దాస్ గారు అన్నట్లుగా ఆ దంపతులకు సంతానం 27 మంది కలిగారు. కుచేలుడు మాత్రం ఎంత దారిద్ర్యాన్ని అనుభవించినా హరినామస్మరణ చేయడం మాత్రం మరవలేదు. ఒకరోజు కుచేలుడు హరిధ్యానంలో నిమగ్నమై తాదాత్మ్య స్థితికి చేరుకుని ఈ లోకాన్ని మర్చిపోయి ఆ హరిధ్యానంలోనే పరవశించిపోతున్నాడు. ఇంట్లో పిల్లలు ఆకలికి తట్టుకోలేకపోయారు. వామాక్షి భర్తను మాట్లాడించి ధ్యానభంగం చేయలేకపోయింది.
ఆ రోజుకు మంచినీళ్లతో పిల్లల ఆకలి తీర్చింది వామాక్షి. మరుసటి రోజు కూడా కుచేలుడు ధ్యానంలో హరినామ స్మరణ చేస్తూ ఉండిపోగా పిల్లలు ఆకలి బాధను తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. వామాక్షి ఏమీ అనలేకపోయింది. ఆ పిల్లలందరూ కూడా తల్లి చుట్టూ చేరి ఆకలికి అల్లాడిపోతూ

అమ్మా, ఆకలి వస్తుందమ్మా, అన్నం పెట్టమ్మా, ఈ ఆకలికి తట్టుకోలేమమ్మా అని పిల్లలందరూ చుట్టూ చేరి అమ్మరో ఆకలి కాగదాలను కనులు తిరుగునంచు నేల దొరదునొకడు. పండగ నాటికెర్పడజేయుమి కొత్త గోతి అంతును జాలిగుచ్చునొకడు. మొన్న పెట్టిన పైరు దొన్న రొట్టె ముక్క పెట్టవే అని వీపు తట్టునొకడు. తమ్మునికిచ్చినంతలపవేమని చీర కొంగులాగుతు కిందగూనొకడు. ఒకడాయాసపడు, ఒకడొదిగి ఏడ్చు, ఒకడు తన పొట్ట చూపు, ఒకడు దీన దృక్కులం చూసు, ఇంకొకడు ఎడగజేరి మూలుగు వామాక్షి.

పిల్లలు ఎంతగాని ఆకలి కోర్చుకుంటారు చెప్పండి. అమ్మా కళ్ళు తిరిగిపోతున్నాయమ్మా, అన్నం పెట్టమ్మా అని ఒకటి. నాకు లేకున్నా పర్వాలేదమ్మా, తమ్ముడిని చూడమ్మా, వాడి పొట్ట వీపులోకి వెళ్ళిపోయిందమ్మా, వాడికైనా అన్నం పెట్టమ్మా, లేకపోతే వాడు చనిపోతాడమ్మా అని అంటుంటే ఇంకొకడు, అమ్మా మొన్న పెట్టిన పైరు జొన్న రొట్టె ముక్క పెట్టవే అంటే వామాక్షి వంటింట్లోకి వెళ్ళి చూస్తే ఎప్పుడో పారేసుకున్న ఒక రొట్టె ముక్క దొరికింది. అది చిన్నవాడికి ఇచ్చింది. అది చూచి ఇంకొకడు, తమ్మునికి చిన్నందలపవేమని చీర కొంగులాగుతూ కిందగూనొకడు, అమ్మా వాడు మాత్రమే నీ కొడుక, నేను నీ కొడుకును కాదా, నాకివ్వవేంటమ్మా అని ఇంకొకడు ఆకలికి తట్టుకోలేక, అమ్మా ఆకలమ్మా పట్టడం పెట్టమ్మా, అంతకంటే మాకింకేం వద్దమ్మా అని ఆ పిల్లలు అడుగుతుంటే ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లిపోయిందో కదా. వామాక్షి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, నాయనలారా మీకు పట్టెడన్నం పెట్టలేని నేను తల్లిని కాదురా, నా హృదయం కఠిన కర్కశ పాషాణంరా, భగవంతుడా ఏమిటి పరీక్ష అని తన దుస్థితికి బోరున విలపిస్తూ

అచ్చుచు పిల్లలు మూగా చూచు నా కన్న దరిద్ర దేవత ధరలోన ఇకన్మరెవ్వరుందురు. ఆపన్నత లోకమందు బహుభంగులనుండగవచ్చు గాని ఆపన్నత లోకమందు బహుభంగులనుండగవచ్చు గాని ఈ చెన్నున అన్న ఘోష దురదృష్టము పండినగాక కలుగునే. భగవంతుడా, కన్న బిడ్డలకు పచ్చడన్నం పెట్టలేని దుస్థితి ఈ ప్రపంచంలో. ఏ తల్లికి రాణియకు స్వామి. నాయనలారా, నేను మీ అమ్మను కాదురా. ఒకవేళ నేను మీ కన్న తల్లిని అయితే మీరు అమ్మా ఆకలమ్మా అన్నం పెట్టమ్మా అంతకన్నా ఇంకేమి వద్దమ్మా అని అడిగినప్పుడే నా గుండె పగిలి నేను చావవలసిన దానిరా. నా గుండె కఠిన కర్కష పాశాలనరా అని గుండె చెరువుగా విలపిస్తుంది వామాక్షి. చివరకు భర్త వద్దకు వచ్చి స్వామి స్వామి అని పిలవలేక పిలిచింది. ఆ పిలుపుతో ధ్యాన నిమగ్నుడైన కుచేలుడు ఈ లోకంలోకి వచ్చాడు. కన్నీటి పర్యంతమై విలపిస్తున్న వామాక్షిని చూచి ఏం జరిగింది వామాక్షి అన్నాడు. పొంగే దుఃఖాన్ని దిగమింగుతూ, స్వామి, మన పెళ్లినాటి నుంచి మిమ్మల్ని ఏ కోరిక కోరలేదు. ఈరోజు నేను కోరే నా కోర్కెను మాత్రం కాదనకండి స్వామి అన్నది. ఏమిటో చెప్పు వామాక్షి అనగానే, పిల్లలు 2 రోజులుగా అన్నం లేకుండా అల్లాడిపోతున్నారు స్వామి. మన బిడ్డలకు పచ్చడన్నం పెట్టే ప్రయత్నం చేయండి, అంతకన్నా నాకేమీ అవసరం లేదు అని పిల్లల్ని చూపిస్తూ బోరున విలపించింది వామాక్షి. అప్పుడు కుచేరుడు, వామాక్షి పిచ్చిదానా, నారు పోసిన వాడు నీరు పోయక మానడే. ఏది ఎలా జరగవలసి ఉంటే అలా జరుగుతుంది, మన నిమిత్త మాత్రం అన్నాడు. అప్పుడు వామాక్షి, అంత మాట అనకండి స్వామి, దయములకి ఒక మాట వినుడు తమకు తెలిపెడునంత దానగా నేను దైవంబు ప్రేరేచి దాచుకోలేని మనసుగా ఉన ఒక మనవి చేసేదను. స్వామి, నేను తమకు తెలుపునంతటి దానను కాను, కానీ నా ఈ ఒక్క కోరికను దయచేసి కాదనకండి అనగానే, అయితే సరే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అన్నాడు కుచేరుడు. అప్పుడు వామాక్షి, స్వామి, తమ

అమిత దయాబ్ధి కృష్ణుడు రమావిభుడు ఆశ్రితవత్తలుడు సంయమి వరదాత శౌరిహితుడౌట వచిం తురుగాదెమున్ను తత్సము

స్వామి, తమరు ద్వారకకు వెళ్ళి తమ చిన్ననాటి స్నేహితుడైన శ్రీకృష్ణునికి మన పరిస్థితి వివరిస్తే కొంతైనా సహాయం చేయకపోతాడా? మీ మాట కాదనడు కదా స్వామి. వెళ్ళిరమ్మనగానే ఆ వామాక్షి ప్రోద్బలంతో ఆమె మాట కాదనలేక అలాగే వెళ్ళి వస్తాను కా వామాక్షి అని. వామాక్షి ఇచ్చిన ఆ గుప్పెడు అటుకులు తన ఉత్తరీయంలో మూట కట్టుకొని ద్వారకానాథ శ్రీకృష్ణ దర్శనం జన్మ తారకమగుటనే చనుజనటు అసట అక్కడికి వెళ్తాను కానీ ఆయన కానకగా ఇవ్వటానికి మన దగ్గరే ఏముంది అని ఆ వామాక్షి ఇచ్చిన ఆ దోషడు అటుకులు ఉత్తరీయంలో మూటగట్టుకుని కృష్ణ పరమాత్మను దర్శించుకునే భాగ్యం తనకు కలుగుతున్నందుకు ఆనందపడుతూ అటుకుల మూటను భుజాన ధరించిన ఆ కుచేరుడు ద్వారకకు ప్రయాణమై కృష్ణ దర్శనార్థమై వెళ్తున్నాడు.

కుచేలుడు ద్వారకా నగరాన్ని చేరే ప్రయత్నంలో ఆ హరిని కీర్తిస్తూ మహారణ్యాన్ని కూడా ఇలా కీర్తనతో పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు.

ఎప్పుడెవ్వరి బ్రోవనయ్యళకేగును. సర్వగతుడు జగత్స్వామిగాన తాపమును తీర్చునా దరిద్రత నడపగ ఏ

0: నేను వెళ్ళగానే ఆ స్వామి నన్ను గుర్తుపడతాడో లేదో, అసలు నన్ను ద్వారపాలకులు లోపలికి వెళ్ళనిస్తారో లేదో. నావలే ఎందరు వచ్చుంటారో, నా కోరికను అవునంటారో కాదంటాడు. ఏమైనా సరే ఆ స్వామి ఆశ్రయాన్ని కోరుతాను అనుకొని ద్వారకానగర సమీపమునకు చేరుకుంటుండగా అక్కడ ఆ పొలిమేరలో ఈ పశువులను కాచుకునే కొందరు గోపాల బాలురు భక్తితో ఆ కృష్ణ ఇలా కీర్తించడం కుచేరుడు చూస్తున్నాడు. వాళ్ళు ఎలా కీర్తిస్తున్నారు?
1: గోవింద గొడ్లెంబడి పడిపోయి అడవిలదిరి ఏటోళ్ళం, జ్ఞానమే లేనోళ్ళం గొడ్లగా చేటోళ్ళం. అరే గొడ్ల

అని భక్తి పారవశ్యంతో పాడుతున్న వారిని చూచి కుచేలుడు మహదానందతో వారి వద్దకు వెళ్ళి వారు నాట్యం చేస్తున్న ప్రదేశంలో ఉన్న పాదధూళిని తన శిరస్సును ధరించి ద్వారకా నగరి చేరుకున్నాడు. కృష్ణ దర్శనార్థమై మందిరంలోనికి ప్రవేశించబోగా సింహద్వారం వద్ద ద్వారపాలకులు లోనికి వెళ్ళటానికి నిరాకరించగా వారికి అనేక విధాలుగా నచ్చజెప్తూ, కృష్ణుడు నా ప్రాణమిత్రుడయ్యా, నన్ను పంపకపోయినా పర్వాలేదు, మీరెవరైనా వెళ్ళి నీ చిన్ననాటి స్నేహితుడు కుచేరుడు వచ్చాడని చెప్పండి అని బ్రతిమలాడుకొని వినయోక్తులు మెప్పించగా ద్వారపాలకులలో ఒకడు వెళ్ళి కృష్ణయ్యా అని పిలిచాడు. హంసతూలికా తల్పంపై యోగ నిద్రలో ఉన్న ఆ స్వామి ఎవరది అన్నాడు. నేను కిట్టయ్యా ద్వారపాలకుణ్ణి అన్నాడు. ఏం కావాలి అన్నాడు కృష్ణుడు. తమ కొరకు ఎవరో వచ్చారు కిట్టయ్యా. పేరేమిటట అన్నాడు ఆయన. ఏదో కుచేలుడట స్వామి, కుచేలుడు అన్నాడండి. ఎప్పుడైతే కుచేలుడు అన్న మాట వినిపించిందో కృష్ణ పరమాత్మ హంసతూలికా తల్పమున దిగ్గున దిగి, ఎవరెవరు ఎవరెవరు మా బాల్య సఖుల అహగా భవ్య సాందీపముని తీర్థ పాదముఖ్య శిష్యుల ప్రాణమిత్రుల చేర్చుడిటకు తక్షణమే గౌరవముగా ఆదరమే సంగా నా చిన్ననాటి ప్రాణమిత్రుడు కుచేరుడు నన్ను చూడటానికి వస్తే లోపలికి రాకుండా అడిగించారా? అయ్యయ్యో, ఎంత పొరపాటు జరిగిపోయింది. వెంటనే సకల మర్యాదలతో తోడ్కొని రమ్మని గంగాజలాన్ని తెప్పించి బ్రాహ్మణోత్తములతో వేదమంత్రోక్తంగా స్వాగతం పలుకుతూ పూర్ణకుంభంతో, ఓం అగ్నిమీహీలే పురోహితం యజ్ఞస్వ దేవమృత్యుజం హోత ఆరగం రత్న ధాతము అని పురుష సూక్తంతో స్వాగతం పలుకుతూ ఎదురేగి, మిత్రమా కుచేలా అని కౌగిలించుకున్నాడు. తను దయాసాగరుడు కదా, కరుణా సముద్రుడు కదా, ఆ కరుణా సముద్రంలో మునిగిపోతున్నానేమో అనుకుంటున్నాడు కుచేలుడు. ఆ తర్వాత కుచేలుణ్ణి తన మందిరంలోనికి తీసుకుని వెళ్ళి కృష్ణ పరమాత్మ ఇతమతి శయ్య జయచి

నేర్చి నయవృత్తి జలంబుల కాళ్ళు గడిగి శ్రీపతి తన శీర్షమందు కడు భక్తి దళిర్ప ధరించి మించి సమ్మతి ఘనసారమిశ్రిత

కృష్ణుడు కుచేలుణ్ణి తను కూర్చున్న ఆసనం మీద కూర్చోబెట్టి అతని పాదములకు బంగారు కలశంతో నీళ్లు పోస్తుండగా ఎవరు మన లక్ష్మీదేవి రుక్మిణి అమ్మవారు బంగారు కలశంతో నీళ్లు పోస్తుండగా ఆ కుచేలుని పాదాలు కడుగుతూ ఆ జలాన్ని శిరస్సును జల్లుకొని నూతన వస్త్రాలతో సత్కరించి గంధము పూసి పుష్పమాలాలంకృతుణ్ణి చేసి రత్నదీపాలతో నీరాజనమిస్తున్న ఆ దృశ్యాన్ని చూచారు అక్కడున్నటువంటి అంతఃపుర వాసనలందరూ కూడా. డబ్బు లేని వాణ్ణి బంధువులు కూడా తమ బంధువుని చెప్పుకోవడానికి చెప్పుకోరటండి. మిత్రులు కూడా అపరిచితుల్లాగా ప్రవర్తిస్తారు డబ్బు లేని వాళ్ళని. కనిపించగానే ముఖం చాటు వేస్తారట. కానీ కృష్ణుడు మాత్రం కుచేలుని ఆదరించిన విధానం ఎంత గొప్పది. భక్తికి ఉన్న శక్తి అది. కృష్ణ పరమాత్మ తనకు చేస్తున్న ఉపచారములకు కుచేలుడు పులకాంకితుడై ఆనంద బాష్పాలు రాలుస్తూ నిశ్చేష్టుడై చూస్తున్నాడు. ఇదంతా చూస్తున్న అంతఃపురాంగణులు ఏంటి కృష్ణ పరమాత్మ ఇలా చేస్తున్నాడని ఎవడో భూసురుడు ఎంత తపము చేసినవాడో

ఇతుడటే హరి సేవించిన గుణయుతుడటే, ఇతుడటే హరి సేవించిన గుణయుతుడటే, విధి వికిత సత్కర్మరతుడటే, మునిజనులు పగడు సమ్మతుడటే, ఎంతటి వాడోగాక ఇతడివ్వడ్డో భూసురుడు. ఇతేంద్రియులకంత రంగగతుడగు నతీంద్రియుని నత సురేంద్రుగనుగొనే, జితేంద్రియులకంత రంగగతుడగు నతీంద్రియుని నత సురేంద్రుగను, నతీంద్రుడెంతటి భాగ్యవంతుడు.

0: ఈ భూసులోత్తముడు ఎవరో కదా, ఎంత పుణ్యం చేసుకున్నాడో కదా. కృష్ణ పరమాత్మ ఇతన్ని పాదాలు కడిగి ఆ జలాన్ని శిరస్సును తడుకొని సకలోపచారాలు చేస్తున్నాడే, ఎంతటి భాగ్యవంతుడు అని ఆశ్చర్యపోతుండగా శ్రీకృష్ణుడు కుచేలుని భుజము తట్టి, మిత్రమా కుచేల,
1: మరచిపోలేదు కదా, మరచిపోలేదు కదా మన చెల్లి.

మిత్రమా, కుచేలా, ఇన్నాళ్ళ కలిశామయ్యా. మన గురువుగారు సుఖంగా ఉన్నారా? ఆ మర్చానయ్యా, నీకు పిల్లలెంతమంది? నీ భార్య నీకు అనుకూలవతి అయినా? ఎంత మారిపోయావయ్యా అని ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా కుచేలుడు వా

నీకు తెలియనిదేమున్నది కృష్ణ, అంతా క్షేమమే అన్నాడు. అప్పుడు కృష్ణుడు, అది సరిగాని అది సరిగాని ఆడవినప్పుడు భీకర వర్ష బాధలో ఇదిగో ఎటంచు వండు ఫలమీ విడి నన్ పరితృప్తు చేసినావు, అది మది బాయలేదు సుగుణాస్పద బాల్యము నాటి సౌఖ్య సంపద గృహి అయిన నాడు.

చెలా నీకు గుర్తుందా, ఆ రోజు మనం అడవి లోపల వర్షంలో తడిచిపోయాం, నువ్వు నాకు ఒక పండు ఇచ్చావు. అబ్బా, అది నేను ఇంకా మర్చిపోలేదయ్యా. ఆ రోజున నువ్వు ఇచ్చిన పండు ఎంత రుచిగా ఉందంటే, అసలు అంత రుచిగల పండు మళ్ళీ నేను ఇంతవరకు తినలేదయ్యా. నా కోసం ఏమైనా తీసుకొచ్చావా అనగానే అటుకులు తెచ్చానని సిగ్గుపడుతూ అటుకుల మూటను దాచే ప్రయత్నం చేస్తుండగా, అదిగో ఏదో దాస్తున్నావు. ఏమిటయ్యా అది కుచేరా?

ಕನ್ನ ಸರಣಿಗೊಂದು ಹೃದಯ ಸಂಶುದ್ಧಿ ಕನ್ನ ಸಂಪದಲು ಕಲದೆ భగవంతుడు మనకు ఎంత ఇస్తున్నామని కాక ఎలా ఇస్తున్నామని చూస్తాడటండి. క్వాంటిటీ కాకుండా క్వాలిటీ చూస్తాడట. నిండు హృదయంతో ఏదిచ్చినా తృప్తిగా ఉంటుందయ్యా అని ఆ అటుకుల మూటను కుచేలిన వద్ద నుంచి లాక్కొని ఆ మూట విప్పు చూసి, అటుకుల అబ్బా ఇవి నాకు ఇష్టమని నీకొక్కడికే తెలుసయ్యా అని ఒక గుప్పెడు అటుకులు తీసుకుని గబగబగబ తినేశాడు. అబ్బాబ్బాబ్బా ఎంత రుచిగా ఉన్నాయని ఇంకొక గుప్పెడు తినబోగా రుక్మిణీదేవి వచ్చి చెయ్యి పట్టుకున్నదట. ఎందుకంటే కృష్ణుడు తృప్తిగా గుప్పెడు అటుకులు తినగానే సమస్త సంపదలు కుచేలిని ఇంటికి చేరిపోయాయట. ప్రపంచంలో ధనవంతుడు ఎవరయ్యా అంటే పరమాత్మను తృప్తిపరచగలిగిన వాడు ధనవంతుడు. మరి దరిద్రుడు ఎవరయ్యా అంటే అంతా నాదే అనుకునేవాడు ప్రపంచంలో దరిద్రుడటండి. రుక్మిణి అమ్మవారు కృష్ణుని చేయి పట్టుకొని జగన్నాటకాన్ని చాలించండి అనగానే ఇంకొక గుప్పెటి అటుకులు తినే ఆ ప్రయత్నం మాని, ఆ మిత్రమా మర్చానయ్యా, ఇది సమయంబు భుక్తికై ఎప్పటికెప్పుడో రాక రాక ఇవ్విధమున వచ్చినావు, ఇప్పుడు వేడుక తీర్పుము మాకు దుఃఖ సంపద గలదు.

కుచేలా, రాకరాక వచ్చావు. మంచి విందు భోజనం ఏర్పాటు చేశాను. అందులో నీవు నా కొరకు తీసుకొచ్చిన అటుకుల రుచి ఉందో లేదో ఆ విందును ఆరగించి చెబుతూ రావయ్యా అని కృష్ణ పరమాత్మ కుచేలుని తీసుకుని వెళ్ళి దగ్గర ఉండి కుచేలుడికి ఆ విందును ఆరగింపచేశాడు. కుచేలుడు ఆ మృష్టాన్నములు ఆరగించి ఆ రాత్రి విశ్రాంతి తీసుకొని ఉదయాన కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకున్నాడు.

అని అనేక విధాలుగా ప్రస్తుతించి, జగన్నాయక నేను వెళ్ళి వస్తానన్నాడు. కృష్ణపరమాత్మని దర్శనంతో పొంగిపోయిన కుచేలుడు అక్కడి నుంచి ఇంటికి బయలుదేరినాడు. కృష్ణపరమాత్మ తనకు చేసిన ఆదరణానికి, ఆ సత్కారానికి ఆనందంతో మైమరిచిపోయి తన భార్య చెప్పిన పని మర్చిపోయాడు. మార్గ మధ్యన గుర్తొచ్చింది, అయ్యో మర్చిపోయానే, ఇంతకు పద్మనాభుని పరీక్షగ దర్శనమభ్యగాని నా స్వాంతము సంపదర్థము తపత్రిషమౌట ఎరింగి గూడా రవ్వంత వసంగినట్లు కనపట్టదు సంపద భక్తి దూరమౌటెంతయు నెంచగావుత ఇటులేల వృధానను సాగనంపెడు. కృష్ణపరమాత్మ దర్శనం చేసుకున్నాను కానీ నేను వచ్చిన పని మర్చిపోయానే. అయినా నేను వచ్చింది ఎందుకో ఆ స్వామికి తెలియదా? కృష్ణపరమాత్మ నా మనసు తెలిసి కూడా వృధాగా పంపించాడే. ఓహో, సంపదలు కలగజేస్తే తను భక్తికి దూరమవుతాననుకున్నాడేమో ఏమో.

కుచేరుడు ఊరు చేరుకుని తన కుటీరం ఉన్న చోటను ఒక పెద్ద భవంతి ఉండడం చూచి, అయ్యో ఏమిటిది, ఉన్న గుడిసె కూడా పోయింది కదా అనుకుంటుండగా, సకల ఆభరణాలు ధరించి తనకు నమస్కరించుచున్న భార్యను చూచి ఆనందంతో కృష్ణ పరమాత్మ తనకు చేసినటువంటి దీనికి ఆనందపడి స్వామిని మరవకుండా ఇలాగా మంగళహారతులు పాడుతున్నారు.